శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కపురం కేంద్రం 101.5 MHz ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, శ్రావణమాసం 24వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, ఆగస్టు నెల 13వ తేదీ, గురువారం. ఇప్పుడు సమయం 5:58 దాటి 48 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

దేశభక్తి గీతం మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి మార్కపురం కేంద్రం, సమయం 6:05 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం, ఢిల్లీ నుంచి రిలే.

భక్తిరంజని కార్యక్రమంలో మీరు ఇంతవరకు జయదేవుని అష్టపదులు విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కపురం.

0: కేంద్రం సూక్తి ముక్తావళి. ఈనాటి కార్యక్రమంలో త్యాగానికి వైరాగ్యమే సాధనం, ఈ అంశం గురించి శ్రీ పివి సీతారామూర్తి గారి వ్యాఖ్యానం విందాం.
1: ముముక్షువులకు వారి యోగ్యతకు తగినట్లుగా భగవంతుని పరోక్ష జ్ఞానం కలుగుటకు ప్రధాన సాధనం భక్తియే అని భాగవతమే సాక్షీభూతంగా నిలిచినది. త్యాగమునకు వైరాగ్యమే సాధనంగా బొమ్మెర పోతనవారు భాగవతంలో చెప్పారు. భాగవతంలో విదురుని పాత్ర ద్వారా త్యాగానికి ప్రతీకగా విదురుడు కృష్ణభక్తుడై నిరంతరం వాసుదేవ నామమును స్మరించి జపించి తరించినవాడు. కురువంశంలో జనించి సోదరుడైన ధృతరాష్ట్రునకు నీతిబోధ గావిస్తూ ధర్మ మార్గాన్ని ప్రవచిస్తూ సన్మార్గం సత్యసంధతల విశిష్టతను పలు రకాలుగా వివరించినాడు. ఒక గురువుగా సద్బోధ గావించినాడు. సకల సంపదలతో తొలుతూగే అర్హతలున్నను అన్నిటినీ త్యజించి షడ్గుణైశ్వర్య పరిపూర్ణుడైన శ్రీకృష్ణ పరమాత్మను నమ్మి కొలిచి దైవానుగ్రహ పాత్రుడైనాడు విదురుడు. తనను విపరీతంగా నిందించి తోలనాడిన రారాజు దుర్యోధను పలుకులకు వ్యధనందినను వాసుదేవుని నామస్మరణలో వాటిని లెక్కలోకి తీసుకొనలేదు భక్తుడైనటువంటి విదురుడు. దాసీపుత్రుడిని నిందించినా చిరునవ్వుతో స్వీకరించినాడు. ఐశ్వర్యంలో ఓలలాడవలసిన వాడైనను విదురుడు కృష్ణపక్షమే వహించాడు. భగవంతుని నమ్మికొలిచిన వాడెవడూ చెడిపోలేదని ఆచరణలో చూపించాడు. దోషస్వరూపుల పలుకులను పెడచేవని పెట్టినాడు. అన్నిటినీ త్యజించి ధృతరాష్ట్రుడు వారించినా వెనక తీర్థయాత్రలకు పయనమైనాడు. తనకు వాసుదేవుని కృప చాలన్నాడు. ఎవరి దయాదాక్షిణ్యాలతో పనిలేదన్నాడు. అమంగళకరమైన వారిని వదిలినాడు. అన్నిటినీ త్యాగం చేసినాడు. అందుకే శాస్త్ర వచనం ప్రకారం త్యజేదేకం కులస్యార్థే గ్రామస్యార్థే కులం త్యజేత్, గ్రామం జనపదం శార్థే ఆత్మార్థం పృథివీం త్యజేత్ అని ధర్మశాస్త్ర ప్రవచనం. విదురుడు సత్పురుషులు కోరదగిన శీలం కలవాడు. త్యాగానికి ప్రతిరూపం, అన్నిటినీ వదిలి వైరాగ్యమే ఐశ్వర్యంగా భావించాడు. కురువైభవాన్ని కురుసభను వదిలి వచ్చినప్పుడు మాయ ఎంతటిదని మాయనే జరిగిన సన్నివేశమునకు హేతువుగా తలచినవాడై వెడలగొట్టబడుటకు ముందు విదురుడు తానే వచ్చినాడు. అన్నిటినీ వదిలివేళ ధనుస్సును వాకిటనే పెట్టిపోయినాడు. కౌరవులు ఎలాగైనా మరణిస్తారు, ఇంకా ఈ ధనువుతో నాకేమి పని అని భవిష్యత్ దర్శనం చేసి సర్వమును సర్వులను త్యజించి తీర్థయాత్రలకు పయనమైనాడు. ఏకాగిగా పయనమై హరికి సంతోషం కలిగిస్తూ వ్రతములను ఆచరించుచు వల్కలాజనములు ధరించి ఆత్మజనులకు చింతింపరానివాడై అవధూతగా మారినాడు. అవధూతలకు అన్నివేళలా వైరాగ్యమే మూలధనం సాధనం. విష్ణు సంబంధ క్షేత్రమును చూచుతూ చక్రాంకితములైన మందిరములను గాంచి శ్రీకృష్ణుని స్మరణలోనికి తెచ్చుకున్నాడు. నిజమైన భక్తుడు భగవంతునికి తోడుగా మదిలో నిలుపుకుంటాడు. భగవద్భక్తులను కలుసుకున్నటకు ఊవుళ్ళూరుతూ కృష్ణద్వేషులను గడ్డిపోచద సమంగా భావించినాడు. దైవాన్నే తన వానిగా చేసుకుని మసలివానికి ఎలాంటి కష్టములు దరిచేరవని భావించి విదురుడు ధనాదులన్నింటినీ వదిలి వైరాగ్య భావనతో గృహము నుండి బయటికి వచ్చుటలో వాసుదేవుని లీలా విశేషంగా భావించినాడు. రాగభావన వదిలి వైరాగ్యమునే పొందినవాడు. త్యాగబుద్ధితో మనసును దైవం వైపు మరల్చినాడు. పుణ్యమును సంపాదించుకోవాలనే కోరికతో సర్వము త్యజించి వాసుదేవ స్మరణతో త్యాగమునకు వైరాగ్యమే పరమమైన సాధనగా భావించిన పుణ్యాత్ముడు భక్తుడు, నీతిశాస్త్ర నిపుణుడు, వినయశీలి, భక్తికి చిహ్నమైన వాడు, మహాత్యాగిగా భారతంలో నిలిచి చిరస్మరణీయుడైనాడు పరమ భాగవతుడు. త్యాగేనేకైవ అమృతత్వ మానసుహు అని శాస్త్రం. భాగవతంలో ఖట్వాంగుడు, శిబిచక్రవర్తి, సుఖమహర్షి, దధీచి మున్నగవారు వైరాగ్యంతో అన్నీ త్యజించి త్యాగశీలుగా ప్రసిద్ధి చెందినారు.
0: సూక్తి ముక్తావళి కార్యక్రమంలో మీరు ఇంతవరకు త్యాగానికి వైరాగ్యమే సాధనం, ఈ అంశం గురించి శ్రీ పివి సీతారామూర్తి గారి వ్యాఖ్యానం విన్నారు. ఈనాటి సూక్తి ముక్తావళి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కపురం కేంద్రం చేను ముచ్చట్లు ఈనాటి కార్యక్రమంలో వివిధ పండ్ల తోటలు యాజమాన్య వివరాలు ఇప్పుడు విందాం.

0: ప్రస్తుత తరుణంలో వాతావరణ పరిస్థితులు విభిన్నంగా ఉండడంతో పండ్ల తోటల సాగు చాలా వరకు కూడా తగ్గుతూ వస్తుంది. అయితే ఇటీవల కాలంలో పండ్ల తోటలకు ప్రభుత్వము కాస్త చేయూత ఇవ్వడంతో తిరిగి పండ్ల తోటల పెంపకం అనేది సాగు విస్తీర్ణం పెరుగుతూ వస్తుంది. జామ, సపోటా, మామిడి ఈ పంటల్లో ఎలాంటి మెలకువలు పాటిస్తే, ఏ విధమైనటువంటి యాజమాన్య పద్ధతులను ఆచరిస్తే, ఎటువంటి నేలల్లో నాటుకుంటే, ఎట్లాంటి మొక్కలు నాటుకుంటే రైతు లాభాన్ని ఆర్జించడానికి అవకాశం ఉంది, ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి వైపాల్యం ఉద్యాన శాఖ అధికారి శ్రీ పి ఆదిరెడ్డి గారు మన స్టూడియోస్లో ఉన్నారు. ఈ సాగులో ఎలాంటి మెలకువలు పాటిస్తే ఎలాంటి లాభాలు ఆర్జించవచ్చో వారి ద్వారా రైతులకు చక్కటి విషయాలు తెలియజేద్దాం. సార్ నమస్కారం. సార్
1: నమస్కారం అండి.
0: చక్కటి విషయాలు రైతాంగానికి సూచనలు ఇవ్వండి సార్.
1: దాదాపుగా మనకి నీటి ఎద్దడితో మనం చాలా ఇబ్బంది పడతా ఉన్నారు రైతాంగం. అట్లాగే బోర్లు కూడా దాదాపు 1000 అడుగుల్లో వెళ్ళినా కూడా 1 ఇంచు నీళ్లు పడని పరిస్థితిగా ఉంది. కాబట్టి ఇలాంటి తరుణంలో మనకి పాత తోటల పద్ధతుల్లో మనకి బత్తాయి ఎక్కువగా ఉండేది, మన ఏరియాలో చాలా ఎక్కువగా బత్తాయి ఉండేది. అట్లాంటిది చాలా వరకు తీసేశారు. ఇప్పుడు మనం ఇట్లాంటి వర్షాభావ పరిస్థితుల్లో రైతు సోదరులు గమనించుకోవాల్సింది ఏంటంటే, తక్కువ నీటి వినియోగంతో పెట్ట వాతావరణాన్ని తట్టుకొని పండే పంటల వైపు మనం మొగ్గు చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అటువంటి పంటల్లో మనకి ముందు వరుసలో ఉండేవి నిమ్మ కానీ, మామిడి, తర్వాత మనకి ఉసిరి, నేరేడు, సీతాఫలము, చింత, ఇవన్నీ కూడా బెట్ట పరిస్థితుల్లో కూడా తట్టుకొని మనకి దిగుబడినిచ్చే మంచి పండ్ల తోటలు. కొంచెం నీటి వస్తే పర్వాలేదు, మనకి బాగానే ఉంది అనుకునే రైతులు అయితే గనక మనకి నిమ్మ లేదా అట్లాగే జామ వీటిని వేసుకునే అవకాశం ఉంటుంది. అట్లాంటి వాళ్లే వీటికి వెళ్తే మంచిది. చాలా తక్కువ నీళ్లు, అసలు ఒక్కొక్కసారి మన బోర్ ఆగిపోయే పరిస్థితి ఉంది, ఎండాకాలం మనం ఏం నీళ్లు పెట్టలేము. అలాంటి రైతులు మాత్రము ఖచ్చితంగా బాగా బెట్ట పరిస్థితులను తట్టుకునేటువంటి మనకి ఉన్నటువంటి మనకి సీతాఫలం కానీ, ఉసిరి కానీ, అలాగే చింత, వీటి మీద మనము రైతులు తక్కువ అవగాహన ఉంది ఇప్పటివరకు. ఇవి ఎంత బెట్ట వాతావరణం అయినా తట్టుకుంటాయి, చాలా తక్కువ నీటి అవసరంతో మనకి ఈ బాగా వచ్చే పండ్ల తోటలు అన్నమాట. కాబట్టి మన పశ్చిమ ప్రాంతంలో కొద్ది గొప్పల్లో నీళ్లు అవకాశం ఉన్న రైతులు నిమ్మ, జామ వాటి సాగుకి వెళ్ళాలి. లేదు ఇంకా బాగా తక్కువ నీటి వస్తు ఉన్న వాళ్ళైతే మనం ఇప్పుడు చెప్పుకున్నట్టు నేరేడు, సీతాఫలము, అట్లాగే ఉసిరి, చింత, ఇవి మన ఈ వాతావరణానికి బాగా తట్టుకుంటాయి, మంచి దిగుబడులు కూడా ఇస్తాయి. కాబట్టి అటువంటి పంటలకి మనము రైతులు వెళ్ళాలి ముందు. అట్లాగే వీటిల్లో మనకి మంచి రకాలు కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చినాయి. ఉసిరి కానీ, సీతాఫలం కానీ ఇప్పుడు హైబ్రిడ్లు కూడా వచ్చినాయి. మీరు చూస్తే మార్కెట్లో మనకి నేరేడు మంచి హైబ్రిడ్ రకాలు ఆల్రెడీ మన రైతులు పండిస్తూ ఉన్నారు. సో అట్లాంటి పంటలకి మనం వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాలామంది రైతులు అపోహపడుతున్నారు, బాగా 2-3 సంవత్సరాలు పెంచిన మొక్కలు పెద్ద మొక్కలు తెచ్చుకొని వేస్తే వెంటనే పంటకు వస్తాయి అనే ఒక అపోహతోటి ఆ నర్సరీ వాళ్ళు వాళ్ళ దగ్గర మిగిలిపోయిన మొక్కల్ని పెద్ద సంచుల్లో పెట్టి పెంచి అవి వీళ్ళకి రైతులకు అంటగడుతున్నటువంటి పరిస్థితి ఎక్కువగా కనపడతా ఉంది. రైతులు కూడా తెలియక ఇది 3వ సంవత్సరం వెంటనే మనకి పంటకు వస్తుంది కదా వెంటనే అనే ఉద్దేశంతో ఎక్కువ రేటు కూడా 200-300 రూపాయలు ఒక్కొక్క మొక్కకి పెట్టి తెచ్చుకునే పరిస్థితి ఉంది. ఇది చాలా తప్పు. ప్రధానంగా రైతులు గమనించుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా సరే మంచి లేత మొక్క, అంటుకట్టినవి అయితే అంటుకట్టిన తర్వాత 8 నుంచి 9 నెలల వయసున్న మొక్క చాలా మనకి అనువుగా ఉంటాయి. దీనివలన మనం నష్టపోయేది ఎక్కడంటే, ఈ బాగా 2-3 సంవత్సరాలు పెంచిన మొక్కలు ఏవైతే ఉంటాయో వాటి వేర్లన్నీ కూడా ఆ సంచిలోనే చుట్టుకుపోయి ఉంటాయి. ఆ పాలీ బ్యాగ్లో మనం భూమిలో వేసినప్పుడు వేర్లు సరిగ్గా వెళ్లకుండా పక్కలకి పీచు వేరు అనేది అభివృద్ధి చెందదు, తద్వారా మొక్క కూడా పెరుగుదల ఆశించినంతగా ఉండదు. అదే కాకుండా అట్లాగే మనకి బాగా ఎక్కువ గాలి, తుఫాను గాలి ఇట్లాంటివి కొట్టినప్పుడు వెంటనే పడిపోతాయి కూడా అట్లాంటి మొక్కలు. కాబట్టి మనం ఎంత లేత మొక్కలు మంచి తీసుకొని నాటుకుంటే వాటిని అంత బాగా సెట్ అవుతాయి మన నేలకి, అట్లాగే బాగా పెరుగుదల కూడా వేగంగా ఉంటుంది అన్నమాట. కాబట్టి అట్లా ఫస్ట్ మొక్క సెలక్షన్ అనే దాంట్లో ఈ ముదురు మొక్కలు వేయాలి అనేది చాలా తప్పు. వీలైనంత వరకు లేత మొక్కలే తెచ్చుకొని నాటుకోవాలనేది మా సూచన అన్నమాట. బత్తాయి, నిమ్మ ఇటువంటివి తీసుకుంటే మనకి 6 మీటర్లు ఎటు చూసినా మనము సూచిస్తాము. దాని ప్రకారం మనకు వచ్చేసి 1 ఎకరాకి 110 మొక్కలు వస్తాయండి. అలాగే సీతాఫలం కూడా మేమేందంటే 5 మీటర్లు 5 మీటర్లకి రికమెండ్ చేస్తున్నాము, సరిపోతుంది. 1 ఎకరానికి వచ్చేసి మనకి 160 మొక్కలు

0: వస్తాయి. మనకి ఇప్పుడు ఉసిరి కానీ, అల్ల నేరేడు, హైబ్రిడ్ నేరేడు, వీటన్నిటికీ ఇప్పుడు వచ్చే కొత్తగా వేసేటువంటి చింతకూడ రకాలు కూడా అవేమి భారీ వృక్షాలుగా ఏం పెరగవు. కాబట్టి మనకి చింత విషయానికి వస్తే మీకు 6 మీటర్లు 6 మీటర్లు ఇందాక మనం బత్తాయి విషయంలో చెప్పుకున్నట్టుగానే సరిపోతుంది. అట్లాగే ఈ ఉసిరి కానీ, సీతాఫలం కానీ, నేరేడు కానీ వీటికైతే 5 మీటర్లు 5 మీటర్లు ఎడం అనేది సరిపోతుంది. ఇంకా బాగా కొంచెం నీటి వసతి డ్రిప్ ద్వారా మనము నీళ్లు అందించుకొని చక్కగా యాజమాన్యం బాగా చేసుకోగలము అనే రైతులు ఉంటే దానిమ్మ కూడా మంచి ఆప్షను. మనకి ఇక్కడ గాలిలో తేమ శాతం తక్కువగా ఉంటుంది కాబట్టి అట్లా దానిమ్మ వేసే వాళ్ళు అయితే 5 x 4 మీటర్లకి మనం చొప్పున మనము మొక్క వేసుకోవాలి. అంటే వరుసకి 5 మీటర్లు, వరుసలో ఒక్కొక్క మొక్కకి 4 మీటర్లు ఎడంతో మనం వేసుకుంటే సరిపోతుంది. ఇది మీరు ఇంక రెండోది అడిగింది, ఈ గుంట తీసే విధానము, దాంట్లో మొక్క నాటే విధానం అనేది చాలా ముఖ్యము. మన రైతులు చాలామంది ఇక్కడ తప్పులు చేస్తారు. గుంట తీసేసి దాంట్లో ఎరువేయటము, దాని మీద మట్టి వేయటము, అట్లా ఒకదాని మీద ఒకటి వేసేస్తారు. దానివలన ఏమైందంటే అవన్నీ కలవు, మనము వేర్లు పెరిగేటప్పుడు వాటికి అందవు అన్నమాట అవన్నీ. సో మనం ఏం చేయాలంటే ఒక గుంట మనం తీసినప్పుడు సాధారణంగా ఏంటంటే 2 అడుగుల నుంచి 3 అడుగులు, మంచి గట్టి నేలలు అయితేనేమో 3 అడుగులు తీయమని చెప్తాము. కొంచెం లూజ్ నేలలు అయితే ఎటు చూసినా 2 అడుగులు వెడల్పు గుంత అనేది మనకి సరిపోతుంది. అట్లా తీసిన గుంత ఏదైతే ఉందో, దాని మట్టి ఏదైతే ఉందో, ఆ మట్టిలోనే మన పశువుల ఎరువు లేదా వానపాముల ఎరువు ఏది అవైలబుల్గా ఉంటే మనకి ఏది దొరికితే అది, దాంతోపాటుగా వేప చెక్క, వేప పిండి, మంచి వేప పిండి మనకి గానుగు దగ్గర తెచ్చుకుంటే చాలా బాగా అది ఒక మంచి ఎరువుగా పనిచేయడమే కాకుండా మనకి నేల ద్వారా వచ్చేటువంటి శిలీంధ్రాలు ఇట్లాంటి పురుగులు వాటి నుంచి కూడా రక్షణ ఇస్తుంది అన్నమాట. ఈ రెండు కలుపుకొని మన సింగిల్ సూపర్ ఫాస్ఫేటు ఒక 1/2 కిలో కలుపుకొని ఏదన్నా వేరు పురుగు ఇలాంటివి కొట్టకుండా గుళికలు, మనకి కార్బోఫ్యూరాన్ గుళికలు అని చెప్పేసి మనకి 3G గుళికలు దొరుకుతాయి. అవి ఒక్కొక్క గుంత మట్టిలో కలిపే మట్టిలో కొంచెం ఒక 5-10 గ్రాములు మనం దాంట్లో కలిపేసి ఆ కలిపిన మట్టిని మొత్తం మనం గుంట పూడ్చి చేయాలి. ముందు గుంట పూడ్చిన తర్వాత దానికి వాటర్ ఇవ్వాలి, అప్పుడు అది అణుగుతుంది అన్నమాట. ఇప్పుడు మనం తెచ్చిన మొక్క ఏదైతే ఉందో దాని సంచి ఎంతైతే ఉందో కింద పాలీ బ్యాగు, అంతవరకు మాత్రమే మట్టి తీసి ఆ మొక్కను పెట్టాలి పైనే. కానీ కొంతమంది ఆ గుంతలోనే పెడుతుంటారు, తప్పు చేస్తుంటారు. మనం ఆ అంటుగట్టిన ప్రదేశం ఏదైతే ఉందో మొక్కది అది ఎప్పటికీ అది పచ్చిపుండులాగే అన్నమాట. అది పొరపాటున దానికి నీళ్లు ఎక్కువ తగిలితే అది ఎప్పుడైనా చనిపోయే అవకాశం ఉంటుంది, బంక ఏర్పడి అది చనిపోతుంది అన్నమాట. కాబట్టి ఇట్లా అంటు మొక్కల్లో ఖచ్చితంగా మనం భూమి నుంచి 15 సెంటీమీటర్ల పైనే ఉండాలి, అంటుగట్టిన ప్రదేశం. దానికి ఎట్టి పరిస్థితుల్లో తేమ తగలకుండా చూసుకోవాలి.
1: చక్కటి విషయాలు తెలియజేశారు. నమస్కారం సార్.
0: నమస్కారం అండి. ధన్యవాదాలు.
2: చేను ముచ్చట్లు కార్యక్రమంలో మీరు ఇంతవరకు వివిధ పండ్ల తోటలు యాజమాన్యం వివరాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 6:45 వస్తోంది. మరికొన్ని క్షణాల్లో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మించిన సీడ్ యాక్సెస్ రోడ్డును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభిస్తారు. హైదరాబాద్లో నిర్మించనున్న ఇందిరమ్మ టవర్ల నిర్మాణ పనులకు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు శంకుస్థాపన చేస్తారు. కార్మికులకు కనీస వేతనాలు అందేలా చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో పచ్చదనం పెంపొందించేందుకు విత్తన బంతులు చల్లే కార్యక్రమాన్ని చేపడుతున్నామని మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మించిన సీడ్ యాక్సెస్ రోడ్డును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభిస్తారు. అలాగే అమరావతిని విజయవాడ మంగళగిరి జాతీయ రహదారితో అనుసంధానించేందుకు బకింగ్హామ్ కెనాల్పై నిర్మించిన 4 వరుసల వంతెన్ను కూడా ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. అనంతరం రాయపూడిలో నిర్మించిన ప్రజాప్రతినిధుల గృహ సముదాయాలను ముఖ్యమంత్రి పరిశీలిస్తారని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలీసు అధికారులను ఆదేశించారు. రాష్ట సచివాలయంలో శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి నిన్న ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, మహిళలు చిన్నారులపై నేరాల నియంత్రణ, సైబర్ నేరాల కట్టడికి చర్యలు తీసుకోవాలని పోలీసులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం కడప బేసిన్లోని వేంపల్లె పరిసరాల్లో లిథియం గాలియం నిక్షేపాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ సంస్థతో ముఖ్యమంత్రి సమక్షంలో రాష్ట ప్రభుత్వం నిన్న అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, కీలక ఖనిజాల అన్వేషణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, అందుకు ఈ ఒప్పందాలు దోహదం చేస్తాయని తెలిపారు. హైదరాబాద్ క్యూర్ పరిధిలో తొలివిడతగా నిర్మిస్తున్న ఇందిరమ్మ టవర్ల నిర్మాణ పనులకు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని కూకట్పల్లిలో ఈరోజు శంకుస్థాపన చేస్తారు. ఈ నేపథ్యంలో రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పేద మధ్యతరగతి కుటుంబాలకు ఇందిరమ్మ టవర్స్ ద్వారా ప్రభుత్వం సొంత ఇళ్లను ఏర్పాటు చేస్తోందని అన్నారు. హైదరాబాద్లోని కూకట్పల్లిలో 5 ఎకరాల విస్తీర్ణంలో 4 టవర్లను నిర్మించనున్నట్లు తెలిపారు. ఒక్కో టవర్లో 120 ఫ్లాట్ల చొప్పున మొత్తం 480 ఫ్లాట్లను నిర్మిస్తామని తెలిపారు. సముద్ర కోతతో తీవ్రంగా దెబ్బతింటున్న కాకినాడ జిల్లా ఉప్పాడ తీర ప్రాంత రక్షణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ సమక్షంలో ఐఐటి మద్రాస్తో రాష్ట ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. 323 కోట్ల రూపాయలతో నిర్మించనున్న తీర ప్రాంత రక్షణ గోడకు అవసరమైన డిజైన్, సమగ్ర ప్రాజెక్టు నివేదిక, సాంకేతిక పర్యవేక్షణ బాధ్యతలను ఐఐటి మద్రాసు చేపట్టనుంది. తీరకోత తీవ్రత, సముద్ర ప్రవాహాలు, అలల ప్రభావాన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేసి రక్షణ నిర్మాణాల రూపకల్పన చేయనుంది. పాత్రికేయులు సామాజిక బాధ్యతతో వార్తా కథనాలను రూపొందించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని బాపట్లలో పత్రికా సమాచార కార్యాలయం పీఐబీ విజయవాడ ఆధ్వర్యంలో నిర్వహించిన వార్తా ల్యాబ్ మీడియా కార్యశాలలో జిల్లా కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ప్రజా ప్రయోజన సమాచారాన్ని పారదర్శకంగా ప్రజలకు చేరవేయాలని, సామాజిక మాధ్యమాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచిస్తూ,
1: ప్రభుత్వం ప్రతి జిల్లాలో పాత్రికేయులకి వర్క్ షాప్ పెట్టడం అనేది చాలా మంచి కార్యక్రమం అని తెలియజేస్తున్నాం. చాలా ముఖ్యం, మనం అందరూ కూడా ఎక్కువ తెలుసుకోవడం, చదువుకున్నా సరే ఇంకా అదనంగా కొత్తది ఏమున్నాయి మన ఫీల్డ్లో తెలుసుకోవడం చాలా ముఖ్యంగా ఉంది. ప్రతి ఒక్క జాబ్ లో 2 అంశాలు ఉంటాయి. ఒకటి, ఆ జాబ్ ఉన్నటువంటి కంటెంట్.
0: అంతకుముందు పీఐబీ విజయవాడ డైరెక్టర్ జి సురేష్ కుమార్ మాట్లాడుతూ, ప్రామాణిక సమాచారాన్ని అందించడం ద్వారా ప్రభుత్వానికి, విలేకరులకు పీఐబీ ముఖ్యమైన అనుసంధానకర్తగా పనిచేస్తుందని తెలిపారు. వివిధ పథకాలు, ప్రణాళికలు, అభివృద్ది కార్యకలాపాలపై మీడియాకు విస్తృత అవగాహన కల్పించడానికి ఇటువంటి కార్యక్రమాలు తోడ్పడతాయని తెలియజేస్తూ,
2: ప్రజలకు ఇంకా మంచి పద్ధతుల్లో అందించే విధంగా

0: మేము విపక్ష ఉద్దేశంతో లోపల చూడడం జరిగింది. సో లోపల పాపం వస్తాం వర్ణం చేస్తున్నాం, ఇంట్లో ఆడడం జరిగింది. సో ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ మిస్టర్ కవిన్స్ ఆఫ్ ప్రెసెంట్ దిస్ వర్క్షాప్.
1: ఈ కార్యక్రమంలో కేంద్ర రాష్ట ప్రభుత్వ శాఖలకు చెందిన సీనియర్ అధికారులు, జిల్లాకు చెందిన పాత్రికేయులు పాల్గొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో పచ్చదనం పెంపొందించేందుకు విత్తన బంతులు చల్లే కార్యక్రమాన్ని విస్తృతంగా

0: ఇచ్చారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, ప్రస్తుతం జిల్లాలో అటవీ విస్తీర్ణం 14% ఉందని, దీనిని మరింత పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. జిల్లాలో 113 ప్రాంతాల్లో సుమారు 13 లక్షల విత్తన బంతులు చల్లేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కార్మికులకు కనీస వేతనాలు అందేలా చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. విజయవాడలో కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ సభ్యులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కనీస వేతనాల నిర్ణయం, సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. కార్మికుల హక్కులను పరిరక్షిస్తూ పరిశ్రమల అభివృద్దికి అనుకూల వాతావరణం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణలో బీసీ మహిళల స్వయం ఉపాధి, ఆర్థికాభివృద్ది కోసం ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి ప్రారంభించనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్టంలోని 119 శాసనసభ నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 1000 చొప్పున మొత్తం 119,000 కుట్టు మిషన్లను బీసీ మహిళలకు అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా బీసీ మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు వారి కుటుంబాల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడే అవకాశముందని మంత్రి పేర్కొన్నారు. హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలలో స్వాతంత్ర సమరయోధుల అరుదైన చిత్రపటాల ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా పాల్గొని చిత్రపటాలను తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహాత్మాగాంధీ, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజుతో పాటు జిల్లాకు చెందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంటి సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. యువత స్వాతంత్ర సమరయోధుల పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి ఈ సందర్భంగా సూచించారు. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రాంతం అదే ప్రాంతంలో కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఈరోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
1: ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ మరియు దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్లో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన మెరుపు రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: ఇక తెలంగాణలోనూ రానున్న 2 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మించిన సీడ్ యాక్సెస్ రోడ్డును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభిస్తారు. హైదరాబాద్లో నిర్మించనున్న ఇందిరమ్మ టవర్ల నిర్మాణ పనులకు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు శంకుస్థాపన చేస్తారు. కార్మికులకు కనీస వేతనాలు అందేలా చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో పచ్చదనం పెంపొందించేందుకు విత్తన బంతులు చల్లే కార్యక్రమాన్ని చేపడుతున్నామని మంత్రి ఎస్ సవిత తెలిపారు.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 7 గంటలకు దేశభక్తి గీతం వింటారు. 7:05 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 ఉదయ కిరణాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన ప్రపంచ అవయవదాన దినోత్సవం గురించిన విశేషాలు వింటారు. అనంతరం శ్రావణమాస విశిష్టత గురించి శ్రీమతి వి పద్మావతి గారి ప్రసంగం వింటారు. అనంతరం నవ్వటం నవ్వించటమే హాస్యం, ఈ అంశం గురించి టి శంకరనారాయణ గారితో పరిచయం వింటారు. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి సినీ గీతాల కార్యక్రమం. 8:15 ఆంగ్లంలో

వార్తా ప్రసారం ఢిల్లీ నుంచి రిలే. 8:30 ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ కె నవీన్ కుమార్. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే. 8:35 హలో ఎఫ్ఎం శ్రోతలు ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్ 2233393, ఎస్టీడీ కోడ్ 08596. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో మహిళలు మహారాణులు కదంబ కార్యక్రమం రెండవ భాగం వింటారు. సమర్పణ శ్రీమతి కె శ్రీలత. అనంతరం అతివల ముఖ సౌందర్యానికి సహజమైన గృహ చిట్కాలు ఈ అంశం గురించి శ్రీమతి పి దేవిగారితో పరిచయం వింటారు. ఈ ఉదయం 10:12:40 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఇక ఈ సాయంత్ర ప్రసారంలో 6 గంటలకు తిరిగి 11 గంటలకు హిందీలోను, 6 గంటల 5 నిమిషాలకు రాత్రి 9 గంటలకు 11 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలోనూ వార్తా ప్రసారం ఢిల్లీ నుంచి రిలే. 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి. సాయంత్రం 6 గంటల 20 నిమిషాలకు సంస్కృతంలో వార్తా ప్రసారం ఢిల్లీ నుంచి రిలే. 6 గంటల 30 నిమిషాలకు ప్రసార విశేషాలు. ఈ సాయంత్రం 6 గంటల 35 నిమిషాలకు రంగస్థలి కార్యక్రమంలో కళారంగంలో నా అనుభవాలు. ఈ అంశం గురించి ప్రముఖ కళాకారులు ఎం సుబ్బయ్య గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ జి ఆదినారాయణ రెడ్డి. 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7 గంటల 15 నిమిషాలకు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఇందులో ఎగుమతి ఆధారిత ఉద్యాన పంటల సాగు ప్రాముఖ్యత, ఈ అంశం గురించి ప్రకాశం జిల్లా కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ వ్యవసాయ ఆర్థిక శాస్త్రం ప్రొఫెసర్ డాక్టర్ ఆర్వి సుజాత గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ నన్నం మధుగారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే. ఇక 7 గంటల 45 నిమిషాలకు వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి జాతీయ గాలికుంటు వ్యాధి నివారణ పథకం, ఈ అంశం గురించి జరుగుమల్లి పశు వైద్యురాలు డాక్టర్ జె శ్రావణి గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీజీ ఆదినారాయణ రెడ్డి. రాత్రి 8 గంటలకు యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, అనంతరం తెలుసుకుందానండి శీర్షికన సైబర్ నేరాలు అవగాహన వివరాలు వింటారు. 8 గంటల 15 నిమిషాలకు పార్లమెంటు కార్యక్రమాల సమీక్ష వింటారు. రాత్రి 8 గంటల 30 నిమిషాలకు తెలుగులో వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి రిలే. 8 గంటల 40 నిమిషాలకు సినీ గీతం వింటారు. 8 గంటల 45 నిమిషాలకు న్యాయ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. రాత్రి 9 గంటల 15 నిమిషాలకు స్పాట్లైట్ ఢిల్లీ నుంచి రిలే. 9 గంటల 30 నిమిషాలకు మళ్ళీ విందాం ఆకాశవాణి శబ్ద భాండాగారి నుంచి ప్రత్యేక కార్యక్రమం. ఇందులో ప్రముఖ కవి కాళోజీ గారితో ఇష్టాగోష్ఠి వింటారు, అనంతరం సినీ గీతాలు వింటారు. రాత్రి 10 గంటలకు పార్లమెంటులో జరిగే ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఢిల్లీ నుంచి రిలే. అనంతరం మధుర గీతాలు, అలనాటి పాత సినిమా పాటలు వింటారు. ఇవి ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు మీరు ఇంతవరకు విన్నారు.

దేశభక్తి గీతం మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి మార్కపురం కేంద్రం సమయం 7:05 వస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఉభయ సభల ఆమోదంతో విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026ను మరింత పరిశీలన కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపించారు. టీబీ ముక్త్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో రాజకీయ అధికారిక భాగస్వామ్యం ఎంతైనా ముఖ్యమని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా చెప్పారు. ఆఫ్రికాతో భారత్ సంబంధాలు ఎప్పుడూ పరస్పర గౌరవం విశ్వాసాలపైనే ఆధారపడి ఉన్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఒడిశా పశ్చిమ బెంగాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.

0: ఉభయ సభల ఆమోదంతో విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026ను మరింత పరిశీలన కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపారు. విదేశీ విరాళాల వినియోగాన్ని మరింత పారదర్శకంగా జవాబుదారీగా మార్చడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. లోక్సభలో విస్తృత సంప్రదింపుల కోసం ఉభయ సభల సభ్యులతో కూడిన జేపీసీకి ఈ బిల్లును సిఫారసు చేస్తూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఒక తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ కమిటీలో లోక్సభ నుంచి స్పీకర్ నామినేట్ చేసిన 21 మంది సభ్యులు, రాజ్యసభ నుండి చైర్మన్ నామినేట్ చేసిన 10 మంది సభ్యులు ఉంటారు. ఈ కమిటీ తన నివేదికను శీతాకాల సమావేశాల మొదటి వారపు చివరి రోజులోగా సభకు సమర్పిస్తుంది. టీబీ ముక్త్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో రాజకీయ అధికారిక భాగస్వామ్యం ఎంతైనా ముఖ్యమని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా చెప్పారు. జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన పార్లమెంటు సభ్యులతో మంత్రి నిన్న సమావేశమయ్యారు. టీబీ నిర్మూలన వ్యూహంలో వినూత్నంగా కేసులను గుర్తించే పద్దతులు, ముందస్తు రోగ నిర్ధారణ, ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు. పార్లమెంటు సభ్యులు తమ నియోజకవర్గాల్లో జిల్లా కలెక్టర్లు, ఆరోగ్య కేంద్రాలతో సమన్వయం చేసుకుంటూ టీబీ సేవల లభ్యతను, నాణ్యతను సమీక్షించాలని, ముందస్తు రోగ నిర్ధారణ, చికిత్సకు మద్దతుగా చురుకైన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. టీబీ నిర్మూలన కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ఒక స్థిరమైన ప్రజా ఉద్యమంగా మారేందుకు ప్రజల భాగస్వామ్యం, సామాజిక చైతన్యం అవసరమని చెప్పారు. ఇటీవల ముగిసిన 100 రోజుల టీబీ ముక్త్ భారత్ అభియాన్ పురోగతిని కూడా ఈ సమావేశంలో సమీక్షించారు. చేనేత రంగంలోని మహిళలను అభినందించడానికి, దేశ వస్త్ర వారసత్వానికి వారి స్ఫూర్తిదాయకమైన సేవలను గుర్తించడానికి కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ ఈరోజు న్యూఢిల్లీలో ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తుంది. 6 చేనేత క్లస్టర్ల నుంచి 100 మందికి పైగా మహిళా నేత కార్మికులు ఈ సమావేశంలో పాల్గొని చేనేత సాంప్రదాయాలు పరిరక్షించడంలో వారి సృజనాత్మకత, వారి పాత్ర తాలూకు కథనాలు పంచుకుంటారని మంత్రిత్వ శాఖ తెలిపింది. గ్రామీణ జ్ఞాన సేతు యాప్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. గుజరాత్ గాంధీనగర్లోని గ్రంథాలయాలను అనుసంధానించడానికి ఈ యాప్ను అభివృద్ది చేశారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, పిల్లల్లో చదవడం, నేర్చుకోవడం పట్ల ఆసక్తిని పెంపొందించడానికి ప్రతి గ్రామంలో వీలైతే పాఠశాలల సమీపంలో ఒక గ్రంథాలయం ఏర్పాటు చేయడమే దీని ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ఇప్పటికే సుమారు 63 గ్రామీణ గ్రంథాలయాలు ఏర్పాటయ్యాయని, ప్రస్తుతం 752 గ్రంథాలయాలు ఈ యాప్ ద్వారా అనుసంధానం చేయబడ్డాయని అమిత్ షా వెల్లడించారు. సుమారు 280,000 పుస్తకాలను కలిగి ఉన్న 4 గ్రంథాలయాలను ఈ గ్రామీణ గ్రంథాలయాలతో అనుసంధానించినట్టు తెలియజేశారు. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలకు మరింత పెద్ద సంఖ్యలో పుస్తకాలు అందుబాటులోకి తీసుకొచ్చినట్టు హోంమంత్రి చెప్పారు. కుటుంబాలు, ముఖ్యంగా గృహిణులు తమ ఖాళీ సమయాన్ని జ్ఞానార్జనకు ఉపయోగించుకోవాలని, పిల్లలు చదువుకునేలా ప్రోత్సహించాలని ఆయన కోరారు. ఆఫ్రికాతో భారత్ సంబంధాలు ఎప్పుడూ పరస్పర గౌరవం, విశ్వాసాలపైనే ఆధారపడి ఉన్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. న్యూఢిల్లీలో భారత్ సౌత్ ఆఫ్రికన్ కస్టమ్స్ యూనియన్ ప్రాధాన్య వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా పీయూష్ గోయల్ మాట్లాడుతూ, ఈ నిష్పాక్షికమైన, సమతుల్యమైన ఒప్పందం భారత్, ఎస్ఏసియు దేశాల రెండింటికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందన్నారు. రాబోయే కొద్ది నెలల్లో ఈ ఒప్పందాలు ఖరారవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం ద్వారా ఎస్ఏసియు దేశాల్లో ఆరోగ్య సంరక్షణ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి రంగాల వృద్ధిలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. అలాగే ఈ ఒప్పందం భారత్, ఎస్ఏసియు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు.
1: भारत में उभरती हुई ताकत आज पूरी दुनिया देख रही है. पूरी दुनिया भारत के साथ व्यापारिक संबंध बढ़ाना चाहती है. पूरी दुनिया के ध्यान में आ गया है कि ये $4 trillion की आज की इकोनॉमी 2047 में जब हम 100 वर्ष आजादी के बनाएंगे तब ये $30 trillion की इकोनॉमी कम से कम बन जाए.
0: बाबा फरीद यूनिवर्सिटी ऑफ हेल्थ साइंसेस

0: గత జూలైలో నిర్వహించిన ఫార్మసీ ఆఫీసర్స్ నియామక పరీక్షలో జరిగిన పేపర్ లీక్ ఉదంతంపై పంజాబ్ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించిందని బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్రా ఆరోపించారు. ఈ పరీక్షపై పంజాబ్, హర్యానా హైకోర్టు స్టే విధించిందని, పరీక్షను ముందుగా ఎందుకు ఆపలేదని, దీనిని మళ్లీ నిర్వహించాలా వద్దా అని ప్రశ్నిస్తూ కఠినమైన వ్యాఖ్యలు చేసిందని ఆయన తెలిపారు. పేపర్ లీక్ కాలేదని, కేవలం అవకతవకలు మాత్రమే జరిగాయని, పంజాబ్ ప్రభుత్వం గతంలో చేసిన వాదనకు ప్రస్తుత పరిణామాలకు పొంతన లేదని సంబిత్ పాత్ర పేర్కొన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఆయన విమర్శించారు. అలాగే కాంగ్రెస్, ఆప్ పార్టీలవి ద్వంద్వ ప్రమాణాలని ఆరోపించారు. ప్రభుత్వ రంగ పెట్టుబడులు ప్రైవేటు పెట్టుబడులకు ఉత్ప్రేరకంగా పనిచేయాలి తప్ప వాటికి ప్రత్యామ్నాయంగా మారకూడదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. బ్రిక్స్ సభ్యదేశాల్లో ప్రైవేటు మూలధనాన్ని సమీకరించడంలో న్యూ డెవలప్మెంట్ బ్యాంకు పాత్రపై జైపూర్లో జరిగిన సదస్సులో సీతారామన్ మాట్లాడుతూ, బ్రిక్స్ ఆర్థిక వ్యవస్థలు ప్రపంచ వృద్ధికి ప్రధాన యంత్రాంగాల్లో ఒకటిగా ఉన్నాయని, అయితే ప్రైవేటు మూలధనాన్ని ఆకర్షించడంలో కూడా సవాళ్లను ఎదుర్కొంటున్నాయని అన్నారు. మూలధనం అందుబాటులో ఉండేలా చూడడంతో పాటు పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని పెంపొందించడం, స్థిరత్వాన్ని కాపాడుకోవడం, అంచనా వేయదగిన సుదీర్ఘకాల విధాన చట్రాన్ని అందించడం అంతే ముఖ్యమని ఆమె అన్నారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. కర్ణాటక, తూర్పు ఉత్తరప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, కరైకాల్, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, గోవా, రాజస్థాన్లలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నెల 15వ తేదీ వరకు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, మహారాష్ట, ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని తెలిపింది. అలాగే రానున్న 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి వెల్లడించింది. నైజీరియాలోని లాగోస్లో జరుగుతున్న కామన్వెల్త్ ఛాంపియన్షిప్ పోటీల్లో భారత ఫెన్సింగ్ జట్టు అద్భుత ప్రదర్శన చేసి 3 స్వర్ణాలు, 1 రజతం, 1 కాంస్య పతకాన్ని సాధించింది. దీంతో భారత్ మొత్తం పతకాల సంఖ్య 29కి చేరింది. వీటిలో 8 స్వర్ణాలు, 7 రజతాలు, 14 కాంస్యాలు ఉన్నాయి. మహిళల ఫైల్ విభాగంలో కనగలక్ష్మి స్వర్ణం, జోయిస్ అషిత రజతం సాధించి అగ్రస్థానాల్లో నిలిచారు. పురుషుల ఈపీ విభాగంలో రాజేంద్రన్ శాంతిమోల్ దేశానికి 2వ స్వర్ణ పతకాన్ని అందించారు. పురుషుల సాబ్రే విభాగంలో సింగ్ కరణ్ సింగ్ 3వ స్వర్ణ పతకం కైవసం చేసుకోగా, ఇదే విభాగంలో కుమారేశన్ పద్మగిషో నిధి కాంస్య పతకం గెలుచుకున్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఉభయ సభల ఆమోదంతో విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026ను మరింత పరిశీలన కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపారు. టీబీ ముక్త్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో రాజకీయ, అధికారిక భాగస్వామ్యం ఎంతైనా ముఖ్యమని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా చెప్పారు. ఆఫ్రికాతో భారత్ సంబంధాలు ఎప్పుడూ పరస్పర గౌరవం, విశ్వాసాలపైనే ఆధారపడి ఉన్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి మార్కప్రం కేంద్రం.

0: మాట శీర్షికన ప్రపంచ అవయవదాన దినోత్సవం గురించిన విశేషాలు అనంతరం. శ్రావణమాస విశిష్టత గురించి శ్రీమతి వి పద్మావతి గారి ప్రసంగం, ఇంకా నవ్వటం నవ్వించటమే హాస్యం ఈ అంశం గురించి టి శంకర్ నారాయణ గారితో పరిచయం వింటారు. ముందుగా చిన్న కమర్షియల్ బ్రేక్.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
2: ముఖాన్ మొటిమలా
3: సై బాల్,
2: గజ్జా బబ్బలా
3: సై బాల్,
2: నడుగుల తామరా
3: సై బాల్,
4: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
5: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఈనాటి కార్యక్రమంలో ముందుగా ప్రపంచ అవయవదాన దినోత్సవం గురించిన వివరాలు విందాం. ప్రతి సంవత్సరం 13వ తేదీన ప్రపంచ అవయవదాన దినోత్సవం జరుపుకుంటాం. ముఖ్యంగా అవయవదానం యొక్క ప్రాముఖ్యతను తెలియచేయడానికి, ఈ గొప్ప యజ్ఞంలో భాగస్వాములు కావటానికి ప్రజలను చైతన్యం చేయటానికి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఈ అవయవదాన దినోత్సవ ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, ప్రజల్లో చాలా వరకు అవయవదానం గురించి కొన్ని అపోహలు ఉన్నాయి, వాటిని తొలగించటం. అలాగే అవయవదానం వలన ఎందరికో అమూల్యమైన ప్రాణాలను కాపాడిన వారం అవుతామనే అవగాహన కల్పించటం. అవయవదానం అంటే మరణం తర్వాత కూడా జీవించటమే. మనిషి జీవితం అనేది ఎంతో విలువైనది. ఒక మనిషి ఈ లోకాన్ని విడిచిపోయిన తర్వాత కూడా మరొకరి జీవితంలో వెలుగులు నింపగలిగితే అంతకంటే గొప్ప మానవత్వం మరొకటి ఉండదు కదా, అదే అవయవదానం. ఒక వ్యక్తి మరణం తర్వాత దానం చేసే గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు వంటి అవయవాలు అవసరమైన వారికి కొత్త జీవితాన్ని అందించగలవు. కళ్ళు దానం చేయటం ద్వారా చూపు కోల్పోయిన వారికి వెలుగును పంచిన వారం అవుతాం. జీవించి ఉన్నప్పుడు రక్తదానం, జీవితం ముగిసిన తర్వాత అవయవదానం, ఈ రెండింటి లక్ష్యం ఒకటే, ఒక ప్రాణాన్ని నిలబెట్టడం. ప్రపంచ అవయవదాన దినోత్సవం గురించిన విశేషాలు విన్నారు కదా.
6: తాతయ్య, ఇది ఏం మొక్క?
7: టాంజరీన్, చాలా తీగ ఉంటుంది, పీకేయదు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాం.
6: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
7: ఎందుకు?
6: ఇది SMS స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
7: ఓ, థాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
6: RBI అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
5: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: శ్రావణ మాస విశిష్టత గురించి శ్రీమతి వి పద్మావతి గారి ప్రసంగం.
8: ఈనాటి మన విశేషాంశము శ్రావణమాస విశిష్టత. మన తెలుగు నెలల్లో 5వదైన శ్రావణమాసం అత్యంత పవిత్రమైన నెలగా భావిస్తారు. ఈ మాసంలో ప్రతిరోజు పండుగ వాతావరణం కనిపిస్తుంది. పౌర్ణమి నాటి చంద్రుడు శ్రవణా నక్షత్రంలో ఉండటం వలన దీనికి శ్రావణమాసం అనే పేరు వచ్చింది. ఈ మాసం భక్తి, ఉపవాసం, దానం, జపం మరియు పూజలు, వ్రతాలకు ప్రాధాన్యం కలది. లక్ష్మి, గౌరీ మరియు విష్ణు, శివ ఆరాధనలకు ప్రీతికరమైనది. మహాలక్ష్మి ఆరాధన శ్రావణ శుక్రవారాల్లో విశేష ఫలితాన్ని ఇస్తుంది.

వరలక్ష్మీ దేవిగా మహాలక్ష్మిని పూజిస్తే ఐశ్వర్యం సౌభాగ్యం కలుగుతాయని ప్రజల నమ్మకం. నాగుల చవితి, నాగపంచమి సందర్భంగా నాగదేవతలను పూజిస్తే సంతానాభివృద్ధి కలుగుతుందని పెద్దలు చెప్తారు. రాఖీ పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి అన్నా చెల్లెళ్ళు అక్కాతమ్ముల అనుబంధానికి ప్రతీకగా చెప్పుకుంటారు. మంగళగౌరీ నోమును మంగళవారాలలో జరుపుకోవడం వలన గౌరీదేవి కృపకు పాత్రులవుతారు. శ్రీకృష్ణ జన్మాష్టమి శ్రావణంలో జరిపే మరో పండుగ. శ్రావణ శనివారాలు, వెంకటేశ్వర స్వామి పూజలు, అలాగే శ్రావణ సోమవారాలు శివునికి రుద్రాభిషేకాలు విశేష ఫలితాన్ని ఇస్తాయి. లక్ష్మి, లలిత సహస్రనామాలు, విష్ణు సహస్రనామ పారాయణాలు, హోమాలు జరుపుతూ ఉంటారు. దేవాలయ దర్శనం, అన్నదానం, గోదానం, పసుపు కుంకుమ, పండు, తాంబూల దానాలు శుభ సంకల్పంతో చేస్తే కోరిన కోర్కెలు సఫలమవుతాయని స్త్రీలు నమ్ముతారు. స్కాంద పురాణం ప్రకారము ఈ మాసంలో చేసిన వ్రతాలు, దానాలు, జపాలు ఇతర కాలాల్లో చేసిన దానికన్నా ఎక్కువ ఫలితాన్నిస్తాయి. వర్షాకాలంలో కాలంతో పాటు ప్రకృతి పునరుజ్జీవనం జరిగి పచ్చని పైర్లతో ఆహ్లాదకరంగా మనోహరంగా ఉంటుంది. అలాగే మనస్సు కూడా భక్తి, నియమం, సరళ జీవనంతో పవిత్రమవుతాయి అనే భావన ప్రజల్లో ఉంటుంది. శ్రావణ మాసంలో భక్తి, నియమము, ఉపవాసము, దానము, దైవత ఆరాధన ద్వారా ఆధ్యాత్మిక పురోగతిని సాధించేందుకు అత్యంత శుభప్రదమైన కాలంగా హిందూ సంప్రదాయంలో వర్ణించబడుతుంది. వరలక్ష్మి వ్రతం హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన వ్రతాలలో ఇది ఒకటి. సాధారణంగా శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారము ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఒకవేళ అనివార్య కారణాల వల్ల కుదరకపోతే తర్వాత వచ్చే శుక్రవారాలలో కూడా ఈ వ్రతాన్ని జరుపుకోవచ్చు. ఈ వ్రతంలో మహాలక్ష్మిని వరలక్ష్మిగా పూజిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వలన కుటుంబంలో ఐశ్వర్యం, సౌభాగ్యం, ఆరోగ్యం, సంతానం, శాంతి, సుఖ సంపదలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. వివాహిత స్త్రీలు తమ భర్తలు ఆరోగ్యంగా, క్షేమంగా, దీర్ఘ ఆయుష్తో ఉండాలని భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని నిర్వహిస్తారు. కొన్ని ప్రాంతాలలో అవివాహిత స్త్రీలు కూడా మంచి వరుడు లభించాలని భావించి ఈ వ్రతాన్ని చేస్తారు. దీనికి సంబంధించి ఒక పురాణ కథను కూడా చెప్పుకుంటారు. చారుమతి అనే ఇల్లాలు అనునిత్యం లక్ష్మీదేవిని పూజిస్తూ పతివ్రత ధర్మాలను పాటిస్తూ ఉండేదట. ఆమెకు స్వప్నంలో మహాలక్ష్మి దర్శనమిచ్చి ఈ వ్రత విధానాన్ని వివరించి ఆచరించమని తెలియజేసిందట. అందువలన ఆమె ఈ వ్రతాన్ని ఆచరించి సకల శుభాలను పొందింది. ఆ విషయం తెలుసుకున్న మిగిలిన మగువలు కూడా ఈ వ్రత విధానాన్ని తెలుసుకొని ఆచరించి వరలక్ష్మీదేవి కృపకు పాత్రులయ్యారు. ప్రధానంగా వరలక్ష్మిగా మహాలక్ష్మిని వైవిధ్యంగా కలశంపై అలంకరించి వివిధ రకముల పూలతో, పసుపు కుంకుమ గంధ అక్షతలతో పూజించి ధూపదీప నైవేద్యాలతో అర్చించి 9 ముడులతో తోరములను పువ్వులు ఆకులతో కట్టి ముత్తైదువులను ఆహ్వానించి వారికి పసుపు కుంకుమలు ఇచ్చి తోరంతో కట్టి తాంబూలం ఇచ్చి పిండి వంటలతో భోజనాలు పెడతారు. వరలక్ష్మి వ్రతం కేవలం ధనము సంపద కోసం చేసే వ్రతం మాత్రమే కాదు. ఇది భక్తి, కృతజ్ఞత, కుటుంబ ఐక్యత, దానం, ధర్మాచరణ వంటి విలువలను పెంపొందించే ఆధ్యాత్మిక ఆచారం. నిజమైన లక్ష్మి అంటే ధనం మాత్రమే కాదు, ఆరోగ్యం, విద్య, ధైర్యం, సంతానం, విజయం, మనశ్శాంతి కలిగి ఉండటం అనే సందేశాన్ని ఈ వ్రతం తెలియజేస్తుంది. ఈ వ్రతం నాడు

లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయం లోకైక ద్వీపాంకురం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవం బ్రహ్మేంద్ర గంగాధరం త్వాం త్రైలోక్య కుటుంబనిం సరసిజం వందే ముకుంద ప్రియం అని శ్లోకాన్ని పఠించి స్తుతించినట్లయితే అమ్మవారి దయకు పాత్రులవుతామని భావిస్తారు. రెండవది మంగళగౌరి వ్రతం. సాధారణంగా ఈ వ్రతాన్ని క్రొత్తగా వివాహం జరిగిన స్త్రీలు పార్వతీదేవిని మంగళగౌరి రూపంలో పూజిస్తారు. శ్రావణమాసంలోని ప్రతీ మంగళవారం ఈ వ్రతం చేస్తూ ఉంటారు. ఇదే విధంగా వివాహం జరిగిన 5 సంవత్సరాల వరకు ఈ వ్రతం ఆచరించి ఆ తర్వాత నవవధువుకు వాయనం ఇవ్వడంతో ఉద్యాపన చేసి ఈ వ్రతం ముగిస్తుంది. ఈ వ్రతం యొక్క పూజా విధానం: ఉదయాన్నే వేకువనే లేచి ఇంటిని శుభ్రం చేసుకొని మామిడి ఆకుల తోరణాలు కట్టి ఇంటి ముందు రంగవల్లులు వేసి చక్కగా అలంకరిస్తారు. అలాగే పూజా మండపాన్ని కూడా అలంకరిస్తారు. తలంటు స్నానం చేసి పట్టు వస్త్రాలను ధరించి కలశాన్ని ప్రతిష్ఠించి మంగళగౌరిని ఆవాహన చేస్తారు. యథావిధిగా గౌరిని షోడశోపచారాలతో పూజించి బియ్యపిండితో జ్యోతులు చేసి వ్రత కథను కానీ పాటను కానీ పాడుతూ పూలు తమలపాకులతో తోరం కట్టిన కొడవలిపై గంధం పూసి జ్యోతులపై ఉంచి కాటుకను పడతారు. ముత్తైదువులను పేరంటం పిలిచి 5గురికి చలిబిండి, నానబెట్టిన శనగలు, జ్యోతులు, తోరము, పండు, తాంబూలము ఉంచి వాయినం ఇస్తారు. ఈ సమయంలో వారిని గౌరీదేవిగా భావించి నమస్కరించి వాయనం తీసుకొని ఆశీస్సులిమ్మని కోరతారు. పేరంటాళ్లకు పసుపు, కుంకుమలు, పండ్లు, తాంబూలం ఇస్తారు. పట్టుచీరల మెరుపులు, కాలిమువ్వల శబ్దాలు పిల్లలు పెద్దలతో సందడిగా ఉంటుంది. క్రొత్తగా వివాహం జరిగిన కూతుర్లు, అల్లుళ్ళు ఇంటికి రావడం, పిండి వంటల భోజనాలు, బంధువుల రాక ఇల్లంతా కలకలలాడుతూ నూతన ఆనందాన్ని వెల్లివిరుస్తుంది. ఈ విధంగా గౌరీదేవిని పూజించటం వలన నవవధూవరులు సంతానం కలిగి దీర్ఘ ఆయుష్యుతో ఆయుర ఆరోగ్యాలతో 3 పువ్వులు 6 కాయలుగా వారి సంసార రథం సాగుతుందని భావిస్తారు. పార్వతీదేవి అనుగ్రహంతో వారి దాంపత్య జీవితం ఆనందమయమవుతుందని పురాణాలు పేర్కొంటున్నాయి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే త్రయంబకే దేవీ నారాయణే నమోస్తుతే అనే శ్లోకాన్ని పఠించడం వలన గౌరీదేవి దయకు పాత్రులవుతారని ప్రతీతి. తరువాతి పండుగ నాగపంచమి లేదా నాగుల చవితి. శ్రావణమాసము శుక్లపక్షంలో చవితి పంచమి తిథులలో నాగదేవతలను పూజించడం ద్వారా సంతాన వృద్ధి, కుటుంబ వృద్ధి జరిగి ఆయురారోగ్యాలతో జీవిస్తారని ప్రజల నమ్మకం. నాగుల చవితి రోజున ఉదయాన్నే నిత్యకృత్యాలను పూర్తి చేసి ఇంటిలో నాగులకు పూజను నిర్వహిస్తారు. శివాలయాలలో ఉన్న నాగప్రతిమలకు అభిషేకం చేస్తారు. పుట్టలకు కూడా పాల్పోసి యథావిధిగా పూజలను నిర్వహిస్తారు. చవితి రోజు ఉపవాసం ఉంటారు. పాలు, పండ్లు, చలిబిడి, నూగుపిండి నైవేద్యంగా సమర్పిస్తారు. మరుసటి రోజు అనగా నాగపంచమి రోజు ఉదయాన్నే నాగులకు పాలు పోసి పాయసం, అపూపాలు నైవేద్యంగా సమర్పించిన తర్వాత భోజనం చేస్తారు. కొంతమంది సాంప్రదాయంగా వారి సొంత పొలాల్లో పుట్టలను ఏర్పాటు చేసుకొని ప్రతి సంవత్సరం యథావిధిగా పూజలు నిర్వహిస్తుంటారు. నాగదేవతలకు సంబంధించిన స్తోత్రాలు, పాటలు, జానపద గీతాలు ఈ సందర్భంగా పాడుకుంటారు. శివుడు కంఠహారంగా నాగులను ధరిస్తాడు. అంతేకాక కుమారస్వామి లేక సుబ్రహ్మణ్యస్వామి రూపాన్ని కూడా నాగప్రతిమలుగానే భావిస్తారు, పూజిస్తారు. కనుక శివాలయాలలో నాగప్రతిమలకు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తారు. ప్రత్యేకంగా సుబ్రహ్మణ్య క్షేత్రాలు

0: కూడా మన దేశంలో కుక్కి, మోపిదేవి, తిరుత్తణి మొదలైన దేవాలయాలున్నాయి. సంతానాన్ని పొందడానికి, వారి ఆరోగ్య అభివృద్ధికి, విశేషంగా నాగరూపంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం అనాదిగా ఆచారంలో ఉన్నది. పురాణ ప్రాముఖ్యతను తీసుకున్నట్లయితే హిందూ పురాణాలలో ఆదిశేషుడు, వాసుకి, తక్షకుడు వంటి నాగులకు గొప్ప స్థానం ఉంది. శ్రీకృష్ణుడు కాళీయమర్దనం చేయడం, యమునా నది నుండి కాళీయుని పాతాళానికి పంపడం, యమునా జలాలను విషరహితం చేసి బృందావన వాసులకి సంతోషాన్ని కలిగించడం, మరియు జనమేజయ మహారాజు తన తండ్రి చావుకు కారణమైన సర్పాలను నాశనం చేసేందుకు సర్పయాగాన్ని నిర్వహిస్తున్నప్పుడు ఆస్తిక మహర్షి యాగాన్ని ఆపి నాగవంశాన్ని రక్షించిన కథ కూడా ఈ పర్వదినంతో సంబంధం కలిగి ఉంటుంది. భౌతిక సంబంధాలను పరిశీలిస్తే నాగదేవతలు ప్రకృతి సంరక్షణకు, వ్యవసాయానికి, పర్యావరణ సమతుల్యతకు ప్రతీకలుగా భావిస్తారు. తమకు సహాయపడే ప్రతి జీవిని గౌరవించడం మన భారతీయ సంప్రదాయం అనే విషయాన్ని గుర్తించవలసి ఉంది. అందుకు చిహ్నంగా ప్రతి సంవత్సరం శ్రావణమాసంలోనూ, కార్తీక మాసంలోనూ, మాఘమాసంలో కూడా నాగులను పూజించి తమ ఆచార సంప్రదాయాలను గౌరవిస్తుంటారు.
1: మీరు ఇంతవరకు శ్రావణమాస విశిష్టత గురించి శ్రీమతి వి పద్మావతి గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, నవ్వటం నవ్వించటమే హాస్యం. ఈ అంశం గురించి టి శంకర్ నారాయణ గారితో పరిచయం.
2: మనం ఏదైనా బాగా ఒత్తిడి పని చేసినప్పుడు కనీసం ఒక ఆ టీ తాగేసొద్దాం, లేదా ఒక కాఫీ తాగుదాం, కాస్త రిలాక్స్ అవుదాం అనుకుంటాం. కానీ ఈ టీ కాఫీ వల్ల కూడా కొంత అనారోగ్యం వస్తుంది. ఇదంతా ఎందుకు? మనకు ఒక మంచి హాస్యాన్ని గనక వింటామో చూడటమో జరిగితే మనకు ఉన్నటువంటి అలసత్వం మొత్తం ఒక్కసారిగా పోయి మళ్ళీ కొత్త శక్తి పుంజుకొస్తుంది. ఇలాంటి హాస్యాన్ని మనకు వినిపించేందుకు తురిమేళ్ల శంకర నారాయణరావు గారు మన స్టూడియోస్లో మన ముందున్నారు. మన శ్రోతలందరితో ముచ్చటించేందుకు శంకర నారాయణ గారు, ఈ హాస్యం అసలు మీకు ఎలా అలవడింది? దానికి చాలా స్పాంటేనియస్ కావాలి. అసలు మీకు ఈ జిజ్ఞాస, హాస్యాన్ని ఎలా రంగరింప చేయాలి, ప్రజలందరికీ చేరువ చేయాలి అని అనిపించింది, ఆ వివరాలు మా శ్రోతలకు.
3: అంటే నాకు ఏమీ అనిపించలేదు, కానీ మా అమ్మ చెబుతుండేదండి. మా అమ్మ పేరు నరసమ్మ అండి. ఈ నరసమ్మ కొడుకు ఎలా ఉన్నాడో చూద్దామని వచ్చేవాళ్ళట. వాళ్ళు వచ్చేటికి నేను కళ్ళు గట్టిగా మూసుకొని పడుకునేవాట. వీళ్ళందరూ కళ్ళు తెరవమని చెప్పిన ప్రయత్నం చేసినప్పుడు కళ్ళు తెరిచేవాడిని కాదట. మా వాళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా నరసమ్మ కొడుకు అంత గుడ్డివాడు, వాడి కళ్ళు లేవు అని అనుకునేవాళ్ళట. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పక్క కళ్ళు తెరిచి నవ్వేవాడట. మా అమ్మ ఎప్పుడు చెబుతుండేది, వీడు కంత్రివాడు, వాళ్ళను ఏమో కళ్ళు లేనట్టు వాళ్ళకు భ్రమ కలిగించి వాళ్ళు వెళ్ళిపోగానే నవ్వుతుండేవాడని. ఇది ఒకటి. ఇంకొక విశేషం ఏంటంటే, మా తాతగారికి ఒక కంచం ఉందండి, వెండి కంచం ఉంది. ఆ కంచంలో బంగారు పొన్ను కూడా ఉండేది. మా తాతగారు ఏం చేసేవారంటే, నా చిన్నప్పుడు 2-3 ఏళ్ల వయసు అప్పుడు అనమాట, ఆ కంచంలో నాకు అన్నం పెట్టేవాడు. నాకు మాటలు వస్తున్న టైంలో నేను కొద్ది రోజులు తిన్న తర్వాత ఆ కంచం నాకే ఇవ్వు ఇండిపెండెంట్గా అని చెప్పా. ఆ కంచం నేనే తింటా, నువ్వు పెట్టిన అవసరం లేదు అని నేను గొడవ చేశా. గొడవ చేస్తే ఆయన అన్నాడు, ఈ కంచం నేను చచ్చిపోయిన తర్వాత నీకేరా అనేవాడు. మన్నాడు పొద్దున్న నుంచి వెళ్ళి, తాత నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు, ఆ కంచం నాకు ఎప్పుడు వస్తుంది, ప్రతిరోజు ఇదే ప్రశ్న వేసేవాడిని. నాయన చచ్చిపోతారా చచ్చిపోతారా అనేవాడు. మరి దురదృష్టం కొద్దీ ఆయన కొద్ది రోజులు చచ్చిపోయాడు. ఆ హాస్య దృష్టి అనేది అలా పొరపాటున అలవాటునో నాకు ఆ చిన్నప్పటి నుంచి అలవాటైంది.
2: అంటే ఈ హాస్యం అనేది పుట్టుకతోటి మన పరిసరాల ప్రభావం కూడా చూపిస్తోంది. ఆ పరిసరాల ప్రభావమే మిమ్మల్ని ఇంతగా ప్రేరేపించింది ఈ హాస్యం వైపు మళ్లించేందుకు అనేది ఒక చక్కని ఉదాహరణ. ముఖ్యంగా ఈ హాస్యం విషయానికి వచ్చినట్టయితే చిన్నపిల్లలు, భార్యాభర్తలు చక్కటి హాస్యానికి రసగుళికలు, వస్తువులు. వీటి గురించి ఏమైనా చెప్పగలరా మా శ్రోతలకి?
3: అంటే చెప్పొచ్చునండి. అసలు భార్యాభర్తలు కానీ కుటుంబ సభ్యులు కానీ మనం ఏవో సినిమాలు చూస్తేనో, హాస్య నటుల్ని చూస్తేనో, లేకపోతే హాస్య కవితలు వింటేనో, హాస్యానికి సంబంధించిన పాటలు వింటేనే నవ్వు వస్తుందని కూడా వీల్లేదు. భార్యాభర్తల సరసనలో కూడా, భార్యాభర్తలు మాట్లాడుకోవడంలో కూడా ఆ సరసం వస్తుంది. ఆ మధ్య మా ఆవిడ అంది, ఏమండి ఈ మధ్య ప్రతి విధవా సెల్ ఫోన్ కొంటున్నాడండి, మీరు కూడా కొనండి అన్నది. అది మామూలు ఉద్దేశమే. అట్లాగే ఒకసారి ఒక గుడి దగ్గరికి వెళ్ళాము. మా ఆవిడ ఏం చేసిందంటే పులిహోర పాకెట్ తీసుకొచ్చి ఆ పులిహోర పాకెట్ నా దగ్గర పెట్టి కొబ్బరికాయ తీసుకురండి గుడి దగ్గరికి వెళ్ళింది. ఈ

0: లోపల నేను మంచి జోకులు ఎలా చెప్పాలని ఆలోచిస్తూ ఉన్నా. మా ఆవిడ వచ్చాడు, పులిహోర ప్యాకెట్ కనపడలేదు. ఏదండి మన పులిహోర ప్యాకెట్ అంది. చూస్తే అక్కడ పంది తింటున్నది. అప్పుడు చూశాను, చూసి అదిగో పంది తింటున్నది పులిహోర అన్నాను. వెంటనే మా ఆవిడ ఏమన్నా తెలుసా, మీరుండగా పంది ఎలా తింటున్నది అండి అన్నది. మామూలు మాటలు ఇవి, మీరున్నారు కదా కాపలా, మరి పంది ఎట్లా తీసిపోయింది అని. దాంట్లో వేరే అర్థం కూడా వచ్చి నవ్వుతారు. ఇలాంటివి మన దైనందిన జీవితంలో చాలా ఉంటాయి. ఇప్పుడు విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఉన్నారు, ఆయన జ్ఞానపీఠ అవార్డు గ్రహించిన వాడు, మొట్టమొదటి తెలుగువాడు జ్ఞానపీఠ వచ్చినవారు ఆయన. ఆయన చనిపోయే ముందు గుంటూరు జనరల్ హాస్పిటల్లో చేరాడు ఆయన. ఆయన్ను పరామర్శించడానికి సివిఎన్ ధన్ గారని పూర్వం రవి కాలేజ్ అని ఉండేదండి, ఆ కాలేజీకి ఆయన వ్యవస్థాపకుడు. ఆయన విశ్వనాథ్ సత్యనారాయణ గారిని పరామర్శించడానికి వచ్చాడు. వచ్చి ముందు డాక్టర్ని అడిగాడు, ఏమండి విశ్వనాథ్ సత్యనారాయణ గారి ఆరోగ్యం ఎలా ఉన్నది అని. డాక్టర్లు ఏం చెప్పారంటే భయమేం లేదని చెప్పారు. ఆయన సంతోషపడి విశ్వనాథ్ దగ్గరికి వెళ్ళి చెప్పారు, ఏమండి మీ ఆరోగ్యం గురించి డాక్టర్ని అడిగాను, భయమేం లేదని చెప్పారండి అన్నాడు. వెంటనే విశ్వనాథ్ సత్యనారాయణ ఏమన్నాడు తెలుసా, డాక్టర్లకేం భయం, సస్తానని నాకు భయం కానీ అన్నాడు. అరగంటలో చచ్చిపోయాడు. అంటే చనిపోయే నిమిషం వరకు కూడా ప్రతిదాన్ని కూడా మనం మన హాస్యానికి ఉపయోగించుకోవచ్చు. అది మన హాస్యం అనేది మనకు శక్తిని ఇస్తుంది. నవరసాల్లోకి హాస్యరసం గొప్పది ఏంటంటే మిగిలిన రసాలు ఎంత ఎక్కువ అనుభవిస్తే మనిషి శక్తి తగ్గుతుంది, కానీ హాస్యరసాన్ని ఎంత అనుభవిస్తే శక్తి అంత పెరుగుతుంది. అందువల్ల మిగిలిన 8 రసాలు ఒకెత్తు, హాస్యరసం ఒకెత్తు అనేది నా నమ్మకం.
1: అంటే ఇప్పుడు మిగతా రసాలు రౌద్రం ఉంది, ఈ రౌద్ర రసంలో కూడా హాస్యాన్ని ఏమైనా పండించవచ్చు అంటారా?
0: ఏ రసంలోనైనా పండించవచ్చు, కానీ దాన్ని రసాభాస అంటారు, అది రసం ఫెయిల్ అయిపోవడం అన్నమాట. నా దృష్టిలో నవరసాలు అన్నిటికంటే గొప్పది ఏమిటంటే 10వ రసం ఒకటి ఉంది, అది నీరసం. ఏ రసం ఎక్కువ అయినా కూడా ఆ నీరసం వచ్చి పడిపోతుంది. వీర రసం ఎక్కువైనా పడిపో నీరసం వస్తుంది. శోక రసం ఎక్కువ, కరుణ రసం ఎక్కువైనా కూడా వస్తుంది. శృంగార రసం ఎక్కువైనా వస్తుంది. వీర రసం ఎక్కువైనా, అద్భుత రసం ఏ రసమైనా సరే ఎక్కువ అనుభవిస్తే చివరికి నీరసం వస్తుంది. కాబట్టి ఆ నీరసమే గొప్పదని నేను అంటాను.
1: మీరు అన్నట్టు రసాస్వాదన చేయటం అనేది మితిమీరిన ఇబ్బందే, మరీ తక్కువైనా కూడా కాస్త హాస్యం పండించేటువంటి పరిస్థితులు లేవు. ఈ నేపథ్యంలో పిల్లలు మంచి ఒక సబ్జెక్ట్ దీనికి, ఈ పిల్లల పైన ఏమైనా కాస్త చెప్పగలరా సున్నితమైన?
0: ఒకసారి ఒక అబ్బాయి అడిగాడు, నేను ఒక స్కూల్లో టీచర్గా ఉన్నానండి. టీచర్గా ఉంటే నేను వెళ్ళేటప్పుడు క్లాస్లో అందరూ ఎగిరి గంతులు వేస్తున్నారు, గందరగోళంగా చేస్తున్నారనమాట. చేస్తుంటే నా కోపం వచ్చి అన్నాను, ఒరేయ్ మనుషులందరూ కూర్చొని గాడిదలు మాత్రమే నిలబడాలన్నాను. నేను ఒక్కడే నిలబడున్నాను. ఆ తర్వాత కొద్దిసేపటికి ఒక అబ్బాయి లేచాడు, ఏమిరా నువ్వు గాడిదని ఒప్పుకుంటున్నావా అన్నాను. వాడు వెంటనే అన్నాడు, సార్ మిమ్మల్ని ఒక్కడనే గాడిద అనిపించుకుంటుంటే మీరు మిమ్మల్ని చూసిన బాధ అనిపించి నేను కూడా మీకు తోడుగా నిలబడ్డాను సార్ అన్నాడు. అట్లా చిన్నపిల్లల్లో కూడా మంచి చమత్కారం వస్తుంది తెలియకుండానే. ఓసారి వాడు చీవుడి ముక్కు సీను అని ఒకడు ఉన్నాడు నా స్టూడెంటు. ఆ గ్రూప్ ఫోటో దిగేటప్పుడు వాడు బయట అల్లరి చేస్తున్నాడు, గ్రూప్ ఫోటో దగ్గర రావడంలా, ఒరే రారా నువ్వు ఫోటో దిగమన్నా గ్రూప్ ఫోటో. వాడు నేను దిగను సార్ అన్నాడు. ఒరే రారా అన్నా, రానన్నాడు వాడు. ఎందుకు రావురా, నువ్వు వస్తే బాగుంటుంది, నువ్వు పెద్దవాడు అయిన తర్వాత వీడు చీమిడి ముక్కు సీను నా స్టూడెంట్ అని చెప్పుకుంటారా, బాగుంటుంది అన్న. వాడు ఏమన్నాడు తెలుసా, నేను రాను సార్, ఒక 20 తర్వాత శంకర్నారాయణ సార్ చచ్చిపోయినాడు సార్ అని మేము బాధపడతాం సార్, అందుకని రానన్నాడు. మన చమత్కారం మంది అయితే వాడి చమత్కారం వాడిది, రెండిట్లో కూడా హాస్యం ఉంటుంది. హాస్యంలో ఒక వీరత్వం ఉందనుకోండి, ఒకడు ఓడిపోతాడు ఇంకోటి గెలుస్తాడు, ఒకడు బతకొచ్చు ఇంకోటి చచ్చిపోవచ్చు. కానీ హాస్యరసంలో మాత్రము పోటీ పడే వాళ్ళు ఇద్దరు కూడా గెలుస్తారు.
1: ఇకపోతే ఈ హాస్యం మనకు తెలుగులో ఎక్కువగా ఉందంటారా, మరి ఇతర భాషల్లో ఎక్కువగా ఉందంటారా, మరి తెలుగులో హాస్యం ఎంత మేరకు ఉంది, ఇది సాహిత్యపరంగా ఏమైనా కాస్త చెప్పగలరా?
0: ఈ తెలుగులో హాస్యం తక్కువ అనే పేరుంది. తెలుగువాడికి రూమర్ ఎక్కువ, హ్యూమర్ తక్కువ అంటారు. అయితే నేను చమత్కారంగా మాట అంటాను, మనకు తెలుగువాడికి హాస్యం తక్కువ ఎందుకు తక్కువ అంటే, తెలుగు వాళ్లకు హాస్యం అందించిన వాళ్ళందరి పేర్లలో నరసింహం ఉంది. పానుగంటి లక్ష్మీ నరసింహారావు, చిలకమర్తి లక్ష్మీ నరసింహం, తర్వాత ఈ రకరకాల ఆ నరసింహ అనే పేరు ఉన్నవాడు ఉన్నారు మనకు. ఆ నరసింహ సింహము ఎంత నవ్వించినా కూడా మనం నవ్వుతాం, భయపడతాం కదా. అందుకని ఆ సింహ శబ్దం వల్ల కొంత మనకు హాస్యం తగ్గిందేమో, అంటే వాడు ఉన్నది ఉన్న హాస్యంలో ఎక్కువ ఇచ్చింది వాళ్లే, కానీ రావలసినంత హాస్యం రాలేదని దానికి నేను చమత్కారంగా చెబుతాను, నిజం కాదు. వాళ్ళందరూ మనకు ఆరాధ్యులు, మన హాస్య భిక్ష పెట్టిన వాళ్ళు వాళ్ళు మనకు.
1: అంటే వారు హాస్య రచనలు చేసేటప్పుడు కూడా ఇటు సమాజానికి కొద్దిగా ఆ చైతన్యం ప్లస్ అందులో హాస్యం, అప్పటి సంస్కృతి సాంప్రదాయాలు కూడా ఇమీడియట్గా చేశారు. మరి ఈనాటి ఈ హాస్య రసంలో ఇట్లాంటివి ఏమైనా కనిపిస్తున్నాయి ధోరణులు?
0: అంటే మనకు జనరేషన్ మారే కొద్ది కూడా ఆ శక్తి తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు మన తాతలు ఉన్నంత బలిష్టంగా మనం లేకపోవచ్చు, అలాగే మన తాత ముత్తాతల్లో ఉన్న రచయితలు అంత గొప్పగా మనం ఉండకపోవచ్చు. కన్యాశుల్కం రాసిన గురజాడలాగా మనం ఇప్పుడు హాస్యం పండించే రచన చేయకపోవచ్చు. ఈ తరానికి తగ్గట్టుగా చేసేవాళ్ళు ఉన్నారు. మనం పోల్చుకొని ఇప్పుడు మనం తక్కువ వేసుకోవడానికి అంచనా వేసుకోవడానికి వీల్లేదు. మంచి గతమున

0: కొంచెమేనో అన్నవాళ్ళు ఉన్నారు, గతకాలము మేలు మేలు వచ్చుకాలము కంటే అన్నారు. ఇట్లా రెండు విరుద్ధమైన భావాలు ఉంటాయి. అందువల్ల మన శక్తికి తగ్గట్టుగా మనము హాస్య రచనలు చేయడము, హాస్యానికి సేవ చేయడము, మనకు మనం సేవ చేసుకోవడమే. ఎందుకంటే ధర్మో రక్షతి రక్షిత అన్నారు, ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనం రక్షిస్తుంది అని. నేనేమంటున్నానంటే హాస్యో రక్షతి రక్షిత అంటున్నాను, హాస్యాన్ని మనం రక్షిస్తే ఆ హాస్యం మనల్ని రక్షిస్తుంది అని. అందుకని నవ్వు దేవో భవ అంటున్నాను.
1: జంజాల గారు అన్నట్టు ఆయన హాస్య బ్రహ్మ నిజం చెప్పాలంటే ఈ విజన్ మాధ్యమంకి ఒక హాస్యానికి బ్రహ్మ. నవ్వించడం ఒక భోగం, నవ్వలేకపోవడం ఒక రోగం అనేది ఆయన ఎప్పుడో చెప్పినటువంటి సిద్ధాంతం. దీన్ని అందరూ అనుసరించి కాస్త మనం పాత సామెతలు కూడా ఉన్నాయి. కొన్ని సామెతలు మీరు అన్నట్టు ఇటు వెతలు అటు మెతుకులు తెచ్చేవి కూడా ఉంటాయి. ముఖ్యంగా ఈ సామెతల్లో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఒక సామెత, కానీ తర్వాత రోజుల్లో కొత్త ఒక వింత పాత ఒక రోత అనేటువంటి పరిస్థితులు కూడా సంభవించాయి. ఈ సామెతలకి ఈ హాస్యానికి ఏమైనా కాస్త అనుసంధానం ఉందా?
0: ఉంటుందండి. మీరు రెండు విషయాలు చెప్పారు. ముందు జంజాల గురించి ఒకటి చెప్పారు. జంజాల గారు అన్నాడు ఏమన్నాడంటే నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం అన్నాడు. నేను జంజాల గారికి కూడా చెప్పాను, ఏంటంటే ఎంతోమంది ఎన్నో కష్టాలతో నవ్వలేకపోతారు, అది రోగం కాదు త్యాగం అన్నాను. ఆయన కూడా సంతోషించారు. నేను కూడా మాట అన్నాను, బీపీ లేనివాడు బిర్లా, షుగర్ లేనివాడు టాటా అని. ఆ రెండు జబ్బులుంటే వాడు ఎంత డబ్బు ఉన్నా కూడా వాడు ఆనందపడలేడు. కాబట్టి ఈ రెండు జబ్బులు తగ్గాలి అంటే, నయం కావాలి అంటే, మనిషి జీవితం ఆనందమయంగా ఉండాలంటే నవ్వులు అవసరం. అందువల్ల ఆ నవ్వుల్ని మనం పంచుకోవాలి, పెంచుకోవాలి. ఈ సామెతల్లో కూడా మనకు చాలా మంచి సామెతలు ఉన్నాయి. హాస్యాన్ని పండించేవి అవన్నీ కూడా మనకు చాలా ఉన్నాయి. ఒక్కొక్క సామెత వెనక ఒక గ్రంథం సృష్టించవచ్చు, అందులో కూడా హాస్యం పండించవచ్చు.
1: ఏదైనా ఒక ఉదాహరణ.
0: తిండికి తిమ్మరాజు, పనికి పోతరాజు అంటారు. తిండికి తిమ్మరాజు అంటే వాడు ఎంత తినేస్తాడు, పనికి పోతరాజు అంటే పని దగ్గరకు వచ్చేటోడికి వెనకాల ఉంటాడు అనమాట. అట్లా అటువంటివి ఉంటాయి. హాస్యం
1: ముఖ్యంగా ఇప్పటి జనరేషన్కి బాగా నడక తగ్గిపోయి అంత అనారోగ్యం పాలవుతూ ఉన్నారు. హాస్యం అనేది ఒక ఆరోగ్యం లాంటిదే. ముఖ్యంగా స్త్రీలకు అందంలో పెంచుకునేందుకు ఒక ప్రక్రియ కూడాను. మరి అందం ఆరోగ్యం రెండు కలగాపులగంగా వచ్చేసేది హాస్యం. దాని గురించి కాస్త మా శ్రోతలకి.
0: ఒక మనిషి నవ్వుతున్నాడంటే అతను ఆరోగ్యవంతుడి కింద లెక్క, అతనికి ఏమి కష్టాలు లేవని లెక్క, అతను సౌభాగ్యవంతుడి కింద లెక్క, అతనికి ఏ సమస్యలు లేవని భావిస్తారు. వాడు నవ్వుతూ ఉన్నాడు అంటే ఇతనిలో పెద్ద వేదాంతి కూడా కనపడవచ్చు, ఇతని కష్టాలన్నీ మర్చిపోయి నవ్వుతున్నాడు అనుకోవచ్చు. ఏదైనా ఒక బిజినెస్ టెక్నిక్ కూడా, వ్యాపార రహస్యం, షాపులో ఉన్నవాడు నవ్వుమొహంతో ఉంటే వెళ్ళి ఏదైనా కొంటారు, లేదా వాడు మొహం మార్చుకొని ఉంటే అతని దగ్గరికి ఎవరు రారు మంచి సరుకు ఉన్నా కూడా. అందువల్ల ఇది బౌలార్థ సాధకమైంది నవ్వు అనేది. ఈ నవ్వు అనేది మన జీవితాన్ని కనుక మనము లవ్వుగా మార్చుకున్నట్టయితే మనం కివ్వు మనాల్సిన అవసరమే ఉండదు.
1: ఓకే అండి. శంకరనారాయణ గారు, ఈ హాస్యం ద్వారా మా శ్రోతల్ని చక్కగా నవ్వుతూ పలకరించినందుకు
0: నమస్కారం అండి.
2: మీరింతవరకు నవ్వటం నవ్వించటమే హాస్యం ఈ అంశం గురించి టి. శంకరనారాయణ గారితో పరిచయం విన్నారు.

0: ఈనాటి ఉదయ కిరణాలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కఫురం కేంద్రం, భావలహరి, మృదుమధుర గీతమంజరి, సినీ గీతాల కార్యక్రమం.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో ముందుగా విందాం. కారణం తెలియకపోయినా మనసంతా సంతోషంగా నిండిపోవటం, చుట్టూ ఉన్న ప్రపంచం కూడా కొత్తగా అందంగా కనిపించటం. మనసులో ఏదో కొత్తగా మొదలైనప్పుడు మాటలు రావు, కారణం తెలియదు. చూపుల్లో మార్పు, ఆలోచనల్లో మార్పు, తెలియకుండానే పెదవులపై చిరునవ్వు, అసలు ఏం జరుగుతోంది? ఇలాంటి అందమైన అనుభూతిని గుర్తు చేసే ఏం జరుగుతోంది ఈ పాట విందాం. మహాత్మ చిత్రం కోసం కార్తీక్ సంగీత ఆలపించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సాహిత్యం స్వరకల్పన విజయ్ ఆంథోనీ.

మీరు వింటున్నారు మీ అభిమానం మార్కాపూర్ ఎఫ్ఎం 101.5 మెగాహెడ్జెస్పై భావలహరి మృదుమధుర గీతమంజరి సినీ గీతాల కార్యక్రమం వింటున్నారు.

కొన్ని రోజులు మామూలుగానే గడిచిపోతాయి, కానీ ఒక్కో రోజు మాత్రం మనసులో ఏదో తెలియని మార్పు తీసుకొస్తుంది. గాలి కొత్తగా అనిపిస్తుంది, చూపులు కొత్త అర్థాలు చెప్తాయి, మనసు కారణం తెలియకుండానే ఆనందంతో నిండిపోతుంది. అలాంటి అందమైన భావనతో రాసిన ఈ పాట విందాం. ఆచార్య ఆత్రేయ గీతం ఇది, ఈనాడే ఏదో అయ్యింది. ఈ పాట విందాం. ప్రేమా చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన ఈ పాట, మ్యూజిక్ మాస్టర్ ఇళయరాజా స్వరకల్పనలో.

సవాలు పెద్ద మాటల్లో చెప్పాల్సిన అవసరం ఉండదు. ఒక చిన్న మాట చాలు, కానీ ఆ చిన్న మాట వెనుక దాగి ఉండేది మాత్రం ఒక పెద్ద మనసు. ప్రేమలోని ఆ మౌనాన్ని, ఆ ఎదురుచూపును, ఆ చెప్పాలనే తపనను ఎంతో అందంగా పలికించే పాట చెప్పాలనుంది చిన్న మాటైనా. ఒంటరి చిత్రం కోసం ఎస్పి చరణ్ కల్పన ఆలపించిన రామజోగయ్య శాస్త్రి సాహిత్యం విందాం. స్వరకల్పన మణిశర్మ.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: మీరు వింటున్నారు మీ అభిమాన మార్కాపూర్ ఎఫ్ఎం 101.5 మెగాహెడ్జెస్పై భావలహరి. మృదుమధుర గీతమంజరి కార్యక్రమం వింటూ ఉన్నారు. మౌనానికి కూడా ఒక భాష ఉంటుందని తెలియచేయటం, వినేవారికి తమ జీవితంలోని ఏదో జ్ఞాపకాన్ని గుర్తుచేసే అనుభూతిని కలిగించటం, కొన్ని

భావలహరి మృదుమధుర గీతమంజరి సినీ గీతాల కార్యక్రమం వింటున్నారు. మీ అభిమాన మార్కపూర్ ఎఫ్ఎం 101.5 మెగాహెర్జెస్పై. మరి మనసుకు రెక్కలు వస్తే అది ఆకాశం వైపు చూడదు, ఆకాశాన్నే తన గమ్యంగా చేసుకుంటుంది. ప్రేమలో అయినా కలల్లో అయినా మనసు స్వేచ్ఛగా ఎగరాలని కోరుకుంటుంది. అలాంటి చిలిపి ఉత్సాహాన్ని కలల రెక్కలపై విహరించే అనుభూతిని అందించే పాట రెక్కలు తొడిగి రెపరెపలాడి. చుట్టాలున్నారు జాగ్రత్త చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన, డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్యం, ఇది స్వరకల్పన ఎంఎస్ విశ్వనాథన్. ఇప్పుడు విందాం ఈ పాట. వింటూనే ఉండండి మీ అభిమాన మార్కాపూర్ ఎఫ్ఎం.

భవలహరి కార్యక్రమంలో తర్వాత పాట అబ్బాయి గారు చిత్రంలోని వెన్నెలకు ఏం తెలుసు. ఈ పాట మధురమైన భావాలు, ప్రకృతి వర్ణంతో అద్భుతంగా రాశారు భువనచంద్ర గారు. కీరవాణి గారి హుషారైన స్వరకల్పనలో చిత్రగారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు వారి గాత్రంతో ఆ పాటకు ప్రాణం పోశారు. వినేద్దామా మరి ఆ పాట, వింటూనే ఉండండి. వినోద విజ్ఞాన సమాహారం మీ అభిమాన మార్కాపురం 101.5 MHz పై.

కార్యక్రమంలో చివరిగా సరదా మాటలు చలాకి బీట్ వినగానే మనసులో ఉత్సాహం నింపే ట్యూన్, అదే సూపర్ మచ్చ సాంగ్. మ్యూజిక్లోని జోష్, లిరిక్స్లోని ఫన్, ఇవన్నీ కలిసి ఈ పాటను మంచి ఎంటర్టైన్గా నిలబెట్టాయి. ఆ పాట వినేద్దాం ఇప్పుడు.

0: சூப்பர் மச்சி.
1: దేవిశ్రీ ప్రసాద్ శ్రవణ భార్గవి ఆలపించిన ఈ పాట.

భావలహరి మృదుమధుర గీతమంజరి సినీ గీతాల కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు. సమయం 8:15 గా వస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం. ఢిల్లీ నుంచి రిలే.

0: Om Prakash Das about the incident.
1: The airstrikes in Surab marks continuation of Pakistan's policy of firing at unarmed civilians, same as they are doing in POGK. The cowardly action of Pakistan military to deny medical treatment to the injured Baloch people amounts to genocide, something the international community needs to acknowledge and condemn outright. The Baloch are a brave community with the demonstrated standards of uprightness. They will neither be intimidated nor be defeated, despite the use of disproportionate and unjustifiable force by Pakistan.
0: The Board of Control for Cricket in India, BCCI, and the Afghanistan Cricket Board, ACB, have confirmed that Afghanistan will host India for a three-match T20 international series at the Arun Jaitley Cricket Stadium in Delhi from 13th to 17th of next month. The series is part of Afghanistan's Future Tours program and will be played in India, where Afghanistan has hosted its home fixtures in recent years. And now for a look at today's newspapers, it's over to Saira Mushtaba.
2: Thank you, Sarabjit. Most newspapers today open with details of proceedings in Parliament. Parliament passes NCDC, Keralam bills, Lok Sabha clears mines, minerals bill, FCRA bill sent to JPC amid opposition din, is the lead in the Asian age. Shah ready to debate student protest, notes the Tribune. Speaking at the release of former President Ramnath Kovind's autobiography, PM hails Kovind's journey from humble beginnings to the presidency, says the statesman. The Indian Express on its editorial page under the caption, "The Next Step to the Moon," talks about India-US partnership in space cooperation. The two space agencies, ISRO and NASA, have never worked so closely together, with NASA asking ISRO to join its moon base program, an ambitious project to establish a permanent research station on the moon where astronauts can live, work and carry out experiments for extended periods of time. And finally, catching the Gen Z mode, Delhi police goes kuchu kuchu to warn against deadly mancha, mentions the Pioneer. And with that, it's back to you, Sarabjit.
0: Thank you, Sarah. And now before we end the bulletin, the headlines once again. Foreign Contribution Regulation Amendment Bill referred to Joint Parliamentary Committee for further scrutiny. Calcutta High Court cancels all OBC certificates issued under revised rules introduced by previous Trinamool Congress government in West Bengal. Punjab Pharmacy Officers recruitment stayed by High Court over allegations of organized cheating. IMD predicts heavy rainfall in Odisha and Gangetic West Bengal due to formation of low pressure area over North Bay of Bengal. More than 30 civilians, including women and children, killed in Pakistani airstrikes in Surab district of Balochistan. And in cricket, BCCI confirms India versus Afghanistan T20 international series in September. And with that, we end the morning news. Have a nice day.
3: Akasvani, NTR Jilla Samachara Lekh Vintaru. రచన శ్రీ కె నవీన్ కుమార్.
4: ఎన్టీఆర్ జిల్లా ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల. డిజైన్ థింకింగ్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఫర్ వైస్ ఛాన్సలర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కార్యశాల, గిరి ప్రదక్షిణ వంటి అంశాలతో కూడిన ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. రాష్ట్రంలో బియ్యం ధరల పెరుగుదల నేపథ్యంలో వినియోగదారులకు భారీ ఊరట కల్పించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన తక్కువ ధరలకే బియ్యం విక్రయాల కార్యక్రమాన్ని మంత్రి విజయవాడలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ధరల స్థిరీకరణపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రత్యేక దృష్టి సారిస్తూ వినియోగదారుల ప్రయోజనాల కోసం అన్ని చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. పౌర సరఫరాల శాఖ ఆంధ్రప్రదేశ్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్తో సమన్వయం చేసుకుని ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన బియ్యాన్ని అందించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. గతంలో కిలో 60 నుంచి 65 రూపాయల వరకు ఉన్న బీపీటీ స్టీమ్ రైస్ను ప్రస్తుతం కేవలం 52 రూపాయలకు వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చామని మంత్రి తెలిపారు. ఒక్క కుటుంబానికి గరిష్టంగా 10 కిలోల వరకు ఈ ధరకు బియ్యం కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. ఓటర్ల జాబితాను పారదర్శకంగా, ఖచ్చితంగా, తప్పులు లేకుండా రూపొందించడమే ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని జిల్లా ఎన్నికల అధికారి జి లక్ష్మీశా స్పష్టం చేశారు. ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 ప్రక్రియలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా ముసాయిదా ఓటర్ల జాబితాను జిల్లా ఎన్నికల అధికారి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో మొత్తం 15

0: 731 మంది ఓటర్లు నమోదు కాగా మహిళా ఓటర్ల సంఖ్య పురుషుల కంటే అధికంగా ఉందని చెప్పారు. జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు క్లెయిమ్లు అభ్యంతరాలకు అవకాశం కల్పించిన ఎన్నికల సంఘం అక్టోబర్ 3న తుది ఓటర్ల జాబితాను ప్రకటించనున్నట్లు వెల్లడించారు. ప్రతి ఓటరు ముసాయిదా జాబితాలో తమ వివరాలను పరిశీలించి అవసరమైన సవరణలు చేయించుకోవాలని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని విజ్ఞప్తి చేశారు. మారుతున్న ప్రపంచ అవసరాలకు అనుగుణంగా ఉన్నత విద్యా వ్యవస్థలో సమూల మార్పులు అవసరమని, సంప్రదాయ బోధనకు బదులుగా డిజైన్ థింకింగ్, పరిశ్రమల భాగస్వామ్యం, నైపుణ్య ఆధారిత బోధనకు ప్రాధాన్యం ఇవ్వాలని కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ కూన రామ్జీ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్వహించిన డిజైన్ థింకింగ్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఫర్ వైస్ ఛాన్సలర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కార్యశాలలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ, విశ్వవిద్యాలయాలు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా భవిష్యత్ ఉపాధి అవకాశాలను దృష్టిలో పెట్టుకున్న పాఠ్య ప్రణాళికలను రూపొందించాలని సూచించారు. విద్యార్థులు, అధ్యాపకులు, పరిశ్రమలు సమాజం అవసరాలను సమన్వయం చేసే విద్యా విధానాలే భవిష్యత్తుకు మార్గదర్శకమవుతాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో నాణ్యమైన విద్యా సంస్కరణలకు ఇటువంటి విద్యాపరమైన కార్యశాలలు నిరంతరం నిర్వహించాలని సూచించారు. ఆషాఢ పౌర్ణమి సందర్భంగా విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై నిర్వహించిన గిరి ప్రదక్షిణ అత్యంత వైభవంగా జరిగింది. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారు ఇంద్రకీలాద్రి చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వసించే భక్తులు వేలాదిగా పాల్గొన్నారు. ఘాట్ రోడ్డు ప్రవేశ ద్వారం వద్ద ఉన్న శ్రీ కామధేను అమ్మవారి సన్నిధి నుంచి గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్ర రాధాకృష్ణ, కార్యనిర్వహణాధికారి వికే సినానాయక్ ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సంప్రదాయ తప్పెట్లు, కోలాట నృత్యాలు, భజన సంకీర్తనలు, మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య గిరి ప్రదక్షిణ నిర్ణయించిన మార్గంలో ఘనంగా సాగింది. ఘాట్ రోడ్లోని అమ్మవారి ఆలయం, కుమ్మరిపాలెం సెంటర్, విద్యాధరపురం, పాల ఫ్యాక్టరీ, చిట్టినగర్, కొత్తపేట, బ్రాహ్మణ వీధి మీదుగా తిరిగి ఇంద్రకీలాద్రికి చేరుకుంది. రైతుల సంక్షేమం, సాగునీటి వసతుల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య అన్నారు. పెద్దవరం గ్రామంలో కేతవీరినిపాడు, గుత్తవారిపాలెం ప్రాంతాలకు సంబంధించిన 1682 ఎకరాల ఆయకట్టు ఎత్తిపోతల పథకాన్ని తంగిరాల సౌమ్య స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. దేశ యువతను ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన నషాముక్త్ భారత్ అభియాన్ ప్రచార పత్రికను బ్రహ్మకుమారి సంస్థ ప్రతినిధులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బ్రహ్మకుమారి ప్రతినిధి సింధులత మాట్లాడుతూ, యువతను మాదక ద్రవ్యాల బారి నుంచి దూరం చేసి వారిలో చైతన్యం కల్పించేందుకు నషాముక్త భారత్ అభియాన్ సమగ్ర అవగాహన కార్యక్రమంగా కొనసాగుతోందన్నారు. ఇప్పటి వరకు మీరు ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన కె నవీన్ కుమార్, ఆకాశవాణి ఎన్టీఆర్ జిల్లా ప్రతినిధి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి మార్కపురం కేంద్రం, హలో ఎఫ్ఎం శ్రోతలు ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్ 2233393, ఎస్టీడీ కోడ్ 0859.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: తాతయ్య, ఇది ఏం మొక్క?
4: టాంజరీన్. చాలా తీగ ఉంటుంది, పీకేయదు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాం.
3: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
4: ఎందుకు?
3: ఇది ఎస్ఎంఎస్ స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
4: ఓ, థాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
3: ఆర్బిఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
1: హలో ఎఫ్ఎం కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్ 2233393, ఎస్టీడీ కోడ్ 0859. శ్రోతలకు గమనిక, రెగ్యులర్గా చేస్తున్న శ్రోతలు కాస్త విరామం తీసుకుని కొత్త శ్రోతలకు అవకాశం ఇవ్వాల్సిందిగా మరీ కోరుతున్నామండి. చేస్తున్న శ్రోతలే చేయకండి. మొట్టమొదటి శ్రోతను పలకరిద్దాం.

0: హలో, గుడ్ మార్నింగ్.
1: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
0: సావల్కర్ గంగాధర్ కుండలవాడి నాందేడ్ మహారాష్ట్ర నుంచి మేడం.
1: ఓకే గంగాధర్ గారు, చెప్పండి, ఇవాళ ఏ పాట వినాలనుకుంటున్నారు?
0: సాయిబాబా పాట ఏంటి మేడం? ఒకటి
1: సాయిబాబా పాట, సినిమా పేరు చెప్తారా?
0: షిరిడి సాయిబాబా మహత్యం.
1: షిరిడి సాయిబాబా మహత్యం, షిరిడి సాయి నుంచి వినిపించమంటారా?
0: ఏ పాట మేడం?
1: మనసే అనే పాట ఉంది, ఒక్కడే సూర్యుడు అనే పాట ఉంది, వినిపించమంటారా? బాగుంటుంది.
0: ఎంపీ మేడం మాట్లాడే మా మిత్రుడు కూచల్ శ్రీహరి, చాపా భూమేశ్వర్, తుకారాం జాదవ్, అజీజ్ భాయ్, ప్రవీణ్ నర్సాపూర్ గారు, మరియు తనుశ్రీ సాతారా, వీళ్ళందరి కోసం మేడం, మీకోసం.
1: ఓకే అండి, పాట వచ్చేస్తుంది, విందాం. థ్యాంక్ యూ.
2: సబ్కా మాలిక్ ఏక్ హై, సబ్కా మాలిక్ ఏక్ హై, సబ్కా.

0: హలో
1: హలో,
0: హలో నమస్తే అండి.
1: నమస్తే మేడం.
0: ఎవరు మాట్లాడుతున్నారు?
1: నేను సీతా మహాలక్ష్మి,
0: ఎక్కడి నుంచి? సీతా మహాలక్ష్మి గారు.
1: మార్కాపురం నుండి.
0: ఓకే, చెప్పండి, ఇవాళ ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: ఇవాళ లక్ష్మీ నరసింహల నుంచి మరుమల్లి జాజులు.
0: లక్ష్మీ నరసింహనా?
1: అవును మేడం,
0: ఇంకా కార్యక్రమాలన్నీ వింటున్నారా?
1: ఇది మటుకు కన్ఫర్మ్ వింటాను మేడం.
0: ఇది మాత్రమే వింటే ఎలా? మంచి కార్యక్రమాలు వస్తూ ఉన్నాయి, వింటూ ఉండాలి. తర్వాత మీ
1: ఉదయాన్నే పిల్లలు స్కూల్కు కాలేజీకి వెళ్ళేటప్పుడు ఇవి కొంచెం హడావుడి ఉంటుంది మేడం, అందుకు.
0: హడావిడిగా ఉన్నా రేడియోకి టీవీకి తేడా తెలుసు కదా. మనం రేడియో అలా పెట్టేసుకుని పనిచేసుకోవచ్చు, ఇంకా మనం హుషారుగా పనిచేసుకుంటాం రేడియో వింటూ ఉంటే.
1: ఏమి లేదు మేడం,
0: ఓకే, అన్ని అన్ని
1: నా
0: కార్యక్రమాలు వింటూ
1: పనిలో పడి
0: ఉండండి, వింటూ ఉండండి. కాస్త గ్యాప్ ఇచ్చి కొత్త శ్రోతలకు అవకాశం ఇస్తూ ఉండండి. మరి పాట వచ్చేస్తుందమ్మా, విందాం.
1: ఓకే.

0: హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ నుంచి పాలెంపోలే మాట్లాడుతున్నా మేడం. బాగున్నారు మేడం?
0: పాలెం పోలయ్య గారు చాలా రోజుల నుంచి రెగ్యులర్గా చేస్తున్నారు. మీరు
1: మీరు వారం చేసా?
0: కాస్త గ్యాప్ తీసుకుని కొత్త శ్రోతలతో మాట్లాడచ్చండి. ఓకే,
1: వారమే
0: చెప్పండి.
1: మేడం చేక.
0: ఇవాళ ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: మేడం మట్టిలో మాణిక్యం మేడం.
0: మట్టిలో మాణిక్యం.
1: మేడం
0: అందులో ఏ పాట అండి?
1: అందులోంచి మేడం, రిమ్ జిమ్ రిమ్ జిమ్ హైదరాబాద్, రిక్షా వాలా జిందాబాద్, మూడు చక్రములు గట్ర తిరిగితే మోటారు కారు బలాటు రాపాడు మేడం.
0: ఎందుకు ఆ పాట ఇష్టమా మీకు?
1: అవును మేడం, తెలంగాణకి ఆ పాట బాగుంటుంది. హైదరాబాద్ లో ఊర్లో ఉండే పేర్లన్నీ వస్తాయి మేడం. దాంట్లో
0: ఓల్డ్ మూవీస్ అన్ని బాగా చూస్తుంటారా, వింటుంటారా అన్ని పాటలు?
1: అవును మేడం, ఎక్కువ ఓల్డ్ మూవీస్ ఎక్కువ మేడం.
0: మీ ఏజ్ ఎంత ఉంటుందండి?
1: 64 మేడం.
0: ఓ, చాలా కాలం నుంచి రేడియో వింటుండారు మీరు కదా.
1: అవును మేడం, మాది చెర్లపల్లి మేడం, బడ్జెట్ చెర్లపల్లి.
0: అవునా? పోలయ్య గారు ఈసారి కొత్త శ్రోతలతో మాట్లాడించండి, మీరే పరిచయం చేయండి కొత్త శ్రోతల్ని. మరి
1: నేను చేస్తుంటాం మేడం, అది ఇప్పుడు మా ఇప్పుడు చేసే వాళ్ళంతా మనం పరిచయం చేసిన.
0: ఓకే ఓకే, పాట వచ్చేస్తుంది, విందాం.
1: ఉంది మేడం.
0: అవునా?
1: అవును మేడం.
0: ఓకే విందాం మరి.
1: నేను వారమైంది మేడం చేసి.
0: ఓకే అండి.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

అంతరకు నేలను గుర్ర కలువినర ఎత్తు తగ్గులు తొలిగే రోజు ఎత్తు తగ్గులు తొలిగే రోజు ఎప్పుడు.

0: హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. వెంకటేశ్వర్ గారు?
1: హలో వెంకటేశ్వర మేడం.
0: ఓకే వెంకటేశ్వర్ గారు, చెప్పండి.
1: మేడం, ఈరోజు శ్రావణ మాసం వచ్చింది కాబట్టి శిశీంద్రి చిట్టిబాబు చిత్రం నుంచి
0: ఓకే శిశీంద్రి చిట్టిబాబు నుంచి
1: సాంగ్ వినిపించండి మేడం. వస్తా వెళ్ళొస్తా.

0: మంగళవారం చల్లని సాయంకాలం అండి. సాయం మేడం.
1: ఓకే అండి, పాట వచ్చేస్తుంది అంటే అసలు గారు విందామా మరి.
0: ధన్యవాదాలు మేడం.
2: వెళ్ళొస్తా వస్తా మళ్ళీ వస్తా.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: హలో,
2: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
1: గుడ్ మార్నింగ్, ఎవరు మాట్లాడుతున్నారండి?
2: విజయ్ మేడం, మార్కాపురం నుంచి.
1: ఓకే విజయ్ గారు, చెప్పండి, ఇవాళ ఏ పాట వినాలనుకుంటున్నారు? మా అన్నయ్య నుంచి. ఓకే, వింటున్నారా రేడియో కార్యక్రమాలన్నీ? ఏ కార్యక్రమాలు వింటున్నారు ఎక్కువగా? ఓకే విజయ్ గారు, పాట వచ్చేస్తుంది, విందామా మరి. ఓకే అండి, పాట వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.

0: హలో,
1: హలో, నమస్తే అండి.
0: నమస్తే అండి.
1: ఎవరు మాట్లాడుతున్నారు?
0: మార్కాపు నుంచి జయ శ్రీనివాసులు.
1: జయ శ్రీనివాసులు గారు, చెప్పండి, వాళ్ళు ఏ పాట వినాలనుకుంటున్నారు?
0: అగ్నిపర్వతంలో సినిమా పాటలు కావాలి మేడం. ఇదే రగులుతున్నది అగ్నిపర్వతం.
1: అగ్నిపర్వతంలో మంచి పాట ఉంది కదా, రగులుతుంట.
0: మేడం,
1: అగ్నిపర్వతంలో మంచి పాటలు ఉన్నాయి కదా, అంత బాధాకరమైన పాట కోరుతున్నారేంటి? ఏం చేస్తుంటారు
0: అవును,
1: మీరు?
0: అది కూడా మంచి పాటే కాదు మేడం.
1: ఇష్టమైన పాట మీకు అది? ఏం చేస్తుంటారు మీరు?
0: ముఠా పని చేస్తాను మేడం.
1: ఇంతకుముందు
0: 10 మంది
1: మాట్లాడారు.
0: ఆల్రెడీ 10 మంది ఉన్నారు.
1: అవునా? వాళ్ళందరికి వినిపించాలా? మీ మిత్రుల ఎవరున్నారు?
0: ఆకుల కాశీ,
1: వాళ్ళందరి కోసం మరి,
0: సత్యమాయ,
1: అందరి కోసం
0: రాయవారు వెంకటేశ్వర్లు, ఆవులయ్య, గట్టు.
1: ఓకే అండి,
0: నా స్నేహితులే మేడం.
1: ఓకే, అందరి కోసం పాట వచ్చేస్తుంది, విందాం మరి.
0: ఓకే.

0: హలో,
1: ఓ అమ్మా, నేను బాబాయ్ అమ్మా.
0: బాబాయ్ గారు వైపాలెం నుంచా?
1: గార్లదిన్నా
0: గార్లదిన్న. ఓకే, చెప్పండి.
1: నాకు స్వప్న స్వప్న సినిమా పేరు. స్వప్నాలు మంచి పాట అవుతాయమ్మా.
0: స్వప్నలో. ఓకే, స్వప్నలో మంచి పాట వచ్చేస్తుంది మీకోసం. మరి ఎవరి కోసం ఈ పాట?
1: ఈ పాట అందరి కోసం అమ్మా, మీకోసం, మా కోసం, అందరి కోసం అమ్మా.
0: ఓకే, వచ్చేస్తుందండి పాట, విందాం మరి.
1: నమస్తే అమ్మా.
0: నమస్తే.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: హలో.

0: గజ్జా బొబ్బలా
1: సై బాల్,
0: నడువుల తామరా
1: సై బాల్,
0: బురద పుల్ల
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: హలో
4: హలో
3: హలో, నమస్తే అండి. మీ పేరు? ఎవరు మాట్లాడుతున్నారు?
5: నేనండి, దోర్నాల్ నుంచి సుశీల.
3: ఓకే సుశీల గారు, చెప్పండి, ఇవాళ ఏ పాట వినాలనుకుంటున్నారు?
5: మీరు పాట ఏ వేసినా నాకు ఇష్టమే, కానీ ఫస్ట్ ఏం కాదండి.
3: సుశీల గారు చాలా హ్యాపీగా ఉన్నారండి.
5: వారం 2 వారాల నుంచి ట్రై చేస్తున్నారండి.
3: అవునా, ఇదే ఫస్ట్ టైమా?
5: ఇదే ఫస్ట్ టైం.
3: ఓకే, మంచి పాట.
5: రేడియో వింటున్న కానీ ఇదే ఫస్ట్ టైం. 40 ఏళ్ళ సర్వీస్.
3: అవునా, మీ ఆనందం తెలిసిపోతుంది సుశీల గారు. ఓకే, మంచి పాట వినిపించమంటారా? దేశభక్తి గీతమా? వందే మాత్రం వేస్తాం బిగినింగ్ లో. అక్కడి నుంచి వింటారా? అవునా, ఓకే, అది గవర్నమెంట్ నిర్ణయం అండి. ఓకే ఓకే, మరి పాట విందాం, మంచి పాట విందాం సుశీల గారు. ఇలాగే ప్రయత్నిస్తుండండి. సరే, ఓల్డ్ సాంగ్ వినిపిస్తాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, చాలా సంతోషం. మీరు ఇలాగే మళ్ళీ ప్రయత్నిస్తూ ఉండండి. తప్పకుండా శనివారం మహిళలకు ప్రత్యేకం విందాం మరి. థ్యాంక్ యూ.
5: థ్యాంక్ యూ అండి.

హలో ఎఫ్ఎం శ్రోతలు కోరిన సినీ గీతాల కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక పాట విందాం.

0: వాడికి నా మీద ప్రేమే లేదు. హీ డజంట్ లవ్ మీ, యు నో.
1: నో, హీ లవ్స్ యు. హీ లవ్స్ యు సో మచ్.
0: అవునా? ఎంత?
1: ఎంత అంటే, మొదటిసారి నువ్వు నన్ను చూసినప్పుడు కలిగినట్టు కోపమంతా, మొదటిసారి నేను మాట్లాడినప్పుడు పెరిగినట్టు ద్వేషమంతా, మొదటిసారి నీకు ముద్దు పెట్టినప్పుడు జరిగినట్టు దోషమంతా, చివరిసారి నీకు నిజం చెప్పినప్పుడు తీరినట్టు భారమంతా.
0: ఓ, ఇంకా?

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. మహిళా భారతి స్త్రీల కార్యక్రమం. ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో మహిళలు మహారాణులు కదంబ కార్యక్రమం రెండో భాగం వింటారు. సమర్పణ శ్రీమతి కె. శ్రీలత.

0: ఈరోజు మన స్టూడియోకి వచ్చారు సుభాషిణి గారు. సుభాషిణి గారు, ఆడవాళ్ళకి ఎంతో ఉపయోగపడే ప్రోటీన్ మిక్స్ గురించి, అది ఎలా తయారు చేసుకోవాలి, దానివల్ల ఆడవాళ్ళకు వచ్చే ఉపయోగాల గురించి మనకు వివరిస్తారు. నమస్కారం సుభాషిణి గారు, చెప్పండి.
1: నమస్తే అండి, నా పేరు సుభాషిణి. ప్రోటీన్ మిక్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఆడవారు పొద్దున్నుంచి మన పనులు చూసుకుంటాము, పిల్లలకి అన్నీ చేసి పెడుతుంటాము, కాకపోతే మన హెల్త్ గురించి కూడా మనం కొంచెం కేర్ తీసుకోవాలి. ముఖ్యంగా నీరసం తగ్గడానికి బాగా ఎనర్జీగా ఉండాలి, కాళ్ళు లాగుతున్నాయి అలాంటి ప్రాబ్లమ్స్ తగ్గడానికి ఈ ప్రోటీన్ మిక్స్ మనం వాడతాము. బాదం పప్పు, జీడిపప్పు, గుమ్మడి గింజలు, అవిసె గింజలు, సన్ఫ్లవర్ సీడ్స్, నువ్వులు, పూల్ మఖానా, పుచ్చగింజలు, ఇవన్నీ 50 గ్రాముల చొప్పున డ్రై రోస్ట్ చేసుకోవాలి. మనం అవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. సరిపడా ఆర్గానిక్ బెల్లం కలిపి ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే నెల మొత్తం మనం దీన్ని వాడుకోవచ్చు. ఎలా అంటే, ప్రతిరోజు పాలల్లో ఉదయం 2 స్పూన్లు, మళ్ళీ సాయంత్రం 2 స్పూన్లు అలా పాలల్లో కలిపి తీసుకోవడం వల్ల బాగా ఎనర్జీగా ఉండొచ్చు.
0: ఓకే అండి. మహిళలు మహారాణులు కార్యక్రమంలో మహిళల కోసం ఒక చక్కటి పాట విందాం.

0: లక్ష్మీ ప్రసన్న గారు మనకి ఒక చక్కటి శ్రోత అండి. మన ప్రోగ్రామ్స్ అన్ని డైలీ వింటుంటారు ఆవిడ. అలా వింటూ ఆవిడ మన రేడియో స్టేషన్ కి మనల్ని కలుసుకోవడానికి ఈ రోజు వచ్చారు. ఆవిడ మాటల్లో మన రేడియో స్టేషన్ గురించి, ఆవిడ ఏ ప్రోగ్రామ్స్ వింటుంటారు వాటి గురించి మనం తెలుసుకుందాం.
1: అందరికి నమస్కారం.
0: నమస్కారం, చెప్పండి.
1: నేను రేడియో వింటుంటా, పనులు చేసుకుంటూ అలా మా వారు అలవాటు చేశారు. హలో ఎఫ్ఎం, మహిళా భారతి, భావలహరి ఇవన్నీ ప్రోగ్రామ్స్ వింటుంటా, చాలా చక్కగా ఉంటాయి. వీక్లీ వన్ టైం కాల్ చేసి మాట్లాడుతుంటా. నేను నరసింహారావు సార్తో ఎక్కువ మాట్లాడతా, సార్ నన్ను గుర్తుపడతారు కూడా. చాలా చక్కగా మాట్లాడుతుంటాం, వింటుంటాం మేడం. పాటలు కూడా మంచి మంచి ఓల్డ్ సాంగ్స్ వినిపిస్తుంటారు, చాలా చక్కగా ఉంటాయి. వీక్లీ వన్ టైం చేస్తాం మేడం, కలుస్తే, లేకపోతే లేదు. గ్యాప్ ఇద్దామని అలా చేస్తూ కలుస్తేనే తక్కువ టైంలో కాల్ చేస్తా, వింటుంటా డైలీ. ఇంట్లో అలా పనులు చేసుకుంటూ పిల్లల్ని స్కూల్ పంపాక రేడియో వింటుంటే పనులు అవి అవుతుంటాయి మేడం, చాలా చక్కగా ఉంటది. మీరు కూడా చాలా చక్కగా అందరు బాగా మాట్లాడతారు మేడం, నాకు అది బాగా ఇష్టం. మహిళా భారత్ లో అది కూడా చాలా మంచి విషయాలు చెప్తారు మేడం, ఇంటి గురించి, ఆడవాళ్ళ గురించి మంచి చిట్కాలు కూడా చెప్తారు, బాగుంటది మేడం.
0: ఇంకా మీకు ప్రతి బుధవారము మనకి మీకు తెలుసానే క్విజ్ కాంపిటీషన్ వస్తుందండి, అది వింటుంటారా?
1: అది లేదు మేడం, అది వింటున్నాను. ఇంకోటి మహిళల గురించి ప్రత్యేకంగా శనివారం రోజు మహిళలకే మాత్రమే హలో ఎఫ్ఎం, అది బాగుంది మేడం. ఓన్లీ ఆ రోజు జెంట్స్ లేదు అలో, కాకపోతే చేస్తే మీరు కాల్ కట్ చేస్తారు మేడం, అది బాగా నచ్చింది. ఆ రోజు గ్యారంటీ గా కాల్ కలుస్తాను నాకు.
0: ఆడవాళ్లకు ఇప్పుడు ప్రత్యేకంగా బస్సులోనే ప్రత్యేక సీట్లు పెట్టారు.
1: మన ఆకాశవాణిలో కూడా మహిళలకు కూడా శనివారం ఒకటి కేటాయించారు, అది చాలా చక్కగా ఉంది మేడం. నాకు ఆ రోజు గ్యారంటీగా కాల్ కలుస్తుంది మేడం, లాస్ట్ కాల్ అయినా కలుస్తుంది.
0: చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అప్పుడు?
1: అవును మేడం, చాలా హ్యాపీ. నిన్న కూడా రీసెంట్ గా లాస్ట్ వీక్ ఫస్ట్ కాల్ నాకే కలిసింది. నేను ఓం నమో వెంకటేశాయలో అందులో ఒకే సాంగ్ అడుగుతా మేడం, శనివారం ఆ 1000 నామాల వడ ఆ సాంగ్ అడుగుతా మేడం ఎక్కువ.
0: ప్రతిసారి అదే సాంగ్ అడుగుతున్నారా?
1: మారుస్తుంటా, అన్నమయ్యలో కూడా అడుగుతుంటా, శనివారం మాత్రం వెంకటేశ్వర స్వామి సాంగే కోరుతుంటా.
0: అలాగే మీ పిల్లలకు కూడా ప్రతి బుధవారం మీకు తెలుసా అనే?
1: అవును మేడం, మార్నింగ్ 7:30 వస్తుంటది, ఒక్కోసారి పెట్టలేకపోతాం మేడం. పిల్లలు స్కూల్ కి వెళ్తారు కదా, హడావుడిలో ఉంటాం, కానీ పెడతా. ఆ టైం పిల్లలు ఇంకా రెడీ గారని కొంచెం వినలేకపోతా.
0: ఎప్పుడన్నా మీ పిల్లలకి సెలవు ఉన్నప్పుడు మీకు తెలుసా ప్రోగ్రామ్ ఖచ్చితంగా అనిపించండి, అలాగే మీరు వినండి. ఎందుకనంటే ఆడవాళ్ళంటే కేవలం వంటకే కాదు, ఇట్లా అన్ని రంగాల్లో కూడా మమ్మల్ని ముందుండాలి. కాబట్టి మీకు ఆ 10 ప్రశ్నలే చాలా వరకు ఉపయోగపడతాయి, అలాగే ఆ ప్రోగ్రామ్ కి చాలా మందికి ఉపయోగపడుతుందని చాలా మంది మాకు చెప్తూ ఉన్నారు. మీలో ఉన్న నాలెడ్జ్ ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం అది బాగా ఉపయోగపడుతుందండి. అలాగే ప్రతి మంగళవారము మన రేడియో స్టేషన్ నుంచి అందరికీ ఉపయోగపడే ఆరోగ్య సూత్రాలు, అంటే డాక్టర్స్తో ఇంటర్వ్యూస్ చేస్తుంటాము, అవి కూడా మీకు చాలా ఉపయోగపడతాయండి, వాటిని వినండి. అలాగే కళాకారులు ఉంటారు, వారికి రంగస్థలం ప్రోగ్రామ్, అంటే కొంతమందికి పద్యాలు అలా నాటకం అంటే చాలా ఇష్టంగా ఉంటాయి, వారి కోసము 6:30 సాయంత్రము రంగస్థలి ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయండి, అవి కూడా చాలా ఉపయోగపడతాయి. అదేవిధంగా ప్రతిరోజు రాత్రి 8 గంటలకు, అంటే ప్రస్తుతం ప్రతి ఒక్క ఇప్పుడున్న కాంపిటీషన్ రంగంలో ఎటువంటి ఉద్యోగాలు మనకు అవైలబుల్గా ఉన్నాయి, ప్లస్ ఎప్పుడు మనకి నోటిఫికేషన్స్ వస్తున్నాయి, ప్రతిరోజు అప్డేట్లు అండి, ప్రతిరోజు మనకి ఏ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయనేవి ప్రతిరోజు మేము చెప్తుంటాం. అలాగే వాటితో పాటు ఇప్పుడు మనకి ఇంటర్నేషనల్ న్యూస్ కానీ, నేషనల్ న్యూస్ కానీ, మళ్ళీ ఇంకా మన దేశ రాజధానులు ఎన్ని ఉన్నాయి, మనతో పాటు వేరే దేశాల యొక్క రాజధానులు ఏంటి, మన యొక్క చరిత్ర

0: గురించి, వీటన్నిటి గురించి కూడా మా వాఖ్యాతలు చాలా చక్కగా చెప్తారు. వీటన్నిటి గురించి మీరు వినొచ్చు. అదే కాకుండా గీతమాలిక ప్రోగ్రాం అండి, అది కూడా నైట్ వస్తుంటుంది. వాట్సాప్ ద్వారా కానీ మీరు మాకు లెటర్స్ రాసి పంపించారనంటే మీకు ఇష్టమైన పాటను మేము ప్రసారం చేస్తాం. ఓకేనా అండి?
1: ఓకే మేడం.
0: ఇలాగే
1: కూడా మంచి

0: వినే కూడా చాలామంది శ్రోతలు మాకు ఆ పాటలన్నిటినీ మాకు వినిపించండి అని చెప్పి శ్రోతలు కోరుకున్నవే ఆ పాటలు. అభిమానులే కదండి మా రేడియో స్టేషన్కి మూలం.
1: అంతే మేడం,
0: మీరు ఇలా కాల్ చేస్తూ మీరు వినడం మట్టే ఈ రేడియో స్టేషన్ ఇంకా వృద్ధి చెందుతూ ఉంటుంది
1: మేడం. శ్రోతలు చాలా మంది పెరిగారు మేడం, కాల్ కూడా చాలా కష్టంగా కలుస్తుంది. మేము కూడా మెయిల్ చేయడం చేస్తాం మేడం, మెయిల్ పంపిస్తాం, లెటర్ రాయడం ప్రయత్నిస్తాం
0: ఖచ్చితంగా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.
1: ఓకే మేడం.

0: డి మాధవి గారు మొక్కజొన్న వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి వివరిస్తారు.
1: అందరికీ నమస్కారం. మొక్కజొన్న వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. పూర్వం రోజుల్లో మొక్కజొన్నని అన్నం వండుకొని తినడానికి కూడా ఉపయోగించేవాళ్ళు. మొక్కజొన్నలో పీచు ఉండడంతో మలబద్ధకం, మొలలు వంటివి వ్యాధులు రాకుండా కాపాడుతుంది. మొక్కజొన్న వలన క్యాన్సర్ వంటి ప్రమాదం కూడా తగ్గుతుంది. ఎముకలు బలానికి పోషకమైన కాపర్, ఐరన్ అవసరమైన మినరల్స్ మొక్కజొన్నలో ఉన్నాయి. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచడంలో మొక్కజొన్నలు ఎంతోగానో ఉపయోగపడతాయి. పేగులకు కూడా చాలా మేలు జరుగుతుంది. మొక్కజొన్నలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతివంతంగా కూడా ఉంచడానికి, ముడతలు రాకుండా చేస్తాయి. రక్తహీనతను తగ్గిస్తుంది. ఎర్ర రక్త కణాలను వృద్ధి చేస్తుంది. రక్త కణాలలో కొలెస్ట్రాల్ని తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మొక్కజొన్న తినేవారికి జుట్టు కూడా బలంగా ఉంటుంది. మొక్కజొన్నలో విటమిన్ బి కాంప్లెక్స్ దొరుకుతుంది. మొక్కజొన్న తరచుగా తినడం వల్ల బీపీ, మధుమేహం, గుండె జబ్బుల నుండి కాపాడవచ్చు.
0: మరి మాధవి గారు మొక్కజొన్న గురించి

వివరించారు కదా, ఈ మొక్కజొన్న వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయండి మనకి. ఇది ఒక పీచు పదార్థం కాబట్టి మనకి కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం రాకుండా బీపీ తగ్గించడానికి చాలా రకాలుగా మనకి ఈ మొక్కజొన్న ఉపయోగపడుతుంది. ఒకప్పటి కాలంలో మొక్కజొన్న అనేది ఒక సీజన్లో మాత్రమే మనకి లభ్యమవుతూ ఉండేది, కానీ ఇప్పుడు మనకి ప్రతి సీజన్లో కూడా లభ్యమయ్యే విధంగా ఉంటుంది. అందరికీ అందుబాటులో ఉండే ఈ మొక్కజొన్న తినడం వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు చాలా ఉన్నాయి.

0: presents IBC 2023 co-powered by Naga Foods. Round 2, correcting the mistakes.
1: లక్ష్యముంటే గెలిచి చూడు, ధైర్యమే తోడుగా విజయం ఇంక నీదే చూడు. కలలు వేరు కలలు వేరు, అల్లాగా ఎగిసి చూడు, నింగి పైకి ఎగిరి చూడు, హద్దులే లేవని లోకమంత చాటి చూడు.

0: మీరు ఇంతవరకు మహిళలు మహారాణులు కదంబ కార్యక్రమం రెండవ భాగం విన్నారు. సమర్పణ శ్రీమతి కె శ్రీలత గారు.
1: లేదా మరణానంతరం గానీ చేయొచ్చు.
0: ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 10:02 వస్తోంది. మరికొంచెం సేపట్లో ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు వింటారు.
2: ఒక అవయవదాత 8 మంది ప్రాణాలను కాపాడగలడు, అనేక మందికి కొత్త జీవితాన్ని అందించగలడు అని అంటారు. ఇది ఎలా సాధ్యమవుతుంది సార్?
1: ఒక డిసీజ్డ్ మీన్స్ బ్రెయిన్ డెడ్ అవయవదాత నుండి 2 మూత్రపిండాలు అంటే ఇద్దరికి ఇవ్వచ్చు, 2 లంగ్స్ ఇద్దరికి ఇవ్వచ్చు, 1 కాలియం అంటే లివర్ ఒకరికి ఇవ్వచ్చు, గుండె ఒకరికి ఇవ్వచ్చు, ప్యాంక్రియాస్ ఒకరికి, చిన్నపేగు ఒకరికి. ప్రధాన అవయవాలు ఈ 8 అమ్మా కాబట్టి 8 మంది జీవితాలని మళ్ళీ బతికించగలడు ఒక అవయవదాత. దీనితో పాటు చిన్న చిన్నవి లైక్ కార్నియా, కార్నియా ఇవ్వటం వల్ల 2 కళ్ళు కార్నియా ఇద్దరికి ఇవ్వచ్చు, అలాగే స్కిన్ ఇవ్వచ్చు, బోన్ ఇవ్వచ్చు, బోన్ మ్యారో, తర్వాత టెండాన్స్ ఇవ్వచ్చు. దీని ద్వారా అనేక మంది నడక, కంటి చూపు, సాధారణ జీవితం తిరిగి అందించవచ్చు.
2: ఇటీవల దేశవ్యాప్తంగా కూడా ఆధార్ ధృవీకరణతో 5 లక్షలకు పైగా అవయవదాన ప్రతిజ్ఞలు నమోదయ్యాయి. ఈ మైలురాయి దేశంలో అవయవదాన ఉద్యమానికి ఎంత ప్రోత్సాహాన్ని ఇస్తుంది అంటారు?
1: ఆధార్ ఆధారిత నమోదు వల్ల దాత వివరాలు ఖచ్చితంగా నమోదు అవుతాయమ్మా, ఒక దాత ఒకసారి నమోదు చేయగలదు. ఇది డిజిటల్ పారదర్శకతను పెంచడంతో పాటు ప్రజల్లో అవయవదానం పట్ల విశ్వాసాన్ని కూడా పెంచుతుంది. 5 లక్షలకు పైగా నమోదైన ప్రతిజ్ఞలు సమాజంలో అవయవదానం పట్ల పెరుగుతున్న సానుకూల దృక్పథానికి నిదర్శనం. అంటే ప్రజల్లో అవగాహన బాగా పెంపొందుతుంది. అయితే ప్రతిజ్ఞతో పాటు వాళ్ళు తమ కుటుంబ సభ్యులకు కూడా తమ నిర్ణయాన్ని బ్రతికున్నప్పుడే తెలియజేయడం ద్వారా దానికి ప్రతిఫలం లభిస్తుంది.
3: ఓకే సార్.

0: సర్ జీవించి ఉన్నప్పుడు చేసే అవయవదానం, మరణానంతరం చేసే అవయవదానం, ఈ రెండింటి మధ్య తేడా ఏమిటి?
1: అంటే అమ్మా, జీవించి ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఒక మూత్రపిండం, రెండు ఉంటాయి కాబట్టి ఒక మూత్రపిండం ఎవరికైనా దానం చేయొచ్చు, లేదా లివర్ కాలేయంలో కొంత భాగాన్ని దానం చేయొచ్చు, దాన్ని లివింగ్ డోనార్ అంటారు. మరణానంతరం మీన్స్ బ్రెయిన్ డెడ్, నిర్ధారణ తర్వాత ఒక గుండె కాలేయంలో కొంత భాగం, ఊపిరితిత్తులు రెండు, రెండు మూత్రపిండాలు, ప్యాంక్రియా, చిన్న పేగులు, ఇవన్నీ కూడా దానం చేయొచ్చమ్మ. కాబట్టి డిసీజ్డ్ డోనార్, బ్రెయిన్ డెడ్ డోనార్ మరణానంతరం ఎక్కువ మందికి, 8 మందికి ప్రాణదానం చేసే అవకాశం ఉంటుంది.
0: సార్, అసలు బ్రెయిన్ డెత్ అంటే ఏమిటి, దానిని ఎలా నిర్ధారిస్తారు, దీనిపై ప్రజల్లో ఉన్న అపోహలు ఏమిటి?
1: బ్రెయిన్ డెత్ అంటే మెదడు పూర్తిగా శాశ్వతంగా పనిచేయడం ఆగిపోవడం. ఇది కోమాతో పూర్తిగా భిన్నమైన పరిస్థితి అమ్మా. చాలా మంది వ్యక్తులు బ్రెయిన్ డెత్ కోమా రెండు సినానిమస్ అనుకుంటారు. బట్ బ్రెయిన్ డెత్ ను ఉద్దేశించిన నిబంధనల ప్రకారం నిపుణులైన వైద్య బృందం 2 దశల్లో ప్రత్యేక పరీక్షల ద్వారా నిర్ధారిస్తుంది. చాలా మంది ఏంటంటే వెంటిలేటర్ పై గుండె కొట్టుకుంటే వ్యక్తి తిరిగి బతుకుతాడని మనం ఆశిస్తాం, కానీ బ్రెయిన్ డెత్ వైద్యపరంగా మరియు చట్టపరంగా మరణం, పర్మనెంట్ డెత్ కింద గుర్తించబడుతుంది. మీన్స్ కోమా ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ బ్రెయిన్ డెత్, బ్రెయిన్ డెత్ ఈజ్ పర్మనెంట్ డెత్, కోమా ఈజ్ సంథింగ్ డిఫరెంట్.
0: ఒక వ్యక్తి బ్రెయిన్ డెత్ అయిన తర్వాత అవయవదానం చేసే ప్రక్రియ ఎలా ఉంటుంది?
1: ముందుగా బ్రెయిన్ డెత్ వైద్య బృందం అధికారికంగా, మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నట్టు, 2 దశల్లో ప్రత్యేక పరీక్షల ద్వారా నిర్ధారిస్తుందమ్మా. అనంతరం కుటుంబ సభ్యులకు అవయవదానం గురించి పూర్తిగా వివరాలు తెలియజేసి వారి సమ్మతిని పొందుతారు. ఆ తర్వాత మనం అనుకున్నట్టు సొత్తు స్టేట్ ఆర్గనైజేషన్, నొత్తో మీన్స్ నేషనల్ ఆర్గనైజేషన్, జీవన్ దాన్ ద్వారా, మెయిన్లీ స్టేట్ ఆర్గనైజేషన్ జీవన్ దాన్, ఎదురు చూస్తున్న రోగుల జాబితా ప్రకారం అవయవాల్ని కేటాయిస్తారు. అవసరమైన గ్రీన్ కారిడార్ ద్వారా కూడా అవయవాలను వేగంగా తరలించి మార్పిడి శస్త్రచికిత్సలు దేశంలో వేరే స్టేట్ లో కూడా నిర్వహిస్తారు.
0: సార్, మీరు గ్రీన్ కారిడార్ అన్నారు, అసలు ఈ గ్రీన్ కారిడార్ అంటే ఏమిటి, అవయవాలను వేగంగా తరలించడంలో ఇది ఎంత కీలకం?
1: గ్రీన్ కారిడార్ అంటే మొత్తం వైద్య శాఖ, పోలీస్ శాఖ, అన్ని శాఖలు, పౌర విమానయాన శాఖ, సపోజ్ ట్రాన్స్పోర్ట్ ఆర్గాన్ ట్రాన్స్పోర్ట్ చేసే అన్ని శాఖలు కలిపి ఒక అవయవం ఒక హాస్పిటల్ నుండి దూరంలో ఉన్న ఇంకొక హాస్పిటల్ కి మధ్య మార్గంలో ఏ అవాంతరాలు లేకుండా స్పీడ్ గా ట్రాన్స్పోర్ట్ చేసే వ్యవస్థ మాది. ఎందుకంటే లంగ్స్ హార్ట్ ఓన్లీ 4 to 6 hours ఏ ఉంటాయి, ఆ తర్వాత వాటిని ట్రాన్స్ప్లాంట్ చేసినా సరే అవి ఉపయోగపడవు. అలాగే కిడ్నీ అయితే 24 to 36 hours ఉంటుంది. కాబట్టి ఈ లంగ్స్ హార్ట్ ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు చాలా వేగంగా చేయాలి, ఆ వ్యవస్థనే గ్రీన్ కారిడార్ వ్యవస్థ అంటారమ్మ.
0: అవయవదానం వల్ల అత్యధికంగా ప్రయోజనం పొందే రోగులు ఎవరుంటారు సార్?
1: అవయవదానం వల్ల చివరి దశ కిడ్నీ వ్యాధితో, ఎండ్ స్టేజ్ కిడ్నీ డిసీజ్ తో బాధపడి డయాలసిస్ పై కంటిన్యూస్ గా ఉన్నవాళ్ళు, అలాగే లివర్ ఫెయిల్యూర్, కాలేయ వైఫల్యం ఉన్నవాళ్ళు, గుండె వైఫల్యం, ఊపిరితిత్తుల వైఫల్యం, ప్యాంక్రియాస్ వైఫల్యంతో బాధపడుకున్నవారు అవయవ మార్పిడి ద్వారా ముఖ్యంగా ప్రాణాన్ని నిలుపుకొని ప్రయోజనం పొందుతారమ్మా. అలాగే కార్నియా మార్పిడి ద్వారా కూడా చూపు కోల్పోయిన వారికి మళ్ళీ చూపు వచ్చే అవకాశం ఉంటుంది.
0: సార్, ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం అవయవదాన పరిస్థితి ఎలా ఉంది? ప్రతి సంవత్సరం సగటున ఎన్ని అవయవదానాలు జరుగుతున్నాయి?
1: ప్రతి సంవత్సరం అంటే లాస్ట్ 25 లో అయితే 301 అవయవాలు ట్రాన్స్ప్లాంటేషన్ జరిగాయమ్మా. 93 బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ వాళ్ళ కుటుంబ సభ్యులు అవయవదానం చేయడానికి ముందుకు వచ్చారు. ఇప్పటి వరకు 26 లో అయితే 57 మంది, జూలై వరకు 57 మంది డిసీజ్డ్ డోనర్స్, బ్రెయిన్ డెడ్ డోనర్స్ వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు అటువంటి కష్ట పరిస్థితుల్లో కూడా ముందరకు వచ్చి వాళ్ళ అవయవాలు దానం చేస్తారమ్మా.
0: సార్, ఒక వ్యక్తి అవయవదాతగా నమోదు కావాలంటే ఏం చేయాలి, ఆన్లైన్ లో నమోదు చేసే విధానం ఏమిటి?
1: ఆన్లైన్ లో 18 ఇయర్స్ అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు ప్రతి వ్యక్తి

0: క్రిందంగా అవయవదాతగా నమోదు చేసుకోవచ్చమ్మా. దీనిలో నోటో అంటే నేషనల్ ఆర్గనైజేషన్, టోటో అంటే స్టేట్ ఆర్గనైజేషన్, జీవన్దాన్ పోర్టల్ లోకి వెళ్లి ఆధార్ నంబర్ లేదా ఇతర వివరాలతో నమోదు చేసి ప్రతిజ్ఞ చేస్తే అది నమోదు చేయడం అవుతుందమ్మా. అయితే నమోదు చేయడమే కాకుండా వాళ్ళ నిర్ణయాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులకు విధిగా తెలియజేయాలి. ఎందుకంటే మరణానంతరం వ్యక్తి యొక్క కుటుంబ సభ్యుల సమ్మతి, యాక్సెప్టెన్స్ అత్యంత కీలకం. వాళ్ళ యాక్సెప్టెన్స్ లేకపోతే మరి అవయవదానం జరగదమ్మా.
1: సార్, అవయవాలను ఎవరికి ఇవ్వాలనే నిర్ణయం ఎలా తీసుకుంటారు? ఇందులో పారదర్శకత ఎలా ఉంటుంది?
0: అవయవాలను కేటాయింపు పూర్తిగా ట్రాన్స్పరెంట్ అమ్మా, పారదర్శకమైన విధానంలో జరుగుతుంది. జీవందాల్లో రోగుల జాబితా, వెయిటింగ్ లిస్ట్ ఆధారంగా వైద్య అవసరం బట్టి, రక్త గ్రూపును బట్టి, అవయవ అనుకూలతను బట్టి, అత్యవసర పరిస్థితిని బట్టి, వెయిటింగ్ పీరియడ్ వేచి ఉన్న కాలం వంటి ప్రమాణాలను పరిగణలోకి తీసుకుని అవయవాలు కేటాయిస్తాము. ఈ ప్రక్రియను టోటో స్టేట్ ఆర్గనైజేషన్ అండ్ జీవందా పర్యవేక్షిస్తుంది. ఇందులో వ్యక్తిగత పరిచయాలు గాని, ఆర్థిక స్థితి గాని, ఇతర ప్రభావాలకు ఎలాంటి అవకాశం ఉండదు.
2: ఓకే
1: సార్, రాష్ట్ర ప్రభుత్వం మరియు సోటో అవయవదానాన్ని ప్రోత్సహించేందుకు చేపడుతున్న కార్యక్రమాల గురించి వివరించండి.
0: అవయవదానానికి రాష్ట్ర ప్రభుత్వం, నేను ఈ నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే రోజు, ఇంటర్నేషనల్ వరల్డ్ ఆర్గనైజేషన్ డొనేషన్ డే రోజు అన్ని ప్రాంతాల్లో, అన్ని రాష్ట్రాల్లో, అన్ని జిల్లాల్లో కూడా విస్తృతమైన అవేర్నెస్, అవగాహన ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాము. రీసెంట్ గా మన ఆంధ్రప్రదేశ్ లో పార్ట్ ఆఫ్ దట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టేట్ లో విశాఖపట్నంలో పివి సింధు గారు, మన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు సమక్షంలో విశాఖపట్నంలో ఏయూ కన్వెన్షన్ సెంటర్ లో 3.5 అవర్స్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం. ఆ విధంగా కాకుండా ఎన్నో కళాశాలల్లో విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు చాలా వాటన్నిటికి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసుకుంటారు. ఇప్పుడు రీసెంట్ గా అయితే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రతి నెల ఒక జిల్లాలో ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం, వేరియస్ ఏరియాస్ లో చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం, మరి స్టేట్ లో 3 మంత్స్ కి ఒక ఏరియాలో, ఒక జోన్ లో ఒక పెద్ద అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం వంటివి చేస్తున్నాం.
2: ఓకే సార్,
1: అవయవదానం చేయాలని వ్యక్తి నిర్ణయం తీసుకున్నా కుటుంబ సభ్యుల సమ్మతి ఎందుకు కీలకమంటారు?
0: అంటే వ్యక్తి ముందర అవయవదానం చేస్తానని ఆధారిత ప్రతిజ్ఞ ద్వారా నమోదు చేసుకోవచ్చమ్మా. కానీ ఆ వ్యక్తి డిసీజ్ డోనర్, మరణానంతరం బ్రెయిన్ డెత్ మీన్స్ ఐసీసీలో హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆ పరిస్థితుల్లో కుటుంబం అంతా తీవ్రమైన మనస్తాపానికి గురై ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ముందరే ఆ వ్యక్తి వాళ్ళకి నేను ఇలా ప్రతిజ్ఞ చేసి నమోదు చేసుకున్నాననే విషయం చెప్పుంటే వాళ్ళు అగ్రి అయితే గాని ఈ అవయవదాన ప్రక్రియ చేయడానికి వీల్లేదమ్మా. ఆ విధంగా వాళ్ళ యొక్క కన్సెంట్ చాలా అవసరం.
2: ఓకే సార్.
1: సార్, అవయవాల కేటాయింపులో ఎలాంటి ప్రమాణాలను పాటిస్తారు, వివరించండి.
0: అవయవ మార్పిడికి మెయిన్ ఏంటంటే ఫస్ట్ బ్లడ్ గ్రూప్ చూస్తామమ్మా. బ్లడ్ గ్రూప్ సరిపోతేనే నెక్స్ట్ హెచ్ఎల్ఏ మ్యాచింగ్ అంటారు, అంటే కణజాలాల అనుకూలత, అది కూడా సరిపోయిన తర్వాత అత్యవసర పరిస్థితి ఎవరికి ఉంటే వాళ్ళకి కొంత ప్రిఫరెన్స్ ఇస్తాం.
1: అవయవదానం పూర్తిగా ఉచితమేనా? దీనికి ఎలాంటి ఖర్చులుంటాయి?
0: అంటే అవయవ దాతలు, దాత డోనార్ కి ఎటువంటి ఒక్క రూపాయి కూడా ఖర్చు ఉండదు. ఏదైనా సరే అదంతా గ్రహీత గాని, రెసిపియంట్ గాని, కన్సర్న్ హాస్పిటల్ గాని భరిస్తుంది. అంతేగాని డోనార్ కి ఒక్క రూపాయి కూడా ఖర్చు ఉండదమ్మా.
1: సార్, వృద్ధులు కూడా అవయవదానం చేయాలని అనుకుంటూ ఉంటారు, మరి వారు దానం చేయవచ్చా? వయసు పరిమితి ఎంత ఉంటుంది?
0: ఇప్పటి వరకు అవుతున్న అవయవ దానాల్లో ఎక్కువ పర్సంటేజ్ 20 నుండి 60 సంవత్సరాల వరకు ఉంటుందమ్మా. కానీ వృద్ధులు ఖచ్చితంగా అవయవదానం చేయొచ్చమ్మా. అంటే అది వయస్సుకు సంబంధించింది కాదు అవయవదానం. అవయవం ఎంత బాగా పనితీరు ప్రదర్శిస్తుంది అనేది ఇంపార్టెంట్ అమ్మా. ఈవెన్ 80 సంవత్సరాల వ్యక్తిలో కూడా ఒక కిడ్నీ బాగా పనిచేస్తుంటే అత్యవసరంగా ఒక 50 సంవత్సరాల వ్యక్తికి అవసరం ఉంటే ఖచ్చితంగా 80 సంవత్సరాల వ్యక్తి బ్రెయిన్ డెడ్ అయితే

0: ఆయన ఖచ్చితంగా అవయవం కిడ్నీ దానం చేయించాం.
1: ఓకే సార్.
2: అవయవాల కొనుగోలు అమ్మకాలను నిరోధించేందుకు ఎలాంటి చట్టాలు మన భారతదేశంలో అమల్లో ఉన్నాయో వివరించండి.
0: అవయవాల కొనుగోలు అంటే అమ్మకాలు అసలు జరిగే అవకాశం చాలా తక్కువ అమ్మా. భారతదేశంలో ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గాన్ అండ్ టిష్యూ యాక్ట్ 1994 మరియు ఆ తర్వాత వచ్చే సవరణల ప్రకారం అవయవాల కొనుగోలు అమ్మకం పూర్తిగా నిషేధించబడింది. ఈ చట్ట ప్రకారం అవయవ మార్పిడి ప్రభుత్వం గుర్తింపు పొందిన కేంద్రాల్లో మాత్రమే, ఓటీసీ సెంటర్, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్ లో మాత్రమే నిర్దేశించిన నిబంధనల ప్రకారం నిర్వహించాలమ్మా. చట్టాన్ని ఉల్లంఘించిన వాటికి కఠినమైన శిక్షలు, ఇదే వ్యవస్థలో ఏమైనా ఇన్వాల్వ్ అయిన వైద్యులకు వారి యొక్క రిజిస్ట్రేషన్స్ కూడా క్యాన్సిల్ అవుతాయమ్మా.
2: సార్, మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులు ఉన్నవారు కూడా అవయవదాతలుగా ఉండవచ్చా?
0: ఖచ్చితంగా ఉండొచ్చమ్మా. అవి కంట్రోల్లో ఉండి అవి వాళ్ళ అవయవాలు లైక్ కిడ్నీ, లివర్ వాటిని ఏమాత్రం ప్రభావితం చేయకపోతే, ఆ కిడ్నీ లివర్ మిగతా ఆర్గాన్స్ బాగుంటే ఖచ్చితంగా వాళ్ళు అవయవదానం చేయించమ్మా.
2: మరణానంతరం అవయవదానం చేస్తే శరీర ఆకృతిలో మార్పులు వస్తాయా? అంత్యక్రియలకు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి?
0: అబ్సల్యూట్లీ నో అమ్మా, అసలు ఏమీ లేదు. అవయవాల సేకరణ మెయిన్, అది ఒక సర్జికల్ ప్రాసెస్. అత్యంత నిపుణులైన శస్త్రచికిత్స వైద్యులు ఆపరేషన్ థియేటర్లో నిర్వహిస్తారమ్మా. చాలా జాగ్రత్తలు, యాంటీసెప్టిక్ మెజర్స్ అన్ని తీసుకొని, స్టెరైల్ మెథడ్ తీసుకొని చేస్తారమ్మా. అనంతరం శరీరాన్ని సాధారణ స్థితిలో పుట్టి అంతా సెట్ చేసి కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. శరీర ఆకృతిలో ఎటువంటి తేడా కనిపించదమ్మా, బయటికి ఎలాంటి మార్పులు కూడా ఉండవమ్మా.
2: సార్, గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో అవయవదానంపై అవగాహన పెంచడానికి ఇంకా ఎటువంటి చర్యలు అవసరం?
0: పట్టణ ప్రాంతాల్లో మీకు చెప్పినట్టు ఇప్పటికే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేస్తున్నాము మన స్టేట్ లో, అన్ని జిల్లాల్లోనూ. బట్ గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక భాషలో అవగాహన కార్యక్రమాలు, దీనికి సంబంధించిన గ్రామ సభలు, పాఠశాలలు, కళాశాలలు వాటిలో సభలు నిర్వహించి అవయవ దానంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలమ్మా. ఆరోగ్య శిబిరాలు కూడా కండక్ట్ చేయాలి. తర్వాత ఎక్కువగా గ్రామాల్లో ఏంటంటే ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, స్టాఫ్ నర్సులు వీళ్ళందరూ ఈ ప్రజలతో మమేకమై ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళ ద్వారా ప్రచారం విస్తృతం చేస్తే, గ్రామ సచివాలయ ద్వారా కూడా విస్తృతం చేస్తే మరింత ఉపయోగం ఉంది, ఎక్కువ మంది అవయవదానానికి అంగీకరించే అవకాశం ఉండం. తర్వాత ఇంకొకటి ఏంటంటే మత పెద్దలు, స్థానిక ప్రజాప్రతినిధులు, మనం ఇంతకు ముందు అనుకున్నట్టు స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడం ద్వారా ప్రజల్లో విశ్వాసం మరింత పెరుగుతుందన్న.
2: అవయవదానంపై ప్రజల్లో ఇంకా ఉన్న ప్రధాన అపోహలు ఏమిటి? వాటిని ఎలా తొలగించాలి?
0: అవయవదానంలో మెయిన్ అపోహలు ఏంటంటే అమ్మా, అవయవాల కోసం త్వరగా చనిపోయినట్టు ప్రకటిస్తారంటారు. అంటే మనం అవయవదాన ప్రతిజ్ఞ చేసి మనం ఆర్గాన్ డొనేషన్ ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే, అలా తెలిస్తే వెంటనే మనం ఇంకా బతుకున్నా సరే బ్రెయిన్ డెడ్ అని సరిపోయినట్టు ప్రకటిస్తారని చాలా మంది అపోహ. కానీ దీనిలో ఏంటంటే వాస్తవం నలుగురు స్వతంత్ర వైద్యులు, ఇండిపెండెంట్ డాక్టర్స్, బోర్డ్ 6 గంటల వ్యవధిలో 2 సార్లు పరీక్షలు చేస్తారన్నమాట. దాంతో మార్పిడి బృందం, ఈ ట్రాన్స్ప్లాంట్ చేసే మార్పిడి బృందానికి, బ్రెయిన్ డెత్ డిక్లేర్ చేసే బృందానికి ఎటువంటి రిలేషన్ ఉండదమ్మా, అది ప్రజలు గ్రహించవలసిన విషయం. తర్వాత దీన్ని ఓన్లీ ధనవంతులకే అవయవాలు వెళ్తాయి అనేది ఒక బాగా జనాల్లో ఉన్న ఇది. కానీ కేటాయింపు కేవలం మనం అనుకున్నట్టు బ్లడ్ గ్రూప్ ప్రకారం, కంప్యూటర్ ఆధారితం, రక్త గ్రూపు, టిష్యూ మ్యాచింగ్, అత్యవసరం బట్టి, వెయిటింగ్ లిస్ట్ను బట్టి, ఇవన్నిటిని బట్టి వస్తున్నాం. అంతేగాని డబ్బులకి, కొనుక్కోవడానికి, దీనికి దాన్ని మార్చడానికి ఎటువంటి పరిస్థితుల్లో 0.00001% కూడా అవకాశం లేదమ్మా. తర్వాత ముసలి వాళ్ళు, జబ్బు ఉన్న వాళ్ళు ఇవ్వలేరంటారు, దానికి మనం తీసుకున్నాం. ఇప్పుడే చెప్పాం, వయస్సు కాదు ముఖ్యం, అవయవ పనితీరు ముఖ్యం. 90 ఏళ్ల ముసలి ఆయనలో కూడా మంచి అవయవ పనితీరు కలిగిన కిడ్నీని 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు వాళ్ళకు కూడా ఇవ్వచ్చాం. తర్వాత

0: మీరు అడిగినట్టు బీపీ షుగర్ ఉన్న వాళ్ళు ఇవ్వకూడదు అనేది కూడా ఏం లేదమ్మా. బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కూడా నియంత్రణలో ఉండి ఆ జబ్బులు అవయవాలు పనితీరు బాగుంటే వాళ్ళు ఖచ్చితంగా అవయవదాతలుగా
1: మారవచ్చు.
0: తర్వాత దాన కుటుంబం, డోనర్ కుటుంబం కూడా డబ్బు ఖర్చు పెట్టాలని అందరూ అనుకుంటారు. నేను మీకు చెప్పాను, ఒక్క రూపాయి కూడా దాత కుటుంబం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. రెండోది డబ్బు తీసుకోవచ్చు అనుకుంటారు. ఇదంతా చట్ట విరుద్ధం, సివియర్ పనిష్మెంట్స్ ఉంటాయండి. లాస్ట్ది ఏంటంటే బ్రెయిన్ డెత్ నుండి కోలుకోవచ్చు అనుకుంటారు. బ్రెయిన్ డెత్ ఈజ్ పర్మనెంట్ డెత్, అన్లైక్ కోమా. కోమా ఈజ్ డిఫరెంట్, కోమా నుండి బయటపడవచ్చు, కానీ బ్రెయిన్ డెత్ అనేది పర్మనెంట్ డెత్ అమ్మా. దాని నుండి ఇంతవరకు ప్రపంచంలో ఏ ఒక్క వ్యక్తి కూడా బయటపడలేదు.
2: సార్ చివరిగా, ప్రతి కుటుంబం అవయవదానం గురించి ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఎందుకు ఉంది?
0: దీనికి రెండు కారణాలమ్మా. ఏంటంటే ప్రతి కుటుంబము అవయవదానం గురించి మనిషి మరణాంతరం కూడా కొంత మంది జీవితాలను వెలిగించవచ్చు అన్నది అత్యున్నత మానవతా సేవ. బ్రెయిన్ ఆర్గాన్ డొనేషన్ అనేది అత్యున్నత మానవతా సేవ కిందకి వస్తుందమ్మా. ఒక దాత నిర్ణయం అనేక మంది ప్రాణాలను కాపాడగలదు. మనం ఒక దాత 8 మందికి బతికించగలదు అనుకున్నాం, అదే ఎంతో మంది జీవితాల్లో కొత్త జీవితాన్ని అందించగలరు. అంటే కార్నియా గానీ, టెండాన్స్ గానీ, హార్ట్ వాల్స్ గానీ, అవన్నీ చర్మం గానీ ఇది. కాబట్టి ప్రతి కుటుంబం అవయవదానం గురించి చర్చించాలి, సరైన అవగాహన పెంపొందించుకోవాలి, తమ నిర్ణయాన్ని కుటుంబ సభ్యులతో చర్చించి పంచుకోవాలమ్మా. ఎందుకంటే మనం ఆర్గాన్ డొనేషన్ కి యాక్సెప్ట్ చేసి ప్రతిజ్ఞ చేసి దానిలో ఎన్రోల్ అయినా సరే, మనం చనిపోయిన తర్వాత మన కుటుంబ సభ్యులతో మనం ముందర ఇదంతా నిర్ణయాన్ని పంచుకొని ఉంటే మాత్రమే మన కుటుంబ సభ్యులు అవయవదానం గురించి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. దాంతో అది సక్సెస్ అవుతుంది, 8 మంది జీవితాన్ని కాపాడడానికి అవకాశం ఉంటుంది. సో అవయవదానం మహాదానం. మీ నిర్ణయం ఎవరికో ఒకరికి కొత్త జీవితాన్ని ఇస్తుంది, కాబట్టి దాన్ని ఖచ్చితంగా మనం మన కుటుంబాలతో చర్చించాలి. అది అమ్మా.
2: ఈ రోజు మన ప్రత్యేక కార్యక్రమంలో అవయవదానం ప్రాముఖ్యత అనే ముఖ్యమైన అంశంపై మన అతిథి డాక్టర్ మన్మథరావు గారి ద్వారా ఎన్నో విలువైన విషయాలను తెలుసుకున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసి విలువైన సమాచారాన్ని అందించిన మీకు ధన్యవాదాలు సార్. అవయవదానం ప్రాముఖ్యతపై ప్రత్యేక ముఖాముఖి ఇప్పటి వరకు విన్నారు అతిథి జీవానందన్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్ డాక్టర్ మన్మథరావు గారు, పరిచయకర్త కేసుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రాబోయే అతిథి శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం ఇప్పుడు వినబోతున్నారు. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట యాదాద్రి భువనగిరి జిల్లా రేవనపల్లి గ్రామం నుండి వేణమ్మ, బాలయ్య, బాబు ఇంకా వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. గోవింద గోవింద చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడిన పాట. రచన సిరివెన్నెల, సంగీతం MM కీరవాణి.

కార్యక్రమంలో తర్వాత నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం శ్రీ పాడిన పాట వినబోతున్నారు. చంద్రబోస్ సాహిత్యం, ఎంఎం కీరవాణి సంగీతం. వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు విజయవాడ నుండి నిత్య నీలకంఠ, వీరి కోరిక మేరకు ఈ పాట.

రౌడీ అల్లుడు చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట సిరివెన్నెల సాహిత్యం. ఈ పాట వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట నుంచి నరేష్, మర్సీ విజయ, రోజా, శిరీష ఇంకా వారి కుటుంబ సభ్యులు.

0: ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థే, ఇప్పుడు మీ వద్దు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ ఎన్సీఎస్ఈ 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. ఎన్సీఎస్ఈ, మీ ప్రతిభకు జాతీయ వేదిక.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకుంటున్న చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట విశాఖపట్నం శ్రోతలు లక్ష్మీ విశాల్ కోరిక మేరకు వసంతం చిత్రానికి హరిహరన్ సుజాత బృందం పాడిన పాట. రచన కులశేఖర్, సంగీతం SA రాజ్కుమార్.

పాప వినాశనం శ్రోతలు గురుప్రసాద్, సుకన్య, రవి, మధు ఇంకా వారి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ప్రేమాభిషేకం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, రచన దాసరి నారాయణరావు.

హోస్కోటే శ్రోతలు లతా సుహాస్ వీరి కోరిక మేరకు స్టూడెంట్ నెంబర్ 1 చిత్రానికి ఎంఎం కీరవాణి బృందం పాడిన పాట వినబోతున్నారు చంద్రబోస్ సాహిత్యం.

రాబోయే అతిథి కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట మార్కాపురం శ్రోతలు అంజనీ కృష్ణ, సౌజన్య, అమృత వీరి కోరిక మేరకు సుస్వాగతం చిత్రానికి మనో, జయచంద్రన్, మణికిరణ్ బృందం వారు పాడిన పాట. రచన సామవేదం షణ్ముఖ శర్మ.

మీరు విన్న ఆ పాటతో రాబోయే అతిథి శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, గుర్తు చేసుకుందాం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట బడిపంతులు చిత్రానికి పి సుశీల పాడిన పాట, రచన ఆత్రేయ.

మద్రాస్, హైదరాబాద్, రష్యా, అమెరికా, లండన్, జపాన్, ఎక్కడికైనా వెళ్ళు.

జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట, రచన వేటూరి, సంగీతం ఇళయరాజా.

గుర్తు చేసుకుందాం శీర్షికన ఫిలిం గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత 16 ఏళ్ల వయసు చిత్రానికి ఎస్ జానకి పాడిన పాట, రచన వేటూరి.

గుర్తు చేసుకుందాం శీర్షికన ఫిలిం గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట దేవత చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. రచన వేటూరి.

0: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
0: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో

0: విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
0: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
1: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం,
0: నినదిద్దాం. కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
2: ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థి, ఇప్పుడు మీ వద్దు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ ఎన్సీఎస్ఈ 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. ఎన్సీఎస్ఈ మీ ప్రతిభకు జాతీయ వేదిక.

0: News Bulletin.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం లాహిరి లాహిరిలో కార్యక్రమంలో ఏకచిత్ర గీతాలు వింటారు. ఈరోజు ప్రేమనగర్ చిత్రం నుంచి పాటలు వింటారు.

ఎరగక నమ్మిన వాళ్ళ నెత్తికే చేతులు వస్తాయి, ఎరగక నమ్మిన వాళ్ళ నెత్తికే చేతులు వస్తాయి, ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి. డోంట్ కేర్.

சைத்தான் தனிமே செய். டிரைவ் தி டெவில் அவுட். நேனு புட்டானு.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. లోక్సభ ఈరోజు నిరవధికంగా వాయిదా పడింది. గనులు ఖనిజాల సవరణ బిల్లు 2026ను రాజ్యసభ ఈరోజు ఆమోదించడంతో ఈ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందింది. రాష్టపతి ద్రౌపది ముర్ము న్యూఢిల్లీలో 2024-25 సంవత్సరాలకు సంబంధించి 115 మంది కళాకారులకు సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్లు అవార్డులు ప్రదానం చేస్తున్నారు. ఒడిశా పశ్చిమ బెంగాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. లోక్సభ ఈరోజు నిరవధికంగా వాయిదా పడింది. గత నెల 20న ప్రారంభమైన వర్షాకాల సమావేశాలు 25 రోజుల్లో 19 సార్లు సమావేశమై ఈరోజుతో ముగిశాయి. ఈ సమావేశాల్లో అనేక రకాల శాసనపరమైన జాతీయ అంశాలపై చర్చలు జరిగాయి. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు 2026, జాతీయ గౌరవ అవమానాల నివారణ సవరణ బిల్లు 2026, ట్రిబ్యునల్స్ రిఫార్మ్స్ బిల్లు 2026, పన్నులు ఇతర చట్టాల సవరణ బిల్లు 2026, నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సవరణ బిల్లు 2026, కేరళ పేరు మార్పు బిల్లు 2026 వంటి అనేక ముఖ్యమైన బిల్లులు ఆమోదం పొందాయి. అయితే నీట్ పేపర్ లీక్పై విద్యార్థుల నిరసనలు, నిరసన తెలుపుతున్న విద్యార్థులపై జరిగిన పోలీసు చర్యల ఆరోపణలు, అయోధ్య రామమందిర విరాళాల్లో జరిగినట్టు ఆరోపించిన అవకతవకలపై ఈ సమావేశాల్లో పదే పదే అంతరాయాలు ఏర్పడ్డాయి. గనులు ఖనిజాల సవరణ బిల్లు 2026ను రాజ్యసభ ఈరోజు ఆమోదించడంతో ఈ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందింది. మైనింగ్ రంగాన్ని మరింత సమర్థవంతంగా పెట్టుబడిదారులకు అనుకూలంగా మార్చడంతో పాటు దేశంలో పెరుగుతున్న అత్యవసర ఖనిజాల డిమాండ్ను తీర్చడానికి ఈ బిల్లు దోహదపడుతుంది. పార్లమెంటులో పదే పదే జరుగుతున్న అంతరాయాలపై ప్రతిపక్షాలను కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్ విమర్శించారు. ప్రజాస్వామ్య పార్లమెంటరీ సాంప్రదాయాలను ప్రతిపక్షాలు అగౌరవపరుస్తున్నాయని ఆమె ఆరోపించారు. పార్లమెంటు ఆవరణలో ఆకాశవాణితో మాట్లాడుతూ ఆమె ప్రతిపక్షాల తీరును దేశమంతా చూసిందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంపై గాని పార్లమెంటరీ సాంప్రదాయాలపై గాని ప్రతిపక్షాలకు ఎటువంటి నమ్మకమూ లేదని ఆమె ఆరోపించారు. చేనేత రంగంలోని మహిళలను అభినందించడానికి, దేశ వస్త్ర వారసత్వానికి వారి స్ఫూర్తిదాయక సేవలను గుర్తించడానికి కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ ఈరోజు న్యూఢిల్లీలో ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తోంది. 6 చేనేత క్లస్టర్ల నుంచి 100 మందికి పైగా మహిళా నేత కార్మికులు ఈ సమావేశంలో పాల్గొని చేనేత సాంప్రదాయాలను పరిరక్షించడంలో వారి సృజనాత్మకత, పాత్ర తాలూకు కథనాలను పంచుకుంటారని మంత్రిత్వ శాఖ తెలిపింది. లైబీరియా విదేశాంగ మంత్రి సారా బైసోలో న్యాంతి భారత్లో 2 రోజుల పర్యటన నిమిత్తం ఈ ఉదయం న్యూఢిల్లీకి చేరుకున్నారు. న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ఈరోజు మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో ఆమె సమావేశమవుతారు. భారత్ లైబీరియాల మధ్య ఉన్న ఆత్మీయ సన్నిహిత సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు ఈ పర్యటన ఒక మంచి అవకాశాన్ని అందిస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా పోస్టులో పేర్కొంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈరోజు న్యూఢిల్లీలోని సఫ్దర్జంగ్ విమానాశ్రయ ప్రాంతంలో హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా తిరంగా యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి వస్తున్న అపూర్వ స్పందన పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఐక్యత దేశభక్తికి ప్రతీకగా జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఎగరేసేందుకు అన్ని వర్గాల ప్రజలు ఒకటవుతున్నారని ఆయన కొనియాడారు. దేశం ముందుకు సాగుతున్న తరుణంలో ప్రతి ఒక్కరికి దేశ ప్రయోజనాలే ఎప్పుడూ అత్యున్నత ప్రాధాన్యతగా ఉండాలని రామ్మోహన్ నాయుడు అన్నారు.
1: मुझे बहुत खुशी है और गर्व भी है. आज हमारे मंत्रालय में हमने तिरंगा यात्रा निकाला. ये हर घर तिरंगा कार्यक्रम हर राज्य में, गांव में व्यक्ति इसमें जुड़ रहा है. ये बहुत ही प्रेरणादायक है और ये जरूरी भी है. हम विकसित भारत 2047 तक जो हमारा लक्ष्य आदरणीय प्रधानमंत्री जी के नेतृत्व

0: हम आगे बढ़ रहे हैं उसको पाने के लिए हमें एक साथ आगे बढ़ना चाहिए।
1: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము న్యూఢిల్లీలో 2024-25 సంవత్సరాలకు సంబంధించి 115 మంది కళాకారులకు సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్లు, అవార్డులు ప్రదానం చేస్తున్నారు. సంగీతం, నృత్యం, నాటకం, జానపద, గిరిజన కళలు, తోలుబొమ్మలాట, సాంప్రదాయ నాటక రంగం, ఇతర అనుబంధ రంగాల్లో ప్రదర్శన కళలకు వారందించిన అత్యుత్తమ సేవలకుగాను ఈ పురస్కారాలు ప్రదానం చేస్తున్నారు. ఈ ఫెలోషిప్లు, అవార్డులకు ఎంపికైన వారు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవారున్నారు. అకాడమీ ఫెలోషిప్ కింద 3 లక్షల రూపాయల నగదు బహుమతి అందజేస్తారు. అలాగే అకాడమీ అవార్డు కింద తామ్రపత్రం, దుశ్శాలువతో పాటు 1 లక్ష రూపాయల నగదు బహుమతిని అందజేస్తారు. షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ 2024-25 వార్షిక నివేదికను నిన్న రాష్టపతి భవన్లో రాష్టపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది. ఈ సందర్భంగా షెడ్యూల్డ్ కులాల సంక్షేమ చర్యలు, రాజ్యాంగ రక్షణలను మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రస్తుత యంత్రాంగాలను బలోపేతం చేయడంపై తగిన చర్యలు తీసుకోవాలని కమిషన్ను రాష్టపతి ఆదేశించారు. షెడ్యూల్డ్ కులాల కోసం ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిబంధనల పనితీరుపై ఈ నివేదిక సమగ్ర సమీక్షను అందజేస్తుందని సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే షెడ్యూల్డ్ కులాల సామాజిక ఆర్థికాభివృద్ది కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి కేంద్ర రాష్ట ప్రభుత్వాలతో జరిపిన సంప్రదింపులు, క్షేత్రస్థాయి పర్యటనలు, విస్తృత సమీక్షల నుంచి సేకరించిన కీలక అంశాలను ఈ నివేదిక పొందుపరిచింది. సామాజిక సంస్కర్త అహిల్యాబాయి హోల్కర్ వర్ధంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. దేవాలయాల పునరుద్దరణ, పునర్నిర్మాణం నుండి పుణ్యక్షేత్రాల అభివృద్ది వరకు వారసత్వ పరిరక్షణలో అహిల్యాబాయి హోల్కర్ అసమానమైన సేవలందించారని కొనియాడారు. మహిళా విద్యను ప్రోత్సహించడం, వితంతు పునర్వివాహాలను సమర్థించడం ద్వారా మహిళలను సాధికారత వైపు నడిపించి ప్రజా సంక్షేమం, న్యాయం, సుపరిపాలనలో ఆమె ఒక ఆదర్శాన్ని సృష్టించారని హోంమంత్రి పేర్కొన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ అహిల్యాబాయి హోల్కర్ ప్రజల కేంద్రంగా సాగిన పాలన, తిరుగులేని ధైర్యం, అద్భుతమైన పరిపాలనా నైపుణ్యాలకు అసాధారణ ప్రతీకగా నిలిచారన్నారు. ఆఫ్రికాతో భారత్ సంబంధాలు ఎప్పుడూ పరస్పర గౌరవం, విశ్వాసాలపైనే ఆధారపడి ఉన్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. న్యూఢిల్లీలో భారత్ సౌత్ ఆఫ్రికన్ కస్టమ్స్ యూనియన్ ప్రాధాన్య వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా పీయూష్ గోయల్ మాట్లాడుతూ ఈ నిష్పాక్షికమైన, సమతుల్యమైన ఒప్పందం భారత్, ఎస్ఏసీయు దేశాల రెండింటికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందన్నారు.
2: भारत में उभरती हुई ताकत आज पूरी दुनिया देख रही है. पूरी दुनिया भारत के साथ व्यापारिक संबंध बढ़ाना चाहती है. पूरी दुनिया के ध्यान में आ गया है कि ये 4 ट्रिलियन डॉलर की आज की इकोनॉमी 2047 में जब हम 100 वर्ष आजादी के मनाएंगे तब ये 30 ट्रिलियन डॉलर की इकोनॉमी कम से कम बन जाए.
1: ओडिशा पश्चिम बंगाल लो ईरोजु భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. కర్ణాటక, తూర్పు ఉత్తరప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, కరైకల్, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవులు, కేరళ, గోవా, రాజస్థాన్లలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నెల 15వ తేదీ వరకు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, జమ్మూ కశ్మీర్, లద్దాఖ్, మహారాష్ట, ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని తెలిపింది. అలాగే రానున్న 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. లోక్సభ ఈరోజు నిర్వధికంగా వాయిదా పడింది. గనులు, ఖనిజాల సవరణ బిల్లు 2026ను రాజ్యసభ ఈరోజు ఆమోదించడంతో ఈ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందింది. రాష్టపతి ద్రౌపది ముర్ము న్యూఢిల్లీలో 2024-25 సంవత్సరాలకు సంబంధించి 115 మంది కళాకారులకు సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్లు, అవార్డులు ప్రదానం చేస్తున్నారు. ఒడిశా, పశ్చిమ బెంగాల్లో

0: ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం జానపద కళారూపం.
2: ఈనాటి జానపద కళారూపాలు కార్యక్రమంలో స్వాతంత్ర్య దినోత్సవం బుర్రకథ వింటారు. నిర్వహణ శ్రీ వీర్నాల రమేష్ బాబు, వంతలు శ్రీమతి వీర్నాల పార్వతి, శ్రీ వీర్నాల రాజేష్ బాబు.

ಗುರುಬ್ರಹ್ಮ ಗುರು

0: మనకి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు పాదాభివందనం ఆచరించి, మనకి విద్య నేర్పినటువంటి గురువు గారికి నమస్కరించి, ఎందరో మహానుభావులు అందరికి మాకు వందన మందారాలు అందిస్తూ మరి కథలో ముందుకు వెళదాం.
1: అందుకే భా

సుందరని పురాణాలవో పొడమి పుణ్యక్షేత్రాలద పలు సాంప్రదాయని బహుభాషల తరంగిణి పలు సాంప్రదాయని బహుభాషల తరంగిణి.

చూడు నాయనా, దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా అన్నారు. దేశమంటే మట్టి కాదో, దేశమంటే మనుషులే అన్నారు మహాకవి గురజాడ అప్పారావు గారు. ఉన్న ఊరు కన్న తల్లి స్వర్గం కన్నా గొప్పది నాయన, జననీ జన్మభూమిచ్చా స్వర్గాదపి గరియసి అన్నారు. అందుకనే మరి ఎంతో మంది త్యాగ ఫలం ఈనాడు మన యొక్క స్వాతంత్ర దినోత్సవం కోసం తెలుసుకోవాలి అంటే ముఖ్యంగా మనము ఎందరో మహానుభావుల కోసం తెలుసుకోవాలి నాయన. అందుకే అయ్యా సదయులారా.

0: అంటే ఇక్కడ ఏమి జరుగుతుంది అనేది నీకు తెలియాలంటున్నావు.
1: అంతే,
0: ఎందుకు వచ్చాం ఏమిటనేది.
1: అవును,
0: మనము బుర్ర కథ మనకు స్వతంత్ర దినోత్సవం గురించి ఎందరో పోరాడారు.
1: అవునండి,
0: మనకు స్వతంత్రం ఎలా వచ్చింది,
1: ఎలా వచ్చింది,
0: బ్రిటిష్ వారు ఎలాగా స్వాధీనం చేసుకుంటే వారిని మనం ఎలా తరిమి కొట్టాము అనేటువంటి అంశంపై ఎంతో చరిత్ర ఉన్నా అందులో కొద్ది చరిత్ర అంత భాగం తీసుకొని బుర్రగథ రూపంలో బుర్రగథ చెప్పడానికి మనం వచ్చామరా.
1: ఓహో, బానే ఉందిరా. అసలు బుర్రగథ అంటే నీకేమిటో తెలుసా?
0: అండి, ఇంతకీ నాకు తెలియడం కాదు, నీకేంటో తెలుసా?
1: నాకు బాగా తెలుసురా.
0: ఏం తెలుసు?
1: బుర్రలోడు చెప్పేదో బుర్ర కథ.
0: అలా కాదు సోదరా, బుర్రలేని వాడు చెప్పేదే బుర్ర కథ అనేది కాదు. ఎందుకంటే బుర్రలో ఉన్నటువంటి గుప్పెడుకు మెదడుకు పదును పెట్టి మరి చైతన్యవంతం పరిచేదే అవగాహన పరిచేది, ప్రజల్లోకి అవగాహన తీసుకెళ్లి పరిచేదే మనకు బుర్ర కథ.
1: బుర్ర కథ
0: అర్థమైందా? అటువంటి బుర్ర కథను చెప్పడానికి మనం వచ్చాము.
1: చాలా బాగుంది.
0: అసలు ఏమిటంటే,
1: ఏమిటి
0: స్వతంత్రం అంటే ఏంటో నీకు తెలుసా?
1: నాకు బాగా తెలుసురా.
0: ఏమి తెలుసు?
1: జెండా పండుగ.
0: అంటే నీకు అదే తెలుసు.
1: అంతే మరి
0: దినోత్సవం అంటే?
1: అంతే మరి.
0: అది కాదు, అది కాదు సోదరం. స్వతంత్ర దినోత్సవము అంటే ఎందరో మహనీయుల పోరాటం, వారి త్యాగాల ఫలితం మనం అనుభవిస్తున్నటువంటి స్వతంత్రం. అంటే నీకేం తెలియదు అంటున్నా? అలాగనే కాదు నాయన, అన్ని తెలుసుకోవాలి. మనకి ఎలాగ స్వతంత్రం అనేది వచ్చింది, ఎలాగ జీవిస్తున్నాము, బ్రిటిష్ వారు ఏ విధంగా మనల్ని మరి ఏ విధంగా మన దగ్గర ఉన్నటువంటి సంపదలు గాని అలాగే మనల్ని వారి స్వాధీన పరుచుకొని వారి చేతి కింద పరుచుకొని మన ఎన్నో బానిసలుగా బానిస బతుకులు చేశారు, ఎన్నో ఇబ్బందులు పెట్టారు ఒక బ్రిటిష్ వారు. 1947 ఆగస్టు 15 మనకి స్వతంత్రం వచ్చింది.
1: స్వతంత్రం వచ్చింది
0: మరి బ్రిటిష్ వారి నుండి స్వేచ్ఛవాయులు మనం పిలుచుకుంటున్నాము అంటే ఎందరో మహానుభావుల త్యాగ ఫలము.
1: అవునండి,
0: ఈనాడు మనము జీవిస్తున్నటువంటి స్వేచ్ఛ జీవితం.
2: అందుకే ఎందరు వీరుల త్యాగ బలం ఈ దేశానికి పాత.

0: మరి ఎందుకంటే సోదరా, ఈ విధంగా మనకు స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నాము అంటే మన బ్రిటిష్ వాళ్ళు తరిగొట్టేటువంటి మన స్వాతంత్ర సమర యోధులు వారు మనకి పెట్టినటువంటి మనకు స్వతంత్రం ఇచ్చినటువంటిది. అంతేకాకుండా మరి బ్రిటన్ ఆ దేశం అనేది మన యొక్క యూకే ఖండంలో చాలా చిన్న దేశం ఈ బ్రిటన్ అనేది. అదేంటంటే యునైటెడ్ కింగ్డమ్, ఆ ఖండంలో చిన్న భాగం ఈ బ్రిటన్ దేశం. మన భారతదేశంతో పోల్చుకుంటే చాలా చిన్నది. యూకే ఖండంలోనే దాదాపు 13 రెట్లు మన భారతదేశం పెద్దది. అలాగే మనకి జనాభా పరంగా చూసుకున్నా కూడా మన సంఖ్య పెద్దది. ఈ విధంగా బ్రిటిష్ వారు బ్రిటన్ దేశం నుండి మన దేశానికి వచ్చి వ్యాపారం చేద్దాము, వ్యాపారం చేస్తే మనకి చాలా లాభాలు ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ తక్కువ ధరలో దొరుకుతాయి అని చెప్పి మన దేశానికి రావడం జరిగింది. అవి కూడా ముఖ్యంగా ఇక ఫస్ట్ ఏ వ్యాపారం చేద్దాం అనుకున్నారు తెలుసా?
1: మసాలా దినుసులు.
0: ఎందుకంటే మన దేశంలో చాలా తక్కువగా దొరుకుతాయి అవి, ఎందుకంటే వారి దేశంలో అవి బాగా డిమాండ్ గా నడుస్తున్నటువంటి వ్యాపారం. మన దేశంలో తక్కువగా దొరికితే తీసుకొని దేశానికి వెళ్లి ఇచ్చిన ధరల్లో అమ్ముకొని వారు అలా చేద్దామనుకొని మన దేశానికి వచ్చారనమాట. ఇదే కాకుండా చాలా మనకు మన దేశంలో దొరుకుతున్న అనేది తెలుసుకొని, ఎన్నో దొరుకుతున్నాయని తెలుసుకొని మనకు పట్టు, పత్తి, నీలిమందు రంగు, టీ అన్ని మన దేశంలోనే దొరుకుతున్నాయని అన్ని తెలుసుకొని మన దేశంపై బాట పట్టారు.
1: అవునండి,
0: దేశం వైపు. అలాగే ఈ తరుణంలోనే వారికి బ్రిటిష్ వారికి భారతదేశంపై ఆశ పుట్టింది ఆయన.
2: అందుకే మన భారత

0: పాడి పంటల్నే చూసిరి సై దండుతోని మరి దిగారా బళానంటి మళ్ళీ తమ్ముడా సై మేలు బళానో ఇదా మేలు బళానో ఇదా దానా తరిగిడ జంతరిత
1: అంతేకాకుండా చూడు సోదరా అసలు బ్రిటిష్ వారు మొదటి

0: దేశంలో ఏ ప్రాంతంలో అడుగు పెట్టారో నీకు తెలుసా? అప్పుడు ఆనాటి ప్రాంతాల్లో ఉన్నటువంటి సూరత్ వాడరేవుల అనేటువంటి ప్రాంతంలో మొట్టమొదటిసారిగా వారు అడుగు పెట్టి అక్కడ పరిపాలిస్తున్నటువంటి మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి జహంగీర్ రాజు వారిని కలిసి వారి దగ్గర అనుమతి తీసుకొని వ్యాపారం పెడతాను పరిశ్రమలు పెడతామంటూ వారి దగ్గర అనుమతి తీసుకొని మొట్టమొదటిసారిగా దేశంలో ఈస్ట్ ఇండియా అనేటువంటి పరిశ్రమల్ని
1: పెట్టడం జరిగింది.
0: పరిశ్రమ ద్వారా వ్యాపారాలు చేస్తూ ఉండడం కూడా జరిగింది ఆయన. అంతేకాకుండా అంతకుముందు చాలా మంది వ్యాపారం చేశారు దేశంలో, పక్క దేశం నుంచి వచ్చి పోస్ట్ గ్రీస్ దేశస్థులు అంతకుముందు ఎప్పుడు 1600 ముందు వారు వ్యాపారం చేసేవారు. 1600 తరువాత బ్రిటిష్ వారు ఎంటర్ అయిన దగ్గర నుండి వారు ఈస్ట్ ఇండియా అనేటువంటి పేరుతో అది ఒకటి, అలాగే టచ్ అనేటువంటి రెండు పరిశ్రమలు కలిపి వారిద్దరు కలిసి వ్యాపారం చేస్తూ కొనసాగిస్తూ ప్రారంభించి ఎన్నెన్నో లాభాలు పొందుతూ వారు ఎందుకంటే చాలా నిశ్శబ్దంగా ఎవరిని ఏమి అనకుండా ఎవరిని కలపకుండా ఏవైనా ఎవరైనా ప్రశ్నించడానికి వస్తే వారికి విలువైన బహుమతులు ఇచ్చి వారిని అడ్డంకులు తొలగిస్తూ అలాగే నిశ్శబ్దంగా వ్యాపారం చేస్తూ
1: వచ్చేవారు.
0: అసలైన ఇబ్బంది అలా ఇక్కడే మొదలైంది తెలుసా?
1: ఏమిటండి
2: ఏ విధంగా?

0: జమతరీథా
1: వారు సుమారుగా 1600 సంవత్సరాల నుండి 1757 అంటే ఈ యొక్క 150 సంవత్సరాలు నిశ్శబ్దంగా వారికి వ్యాపారాలు చేసుకుంటూ
2: వచ్చారు.
1: ఈ యొక్క 150 సంవత్సరాలు దాదాపు వ్యాపారం చేస్తూ వారు మన దేశంలో ఏం గమనించారంటే మన దేశాన్ని అలాగే మన దేశంలో ఉన్నటువంటి ప్రజల అలవాట్లను మన బలాలని బలహీనతల్ని రాజ్యాలని మనకు దేశ సంపదని రాజ్యాల్లో ఉండేవారు రాజులు ఒక పరిపాలన ఏ విధంగా చేస్తున్నారని పరిపాలనని ఇవన్నీ కూడా గమనిస్తూ వచ్చారు. ఇవి గమనిస్తూ రావడంతో అక్కడ అసలైంది
2: ఏమిటండి
1: అంటే అక్కడ ఆక్రమణ మొదలైంది. రాజులకి యుద్ధాలు పెట్టి మరి అక్కడ ఓడిపోయినటువంటి రాజ్యాన్ని స్వాధీనం
2: చేసుకుంటూ
1: అది తెలిసిన రాజుకు తెలియకుండగా ఆ రాజులకి మిగతా వాళ్ళకి ఏమైనా తెలిస్తే వాళ్ళకి విలువైన బహుమతులు ఇచ్చి వారిని వీరు స్వాధీనం చేసుకునేవారు పట్టుల్లో ఆ రోజుల్లో చేసుకుంటూ రావడంతో మనకి జనాభాని ఆక్రమించేసి దేశ జనాభా అందరినీ మన దేశాన్ని ఆక్రమిస్తూ జనాలను కూడా బానిసత్వం చేసి మనుషుల్ని వాడుకోవడం జరుగుతుంది. ఇవన్నీ గమనించేటువంటి దేశంలో అందరూ అమాయకులే ఉంటారు కదా.
2: అవునండి.
1: మేధావులు ఉంటారు,
2: అవును,
1: మహానుభావులు ఉంటారు,
2: అవును.
1: ఇవన్నీ గమనించి స్వాతంత్ర సమర యోధులు ముందుకు
2: వచ్చి
1: ఎక్కడి నుంచో వచ్చిన బ్రిటిష్ వారు మన దేశాన్ని ఆక్రమించడం ఏంటి,
2: ఏమిటి,
1: మన దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని బానిసత్వం చేయడం ఏంటి,
2: ఏమిటి,
1: వారి చేతి కింద మనం బతకడం ఏంటి,
2: ఏమిటి
1: అనేది మరి ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే ఆ స్వాతంత్ర సమర యోధులు బాగా ఆలోచించి ప్రతి ఒక్కరు ఒక దగ్గర నుంచే కాకుండా నలుమూలల నుండి మరి యొక్క స్వాతంత్ర పోరాటం చేస్తూ వచ్చారు. ఎందుకంటే సుభాష్ చంద్రబోస్ అజాత హిందూ పౌజ్ దళపతి నేతాజీ,
2: అవునండి,
1: అఖండ భారత జాతి కన్నా మరో శివాజీ,
2: అవును,
1: ఎందుకంటే అలాగా ఆ యొక్క పౌజ్ ని యొక్క మిలిటరీ ఫోర్స్ ని వారు తయారు చేసి నలుమూలల ఎక్కడైతే మనకి తరిమి కొట్టాలో బ్రిటిష్ వారిని అనుకొని అక్కడ తరిమి కొడుతూ వస్తున్నారు. ఎవరు మనొక్క
0: బ్రిటిష్ దండును చూసారా, బ్రిటిష్ దండును చూసారా, దండు ధడపు వంక చూసిరి, దండు ధడపు వంక చూసిరి, ఆయుధాలు చేపట్టిరి, ఆయుధాలు చేపట్టిరి, బ్రిటిష్ వారిని నేడురా, తరిమి తరిమితే కొట్టెరా, తరిమి తరిమి ఏ కొట్టెరా, అరే దండు దళమును చూ

0: సమర యోధులు ఒక్కొక్కరు అందరం ఒక్కొక్కరు ప్రతి ఒక్కరు అందరు కలిసి కాకుండా మరి విడివిడిగా మీద పోరాటం చేస్తున్నారు స్వాతంత్ర సమర యోధులు. అందులోనే అల్లూరి సీతారామరాజు
1: అయితే ఆయన వంక చూసుకుంటే నాయన మరి ఆనాడు రమారమ్మి మూడున్నరేళ్ల పాటు ఆ యొక్క బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కొల్లగొట్టి మన్యవాసుల యొక్క ప్రాణమాన సంరక్షణ కోసము వారి ప్రాణాలను కాపాడుతూ వారి పంటల్ని వాళ్ళని తినకుండగా ఆ మన్యవాసులు ఎంతో ఇబ్బంది పెట్టి వారి పాడి పంటల్ని వాళ్ళని తినకుండగా వారి మంచినీళ్ళని వారు తాగకుండగా ఎన్నో హింసలు పెట్టినట్టు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎలాగైనా కొల్లగొట్టాలని ప్రాణాలు సహితం

అల్లూరి సీతారామరాజు ఆసటై భాసటై నాయకుడై మా యొక్క దళానికి ముందుగా నడిచి ఆయన ప్రాణాల సహితము లెక్క చేయక మరి యొక్క బ్రిటిష్ సామ్రాజ్యానికి మరి వందే మాత్రం అంటూ మన భరతమాతకి వందే మాత్రం చెబుతూ ప్రాణాల సహితం కోల్పోయారు నాయన. అందుకే అంత

0: గిడచంతరిథ.
1: దేశానికి ఇద్దరు కావాలంటే జై జవాన్ కావాలి, జై కిసాన్ కావాలి. ఎందుకంటే జై జవాన్ మంచు కొండల పాటున పొంచి ఉండి ఎదురొచ్చే శత్రు సైన్యాలని తన ప్రాణాలకు సైతం లెక్క చేయకుండగా చీల్చి చెండాడే వాడే జై జవాన్.
2: జై జవాన్
1: మరి జై కిసాన్ అంటే
2: అంటే
1: కాడి పెట్టి మేడి పెట్టి పలువు పట్టి పారపట్టి కండలు కరిగించి బండ చాకరి చేసి దేశానికి పట్టడు ఆహారం అందించేటువంటి అన్నదాత రైతన్న జై కిసాన్.
2: జై కిసాన్
1: జై జవాను కావాలి, జై కిసాన్ కావాలి. ఈనాడు మహానుభావులు ఎంతమందో ఉన్నారు,
2: అవునండి,
1: పోరాట యోధులు ఎంతమందో ఉన్నారు. ఎందుకంటే వారి త్యాగాల ఫలితమే ఈనాడు మనం జీవించేటువంటి జీవితం. 1947 ఆగస్టు 15 మనకు స్వతంత్రం వచ్చింది.
0: ఆగస్టు 15 నందానా అది మనకు సుదినము నందానా. ఆగస్టు 15 నందానా అది మనకు శుభదినము.

0: రాజ్య రాజ్యం తరిత
1: మరి సుమారు 90 సంవత్సరాలు ఈ యొక్క పోరాటము 1857 నుండి 1947 వరకు 90 సంవత్సరాలు బ్రిటిష్ వారిని తరిమికొట్టి మన దేశంలో బ్రిటిష్ వారనేది లేకుండగా తరిమికొట్టినటువంటి మనకు ఎందరో మహానుభావులు స్వాతంత్ర సమర యోధులు వారిని మదిలో ప్రతి క్షణము కూడా మన జీవించేటువంటి ప్రతి ఒక్క క్షణము అలాగే మన పీల్చేటువంటి ప్రతి ఒక్క వాయువులో మనం నివసించేటువంటి ప్రతి ఒక్క రోజులో కూడా వారిని తలుచుకుంటూ మన దేశంలో మనం ఉంటూ ఇందులో ఉన్నాం కాబట్టి మరి వారిని తలుచుకుంటూ జీవనాన్ని మనం సాగించాలి, జీవితాన్ని గడపాలి. ఈనాడు జీవితం మంది ఉందంటే ఎందరో మహా వీరుల త్యాగ ఫలమే మనం ఉన్నటువంటి జీవితం.

అహింసయే పరమ ధర్మమని చాటిన బాపూజీ, అహింసయే పరమ ధర్మమని చాటిన గాంధీజీ, ఆశయాలు సాధించిన గాంధ్రేయులం మనం, ఆశయాలు సాధించిన గాంధ్రేయులం, విశ్వశాంతి కోరిన తొలి భారతదేశపు నేత.

0: 1947 సంవత్సరమున మన యొక్క ఎందరో యోధులంతా కూడా ప్రాణమాన సంరక్షణ కోసం పేద ప్రజల్ని కాపాడాలి, ప్రతి ఒక్కరు స్వతంత్రంగా బ్రతకాలి, ముందు తరాల వారికి మార్గం చూపాలని చెప్పి వారి ప్రాణాలు సైతం కూడా లెక్క చేయక ఆ యొక్క మహాయోధులు ఎంతో మంది మరణించారు, ఎంతో మంది కనుమరుగైపోయారు, ఎంతో మంది త్యాగ ఫలంగా ఈనాడు మనం స్వేచ్ఛగా బ్రతుకుతున్నాము అంటే వారి యొక్క పెట్టినటువంటి దయాభిక్షే. కాబట్టి మరి ఈనాడు స్వాతంత్ర దినోత్సవం వేడుకల్లో మరి చిన్న పెద్ద వయో వర్గ పరిమితి లేకుండా అందరూ కలిసి ఆనందంగా ఉండాలని చక్కని సదుద్దేశముతో ప్రజలంతా తెలుసుకోవాలి. ప్రజలు బాగుంటేనే మన యొక్క ప్రభుత్వం కూడా బాగుంటుందని బాగా ఆలోచించి అందరూ కూడా మరి శ్రద్ధగా ఉండి ఈ యొక్క విషయాలన్నీ తెలుసుకొని పలువురికి చెప్పుకోవాలన్న సదుద్దేశముతో చక్కని కార్యక్రమాన్ని మనం చక్కగా పూర్తి చేశామయ్యా. అందుకనే చిన్న పెద్ద వయో వర్గ అంతా కూడా మరి యొక్క 15 అందరూ కూడా వేడుగ్గా చేసుకోవాలి. అందుకే ఓ భారతీయుడా ఓయుర యోధుడా లేవయ్యా లేచి రావయ్యా, ఓ భారతీయుడా ఓయుర యోధుడా లేవయ్యా లేచి రావయ్యా. బంగారు నీ తెలుగు తల్లి, బంగారు నీ తెలుగు తల్లి, పాడి పంటల పాల వెళ్ళి, పాడి పంటల పాల వెళ్ళి, వీరాది వీరులను గన్నా, వీరాది వీరులను గన్నా, శాలివాహిని గన్న మా తేరా, ఓ భారతీయుడా ఓయుర యోధుడా లేవయ్యా లేచి రావయ్యా, లేవయ్యా లేచి రావయ్యా, లేవయ్యా లేచి రావయ్యా. పరిగిడ జంతరిథ
1: విషయాలు మేము చెబుతూ వచ్చాం,
2: అవును
1: వింటూ వచ్చాం,
2: అవును.
1: మరి జగన్నారాజ్య ఏమన్నా ఉందా?
2: ఏమిటి
1: కొన్ని ప్రశ్నలు ఏమన్నా నీకేమన్నా తెలివితేటలు ఏమన్నా ఉన్నాయా?
2: నాకు తెలివితేటల మూట్ల మూట్ల కట్టి పైన వేస్తావు.
1: ఎందుకంటే ఇంతవరకు ఈ విషయం చెప్పావు,
2: అవును.
1: నువ్వు ఈ యొక్క జనరేషన్ లో ఉన్నటువంటి 10 చెప్పాలి కదా,
2: అవును.
1: మరి నీకేమాత్రం అర్థమైంది? అసలు ఏ విధంగా తెలివితేటలు ఉన్నాయని మాకు చెబితే మేము తెలుసుకొని ఆహా ఇంతసేపు కథ చెప్పాము, బాగా మా దాంట్లోనే మా వాడికి అర్థమైంది అనేటువంటి విధానం మాకు అర్థమవుతుంది. చెప్పు
2: ఏమిటి రా, నువ్వు అడుగు చెప్తాను. నేను
1: నేనా నేను అడగనా?
2: నువ్వు అడుగు చెప్తాను.
1: బాగుంది.
2: అసలు అన్ని కాదు కానీ నువ్వు నన్ను అడుగుతున్నావు. అసలు ఫస్ట్ నేను మిమ్మల్ని అడుగుతాను. మిమ్మల్ని అడిగేశాను అనుకో, అప్పుడు మీ తెలివితేటలు ఉన్నట్టు మీరు అడిగే ప్రశ్న సమాధానం చెప్పేస్తాను.
0: నీకేం అర్థమైంది అన్నారు అబ్బాయి?
2: మీద అర్థమైపోయిందమ్మా.
0: ఏం అర్థమైంది?
2: 1947 ఆగస్టు 15 స్వతంత్రం వచ్చింది అన్నారు, అది అర్థమైపోయింది. స్కూల్లో జెండా పండుగ చేస్తారు, అది ఎలాగా తెలుసు? కాబట్టి నేను ఎమ్మటే ఆగస్టు 15 మళ్ళీ మా స్కూల్కి వెళ్ళిపోతాను. బడికి వెళ్ళిపోయి పప్ప తీసుకుని ఇంటికి వచ్చేస్తాను.
1: పప్ప తీసుకుని వస్తాను.
0: ఏమండి జననీ జన్మభూమి ఇచ్చా సద్గాథ పీగరి వేసి అన్నా తెలుసా నీకు? ఉన్న ఊరు కన్న తల్లి స్వర్గం కన్నా గొప్పది. కాబట్టి నీ ఉన్న ఊర్లో అభివృద్ధి నువ్వు చెయ్యాలి, మంచిగా నడవాలి, మంచిగా మాట్లాడాలి. బాగా విని విని ఒక మానవుడు చనిపోయిన తర్వాత స్వర్గాన్ని వెళ్తాడు ఆయన.
2: అందుకని
0: ఏ కాదురా బాబు, మంచి మాటలు వినాలి, మంచి పనులు చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ఒకే బాటపై ఒకే దీటిపై ఒకే బాటపై నడిచిన నాడే నాయకుడై ఆసటై బాసటై ఆనాడు యోధులంతా కూడా. మరి ఈనాడు మనం ఇలా ఉన్నామంటే అందరూ ఒకే బాటపై నడిచాము కాబట్టి ఒకే దీటిపై అందరూ నడవాలి, అందరూ బాగుండాలి. అందుకే నడువు నడువు నడువు నడువు ఓరన్నా, నడువు నడువు నడువు నడువు ఓరన్నా, నడుము గట్టి మును ముందుకు మాయన్నా, నీవు నడుము గట్టి మును ముందుకు మాయన్నా, మంచి మంచి విషయాలు ఓరన్నా, మంచి మంచి విషయాలు మాయన్నా, సరదాగా చరించు ఓరన్నా, నువ్వు సరదాగా చరించు మాయన్నా. నడుము నడువు నడువు నడువు నడువు నడువు నడువు నడువు ఓరన్నా, నడువు నడువు నడువు నడువు ఓయన్నా, నడుము గట్టి మును ముందుకు మాయన్నా, నీవు నడుము గట్టి మును ముందుకు మాయన్నా. బోలో స్వతంత్ర భారత్ కే
2: జై,
0: బోలో స్వతంత్ర భారత్ కే
2: జై,
0: బోలో స్వతంత్ర భారత్ కే
2: జై,
0: జై హింద్.
3: మీరింతవరకు స్వాతంత్ర దినోత్సవం బుర్రకథ విన్నారు. నిర్వహణ శ్రీ వీర్నాల ప్రసాద్ బాబు. వంతలు శ్రీమతి వీర్నాల పార్వతి, శ్రీ వీర్నాల రాజేష్ బాబు.
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. ముందుగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట చిత్రం రాధా కళ్యాణం.

0: ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థి, ఇప్పుడు మీ వద్దు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ ఎన్సీఎస్ఈ 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. ఎన్సీఎస్ఈ, మీ ప్రతిభకు జాతీయ వేదిక.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడీ దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: గ్రామలక్ష్మి శ్రోతలకు నమస్కారం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: అమరావతితో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్దే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విశాఖపట్నంలో నిర్వహించిన ప్రపంచ ఏనుగుల దినోత్సవం జాతీయ స్థాయి వేడుకల్లో కేంద్ర మంత్రి కీర్తివర్దన్ సింగ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను మరింత చేరువ చేయడంలో వైద్య సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయని మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటేలా రాష్ట వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్ రెండో దశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించారు. అలాగే విజయవాడ మంగళగిరి జాతీయ రహదారిని అనుసంధానిస్తూ బకింగ్హామ్ కెనల్పై 82 కోట్ల రూపాయలతో నిర్మించిన 475 మీటర్ల పొడవైన 4 వరుసల వంతెన కూడా ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రైతులు భూములు ఇవ్వడం వల్లే రాజధాని నిర్మాణం సాధ్యమైందని అన్నారు. అమరావతితో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అభివృద్దిని వికేంద్రీకరించేలా

0: ప్రణాళికలు రూపొందించామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: అమరావతి ప్రజా రాజధాని, దేవతల రాజధాని కూడా. ఈ రోడ్లు ఎక్కడ కట్టింగ్లు ఉండవు, అన్ని కూడా డక్ట్స్ పెట్టేశాం, బ్యూటిఫుల్ గా తయారు చేశాం. నీళ్లు పోవాలంటే ఒక డక్ట్లు వెళ్తాయి, డ్రైనేజీ పోవాలంటే ఇంకో దాంట్లో వెళ్తాయి, ఫ్లడ్ వాటర్ వస్తే ఇంకో దాంట్లో వెళ్తాయి. ఒక అమరావతే కాదు, రాష్ట్రం మొత్తం అభివృద్ధి కావాలి. అందుకే నేను కోరుకునే ప్రార్థనలో హెల్తీ వెల్తీ హ్యాపీ సొసైటీ అంటే అందరికీ ఆరోగ్యం ఉండాలి.
0: ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో నిర్వహించిన జాతీయ స్థాయి వేడుకల్లో కేంద్ర పర్యావరణ అటవీ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్, రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాళ్లను వారు సందర్శించారు. అనంతరం కేంద్ర మంత్రి కీర్తివర్ధన్ సింగ్ మాట్లాడుతూ, ఏనుగుల సంరక్షణకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ఏనుగులు అటవీ పర్యావరణ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నాయని, వాటి ఆవాసాలను రక్షించేందుకు సమష్టి కృషి అవసరమని అన్నారు.
2: We are also making a great use of science and technology in elephant conservation. A comprehensive genetic database of captive elephants is being developed through DNA sampling and our Gaj Suchana mobile application. It is also being used to monitor individual captive elephants. And it is there to study the behavioral patterns of elephants because without that, we cannot hope for any success when we talk about managing a conflict. The capacity strengthening is very important and to strengthen the capacity of our frontline personnel, the ministry in collaboration with the WII, Wildlife Institute of India and WWF India, they have prepared a field manual on managing human-elephant conflict.
0: అంతకుముందు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఏనుగులు ఇతర వన్యప్రాణుల సంరక్షణతో పాటు వాటి ఆవాసాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మనిషి వన్యప్రాణుల మధ్య సంఘర్షణను తగ్గించేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను మరింత చేరువ చేయడంలో వైద్య సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిల్లో ఐ ఇన్స్టిట్యూట్ను మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, పేదలకు నాణ్యమైన వైద్యం అందేలా వైద్య మౌలిక వసతులను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ వెనుకబడిన ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలో జరుగుతున్న అభివృద్ది పనులను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులకు పలు సూచనలు చేశారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ది పనుల పురోగతిపై మంత్రి సమీక్ష నిర్వహించి, పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులను బలోపేతం చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. మార్కాపురం జిల్లాలోని వెలుగొండ ప్రాజెక్టు పనుల పురోగతిని రాష్ట మంత్రులు నిమ్మల రామానాయుడు, ఆనం రామనారాయణ రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, డోలా శ్రీబాల వీరేంద్రస్వామి ఈరోజు పరిశీలిస్తారు. పర్యటనలో భాగంగా మంత్రులు నల్లమల సాగర్ జలాశయ పనులను పరిశీలించడంతో పాటు ఫీడర్ కెనాల్ పనులను తనిఖీ చేయనున్నారు. అనంతరం మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రాజెక్టు అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులతో మంత్రులు ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. టీబీఎం వెలికితిత్తు పనుల పురోగతిని కూడా వారు పరిశీలించనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా సాలూలో నిర్వహించిన సైకిల్ ర్యాలీలో రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఈరోజు పాల్గొన్నారు. మరోవైపు ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన హరిహర తిరంగ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీశ పాల్గొన్నారు. అలాగే ఒంగోలు నిర్వహించిన తిరంగ ర్యాలీలో ప్రకాశం జిల్లా కలెక్టర్ పి రాజాబాబు పాల్గొని మాట్లాడుతూ, స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని తెలియజేసే లక్ష్యంతో హరిహర తిరంగ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో దేశభక్తి, జాతీయ భావాలను పెంపొందించేందుకు దోహదపడతాయని ఆయన తెలుపుతూ,
3: ఒక మ్యారథాన్ వాక్ అని చెప్పి మనం కండక్ట్ చేస్తాము ఒంగోలు పట్టణంలో. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎన్నో త్యాగాలు చేసి మన స్వాతంత్రాన్ని తెచ్చుకున్నాము, అనేక రంగాల్లో ప్రగతిని మనం సాధించాము, దాంతోపాటు మనకి 2047కి విక్సిత భారత్ గా ఒక విజన్ పెట్టుకున్నాము, అదేవిధంగా స్వర్ణ ఆంధ్రప్రదేశ్ గా ఒక విజన్ పెట్టుకున్నాము. ఈ విజన్ ని మనం సాధించేలాగా ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి పౌరుడు కూడా తన వంతు కృషి తన చేయాలని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది.
0: అవయవ దానం ద్వారా మరొకరికి జీవించే అవకాశం కల్పించవచ్చని శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ డైరెక్టర్ ఆర్వి కుమార్ అన్నారు. జాతీయ అవయవదాన దినోత్సవ వేడుకల్లో భాగంగా తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఈరోజు అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్విమ్స్ ఆసుపత్రి నుంచి వివేకానంద సర్కిల్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా

0: కుమార్ మాట్లాడుతూ, మరణానంతరం అవయవాలను దానం చేయడం ద్వారా ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చని అన్నారు. అవయవదానంపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. నషాముక్త్ భారత్ అభియాన్లో భాగంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ సీబీసీ విశాఖపట్నం ఆధ్వర్యంలో స్థానిక డిగ్రీ పీజీ కళాశాలల్లో మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారి పి రుత్విక్ మాట్లాడుతూ, యువత మాదక ద్రవ్యాల నుంచి దూరంగా ఉండాలని సూచించారు. అనంతరం సీబీసీ క్షేత్ర ప్రచార అధికారి కె శ్రీరామమూర్తి మాట్లాడుతూ, మాదక ద్రవ్య రహిత జీవితం సందేశాన్ని సమాజంలోకి తీసుకువెళ్లాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం విద్యార్థులతో మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని సామూహిక ప్రతిజ్ఞ చేయించారు. పార్వతీపురం శాసనసభ నియోజకవర్గ పరిధిలో ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమం కొనసాగుతోందని ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి రెవెన్యూ డివిజనల్ అధికారి మాధురి తెలిపారు. ఎస్ఐఆర్లో భాగంగా నియోజకవర్గ వ్యాప్తంగా బూత్ స్థాయి అధికారుల ద్వారా గణన పత్రాల పరిశీలన నవీకరణ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్టు ఈరోజు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఓటర్ జాబితాలపై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 30వ తేదీలోపు సమర్పించాలని సూచించారు. పార్వతీపురం నియోజకవర్గ ఓటర్లు ఎస్ఐఆర్ ప్రక్రియకు సహకరించి తమ ఓటు సంబంధించిన వివరాలను ధృవీకరించుకోవాలని మాధురి కోరారు. కర్నూలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఆలూరు శాసనసభ్యులు విరూపాక్షిని కర్నూలు జిల్లా జైల్లో ఆయన పరామర్శించనున్నారు. అనంతరం విరూపాక్షి కుటుంబ సభ్యులతో జగన్మోహన్ రెడ్డి సమావేశం కానున్నారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం జార్ఖండ్ వైపు కదులుతూ ఈరోజు సాయంత్రంలోపు వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో ఈరోజు మేఘావృత వాతావరణం కొనసాగుతుందని, కోస్తా రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రంలో పెట్టుబడులకు పారిశ్రామికవేత్తల నుంచి సానుకూల స్పందన లభిస్తోందని సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. చెన్నై కోయంబత్తూరులో నిర్వహించిన పెట్టుబడుల ప్రోత్సాహక సదస్సులో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని మౌలిక వసతులు, పోర్టులు, పారిశ్రామిక కారిడార్లు పెట్టుబడులకు అనుకూల విధానాలను సదస్సులో వివరించినట్లు తెలిపారు. తయారీ, పునరుత్పాదక ఇంధనం, ఎలక్ట్రానిక్స్ తదితర రంగాల్లో పెట్టుబడులకు అవకాశాలను వివరించామని మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతితో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్దే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విశాఖపట్నంలో నిర్వహించిన ప్రపంచ ఏనుగుల దినోత్సవం జాతీయ స్థాయి వేడుకల్లో కేంద్ర మంత్రి కీర్తివర్దన్ సింగ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను మరింత చేరువ చేయడంలో వైద్య సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయని మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటేలే రాష్ట వ్యాప్తంగా హరిహర తిరంగ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: హే నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్.

0: కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: 14 అగస్త్ 1947 భారత్ కే ఇతిహాస్ కా వో రక్త రంజిత్ దిన్ జబ్ దేశ్ కా విభాజన్ హువా ఔర్ లాఖోం లోగోం నే ఇస్ బంటవారే కీ త్రాసదీ సే. विभाजन के कारण लोगों को अपना घर, परिवार, जमीन और संपत्ति भी छोड़नी पड़ी. असहनीय पीड़ा से जूझते इन मजबूर और विस्थापित लोगों को निर्मम हिंसा का सामना करना पड़ा. वर्ष 2021 में प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने विभाजन की असहनीय पीड़ा और दुख से गुजरे लोगों को याद करने और उन्हें श्रद्धांजलि अर्पित करने हेतु विभाजन विभीषिका स्मृति दिवस की घोषणा. आइए 14 अगस्त 2026 को बंटवारे और उस समय हुई क्रूर हिंसा के शिकार हुए लोगों को अपनी श्रद्धांजलि अर्पित करें. अपने आसपास होने वाले साइलेंट मार्च में भागीदारी करते हुए उनकी याद में एक मिनट का मौन धारण करें.
2: ఇదిగో కోడల్ పిల్ల, ఏంటత్తయ్యా, ఈ ఇంటికి కొన్ని పద్ధతులున్నాయి.
3: ఏంటవి?
2: ఏంటంటే ఇక్కడ క్యాష్ ఆన్వాయితీ లేదు.
3: మరి ఇచ్చిపుచ్చుకోడాలు?
2: అదేమంటే మేము డిజిటల్ పేమెంట్ చేస్తాం.
3: ఓ,
2: ఎలాగంటే యూపీఐతో?
3: అలాగా?
2: ఇదిగో అమ్మాయి, ఇంకొక పద్ధతి ఉంది.
3: అదేంటత్తయ్యా?
2: నీకొచ్చే కానుకలు కూడా యూపీఐ నుండే వస్తాయి.
3: అబ్బా, చాలా అత్తయ్యా.
4: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
3: అన్ని లావాదేవీలు ఇప్పటికే సులభం.
5: ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థి, ఇప్పుడు మీ వద్దు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ ఎన్సీఎస్ఈ 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. ఎన్సీఎస్ఈ, మీ ప్రతిభకు జాతీయ వేదిక.
6: గ్రామలక్ష్మి శ్రోతలకు నమస్కారం. ఈనాటి గ్రామలక్ష్మి కార్యక్రమంలో ముందుగా స్వాతంత్ర్యోద్యమంలో స్ఫూర్తిని ప్రజ్వలించిన వీర నారీమణులు శీర్షికన ఉద్దమరాజు మాణిక్యాంబ గారి గురించి డాక్టర్ తాడేపల్లి వీరలక్ష్మి గారి ప్రసంగం వినండి.
7: భారత స్వాతంత్ర్య సమరంలో ప్రాణాలకు తెగించి నిస్వార్థంగా పోరాటం సాగించిన నారీమణులలో శ్రీమతి ఉద్దరాజు మాణిక్యాంబ గారు ప్రముఖులు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం తాలూకా వన్నెచింతలపూడి గ్రామంలో 1913లో మాణిక్యాంబ జన్మించారు. ఆ కాలంలో మగపిల్లలకే చదువులు లేవు. ఇంకా ఆడపిల్లల చదువుల సంగతి ఆలోచించేదెవరు? ఆసక్తి ఉన్నవారికి చుట్టూ ఉన్న ఇసుక తిన్నెలే పలకలు. ఆ పలకలలో ఆ ఇసుక తిన్నెలనే పలకలుగా చేసుకొని ఆ ఇసుక తిన్నెలలో చేతి వ్రేళ్లే బలపాలు. అలా వ్రేళ్లతో మాణిక్యాంబ అక్షరాలు దిద్దుకున్నారు. వీరి తండ్రి నడింపల్లి బాపిరాజుగారు. బాపిరాజుగారి బావమరిది పద్మనాభరాజుగారు. వీరి కుమారుడు రామరాజుగారితో 1930లో మాణిక్యాంబగారి వివాహం జరిగింది. అత్తగారిల్లు పశ్చిమగోదావరి జిల్లా పాలమర్రు సమీపంలోని వాలమర్రు. అత్తింట్లో, పుట్టింట్లో అందరూ జాతీయ కాంగ్రెస్లో చేరి ఉద్యమాలు నడిపించేవారు. అందరూ దేశభక్తులే. భర్త రామరాజు జాతీయ కాంగ్రెస్లో యువ నాయకులై ఆంధ్రాలో ఉద్యమ నాయకులుగా నిలిచారు. 1930లో సత్యాగ్రహంలో పాల్గొని ఆంగ్లేయులచే బంధింపబడి కారాగారానికి వెళ్లారు. ఉద్యమగాథలను, జైలు జీవితాలను గురించి భార్యకు అనేక లేఖలు వ్రాశారు. భర్త వ్రాసిన లేఖలే మాణిక్యాంబను ఉద్యమం వైపుకు నడిపించాయి. గాంధీగారి ఆత్మవిజయం చదవడం మొదలుపెట్టారు. మాణిక్యాంబ శ్రావణ మంగళవారం, కైలాసగౌరి మొదలైన నోములకు స్వస్తి చెప్పారు. నూలు వడకడం, ఖద్దరు బట్టలు కట్టడం మొదలుపెట్టారు. 1931 జనవరిలో రామరాజుగారు జైలు నుండి తిరిగి వచ్చారు. 1932లో మాణిక్యాంబగారు కాంగ్రెస్ శిబిరంలో వాలంటీరుగా చేరారు. ఆనాడు క్షత్రియ స్త్రీలకు ఘోషా పద్ధతి ఉండేది. మాణిక్యాంబ బాహాటంగా రాజకీయాలలో తిరగడం వల్ల బంధువర్గంలో పెద్ద అలజడి.

తేగింది. వీరి మామగారు దేశభక్తులు, కాంగ్రెస్ వాది. కోడల మీద వచ్చిన విమర్శలకు తట్టుకోలేకపోయారు. పైగా కోడలు బయట తిరగడం ఆయనకు నచ్చలేదు. రామరాజుగారు భార్యను ప్రోత్సహించారు. మాణిక్యాంబ మంచి ఆరోగ్యం, బలం కలిగిన యువతి. జాతీయ గీతాలు మధురంగా ఆలపిస్తూ చురుకుగా మహిళా వాలంటీరు దళంతో పనిచేయడం వల్ల అందరికీ తలలో నాలుకగా ఉండేవారు. గాంధీగారు ఆంధ్రదేశ పర్యటనకు వచ్చినప్పుడు పంటి మీదున్న 70 కాసుల బంగారం గాంధీగారికి తీసి ఇచ్చేశారు. 1932లో ఆంగ్లేయ పాలకుల వలన తీవ్ర నిర్బంధం ఎదుర్కొని కాంగ్రెస్ నిలబడింది. అప్పటికే 144వ సెక్షన్ అమలులో ఉంది. కాంగ్రెస్ వాలంటీర్లు రహస్య స్థలంలో దాక్కున్నారు. వారు వచ్చి తెల్లగుర్రపు బండి వస్తుంది, అందులో రమ్మని రహస్యంగా చెప్పి వెళ్లారు. ఆ విషయం పోలీసులకు తెలిసింది. పోలీసులు తెల్లగుర్రపు బండిని తెచ్చి ఆడవారిని ఎక్కమన్నారు. ఈ కుట్ర తెలియని 4 స్త్రీలు ఆ బండి ఎక్కారు. ఈ స్త్రీలను నిర్జన ప్రాంతంలో విడిచిపెట్టాలని తీసుకువెళ్లారు. బండి దిగిపొమ్మని ఒత్తిడి చేశారు. ఈ వనితలు మొండిగా మేము బండి దిగము అన్నారు. మాణిక్యాంబగారు ధైర్య సాహసాలతో మొరాయించి వారితో వాదించారు. చేసేది లేక పోలీసులు తిరిగి వారిని రైలు స్టేషన్ దగ్గర దిగబెట్టారు. ప్రతి విషయంలోనూ మాణిక్యాంబ ప్రత్యేకతను నిలబెట్టుకున్నారు. 1932లోనే భీమవరం డిప్యూటీ కలెక్టర్ ఆఫీసు భవనం మీద ఉన్న ఇంగ్లీషు జెండా దింపి జాతీయ జెండా ఎగురవేయాలని కాంగ్రెస్ వాలంటీర్లు సిద్ధపడ్డారు. వారిలో మాణిక్యాంబ కూడా ఉన్నారు. దేశమాత బానిసత్వమే వారికి మానసిక వేదన. అందుకే భారతీయులంతా ఏకమై పోరాటం సాగిస్తున్నారు. ఆంగ్ల సైనికులు లాఠీచార్జీ చేశారు. జెండా ఎగురవేయడానికి పైకి ఎక్కిన వారిని అందరినీ అరెస్టు చేశారు. స్త్రీ పురుషులందరినీ భీమవరం తాలూకా జైలులో ఉంచారు. మన నాయకురండ్రు రాయవల్లూరు జైలుకు, తరువాత కర్నూలు జైలుకు వెళ్లారు. 10 నెలలు శిక్ష విధించారు. అక్కడ 60 మంది స్త్రీలు ఉండేవారు. ద్రోణంరాజు లక్ష్మీబాయమ్మ, దుర్గాబాయమ్మ, వారి మాతృమూర్తి కృష్ణవేణమ్మ, గోగినేని భారతీదేవి మొదలైన దేశ నాయకీయమణుల సహవాసం ఈమెకు లభించింది. పసల అంజలక్ష్మి గారు జైలులో ప్రసవించారు. మాణిక్యాంబ సహాయంగా ఉన్నారు. వీరు జైలులో వందే మాతరం, జెండా ఉంచారహే హమారా మొదలైన గీతాలతో పాటు భక్తి గీతాలను ఆలపించేవారు. జైలులో ఆసనాలు వేసేవారు. భీమవరంలో జెండా ఎగురవేయడానికి ఇలా ఆలపించారు.

నెత్తురు కండలు రాల్చిన జెండాయత్తర జాతికి ముక్తిరా. రెండు రెండు రెండోయి రారండోయ్ అంటూ ఆలపించి అందరినీ చైతన్యవంతులను చేశారు. మాణిక్యంబకు నటనా కౌశలం మెండు. హరిశ్చంద్ర నాటకంలో నక్షత్రకుని పాత్ర పోషించి అందరి మన్ననలను అందుకున్నారు. ఈమె తాటి చెట్లు కొబ్బరి చెట్లు ఎక్కడంలో సిద్ధహస్తురాలు. కర్నూలు జైలులో ఉన్న కొబ్బరి చెట్లు ఎక్కి అటువైపు వార్డులో ఉన్న మగవారికి ఉత్తరాలు గిరవాటు వేసేవారు, సమాచారం అందించేవారు. జైలులో స్త్రీలు 3 రోజులు భీష్మించి నిరసన తెలిపి జర్మన్ సిల్వర్ పళ్ళాలలో భోజనం చేయడానికి అంగీకరించలేదు. విదేశీ వస్తువులను బహిష్కరించి గచ్చు నేల కడిగి ఆ నేల మీద భోజనాలు చేశారు. అది తెలిసి టంగుటూరు ప్రకాశం పంతులు గారు జైలును సందర్శించి అధికారులతో మాట్లాడి వీరి బట్టలు కంచాలు వీరికి ఇప్పించారుట. జైలు నుండి తిరిగి వచ్చాక భర్త పిల్లలతో కావూరు ఆశ్రమం, వినయాశ్రమం, మంతనవారిపాలెం ఆశ్రమంలో కాలక్షేపం చేశారు. మంతనవారిపాలెం ఆశ్రమంలో ఓరుగంటి వెంకటేశ్వరరావు గారు అందరికీ హిందీ నేర్పేవారు. మాణిక్యాంబ హిందీ విశారద వరకు చదివారు, వీరి దగ్గరే చదివారు. వీరేశలింగం పంతులు గారి ప్రభావంతో ఒక వితంతువుతో వెంకటేశ్వరరావు గారికి దగ్గరుండి వివాహం జరిపించారు.

0: శ్రీ వస్త్రదహనాలు చేశారు. 1938లో కాశీపట్నం జమీందారీ వ్యతిరేక పోరాటంలో మహిళా వాలంటీర్లకు నాయకురాలుగా ఉండి అల్లూరి అన్నపూర్ణమ్మ గారితో పాటు జైలుకు వెళ్లారు. 1940లో భర్త కమ్యూనిస్టు పార్టీ వైపు మొగ్గు చూపారు. మాణిక్యాంబ రష్యన్ రచయిత గోర్కీ వ్రాసిన అమ్మ నవల చదివి ప్రభావితురాలయ్యారు. భర్త వెంటే భార్య. భర్త జైలులో ఉండగా పనిచేయడం ప్రారంభించారు. 5 పిల్లల తల్లి. పిల్లలతో మెట్లపాలెం ఆశ్రమంలో పుచ్చలపల్లి సుందరయ్య గారితో, మృత్యుంజయరావు గారితో కలిసి పనిచేశారు. బ్రిటిష్ వారిని ఎదిరించడానికి కొన్నాళ్లు రహస్య స్థావరాలలో నివసించారు. మారువేషాలు వేసుకుని గొడ్లపాకలలో నివసించారు. తినడానికి తిండి లేదు. మొలలో రహస్యంగా దాచి తెచ్చుకున్న ఉల్లిపాయలు ఉప్పు కారం దంచుకుని కాస్త గంజి కాచుకుని తిని ప్రాణాలు నిలుపుకున్నారు. పట్టుదలను పెంచుకున్నారు. పార్టీ డబ్బు కోసం కూలీల మధ్యలో మారువేషాలతో పనిచేసేవారు. 2 కూలీల మధ్యలో బ్రిటిషు సైనికులకు అనుమానం రాకుండా పనిచేసి ఆ డబ్బులు పార్టీకి ఇచ్చేవారు. బయటకు తెలిస్తే పోలీసుల అరెస్టు. ఇవి ఆవిడ స్వయంగా చెప్పిన విషయాలు. అయినా కర్కశ పాలకులు కనిపెట్టేశారు. మాణిక్యాంబ మరో వేషం మార్చారు. మంత్రసానిగా పురుళ్లు పోశారు. సుమారు 100 పోసి 116 రూపాయలు పార్టీకి అందించిన త్యాగమూర్తి. కోడిగ్రుడ్లు మాంసం అమ్మి అవసరానికో వేషం అన్నట్లుగా ఆ ధనాన్ని పార్టీకి ఇచ్చారు. పిల్లలకు మహిళలకు హోమియో మందులు ఇచ్చేవారు. వీరి భర్త కోరుకల్లులో అరెస్ట్ అయ్యారు. పోలీసుల నుండి తప్పించుకున్నారు. ఎక్కడ ఉన్నారో చెప్పమని పోలీసులు ఈమెను వేధించారు. నిలువ నీడ లేకుండా చెయ్యాలని అద్దె ఇంటి వారిని బాధించారు. ఒకరోజున రామరాజు గారిని అమలాపురంలో కాల్చివేశారని పోలీసులు వచ్చి చెప్పారు. ఈ పుకారుతో ఈమెను పరీక్షించాలనుకున్నారు. భర్త సంగతి నిజంగా తెలియని మాణిక్యాంబ గారు పిల్లలను తీసుకుని పాలకొల్లు వెళ్లారు. అక్కడ పార్టీ అభిమానులను అమలాపురం పంపి అసలు సంగతి తెలుసుకున్నారు. పోలీసు మాయను గ్రహించి ఇంటికి తిరిగి వచ్చారు. గేదెలను కోళ్లను పెంచుతూ పిల్లలను చదివిస్తూ ధైర్యంగా సమర్థవంతంగా సంసారం ఈడ్చుకొచ్చిన వీర నారీమణి. కమ్యూనిస్టు పార్టీలో ఉండి కాంగ్రెస్ కార్యకర్తగా చేసిన సేవకు ఫలితంగా భారతావనికి స్వాతంత్ర్యం వచ్చింది. దేశ నాయకుల కలలు పండాయి. 1947 ఆగస్టు 15 భారతీయులందరికీ సంతోషం, ఉద్యమకారులకు గర్వకారణం. స్వరాజ్యం వచ్చిన తరువాత ఆవిడ పదవుల కోసం ఆశపడలేదు. రామరాజు గారు పాలకొల్లు నుండి ఎంపీగా ఎన్నికై దేశ సేవ చేశారు. దేశభక్తి నరనరాలలో జీవించి ఉన్న మాణిక్యాంబ 83 వయస్సులో కూడా ఉత్సాహమే ఊపిరిగా నోటిమాట జాతీయ గీతాలుగా వచ్చాయి. భీమవరంలో జెండా ఎగురవేసినప్పుడు ఆలపించిన గీతాలు ఇంకా భారతీయుల నాలుకపై నర్తిస్తూనే ఉన్నాయి. ఉద్ధరాజు మాణిక్యాంబ దినచర్య దేశభక్తి మిళితమై నిస్వార్థ సేవతో కూడి ఉంది. ఇది నేటి యువతకు ఆదర్శం, అనుసరణీయం. జై భారతమాత నమోస్తుతే.
1: స్వాతంత్ర్యోద్యమంలో స్ఫూర్తిని ప్రజ్వలించిన వీర నారీమణులు శీర్షికన ఉద్దమ్రాజు మాణిక్యాంబ గారి గురించి డాక్టర్ తాడేపల్లి వీరలక్ష్మి గారి ప్రసంగం మీరింతవరకు విన్నారు. రేపు ఇదే సమయానికి ప్రసారమయ్యే వనితావాణి కార్యక్రమంలో స్వాతంత్ర్యోద్యమ నాయకురాలు ఉన్నవ లక్ష్మీబాయమ్మ గారి గురించి ఆకొండి శ్యామలామారుతి శ్రీదేవి గారి ప్రసంగం వింటారు.
2: నేటికాలం ఎదుగుదలకే కాదు, కల్తీలకు కూడా చిరునామాగా మారింది. జీవితం యొక్క జీవనోపాధికి ఆహారం చాలా అవసరం. ప్రజల ఆదాయం పెరగడంతో వినియోగదారుల వస్తువుల నాణ్యత, పరిమాణం, అధునాతనత కూడా పెరిగింది. సంక్లిష్టమైన సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా కొత్త ఉత్పత్తులతో మార్కెట్ అక్షరాల పొంగిపొరులుతుంది. తప్పుదోవ పట్టించే ప్రకటనలు, సరికాని మీడియా ప్రాముఖ్యత మరియు ఆహార కల్తీ కారణంగా వినియోగదారుడు ఒక ఆహార వస్తువును ఎంచుకోవడం చాలా కష్టతరంగా మారింది. ఈ దుష్ప్రవర్తనల ఫలితంగా అంతిమ బాధితులు మరి మార్కెటింగ్ కార్యకలాపాలలో కేంద్ర బిందువైన వినియోగదారుడే, అంటే మనమే.

అతను అమాయకంగా కల్తీ ఆహారాన్ని తీసుకుని అనారోగ్యం పాలవుతున్నాడు. ఈ నేపథ్యంలో అసలు ఆహారపు కల్తీ అంటే ఏంటో తెలుసుకుందాం. ఆహారపు కల్తీ అనేది ఒక విష వృక్షంలా పాతికొని పోయి సామాజిక రుగ్మత అనగా స్వచ్ఛమైన పదార్థాలకు ఏదైనా ఇతర స్వరూపం లేక సమానమైన పదార్థాలను కలుపుట ద్వారా గాని లేక స్వచ్ఛమైన ఆహార పదార్థంలోని భాగమును తొలగించుట ద్వారా గాని దాని రంగు, రుచి, వాసన లేక దానిలోని పోషక విలువలను పాడు చేయటే కల్తీ. కల్తీలను మూడు రకాలుగా విభజించవచ్చు. మొదటగా మనకు సంబంధం లేకుండా ఆకస్మిక పరిణామాల వల్ల జరిగేది, అంటే మన హెయిర్ లాంటివి ఆహారంలో పడిపోవటం, పనిచేసేటప్పుడు తల వెంట్రుకలు అందులో చేర్చబడటం ఆకస్మిక పరిణామాల వల్ల వచ్చే కల్తీ అన్నమాట. రెండవది మానవ ఉద్దేశపూరితమైన కల్తీ, అంటే ఇది తెలిసి ఒక వినియోగదారునికి తయారు చేసేవాళ్ళు అందించేది. మూడవది నిల్వ చేయటకు ఉపయోగించే ఏ ఇతర పదార్థముల ద్వారానైనా జరిగేది. మనం అనుదినం ఉపయోగించే సుగంధ ద్రవ్యాలు, పప్పు దినుసులు, రవ్వ, బియ్యము, గోధుమ, మైదా మరియు ఇతర పిండి పదార్థములతో పాటు పాలు, పాలు సంబంధ పదార్థములలోనూ కల్తీలను గుర్తించే పద్ధతులను తెలుసుకుందాం. మొట్టమొదటగా సుగంధ ద్రవ్యాలు. కారం అన్ని కూరల్లో మనం ప్రతిరోజు వాడే ఒక సుగంధ ద్రవ్యం. మరి కారంలో ఎక్కువ కల్తీ చేస్తూ ఉంటారు. దీనిని గుర్తించటం కోసం ఒక గ్లాసు నీళ్లలో కొద్దిగా కారం వేసి కలపాలి. కారం తేలికగా ఉండటం వల్ల పైన తేలుతుంది, ఇటుకల పొడి భారంగా ఉండటం వల్ల నీటి అడుగుకు చేరుతుంది. ఈ విధంగా కారం యొక్క నాణ్యతను మనం గుర్తించవచ్చు. తర్వాత ఆవాలు. ఆవాలను మరి అనుదినం మనం వాడుతూనే ఉంటాం. వీటిని బలురక్కస విత్తనాలతో అంటే ఆర్జిమోన్ సీడ్స్తో కల్తీ చేస్తూ ఉంటారు. ఎందుకనగా ఇవి చూడటానికి ఆవాయలు మాదిరిగానే ఉంటాయి. మరి ఆవాలు నునువుగా ఉండి లోపల పసుపు రంగులో ఉంటాయి. అదే బలురక్కస గింజలైతే గరుకుగా ఉండి లోపల తెల్లగా ఉండటం వల్ల ఈ కల్తీని తాకి లేదా గింజలను ముక్కలు చేయటం ద్వారా సులువుగా గుర్తించవచ్చు. పసుపులో మరి కల్తీగా వాడుకునేది శుద్ధ పొడి, ఇంకా లెడ్ క్రోమేట్, మెటానిల్ యెల్లో అనే పదార్థాలు. మరి పసుపుని మనం అనుదినం వాడుతూ ఉంటాం కదా, ఈ పసుపు స్వచ్ఛత గుర్తించడానికి ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లలో ఒక టీ స్పూన్ పసుపు వేసి బాగా కలిపి 20 నిమిషాల పాటు ఉంచాలి. అప్పుడు పసుపు మొత్తం అడుగుకి చేరి నీరు శుద్ధిగా ఉంటే పసుపు స్వచ్ఛంగా ఉన్నట్టు గుర్తించవచ్చు. పసుపులో శుద్ధపడి కల్తీని గుర్తించడానికి ఒక గ్లాసు నీళ్లలో ఒక చెంచా పసుపు వేసి కొన్ని చుక్కలు హైడ్రోక్లోరిక్ ఆమ్లం వేసి కలపాలి. నీటిపైన నురుగు ఏర్పడినట్లయితే శుద్ధపడి కల్తీ జరిగినట్టు మనం గుర్తించవచ్చు. అలాగే లెడ్ క్రోమేట్తో ఒకవేళ కల్తీ జరిగినట్లయితే అప్పుడు కూడా ఈ యాసిడ్ టెస్ట్ చేసి మనం ఈ కల్తీని గుర్తించవచ్చు. దానికోసం ఒక టెస్ట్ ట్యూబ్లో కొన్ని నీళ్లు వేసి అందులో చిటికెడు పసుపును కలిపి ఈ మిశ్రమానికి సల్ఫ్యూరిక్ యాసిడ్ని గోడల మీదుగా వేసి కలిపినప్పుడు ఊదా రంగు అంటే పింక్ కలర్ ఏర్పడినట్లయితే అది ఖచ్చితంగా కల్తీ జరిగినట్టు మనం గుర్తించవచ్చు. మిరియాలు. మిరియాలు ఎక్కువగా బొప్పాయి గింజలతో కల్తీ చేస్తారు. వీటి కల్తీని గుర్తించడానికి కొన్ని గింజలను తీసుకుని నేలలో వేయాలి. బొప్పాయి గింజలు బరువు తక్కువ కనుక అవి పైకి తేలుతూ ఉంటాయి, మిరియాలు క్రిందకి మునిగిపోతూ ఉంటాయి. మరి ఈ కాలంలో ఎక్కువగా మిరియాలు పాలు కోసం మిరియాలు వాడుతూ ఉంటాం కనుక మిరియాల్లో మరి జరిగే కల్తీని మనం ఈ విధంగా సులువుగా తెలుసుకొనవచ్చు. మరి ఇంతవరకు మనం సుగంధ ద్రవ్యాల గురించి, మరి వాటిలో ఉన్న కల్తీలను, వాటిని గుర్తించడం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు పప్పు దినుసులు. పప్పు దినుసులలో కల్తీగా మేజర్గా కేసరి పప్పును వాడుతూ ఉంటారు. ఈ కేసరి పప్పు మరి కందిపప్పు, శనగపప్పులతో కలిపి వాడుతూ ఉంటారు. ఇది ఆకారమును బట్టి పప్పు దినుసుల్లో కల్తీ జరిగిందా లేదా అని మనం గుర్తించవచ్చు. కేసరి పప్పు అయితే చీలిక ఆకారంలో ఉంటుంది, పప్పు దినుసులు గుండ్రంగా ఉంటాయి. దీనిని బట్టి మరి మనం కేసరి పప్పు వేశారా లేదా అన్నది తెలుసుకోవచ్చు. అలాగే బియ్యం. మరి బియ్యంలో యూజువల్గా మనకి కనిపించే కల్తీలు ఏంటంటే ఇసుక, చిన్న చిన్న రాళ్ళు అలాంటివి బియ్యంతో జోడిస్తూ ఉంటారు. మరి వీటిని తెలుసుకోవటం కోసం ఒక గ్లాసుడు నీళ్లలో బియ్యంను వేసినప్పుడు త్వరగా కానీ ఏమన్నా తెల్లగా ఉన్న వస్తువులు కిందకి చేరినట్లయితే అవి పాలరాయి ముక్కలని మనం గుర్తించవచ్చు. అలాగే సగ్గుబియ్యం. సగ్గుబియ్యంని సున్నంతో కల్తీ చేస్తూ ఉంటారు. ఈ సగ్గుబియ్యాన్ని నీళ్ళలో వేస్తే సున్నం పైకి తేలుతుంది, దీనిని బట్టి కల్తీ జరిగినట్టు మనం గుర్తించవచ్చు. అలాగనే బియ్యపిండి, గోధుమ పిండి, మైదా పిండి వంటి వాటిని బోరిక్ యాసిడ్

పౌడర్తో కల్తీ చేస్తూ ఉంటారు. ఒక టెస్ట్ ట్యూబ్లో కొన్ని నీళ్లు వేసి అందులో కొంచెం పిండి వేసి కలపాలి. దీనికి కొన్ని కాన్సన్ట్రేటెడ్ హెచ్సిఎల్ ఆమ్లాన్ని మనం వేసి కలిపినప్పుడు పైన ఒక నురగలాగా ఒక ప్రెసిపిటేట్ ఏర్పడుతుంది. ఇది ఏర్పడినప్పుడు ఖచ్చితంగా ఈ పిండిల్లో బోరిక్ యాసిడ్ కలిపారని మనం నిర్ధారించవచ్చు. మరి పాలు మరియు పాలు పదార్థాలు. పాలు మరియు పాలు పదార్థాలను నీళ్లు, బియ్యపిండితో ఎక్కువగా కల్తీ చేస్తూ ఉంటారు. ఇవి కాక యూరియా డిటర్జెంట్లు కూడా మరి పాలు పదార్థాల్లో వాడుతూ ఉంటారు. దీనికోసం ఒక చిన్న గ్లాసులో, అంటే ఒక ప్లేట్ గాని ఒక చిన్న గ్లాసు ముక్కను గాని తీసుకుని దానిపైన పాలు చుక్కను వేసి దాన్ని కొంచెం మనం వంచినట్లయితే, ఒకవేళ ఆ చుక్క చాలా త్వరగా జారుకున్నట్లయితే అది ఖచ్చితంగా నీళ్లతో ఆ పాలుని కలిపినట్లు అర్థం. ఎందుకంటే పాలులో కొవ్వు ఉండటం వలన త్వరగా జారుకోదు. అదే నీళ్లు కలిపినట్టయితే త్వరగా జారుకుంటుందన్నమాట. మరి పిండి కలిపితే దీనికి కొంచెం అయోడిన్ చుక్కలను చేర్చాలి. అయోడిన్ చుక్కలను చేర్చినప్పుడు నీలి రంగులోకి మారినట్లయితే ఖచ్చితంగా పిండి పదార్థాలను పాలలో కలిపినట్లు మనం నిర్ధారించవచ్చు. ఐస్ క్రీమ్స్. ఐస్ క్రీమ్స్ ఎంతో ఇష్టంగా తినే ఒక ఆహార పదార్థం. వీటిలో డిటర్జెంట్లని మరి వాడుతూ ఉంటారు. ఎందుకంటే ఇవి ఫోమింగ్ నేచర్ ఇస్తూ ఉంటాయి. దానివల్ల ఐస్ క్రీమ్ ఎంతో తేలికగా చక్కగా వస్తూ ఉంటుంది. వీటిలో మరి డిటర్జెంట్లు మనం కనిపెట్టడం కోసం కొద్దిగా నిమ్మరసాన్ని వేసి కలిపినట్లయితే చిన్న చిన్న బుడగలు ఏర్పడతాయి. దీనిని బట్టి డిటర్జెంట్లతో ఐస్ క్రీమ్స్ కల్తీ జరిగినట్లుగా మనం గుర్తించవచ్చు. తర్వాతగా తేనె. తేనెలో బెల్లం, పంచదార వేసి లేకపోతే వాటి పాకాలతో కల్తీ చేస్తూ ఉంటారు. దీనికోసం గుర్తించడానికి ఒక సులువైన పద్ధతి ఏంటంటే, దూదిని లేదంటే మన దూది పుల్లలో ఇయర్ బడ్స్ వాడుతూ ఉంటాం కదా, దానిని తేనెలో ముంచి మంట వెలిగించినప్పుడు నాణ్యమైన తేనె అయితే వెలిగిస్తుంది. అదే కల్తీ ఉన్నదైతే శబ్దం చేస్తూ, అంటే చిటపట్లాడుతూ ఆరిపోతుంది. తర్వాత గుడ్లు. మరి ఈ మధ్య కాలంలో ప్లాస్టిక్ గుడ్లతో ప్రజలను కొంతమంది మోసం చేస్తూ ఉన్నారు. మరి దీన్ని తెలుసుకోవటం కోసం చాలా చిన్న ప్రయోగం మనం చేయవచ్చు. నాణ్యమైన గుడ్డికి తెల్లసొన, పచ్చసొన తేడాగా కనిపిస్తూ ఉంటాయి. అదే ప్లాస్టిక్ గుడ్డుకైతే తెల్లసొన, పచ్చసొన కలిసిపోయి ఉంటాయన్నమాట. దీన్ని తెలుసుకోవటం కోసం క్యాండ్లింగ్ టెస్ట్, అంటే ఒక క్యాండిల్ని వెలిగించి దానికి ఒకవైపుగా గుడ్డును పెట్టి మనం చూసినట్లయితే ఈ తేడా అన్నది మనకు తెలుస్తూ ఉంటుంది. గుడ్డుకి తెల్లసొన, పచ్చసొన తేడా అన్నది మనకు తెలుస్తూ ఉంటుంది. ఈ రకంగా గుడ్లలో కల్తీని మనం కనిపెట్టవచ్చు. అలాగే దాని క్వాలిటీని తెలుసుకోవటం కోసం ఒక గిన్నెలో నీరు పోసి అందులో కొంచెం సాల్ట్ కలిపి దాంట్లో మనం గుడ్డును పెట్టినట్లయితే ఆ గుడ్డు సరైనదైతే, మంచి క్వాలిటీదైతే, నాణ్యత కలిగినది కిందకి వెళ్ళిపోతుంది, లేదంటే అది పైకి తేలుతూ ఉంటుంది. తర్వాత నూనెలు. మరి నూనెల్లో పత్తి గింజల నూనెతో అనేకమైన నాసిరకం నూనెలతో కల్తీ చేస్తూ ఉంటారు. మరి దీనిని తెలుసుకోవటం కోసం నైట్రిక్ యాసిడ్ వేసినప్పుడు నకిలీ దానికి తెల్లని వాల్యూమ్లా ఏర్పడుతుంది. దీనిని బట్టి మరి మన వంట నూనెల్లో పత్తి గింజల నూనె లేక నాసిరక నూనెలతో కల్తీ చేశారని మనం గుర్తించవచ్చు. తర్వాతగా టీ పొడి. టీ పొడిలో కల్తీ ఏమిటంటే ఇనుపు పొడితో జరుగుతూ ఉంటుంది. దీన్ని తెలుసుకోవటం కోసం ఒక అయస్కాంతంను తీసుకుని మరొక కాగితంపై టీ పొడిని వేసి అయస్కాంతం దగ్గర పెట్టినప్పుడు ఇనుపు పొడి ఉన్నట్లయితే ఆ ముక్కలన్నీ అయస్కాంతానికి ఆకర్షించబడుతూ ఉంటాయి. తర్వాత కాఫీ పొడి. కాఫీ పొడిలో చింతపిక్క పొడి మరియు చికోరీ విత్తనాల పొడిని వేసి కల్తీ చేస్తూ ఉంటారు. అయితే ఏదైనా కాఫీ పొడి ప్యాకెట్ పైన చికోరీ కలిసి ఉన్నదని రాస్తే అప్పుడు అది కల్తీగా భావించకూడదు. లేని ఎడల మాత్రమే అది కల్తీగా భావిస్తాము. సో దీన్ని తెలుసుకోవటం కోసం ఒక గ్లాస్ నీటిలో కొద్దిగా ఈ కాఫీ పొడిని వేసి కలపాలి. అప్పుడు ఈ కాఫీ పొడి అయితే తేలికగా ఉండటం వల్ల తేలుతుంది, తర్వాత కొంచెం కలిసిపోతూ ఉంటుంది. అయితే కల్తీ పదార్థాలైన చింతపిక్కల పొడి అయితే ఖచ్చితంగా కిందకి మునిగిపోతుంది. దీన్ని బట్టి కాఫీ పొడిలో కల్తీని మనం తెలుసుకోవచ్చు. తర్వాత పండ్లు. పండ్లు మగ్గించడానికి కాల్షియం కార్బైడ్ అనే రసాయనాన్ని వాడుతూ ఉంటారు. దీనివల్ల అనేకమైన అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. సో ఈ పండ్లపైన తొడిమ పచ్చగా మచ్చ లేకుండా ఉంటే కాల్షియం కార్బైడ్తో కల్తీ జరిగినట్లు గుర్తించవచ్చు. మరి మాంసాహార పదార్థాలు. మాంసాహారం కొనుగోలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు వహించాలి. మొదటగా దాని చర్మాన్ని మనం పరీక్షించాలి. రంగును బట్టి మనం దాని నాణ్యతను తలపవచ్చు. తాజా మాంసం అయితే లేత గులాబీ రంగులో ఉంటుంది. అదే రంగు మారిన దానిని కొనుగోలు మనం చేయకూడదు, ఎందుకంటే అది చాలా రోజులైన

మాంసము కాబట్టి. మరియు తాజా మాంసం మెత్తగా ఉంటుంది, కనుక మనం వేళ్లతో వత్తితే తిరిగి యథాస్థితికి వస్తుంది. అలా లేని ఎడ్లయితే ఆ మాంసం తాజాగా లేదని మనం గుర్తించవచ్చు. ఇంకా వాసన బట్టి కూడా మనం మాంసం తాజాగా ఉందో లేదో గుర్తించవచ్చు. ఇవి మరి ఇంతవరకు మనం కొన్ని ఆహార పదార్థాల్లో కల్తీలను గుర్తించడానికి నేర్చుకున్న పద్ధతులు. మరి ఇప్పుడు ఆరోగ్యకరమైన మరియు కల్తీ లేని ఆహారాన్ని ఎన్నుకోవడం రోజువారీ జీవితానికి ఎంతో అవసరమని తెలుసుకున్నాం. వినియోగదారులు ఆహార

డిక్లరేషన్ను జాగ్రత్తగా పరిశీలించాలి. ఇది ఆహారం యొక్క తాజాదనాన్ని మరియు ఉపయోగం ముందు ఉత్తమమైన కాలాన్ని అంటే బెస్ట్ బిఫోర్ డేట్ని తనిఖీ చేయడంలో సహాయపడుతుంది. వినియోగదారుడు పరిశుభ్రమైన ప్రదేశం నుండి ఆహారాన్ని తీసుకోవాలి. ఇంకా కూరగాయలను సలాడ్ల రూపంలో తీసుకున్నప్పుడు ఉడికించి తినడమే మనకి ఆరోగ్యకరం. మరి స్వచ్ఛమైన జీవనం కోసం స్వచ్ఛమైన ఆహారమును తీసుకుందాం, కల్తీలను నిర్మూలిద్దాం. ధన్యవాదాలు.

0: करने के लिए हमें एक साथ आगे बढ़ना चाहिए।
1: स्वतंत्रता दिवस समारोह से पहले आज नई दिल्ली के लाल किले में फुल ड्रेस रिहर्सल का आयोजन किया गया। रक्षा मंत्रालय ने सोशल मीडिया पोस्ट में कहा कि इस रिहर्सल ने समारोह के औपचारिक वैभव, सटीकता और देशभक्ति की भावना को प्रदर्शित किया। अमेरिका में विभिन्न राज्य 15 अगस्त को भारत दिवस के रूप में मनाने के लिए विशेष आदेश जारी कर रहे हैं। इसके तहत भारत की स्वाधीनता, समृद्ध विरासत और विविधता के साथ साथ अमेरिकी ताने बाने में भारतीय अमेरिकी समुदाय के बढ़ते योगदान को सम्मानित किया जाएगा। अभी हाल ही में डेलावेयर राज्य के गवर्नर मैथ्यू मेयर ने आदेश पर हस्ताक्षर कर सभी नागरिकों से भारत दिवस मनाने का आग्रह किया। इससे पहले न्यूयॉर्क, न्यूजर्सी और मैसाचुसेट्स ने ये आदेश जारी किए थे। ये समाचार आकाशवाणी से प्रसारित किए जा रहे हैं। ताजा समाचार जानने के लिए आप हमारे न्यूज ऑन AIR ऐप और सोशल मीडिया हैंडल @AIRNews हिंदी को फॉलो कर सकते हैं। ये आकाशवाणी है। कोलंबिया के राष्ट्रपति एबेलार्डो दालास प्रियेजा ने जबरदस्त भूकंप के बाद राहत और पुनर्निर्माण उपायों के लिए आर्थिक आपातकाल घोषित किया है। कोलंबिया में इस सप्ताह सोमवार को आए 7.4 तीव्रता के भूकंप में 265 लोगों की मौत हो चुकी है और 3,494 लोग घायल हुए हैं। इससे पहले विदेश मंत्री डॉ जयशंकर ने कोलंबिया में भूकंप से हुए जानमाल के नुकसान पर दुख व्यक्त किया। अपने संदेश में उन्होंने कहा कि भारत कोलंबिया को हर संभव सहायता देने के लिए तैयार है। कनाडा ओपन टेनिस टूर्नामेंट में पुरुष सिंगल्स फाइनल में अमेरिका के ब्रैंडन नाकाशिमा का मुकाबला अपने ही देश के बेन शेल्टन से होगा। आज सेमीफाइनल में ब्रैंडन ने स्पेन के राफेल जोडर को और शेल्टन ने लर्नर टीएन को हराया। अंत में मुख्य समाचार एक बार फिर। संसद के दोनों सदनों की कार्यवाही मॉनसून सत्र में 12 विधेयकों को पारित किए जाने के बाद अनिश्चितकाल के लिए स्थगित। विपक्ष के हंगामे के बीच लोकसभा में केवल 19% कामकाज हुआ। खनन क्षेत्र को अधिक कुशल बनाने के लिए खान और खनिज विकास तथा विनियमन संशोधन विधेयक 2026 संसद में पारित। इससे देश के खनन क्षेत्र को अधिक कुशल बनाने में मदद मिलेगी। राष्ट्रपति द्रौपदी मुर्मू ने 100 से अधिक कलाकारों को संगीत नाटक अकादमी फेलोशिप और पुरस्कार प्रदान किए। अमेरिका में कई राज्यों ने 15 अगस्त को भारत दिवस के रूप में मनाने के लिए विशेष आदेश जारी किए। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 1 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థి, ఇప్పుడు మీ వద్దు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ NCSE 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. NCSE, మీ ప్రతిభకు జాతీయ వేదిక.
2: ఇప్పుడు లలిత గీతాలు వింటారు.

0: sami widzimy tego światełko wynika, a nie na mowę kolejnym szaleczym, bo to ja w jednym szaleczu, w jednym transie, to w tej transie, jeśli to są kiedy karty, to jednej ciągle karty mam, w jednym wyrobu na tym, to samo te, zatem wyrobu, to samo tam.
1: కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి. సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. శ్రోతలు గమనించగలరు. ఇప్పుడు టీన్ టైం హిందీ చిత్రగీతాలు వింటారు.

మీరింతవరకు టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు యువలయ. ఈనాటి యువలయ కార్యక్రమంలో క్విజ్ క్వశ్చన్స్ ఉంటాయి. మరి ఈ క్విజ్ క్వశ్చన్స్కి మీరు మీ సమాధానాల్ని వాట్సాప్ ద్వారా మాకు పంపించాలి. నంబర్ 0866248881. సో ఈ నెంబర్కి మీరు మీ ఆన్సర్స్ని పంపించాలి. సో మొట్టమొదటి ప్రశ్న మీ అందరికోసం వచ్చేస్తూ ఉంది. ప్రపంచ నర్సుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఇంటర్నేషనల్ నర్సెస్ డే ఎప్పుడు జరుపుకుంటారు? ప్రపంచ నర్సుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వాట్సాప్ ద్వారా మాకు పంపించేసేయండి.

క్వశ్చన్ రిపీట్ అంటున్నారు. సో ప్రపంచ నర్సుల దినోత్సవం ఎప్పుడు అన్నది మొట్టమొదటి ప్రశ్న. ఇంటర్నేషనల్ నర్సెస్ డే ఎప్పుడు అన్నది ఈనాటి యువలయలో ఫస్ట్ క్వశ్చన్.

సో మొట్టమొదటి ప్రశ్న, ప్రపంచ నర్సుల దినోత్సవం ఎప్పుడు అని అడిగాను. సో రైట్ ఆన్సర్స్ అయితే వచ్చేసాయి. సో ఫస్ట్ రైట్ ఆన్సర్ ఎవరు పంపించారు, మరి ఫాలోడ్ బై ఇంకా ఎవరు, ఏంటి చూసేద్దాం. సో ఫస్ట్ రైట్ ఆన్సర్ అయితే పంపించిన వాళ్ళు నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి శ్రీవిష్ణు, కైలాస్ మనోజ్, తనోజ్ వీరు ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపించారు. మరి వీరితో పాటుగా శ్యామ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్, ఇంకా ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాథపురం నుంచి, ఇంకా శేషాద్రి నెల్లూరు నుంచి వీరు రైట్ ఆన్సర్స్ ఫస్ట్ పంపించారు అనమాట. ఈ వీళ్ళందరివి ఒకసారి వచ్చాయి. సో కంగ్రాట్స్ అండి. మరి ఆ తర్వాత ఇంకా ఫాలోడ్ బై ఎవరంటే, లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి, పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి, ప్రకాష్ గుంటూరు నుంచి, ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద, గణేష్ నెల్లూరు నుంచి, రేణుకా గోపరాజు కడప నుంచి, ఇంకా సాయి దర్శన్ శేష సాయి రోహన్ వీరు నెల్లూరు నుంచి, ఇంకా కె రవీందర్ రెడ్డి సర్వేపల్లి నుంచి, బొమ్మిదేని లక్ష్మీనారాయణ కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి, ఇంకా శ్రీదేవి శైలజ కడప నుంచి, ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువల్లంక అవనిగడ్డ నుంచి, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి, ఇంకా కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబానీ, మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి, మూసాపేట మహబూబ్ నగర్ డిస్టిక్ నుంచి, ఎం నరేష్ మెర్సీ విజయ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ ఇంకా యాదవ్జీ ఇంకా వారి గ్రామ ప్రజలు, అనంతపురం నుంచి అనురాధ, కడప నుంచి వినయ్ ప్రవీణ కృష్ణ తులసి రెడ్డమ్మ, మిడతల రామ్మూర్తి ఉరవకొండ నుంచి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు, నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోష్ని, ఇంకా భట్టిప్రోల్ నుంచి మురళి లక్ష్మి, దేవులపల్లి హనుమంతరావు కూర్నవల్లి ఖమ్మం డిస్ట్రిక్ట్ నుంచి, బి శివకుమార్ ముదిరాజ్ వీసీ కాలనీ నంద్యాల నుంచి, దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిల్ నుంచి, ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి, మత్సూదన్ రెడ్డి అనంతపూర్ జిల్లా పాపినేపాలెం నుంచి, ఇంకా గుండుగొలను నుంచి కొనకళ్ళ రమేష్ రామోజీ శ్రీనివాస్ బాబు సత్యనారాయణ, నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి, డి బాలాజీ వనస్థలిపురం హైదరాబాద్ నుంచి, సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి శకుంతల శివాన్వి స్వీటీ అనుష్క, ఇంకా ఎం సత్యనారాయణ శిరీష గీతిక అభిరామ్ మను రాజవోలు రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా నుంచి, ఎం నరసింహం ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి, వంగవీటి

అజయ్ విజయవాడ నుంచి. కుంచి రామ్మూర్తి బెంగళూరు నుంచి. జాప భూమేశ్వర్ భూలక్ష్మి శ్రీశాంక్ వెల్లుల్ల నుంచి. సుబ్రహ్మణి పెత్తనహళ్ళి కర్ణాటక నుంచి. కొత్తగూడెం నుంచి రాజేశం సరోజిని మాయా. పాతగుంటూరు నుంచి రాజునేడి రవిశంకర్ బుర్గుల విజయలక్ష్మి. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణం వగ్గశివయ్య ముంత పెద్దన్న. లతా సుహాస్ హోస్కోట నుంచి. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ. ఇంకా చిలుక నారాయణ అనసూయ యమున జనకంపేట నిజామాబాద్ డిస్టిక్ నుంచి. పూజారి ధనంజయ అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ నుంచి. కాసుల పద్మ గుంటూరు నుంచి. కరీంనగర్ జిల్లా చంద్రపురి కాలనీ నుంచి కిషోర్ కుమార్ లలిత రవితరణి జస్విత సులోచన. గడ్డమంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి. కమలా యేసుపాదం హేమసుందర్ ఒంగోలు నుంచి. దస్తగిరి సంధ్యా యాస్మిన్ సాదియా ప్రొద్దుటూరు కడప డిస్టిక్ నుంచి. మహమ్మద్ ఇనాయతుల్లా ఇషరతుల్లా ఇబ్బాతుల్లా భవానిపేట గ్రామం కామరెడ్డి నుంచి. ఇంకా శంకరాచార్య ఖమ్మం నుంచి. సో ఆల్మోస్ట్ అందరూ 99% రైట్ ఆన్సర్సే వచ్చేసాయండి. సో నెల్లూరు జిల్లా దగదర్తి నుంచి చెబ్రోల్ రవి, కొల సుధాకర్ రెడ్డి, ఇంకా ప్రసాద్, ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి, మహేంద్ర తెనాల నుంచి, పవన్ హైదరాబాద్ నుంచి, పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి, దేవరాజు గట్టు నుంచి, సాల్మన్ రాజు సూర్యపల్లి నుంచి, శశిరెడ్డి చిన్నప్ప ఇంకా వారి మిత్ర బృందం, గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం వల్లూరు నుంచి పెదనరసింహ పద్మవాయి శ్రీవాణి జగదీష్ శివరాణి. పేరు పంపించలేదు కానీ ఆన్సర్ మాత్రం పంపించారు. సో రైట్ ఆన్సర్ అయితే పంపించారు, పేరు పంపిస్తే బాగుండేది కదా. భోగనాథుని వెంకటేశ్వరరావు చేతన్ దివిజ్ మార్టూరు నుంచి. దైద భిక్షం వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నల్గొండ డిస్టిక్ నుంచి. ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహాబాను జైనుద్దీన్, డాక్టర్ కేవీరావు తణుకు నుంచి. ఎరకల్పాడు విలేజ్ నుంచి వీరమ్మ. హ్యాపీ హోమ్స్ నల్గొండ నుంచి త్రివేణి చిన్మయి ప్రీతం. శరత్ రెడ్డి గార్లదిన్నె నుంచి, సుబ్బు గార్లదిన్నె నుంచి, నాగార్జున లక్ష్మీ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుంచి, సులోచన కరీంనగర్ నుంచి, నవీన్ రజిత నిర్మల్ ఆదిలాబాద్ నుంచి, సోమనాథన్ జనార్దన్ రావు వనజమ్మ వెంకట భావన నెల్లూరు జిల్లా పదలకూరు గ్రామం తాటిపత్తి గ్రామం నుంచి, ఊట్కూరు నారాయణపేట నుంచి డి అరుణ మోహన్ దివ్యాబాయి అజయ్ శృతి, దంపూర్ బలరామరెడ్డి సుగుణమ్మ ఇనమడుగు నుంచి. ఇంకా ఇనమడుగు నుంచి సౌదామణి వసుంధర తుమ్మ పద్మావతి, బాలాజీ ఒంగోలు నుంచి, వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి గోవర్ధనరావు ఇంద్రాబాయి భానుప్రకాష్ నవ్య లక్కీ మీరాబాయి మోతీబాయి, ఇంకా రేవతి రాజశేఖర్ వేదాయపాలెం నెల్లూరు నుంచి, మహారాష్ట్ర సోలాపూర్ నుంచి రాధిక హరికిషన్ చంద్రబాయి నాగమణి నరేష్ శ్రీవల్లి. ఎస్, మరి వీరందరూ రైట్ ఆన్సర్ పంపించారండి. రైట్ ఆన్సర్ ఏంటంటే May 12th బర్త్ యానివర్సరీ ఎవరిది అంటే ఫ్లోరెన్స్ నైటింగేల్. మరి వీరిది పుట్టినరోజు సందర్భంగా నర్సుల దినోత్సవం అనేది జరుపుకుంటూ ఉంటాం. మరి ఈరోజు ఎందుకు ఈ క్వశ్చన్ అడిగామంటే ఈరోజు ఆవిడ చనిపోయిన రోజు అనమాట, అందుకని ఈ క్వశ్చన్ ఇట్లా వచ్చేసింది. సో ఇంకా రైట్ ఆన్సర్ వచ్చేసింది ఎవరు అని అంటే, ఎస్ రిపీట్ ఆన్సరే, ఓకేనా. సో సెకండ్ క్వశ్చన్ మీ అందరి కోసం, చాలా ఇంపార్టెంట్ ఈ సీజన్లో, మరి ఈ సీజన్కి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. పగటి పూట కుట్టే ఎడిస్ ఈజిప్టి దోమ వల్ల కలిగే వ్యాధి పేరు ఏంటి? పగటి పూట కుట్టే ఎడిస్ ఈజిప్టి అనే దోమ వల్ల కలిగే వ్యాధి ఏంటి?

పగటి పూట కుట్టే దోమ అనగానే మూకుమ్మడిగా ఒకటే ఆన్సర్ పైనుంచి కింద దాకా. సో అన్ని మెసేజెస్లో ఒకటే ఆన్సర్ మెయిన్ కనిపిస్తుంది. 99% మెంబర్స్ ఒకటే ఆన్సర్ పంపించారు. అయితే అదొకటే కాదు, ఇంకా వేరే డిసీజెస్ కూడా వస్తాయి మరి ఈ పగటి పూట కుట్టే దోమ వల్ల. ఆ డిసీజెస్ కూడా మనకి తెలుసు, తెలిసినా సరే ఒకటే ఆన్సర్ అనమాట దాదాపుగా అందరూ. ఓకే, ఎనీవే రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళ పేర్లన్నీ చెప్తాను, మరి లాస్ట్లో మిగిలిన ఇంకా ఎటువంటి వ్యాధులు కలుగుతాయి అనేది కూడా చెప్తాను. ఓకేనా? సో ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపించారు ఎవరు అంటే శ్యామ్ నెల్లూరు నుంచి. సో కంగ్రాట్స్ అండి. మరి ఆ తర్వాత వీరితో పాటు పంపించిన వాళ్ళు ఎవరు అంటే సోమనాథన్, జనార్దన్ రావు, వనజమ్మ, వెంకట భవన, నెల్లూరు జిల్లా తాటిపత్తి గ్రామం నుంచి, ఇంకా కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని. మరి వీళ్ళు ముగ్గురు ఫస్ట్ ఒకేసారి ఆన్సర్ పంపించారు అనమాట, కంగ్రాట్స్. అండ్ తర్వాత ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరు అంటే వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి, ఇంకా పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి, శేషాద్రి నెల్లూరు నుంచి, డాక్టర్ కె వీరావు తణుకు నుంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి, కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని. యా, ఒక్క డిఫరెంట్ ఆన్సర్ వచ్చిందండి. ప్రసాద్ ఎల్ఎస్సి కాలనీ నెల్లూరు హర్నాథపురం నుంచి. యా, ఇది ఈ ఆన్సర్ కూడా కరెక్టే. ఓకే, సో అయితే ఈ డిఫరెంట్ ఆన్సర్ ఏంటనేది మళ్ళీ చెప్తాను. నెక్స్ట్ ఇంకా రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎవరంటే బి శివకుమార్ ముదిరాజ్, బీసీ కాలనీ నంద్యాల నుంచి, సూర్యనారాయణ తెనాల నుంచి. సో సారీ అండి, మీరు రాంగ్ ఆన్సర్ పంపించారు, సూర్యనారాయణ తెనాలి నుంచి రాంగ్ ఆన్సర్.

ఫైలేరియా కాదండి. సో ఇంకా మే 12th ఉన్నారు, ఆన్సర్ ఇంకా వస్తూనే ఉందన్నమాట. సో ఈ ఆన్సర్స్ కాదు. ఎస్, రేణుక గోపరాజు కడప నుంచి, వీరు కూడా డిఫరెంట్ ఆన్సర్ పంపించారు, బట్ రైట్ ఆన్సర్, కంగ్రాట్స్. అండ్ మహేంద్ర తెనాల్ నుంచి రైట్ ఆన్సర్, గణేష్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్, ఎస్వి సుబ్రహ్మణ్యం, దక్షిణ చిరువోళ్ళంక అవనిగడ్డ నుంచి, ఇంకా అనంతపురం నుంచి అనురాధ, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి, ఎస్ డిఫరెంట్ ఆన్సర్ పంపించారు. సుబ్రమణి పెత్తనహళ్ళి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్, లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి రైట్ ఆన్సర్, మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి రెండు పేర్లు పంపించారు, సూపర్. ఇంకా నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి దోమ పేరు పంపించారు. నేను అడిగింది ఆ దోమ కుట్టడం వల్ల వచ్చే వ్యాధి ఏంటి అని అడిగాను కదా. సో మరి మీరు పంపించిన ఆన్సర్ రాంగ్ అవుతుంది. ఇంకా ఎస్పీఆర్ విఠల్, కృష్ణసాయి, లక్ష్మి, అనూష, ఆద్యశ్రీ, శ్రీగాయత్రి, రామ్ మనోహర్ తెనాల నుంచి రైట్ ఆన్సర్, ప్రభా చీరాల నుంచి మీరు కూడా దొమ పేరు పంపించారండి, నేను అడిగింది వ్యాధి పేరు. పవన్ హైదరాబాద్ నుంచి, ఎస్ రైట్ ఆన్సర్. ఇంకా దేవులపల్లి హనుమంతరావు, కూర్నవల్లి, ఖమ్మం డిస్ట్రిక్ట్ నుంచి రైట్ ఆన్సర్, లతా సుహాస్, హోస్కోట నుంచి రైట్ ఆన్సర్, సత్తుపల్లి నుంచి కృష్ణమూర్తి, శకుంతల, సివాన్వి, జాప భూమేశ్వర్, భూలక్ష్మి, సిరిశాంక్, వెల్లుల్ల నుంచి, ఎస్ మూసాపేట మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నుంచి నరేష్, మెర్సీ, విజయ, వీరు కూడా దోమ పేరు పంపించారు. సో సారీ అండి, నేను అడిగింది వ్యాధి పేరు. మలేరియా అంటున్నారు, మలేరియా కాదు, పగటిపూట కుట్టే దోమ అని చెప్పాను కదా, అయినా సరే తప్పు పంపించారు. కాసల పద్మ గుంటూరు నుంచి సూపర్ మంచి ఆన్సర్ పంపించారు. సో ఆన్సర్ ఏంటనేది నేను చెప్తాను, మూడు వ్యాధులు పంపించారు. ఇంకా సులోచన కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్, అగైన్ మళ్ళీ దోమ పేరే పంపిస్తూ ఉన్నారు, దోమ పేరు పంపిస్తే రాంగ్ ఆన్సర్ అవుతుంది. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష, సుప్రియ రైట్ ఆన్సర్. ఇంకా హ్యాపీ హోమ్స్ నల్గొండ నుంచి త్రివేణి, చిన్మయి, ప్రీతం రైట్ ఆన్సర్, రెండు పేర్లు పంపించారు. ఇంకా ఎం రామ్మోహన్ రావు, సత్యవతి, ఇరుసుమండ, అంబేద్కర్, కోనసీమ జిల్లా, ఎస్ రైట్ ఆన్సర్. ఇంకా కొత్తగూడెం నుంచి రాజేశం, సరోజిని, మాయా రైట్ ఆన్సర్. యా, మూడు పేర్లు పంపించారు. గుంటూరు కొత్తపేట నుంచి సిరిచందన, సాయికృష్ణ, కృష్ణకాంత్. ఇంకా ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్, విశాఖపట్నం నుంచి రైట్ ఆన్సర్. ఎం నరసింహం, ఇస్కాన్ సిటీ, నెల్లూరు నుంచి, వీరు కూడా రెండు ఆన్సర్స్ పంపించారు, రైట్ ఆన్సర్స్. కరీంనగర్ జిల్లా చంద్రపూర్ కాలనీ నుంచి కిషోర్ కుమార్, లలిత, రవిత్రణి, జసిత, సులోచన. తెనాల్ నుంచి కుమార్, ఓ ఏం ఆన్సర్ పంపించారండి, దోమ వల్ల ఎయిడ్స్ రోగం అన్నా రావచ్చు, లేదు ఇంకోటి కూడా రావచ్చుట. సో ఎయిడ్స్ దోమల వల్ల రాదండి, సో సారీ. మరి రెండో పేరు పంపించారు, అది మాత్రం కరెక్టే. సో ఎయిడ్స్ అన్నది మాత్రం రాంగ్ ఆన్సర్. ఓకే, పూజారి ధనంజయ, మీరు కూడా దోమ పేరు పంపించారు, నేను అడిగింది వ్యాధి పేరు. ఓకే, సో దైదభిక్షం, వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ, నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి, ఎస్ మూడు పేర్లు రైట్ ఆన్సర్లు పంపించారు, కంగ్రాట్స్ అండి. కేశవరావు అత్తిల్ నుంచి, యా రెండు పేర్లు పంపించారు కానీ ఒకటే రైట్ ఆన్సర్. కొంచెం రామ్మూర్తి బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. చిలుక నారాయణ, అనసూయ, యమున, జనకంపేట, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి మూడు నేమ్స్ పంపించారు, మూడు రైట్ ఆన్సర్. రెండు ఆన్సర్స్ పంపించారు గుండుగల్లను నుంచి ముద్దుల శ్రీనివాస్ బాబు, రామోజీ, సత్యనారాయణ, రమేష్. ఎస్, నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి చెబ్రల్ రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు, కైలాస్, మనోజ్, తనోజ్, మూడు పేర్లు పంపించారు, రైట్. భోగనాథన్, వెంకటేశ్వరరావు, చేతన్, దివిజ్, మార్టూర్ నుంచి, ఎస్ మూడు పేర్లు పంపించారు. మధుసూదన్ రెడ్డి అనంతపూర్ జిల్లా పాపినేపాలెం నుంచి రైట్ ఆన్సర్. వరగంటి బదరి, విశాల, మిగిలిన నేమ్స్ కూడా పంపించారు. యా ఓకే, మళ్ళీ దోమ పేరు పంపించారండి, వీక్లీ బజార్ నుంచి మురహరి, యశోద, జానకిరాజు, రాంగ్ ఆన్సర్. కె రవీందర్ రెడ్డి, సర్వేపల్లి నుంచి రైట్ ఆన్సర్. శేషాద్రి, నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్, రెండు నేమ్స్ పంపించారు, రైట్. ఇంకా రాజేష్ ఖన్నా, చిన్నపాసి, సునీతారాజ్, భానురాజ్, అమ్మి, కొత్తగూడెం డిస్ట్రిక్ట్ ఇల్లెందు నుంచి, ఎస్ రైట్ ఆన్సర్. సాయి దర్శన్, శేష సాయి, రోహన్, నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్, రెండు పేర్లు పంపించారు. బొమ్మిదీని లక్ష్మీనారాయణ, కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి, ఎస్ రైట్ ఆన్సర్. ఇప్పుడు పేర్లు, వ్యాధుల పేర్లు పంపించారు, రైట్ ఆన్సర్ అండి. ఇంకా చిత్తూరు నుంచి నరేందర్ రెడ్డి, స్వరూప, సాయి పూజ, రైట్ ఆన్సర్. చిత్తూరు నుంచి నరేందర్ రెడ్డి, స్వరూప, సాయి పూజ.

ఎస్ రైట్ ఆన్సర్. మిడతల రామూర్తి ఉరవకొండ నుంచి రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ రైట్ ఆన్సర్. మూసాపేట మహబూబ్నగర్ డిస్టిక్ నుంచి నరేష్ మెర్సి విజయ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ యాదవ్జీ సక్కుబాయి ఇంకా వారి గ్రామ ప్రజలు. దస్తగిరి సంధ్య యాస్మిన్ సాదియా ప్రొద్దుటూరు కడప డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి రైట్ ఆన్సర్. మిగిలిన నేమ్స్ రెండు కూడా పంపించేశారు. పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి ఎస్ రైట్ ఆన్సర్ పంపించారండి. బాలు ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్. ఆత్మూరి మురళి లక్ష్మి భట్టిప్రోల్ నుంచి రైట్ ఆన్సర్. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి ఆల్ ద త్రీ నేమ్స్ రైట్ ఆన్సర్ అండి. గడ్డం అంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ట్ నుంచి రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి రైట్ ఆన్సర్. నంద్యాల జిల్లా ఉమాపతినగర్ నుంచి బ్రహ్మయ్య శారద. మొహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రతుల్లా ఇబాదుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి డిస్టిక్ట్ నుంచి రైట్ ఆన్సర్. హైదరాబాద్ వనస్థలిపురం నుంచి బాలాజీ రైట్ ఆన్సర్. ప్రభా చీరాల నుంచి రైట్ ఆన్సర్. నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్నం వెంకటేశం హేమలత అజయ్కుమార్ ఉదయ్కుమార్. దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిల్ నుంచి. నెల్లూరు జిల్లా దగదత్తి నుంచి చెబ్రోల్ రవి ఇంకా కొల్ల సుధాకర్ రెడ్డి ప్రసాద్. ఆళ్లగడ్డ నంద్యాల నుంచి పాలెం పొల్లయ్య. అహోబులం నుంచి వెంకటేశ్వర్లు లక్ష్మీ. దేవరాజు గట్ నుంచి సాల్మన్ రాజు. సూర్యపల్లి నుంచి శశిరెడ్డి చింతప్ప ఇంకా వారి మిత్రబృందం. కర్నూలు జిల్లా మంత్రాలయం తాలూకా కోసిక మండలం నుంచి జలీల్. సో అడ్రస్ మొత్తం రాసేశారండి, అంత అడ్రస్ అవసరం లేదు, మీ ఊరి పేరు ఒక్కటి పంపిస్తే సరిపోతుంది. ఓకే, డాక్టర్ సుమన్ పుట్టపర్తి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా వీర కనకారావు వీరభద్రాపురం నుంచి. చిన్న చింతకుంట మహబూబ్నగర్ డిస్టిక్ నుంచి బిఈ రాజేష్ శ్రీవల్లి కుమార్ చందన భాగ్య. గుండుగలం నుంచి ముద్దుల శ్రీనివాస్ బాబు సునీతమ్మ రాజేష్. ఎస్, ఇంకా కరెక్షన్ అనమాట. ఇంకా తర్వాత ఒక నేమ్ పంపించిన వాళ్ళందరూ ఇప్పుడు రెండు నేమ్స్ కూడా పంపించేస్తూ ఉన్నారు. ఎనీవే, టైం షార్ట్ అయిపోతుంది. సో ఇదండి అందరి పేర్లు చదివేశాను కాబట్టి. సో పగటిపూట కుట్టే ఎడిస్ ఇజిప్టి అనే దోమ వల్ల చికెన్ గున్యా, డెంగ్యూ, జీకా వైరస్, ఇంకా ఎల్లో ఫీవర్ ఇలాంటి వ్యాధులన్నీ వీటి వల్ల ప్రబలుతూ ఉంటాయన్నమాట. సో ఈ దోమ ఈ వైరస్లన్నింటినీ అలా పంచిపెడుతూ ఉంటుంది. సో దోమలు కుట్టే ప్రదేశాల నుంచి దూరంగా ఉండండి, అలాగే దోమలు అసలు పెరగకుండా చూసుకోండి. సో సీజన్, రైనీ సీజన్ ఇట్లా వర్షాలు పడుతూ ఉంటాయి కాబట్టి దోమలు అనేవి పెరగకుండా చూసుకుంటే ఈ దోమల బారి నుంచి మనం తప్పించుకుంటాం. సో అదండి మరి ఈరోజు యువలయ్య. సో మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది, వింటూ ఎంజాయ్ చేసేయండి.

0: ఈనాటి యువలయ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థి, ఇప్పుడు మీ వద్దు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ ఎన్సీఎస్ఈ 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. ఎన్సీఎస్ఈ, మీ ప్రతిభకు జాతీయ వేదిక.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
4: ఆకాశవాణి హిందీ పాఠం ఈనాటి కార్యక్రమంలో నీతి దోహే 10వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయుని శ్రీమతి పి కృష్ణ తులసి, విద్యార్థి షేక్ అలియా ఫర్హత్. వినండి 10వ తరగతికి హిందీ పాఠం నీతి దోహే.
5: నమస్తే అధ్యాపికా జీ.
6: నమస్తే. ఆవో ఆలియా బైఠో. ఆజ్ హమ్ నీతి దోహే నామక్ కవితా పాఠ కో పఢేంగే, ధ్యాన్ సే సునో. ఇస్ కవితా పాఠ మే దో మహాన్ కవియోం కే దోహే హై. పహలా రహీమ్ కా, దూసరా బిహారీ కా. అబ్ మై కవి రహీమ్ కే బారే మే పరిచయ దుంగి, ధ్యాన్ సే సునో.
5: జీ హాన్ అధ్యాపికా జీ,
6: రహీమ్ కా పూరా నామ్ ఖాన్ ఖానా అబ్దుల్ రహీమ్ థా. వే అక్బర్ కే దర్బార్ కే నవరత్నో మే ఏక్ థే తథా అక్బర్ కే మిత్ర ఆర్ ప్రధాన సేనాపతి థే. ఉన్కా జన్మ 1556 మే లాహోర్ మే హువా ఆర్ ఉన్కి మృత్యు 1626 మే దిల్లీ మే హుయి థీ. రహీమ్ సంస్కృత్, అరబీ, ఫారసీ భాషావం కే విద్వాన్ థే. రహీమ్ అప్నే దోహోం కే లియే ప్రసిద్ధ హై. ఉన్కే దోహే నీతి పరక్ ఔర్ ఉపదేశాత్మక్ హోతే హై. రహీమ్ సత్సయీ, బరవై నాయికా భేద్, శృంగార్ సోరఠ్ ఇన్కి ప్రసిద్ధ రచనాయే హై. అచ్చా, అబ్ మై రహీమ్ కే దోహోం మే పహలా దోహా పఢుంగి, సునో.
5: జీ హాన్ అధ్యాపికా జీ.
6: కహీ రహీమ్ సంపత్తి సగే బనత బహుతు బహురీత్, విపతి కసౌటీ జే కసే తేయి సాంచే మీత్. అచ్చా, అబ్ తుమ్ పఢో.
5: జీ అధ్యాపికా జీ. కహీ రహీమ్ సంపత్తి సగే

0: अनथ बहुत बहुरीत, विपत्ति कसौटी जे कसे तेई साचे मीत।
1: फिर एक बार पढ़ो।
0: कही रहीम संपत्ति सगे, बनत बहुत बहुरीत, विपत्ति कसौटी जे कसे तेई साचे मीत।
1: ठीक है, अब इसका भाव बताती हूँ, सुनो। रहीम इस दोहे में कहते हैं कि जब हमारे पास खूब पैसे हैं और हम सुख में डूबे हुए हैं, तब कई लोग कई प्रकार से आते हैं। थोड़ा सा परिचय होने पर भी हमसे दोस्ती करना चाहता है और हमारे साथ साथ घूमते रहते हैं। जब हम कष्टों में हैं और हमारे पास पैसे नहीं हैं, दूसरों की सहायता की आवश्यकता होती है, तब कोई भी हमें सहायता नहीं करते हैं। कष्टों में, विपत्तियों में जो हमें साथ देता है, वही सच्चा मित्र है। अर्थात कष्टों में ही सच्चे मित्रों की पहचान होती है। कही रहीम माने रहीम ఈ విధంగా చెబుతున్నారు। ఏమనంటే సంపత్తి అంటే సంపద ధనము అని అర్థం। సంపద ధనము మన వద్ద ఎప్పుడు ఎక్కువగా ఉంటుందో, మనము సుఖాలలో మునిగి ఉంటామో, అప్పుడు బహురీత్ అంటే అనేక రకాలుగా అనేక మంది మన వద్దకి వస్తారు। కొద్దిగా పరిచయం ఉన్న మనతో స్నేహం చేయాలనుకుంటారు, మన వెంట వెంట తిరుగుతూ ఉంటారు। ఎప్పుడైతే మనం కష్టాలలో ఉంటామో, మన వద్ద డబ్బులు ఉండవో, ఇతరుల సహాయం అవసరం మనకేర్పడుతుందో, అప్పుడు ఎవరు మనకు సహాయం చేయడానికి ముందుకు రారు। కష్టాలలో ఆపదలందు ఎవరైతే మనకు తోడుగా ఉంటారో వారే మనకు నిజమైన మిత్రులు। అబ్బు దూసరే దోహే కో పఢుంగి, ధ్యాన్ సే సునో। రహీమ్।

0: मोती मानुष चून। अब सुनो, रही मन पानी राखिए, बिन पानी सब सुन, पानी गए ना वो बरे, मोती मानुष चून। अब तुम पढ़ो।
1: रही मन पानी राखिए, बिन पानी सब सुन, पानी गए ना उब रही, मोती मानुष चून।
0: फिर से पढ़ो।
1: रही मन पानी राखिए, बिन पानी सब सुन, पानी गए ना उब रही, मोती मानुष चून।
0: इसका भाव बताती हूँ, सुनो। रहीम ने इस दोहे में पानी शब्द का प्रयोग अनेक अर्थों में किया। सूक्ष्म दृष्टि से इस शब्द का अर्थ समझना चाहिए। इस दोहे में पानी शब्द को यहाँ जल, चमक, प्रतिष्ठा, कांति आदि अर्थों में प्रयोग किया। उसी तरह मोती और चून शब्दों को भी अलग अर्थों में प्रयोग किया। रहीम कहते हैं कि मानव जीवन में पानी का बड़ा महत्व है। पानी के बिना सब शून्य है। पानी के बिना मोती, मनुष्य और चूने सब बेकार हैं। अन्य बातों में कहना है तो पानी यहाँ इसका अर्थ है चमक। चमक के बिना मोती, और पानी यहाँ इस शब्द का अर्थ है जल। जल के बिना चूना बेकार है। उसी तरह पानी यहाँ इस शब्द का अर्थ है प्रतिष्ठा, गौरव। प्रतिष्ठा के बिना मानव का जीवन भी शून्य है। रहीम ई दोहानंदु पानी अने पदमुनु अनेक अर्थाल्लो उपयोगिंचारु। सूक्ष्म दृष्टितो ई पदानिकि अर्थं चेसुकोवाली। ఈ దోహానందు పానే అనే పదానికి నీరు, మెరుపు, ప్రతిష్ట మొదలగు అర్థములలో చెప్పడం జరిగింది. అదేవిధంగా మోతి మరియు చూన్ అనే పదాలను కూడా వేరు అర్థాలలో ఉపయోగించారు. కవి రహీం ఈ విధంగా చెప్తున్నారు, మానవ జీవితంలో నీటికి గొప్ప స్థానం ఉంది. నీరు లేకపోతే అంతా శూన్యమే. ముత్యములు, మానవులు, భూమి అన్నీ వ్యర్థమే. ఇంకొక విధంగా చెప్పాలంటే పాని ఇక్కడ ఈ పదానికి అర్థం మెరుపు. మెరుపు లేకుండా ముత్యములు, మరియు పాని ఇక్కడ ఈ పదానికి అర్థం నీరు. నీరు లేకుండా భూమి మరియు సున్నము వ్యర్థం. అదేవిధంగా పాని అనే పదానికి ఇక్కడ అర్థం ప్రతిష్ట. ప్రతిష్ట లేకుండా మానవ జీవితం కూడా వ్యర్థమే. అబ్ కుచ్ ప్రశ్న పూచుంగి, ఉత్తర దో. రహీమ్ కా పూరా నామ్ క్యా హై?
1: రహీమ్ కా పూరా నామ్ ఖాన్ ఖానా అబ్దుల్ రహీమ్ హై.
0: రహీమ్ కా జన్మ కహా హువా?
1: రహీమ్ కా జన్మ లాహోర్ మే హువా.
0: అచ్చా, रहीम किस दरबार में रहते थे?
1: रहीम अकबर के दरबार में रहते थे.
0: मीत शब्द का अर्थ बताओ.
1: मीत शब्द का अर्थ है

0: अब तुम पढ़ो।
1: जी हाँ अध्यापिका जी। नर की अरु नल नीर की, गति एकई करजोई। जेतौ नीचौ हवई चलई, तेतौ ऊंचौ होई।
0: फिर से बोलो।
1: नर की अरु नल नीर की, गति एकई करजोई। जेतौ नीचौ हवई चलई, तेतौ ऊंचौ होई।
0: अच्छा, इसका भाव सुनो। आदमी और नल के पानी की गति एक ही होती है। जितना नीचे होकर चलता है उतना ही ऊपर उठता है। इसका अर्थ यह है कि जो आदमी विनम्रता से अपना जीवन बिताता है उतना उन्नति पा सकता है। हम ये विषय पेड़ के झुकी डालियों से भी सीख लेते हैं, अर्थात विनम्र व्यक्ति उन्नत शिखरों पर खड़े रहता है। अब इसका भाव सुनो। మనిషి మరియు కుళాయి ధారల నడక చలనము ఒకే విధంగా ఉంటాయి. కుళాయి నీరు కిందకు ఎంత వేగముగా ప్రవహిస్తుందో అంతే వేగముతో పైకి ఎగిసిపడుతుంది. దీని అర్థము ఏంటంటే, ఏ మనిషి అయితే వినమ్రతతో తన జీవితాన్ని గడుపుతాడో అంత అభివృద్ధిని సాధిస్తాడు. మనం ఈ విషయాన్ని వంగిన చెట్ల కొమ్మల నుంచి కూడా నేర్చుకోవచ్చు. వినమ్రత కలిగిన వ్యక్తి ఉన్నత శిఖరాలను అందుకుంటాడు. ఠీక్ హే. अच्छा आलिया, अब पाठ समाप्त हो गया।
1: धन्यवाद अध्यापिका जी।
0: शुभाशीष।
2: నీతి దోహే 10వ తరగతికి హిందీ పాఠం మీరింతవరకు విన్నారు. ఉపాధ్యాయుని శ్రీమతి పి కృష్ణ తులసి, విద్యార్థి షేక్ అలియా ఫర్హత్. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం భజనావళి. ఈనాటి ఈ కార్యక్రమంలో శ్రీ జే పాపారావు బృందం వారిచే భజనావళి వింటారు.

0: జై భవానీ. ఓంకార స్వరూపిణి విజయవాడ దుర్గా భవానీ మాతకు
1: జై.

మీరింతవరకు శ్రీ జె పాపారావు బృందం వారి భజనావళి విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు ఫిలిం గీతాలు వింటారు. ముందుగా ఫిదా ఈ చిత్రానికి సింధూరి సినోరాజ్ పాడిన పాట చిత్రం ఫిదా. సాహిత్యం వనమాలి.

0: ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థి, ఇప్పుడు మీ వద్దు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ ఎన్సీఎస్ఈ 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. ఎన్సీఎస్ఈ, మీ ప్రతిభకు జాతీయ వేదిక.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడీ దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecienet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: పెదరాయుడు ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

వినబోతున్న పాట పెళ్లిపీటలు. ఈ చిత్రానికి చిత్ర పాడిన పాట వింటారు, రచన చంద్రబోస్.

ప్రేమ కైథి. ఈ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం, సంగీతం రాజనాగేంద్ర, సాహిత్యం వేటూరి.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: వాణిజ్య ప్రకటన.
1: ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థి, ఇప్పుడు మీ వద్దు. సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ NCSE 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. NCSE, మీ ప్రతిభకు జాతీయ వేదిక.
2: యువ శ్రోతలకు నమస్కారం. అవయవదానం ఒక గొప్ప మానవతా సేవ. ఈరోజు మనం అవయవదానం అనే ముఖ్యమైన అంశం గురించి తెలుసుకుందాం. 13 ఆగస్టున ప్రపంచవ్యాప్తంగా అవయవదాన దినోత్సవాన్ని పాటిస్తారు. అయితే ఈరోజు అవయవదాత ఆవశ్యకత గురించి అవగాహన కల్పించడానికి, ప్రాణదానం చేసేవారికి గౌరవించడానికి ప్రతి సంవత్సరం 13 ఆగస్టున ఈ రోజును జరుపుకుంటారు. అవయవదానం అంటే ఒక వ్యక్తి తన శరీరంలోని ఆరోగ్యకరమైన అవయవాన్ని అవసరమైన మరో వ్యక్తికి దానం చేయడం. ఇలా చేయడం వల్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి ఒక కొత్త జీవితం వస్తుంది. అయితే ఒక వ్యక్తి జీవించి ఉన్నప్పుడే కొన్ని అవయవాలను దానం చేయవచ్చు. అలాగే మరణించిన తరువాత కూడా కుటుంబ సభ్యుల అనుమతితో అవయవాలను దానం చేయవచ్చు. అవయవదానం చేయడం వల్ల ఎంతో మంది ప్రాణాలను, వారి జీవితాలను కాపాడవచ్చు. కిడ్నీలు, కాలేయం, గుండె, ఊపిరితిత్తులు, కళ్ళు వంటి అవయవాలను దానం చేయవచ్చు. అవయవదానం పూర్తిగా చట్టబద్ధమైన ప్రక్రియ. దీని వలన అనేక మంది ప్రాణాలు కాపాడవచ్చు. అందుకే అవయవదానాన్ని మహాదానమని కూడా అంటారు. అయితే మనలో ప్రతి ఒక్కరూ అవయవదానం గురించి అవగాహన పెంచుకోవాలి. అలాగే కుటుంబ సభ్యులతో కూడా ఈ విషయం గురించి మాట్లాడాలి. మన చిన్న నిర్ణయం ప్రతి ఒక్కరికి ఒక కొత్త జీవితాన్ని ఇవ్వగలదు. అవయవదానం చేయండి, ప్రాణాలను కాపాడండి. మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు కార్యక్రమంలో ఒక మంచి పాట విందాం.

పాట విన్నారు కదా. మనలో చాలామంది ఎక్కువ శాతం అన్ని పనులు కుడి చేతితోనే చేస్తాం. రాయటం, బరువైన వస్తువులను పట్టుకోవడం, ఇలా చాలా వరకు కుడి చేతి వాటాన్ని వాడతాము. అయితే మనలో చాలా రేర్గా ఎడమ చేతి వాటాన్ని చూపించేవారు ఉన్నారు. వారి కోసం ఒక ప్రత్యేకమైన రోజు కూడా ఉంది. అదే ఇంటర్నేషనల్ లెఫ్ట్ హ్యాండర్స్ డే, ఎడమ చేతి వాటం వారి దినోత్సవం. ఈ రోజును ఎడమ చేతి వాటం వ్యక్తుల ప్రత్యేకతను జరుపుకోవడానికి ప్రతి సంవత్సరం 13 ఆగస్టున పాటించే ఒక అంతర్జాతీయ దినోత్సవం. అయితే ఈ రోజును మొదటిసారిగా 1976లో లెఫ్ట్ హ్యాండర్ క్లబ్ వ్యవస్థాపకుడైన డీన్ ఆర్ క్యాంప్బెల్ పాటించారు. ప్రధానంగా కుడి చేతి వాటం ఉన్న ప్రపంచంలో ఎడమ చేతి వాటం వ్యక్తులు ఎదుర్కొనే సవాళ్లు

వారి అనుభవాల గురించి అవగాహన పెంచడానికి ఈరోజును ప్రారంభించారు. ఎడమ చేతితో పనులు చేసే వారి ప్రత్యేకతను గుర్తించడం, వారి డైలీ లైఫ్లో ఎదుర్కొనే ఇబ్బందుల గురించి ప్రజలకు అవగాహన కల్పించటం, ఎడమ చేతి వాడటం వల్ల ఉండే మంచి విషయాలు, సవాళ్ల గురించి తెలియజేయడం ఈరోజు ముఖ్య ఉద్దేశం. ఈ సందర్భంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందులో ఎడమ చేతి వాడటం వారి ప్రత్యేక క్రీడలు, ఎడమ చేతితో మాత్రమే ఉపయోగించే వస్తువులతో ఆటలు, ఎడమ చేతి వారి ప్రతిభ, సృజనాత్మకతను ప్రోత్సహించే కార్యక్రమాలు ఉంటాయి. అంతేకాకుండా కుడి చేతి వారు కూడా కొంతసేపు ఎడమ చేతితో పనులు చేసి ఎడమ చేతి వారు ఎదుర్కొనే ఇబ్బందులను అర్థం చేసుకునేలా ప్రోత్సహిస్తారు. అలాగే ఈ కార్యక్రమం వల్ల ఎడమ చేతి వాటం వారి సమస్యలపై ప్రజల్లో అవగాహన పెరిగి వారికి అనుకూలంగా వస్తువులను రూపొందించడంపై కూడా ఎక్కువ శ్రద్ధ పెరుగుతుంది. కార్యక్రమంలో ఇప్పుడు అల్లుడు సీను చిత్రం నుంచి జావిద్ అలీ సుచిత్ర పాడిన పాట వింటారు.

పాట విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు గాడిచెర్ల హరి సర్వోత్తమరావు గురించి తెలుసుకుందాం. హరి సర్వోత్తమరావు వందే మాతరం ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన గొప్ప నాయకుడు. ఆంధ్రులలో మొట్టమొదటి రాజకీయ ఖైదీగా పేరు పొందిన వ్యక్తి. అంతేకాక హరి సర్వోత్తమరావు స్వాతంత్ర సమరయోధుడిగా, పత్రికా రచయితగా, సాహితీకారుడిగా, గ్రంథాలయోద్యమ నాయకుడిగా తెలుగు జాతికి బహుముఖ సేవలు అందించారు. ఆంగ్ల పదం ఎడిటర్కు సంపాదకుడు అనే తెలుగు పదాన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి. 1883 సెప్టెంబర్ 14 భగీరథీబాయి వెంకటరావు దంపతులకు జన్మించాడు. కర్నూలు, గుత్తి, నంద్యాలలో ప్రాథమిక ఉన్నత విద్య చదివారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న ప్రతిభతో 1906 మద్రాసులో ఎంఏ డిగ్రీ పూర్తి చేశారు. తర్వాత రాజమండ్రిలో ఉపాధ్యాయ శిక్షణ పొందారు. 1907 స్వాతంత్ర ఉద్యమంలో చేరారు. విపిన్ చంద్రపాల్ ప్రసంగం ఆయనపై ప్రభావం చూపింది. విద్యార్థులతో కలిసి వందే మాత్రం బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. దీని వలన కళాశాల నుండి బహిష్కరణకు గురయ్యారు. ఆ తర్వాత 1907 స్వరాజ్య అనే తెలుగు పత్రికను ప్రారంభించారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా వ్యాసాలు, సంపాదకీయాలు రాశారు. 1908 బ్రిటిష్ ప్రభుత్వం హరి సర్వోత్తమరావుని అరెస్ట్ చేసింది. 3 జైలు శిక్షని విధించింది. అందువల్ల ఆయనను ఆంధ్రులలో తొలి రాజకీయ ఖైదీగా గుర్తిస్తారు. 1914 బాలగంగాధర తిలక్ హోమ్ రూల్ లీగ్కు ఆంధ్ర రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. ఆ ఉద్యమాన్ని ఆంధ్ర ప్రాంతంలో విస్తృతంగా ప్రచారం చేశారు. ఆ తర్వాత 1924 కాకినాడ కాంగ్రెస్ సభలో హిందుస్థానీ సేవాదల్ ఏర్పాటులో ముఖ్య పాత్ర పోషించారు. 1927 నంద్యాల నియోజకవర్గం నుంచి మద్రాసు కౌన్సిల్కు ఎన్నికయ్యారు. 1930 తర్వాత రాజకీయ కార్యక్రమాలను తగ్గించి గ్రంథాలయోద్యమానికి ఎక్కువ సమయం కేటాయించారు. 1934 ఆంధ్ర గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడిగా ఉన్నారు. గ్రంథాలయ కార్యకర్తలకు, వయోజన విద్యా ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. తర్వాత 1957 అఖిలపక్ష సదస్సుకు అధ్యక్షత వహించారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ఆంధ్ర రాష్ట్ర ఉద్యమాన్ని బలపరిచారు. 1960 ఫిబ్రవరి 29 మరణించారు. విజయవాడలో ఆయన జ్ఞాపకార్థంగా సర్వోత్తమ భవనం కూడా నిర్మించబడింది. హ్యాపీ చిత్రం నుంచి ఎస్పి చరణ్ పాడిన కులశేఖర్ సాహిత్యం వింటారు.

విజయం సాధించిన ప్రతి వ్యక్తి జీవితంలో సెల్ఫ్ డిసిప్లైన్కి చాలా ముఖ్యమైన స్థానం ఉంటుంది. ప్రతిరోజు వారి పనులు, బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడం, సమయాన్ని వృధా చేయకుండా ఉపయోగించుకోవడం వంటి మంచి అలవాట్లు సెల్ఫ్ డిసిప్లైన్ వల్లే ఏర్పడతాయి. అయితే నేటి యువతకు సెల్ఫ్ డిసిప్లైన్ అనేది చాలా అవసరం. ఈ కాలంలో మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా వంటి వాటి వల్ల సమయం వృధా చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మన లక్ష్యాన్ని గుర్తు చేసుకొని సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం చాలా ముఖ్యం. సెల్ఫ్ డిసిప్లైన్ వల్ల మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది, కష్టపడి పని చేసే అలవాటును నేర్పుతుంది, సరైన నిర్ణయాలు తీసుకునే శక్తిని ఇస్తుంది, చదువులో, ఉద్యోగంలో, జీవితంలో మంచి విజయాలు సాధించడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. టాలెంట్ మనకి అవకాశాన్ని ఇస్తే సెల్ఫ్ డిసిప్లైన్ ఆ అవకాశాన్ని విజయంగా మార్చుతుంది.

మీరు ఇంతవరకు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమైన విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలను విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 6 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు. అనంతరం 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తా ప్రసారం. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: గతంలో హుకుమ్ సింగ్ ని ఇంటి వాళ్ళు కుడుకుడు దాస్ అని పిలిచేవారు. ఎందుకంటే లైట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే చూసి అందరిపై అరిచేవారు.
1: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఏంటి, కరెంట్ బిల్ ని బాబు కడతాడా?
0: కానీ ఇప్పుడు అందరూ ప్యారెలాల్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. వార్తల్లోని ముఖ్యాంశాలు. రాజధాని అమరావతి నిర్మాణంలో కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించారు. ఏనుగుల వల్ల కలుగుతున్న పంట ఆస్తి నష్టాన్ని 70% వరకు నివారించగలిగామని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తిరంగా యాత్రను ప్రారంభించారు. వాయువ్య బంగాళాఖాతంపై ఏర్పడిన నిన్నటి అల్పపీడనం ఈరోజు వాయుగుండంగా కేంద్రీకృతమై ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాజధాని అమరావతి నిర్మాణంలో కీలకమైన E3 సీడ్ యాక్సెస్ రోడ్డు 2వ దశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించారు. అమరావతి రవాణా వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే ఈ కారిడార్ను 60 మీటర్ల వెడల్పుతో 9 వరుసలతో 3 దశల్లో నిర్మిస్తున్నారు. సుమారు 21 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారి నిర్మాణానికి 1,519 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఇందులో భాగంగానే విజయవాడ మంగళగిరి హైవేను అనుసంధానిస్తూ బకింగ్హామ్ కెనాల్పై 82 కోట్ల రూపాయలతో నిర్మించిన 4 వరుసల స్టీల్ బ్రిడ్జ్ను కూడా ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, సీడ్ యాక్సెస్ రహదారి ప్రారంభంతో రాజధాని అమరావతికి రాజమార్గం ఏర్పాటైందని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్య సాధనకు అమరావతి నగర నిర్మాణం మొట్టమొదటి విజయమన్నారు.
1: రోడ్డు వచ్చింది, ఇంకా ప్రతి ఒక్క రోడ్డు పూర్తి కావాలి, ప్రతి బిల్డింగ్ పూర్తి కావాలి, ఇది ఒక ఎకనామిక్ క్యాపిటల్ కావాలి, ఇది 5 కోట్ల తెలుగు ప్రజలకు రాజధాని కావాలి, ప్రతి ఒక్కరి కోరికలు నెరవేర్చే సంకల్ప సిద్ధికి ఇది కేంద్రం కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. మీ సంకల్పాన్ని జయప్రదం చేసే సహకారం NDA ప్రభుత్వం ఇస్తుంది.
0: పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలో ఈరోజు తిరంగా యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను చేతబూని రాజీవ్ గాంధీ భవన్ నుంచి ర్యాలీని ప్రారంభించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే వికసిత్ భారత నిర్మాణంలోనూ భాగస్వాములు కావాలని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఏనుగుల ఆవాసాల రక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. పార్వతీపురం మన్యం, పలమనేరు వంటి ప్రాంతాల్లో ఏనుగుల వల్ల జనావాసాలకు ఎదురవుతున్న ఇబ్బందులపై దృష్టి సారించామని పేర్కొన్నారు. విశాఖపట్నంలోని స్థానిక హోటల్లో ఈరోజు నిర్వహించిన ప్రపంచ ఏనుగుల దినోత్సవ జాతీయ వేడుకల్లో ఆయన కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఏనుగుల వల్ల కలుగుతున్న పంట ఆస్తి నష్టాలను తగ్గించేందుకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుని 4 కుంకీ ఏనుగులను తీసుకువచ్చామని చెప్పారు. అవి ఇప్పటి వరకు 15 ఆపరేషన్లలో పాల్గొని 70% మేర నష్టాన్ని నివారించగలిగాయని ఉప ముఖ్యమంత్రి వెల్లడిస్తూ,
2: Our state is home to around 132 to 142 wild elephants. This is not only our pride but also our responsibility to protect them and their habitats. Andhra Pradesh received 4 kumki elephants and we established a dedicated kumki training center at Tillamadugu. Our kumkis have already contributing to a 70% reduction in human deaths caused by elephants. We have also started training our own kumkis. One of them has already been deployed in a place called Parvatipuru.
0: ఎస్సీ కార్పొరేషన్ అధికారిక వెబ్సైట్ను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి అమరావతిలోని సచివాలయంలో ఈరోజు ప్రారంభించారు. ఈ వెబ్సైట్లో పలు కేంద్ర రాష్ట్ర సంక్షేమ పథకాలకు సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉందని, ఆయా పథకాలకు సులభతరంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వీలుగా వెబ్సైట్ను రూపకల్పన చేశామని తెలిపారు. నర్సింగ్ విద్యార్థులకు జర్మన్, ఇజ్రాయెల్ లాంగ్వేజ్లో ఉచిత శిక్షణకు వెబ్సైట్లో దరఖాస్తుకు అవకాశం కల్పించామని, అలాగే నిరుద్యోగ ఎస్సీ యువత నైపుణ్య శిక్షణకు కూడా వెబ్సైట్లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించామని చెప్పారు. వెబ్సైట్ను ఔత్సాహికులు ఉపయోగించుకుని ఆయా పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని మంత్రి వీరాంజనేయ స్వామి కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గుంటూరు నగరంలో విద్య, వైద్య, మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక ముందడుగు పడిందని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖల సహాయ మంత్రి, స్థానిక ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. తాడికొండలోని గురుకులం హాస్టల్ భవన నిర్మాణానికి 5 కోట్ల రూపాయలు, గుంటూరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి GGH పాత భవనం పునరుద్ధరణ పనులకు 5 కోట్ల 20 లక్షల రూపాయల నిధులు మంజూరైనట్లు ఆయన వెల్లడించారు. విద్యార్థులకు మెరుగైన వసతి సదుపాయాలు కల్పించడంతో పాటు గుంటూరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పాత భవనాన్ని ఆధునీకరించడం ద్వారా ప్రజలకు మరింత మెరుగైన వైద్య

0: సేవలు అందించేందుకు ఈ నిధులు ఉపయోగపడతాయన్నారు. విశాఖ జిల్లాలో యూత్ క్లబ్స్ను వేగంగా ఏర్పాటు చేసి వాలంటీర్లను కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో భాగస్వాములను చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి డిఆర్ఓ విశ్వేశ్వరరావు తెలిపారు. నగరంలోని డిఆర్ఓ ఛాంబర్లో మై భారత్ కార్యక్రమాల అమలుకు సంబంధించి జిల్లా సలహా కమిటీ సమావేశం ఈరోజు ఆయన అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా మై భారత్ పోర్టల్ రిజిస్ట్రేషన్లు, యూత్ క్లబ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం, నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్, వందేమాతరం క్యాంప్స్, జాతీయ అంతర్జాతీయ దినోత్సవాల నిర్వహణ, క్రీడలు, ఫిట్నెస్ కార్యక్రమాలు, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి, కెరీర్ గైడెన్స్ కార్యక్రమాలు, ఆరోగ్య అవగాహన, రక్తదాన శిబిరాలు, పర్యావరణ పరిరక్షణ, జాతీయ సమైక్యత కార్యక్రమాలు తదితర అంశాలపై వాలంటీర్లు చురుగ్గా పాల్గొనేలా చూడాలని తెలిపారు. జాతీయ యువ వాలంటీర్లను ఏర్పాటు చేయడం, ప్రతి బ్లాక్కు ఇద్దరు వాలంటీర్లను కేటాయించడం ద్వారా యువతను కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయడం, అందుకుగాను ప్రతీ నెల జాతీయ యువ వాలంటీర్లకు 5,000 రూపాయల గౌరవ వేతనం చెల్లించడం జరుగుతుందని డిఆర్ఓ విశ్వేశ్వరరావు ఈ సందర్భంగా తెలియజేశారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతంపై ఏర్పడిన నిన్నటి అల్పపీడనం ఈరోజు వాయువ్య దిశగా కదిలి వాయుగుండంగా కేంద్రీకృతమై ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది రాబోయే 24 గంటల్లో గంగా పరివాహక పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ల మీదుగా దాదాపు వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని పేర్కొంది. దీని ఫలితంగా రేపటి వర్ష సమాచారాన్ని వాతావరణ కేంద్ర అధికారిని లక్ష్మి వెల్లడిస్తూ,
1: ఈరోజు మరియు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈరోజు మరియు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: స్వయం సహాయక సంఘాల మహిళలు ఎదుర్కొంటున్న సాంకేతిక సమస్యలను పరిష్కరిస్తూ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాన్ని రాష్ట్ర గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈరోజు ఒక ప్రకటనలో ప్రశంసించారు. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో సభ్యుల మరణం లేదా వలసల వల్ల ఒక సంఘంలో సభ్యుల సంఖ్య 10 కంటే తగ్గితే ఆ సంఘాలు ఎంత బాగా పనిచేసినా తదుపరి రుణ సదుపాయం పొందేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చేదని, ఈ క్రమంలోనే రాష్ట్ర గ్రామీణ బ్యాంక్ తమ అంతర్గత ఉత్తర్వుల నెంబర్ 152 ద్వారా ప్రత్యేక సడలింపులు ప్రకటించడం అభినందనీయమని మంత్రి కొనియాడారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. రాజధాని అమరావతి నిర్మాణంలో కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించారు. ఏనుగుల వల్ల కలుగుతున్న పంట ఆస్తి నష్టాన్ని 70% వరకు నివారించగలిగామని ఉప ముఖ్యమంత్రి కే పవన్ కళ్యాణ్ తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తిరంగా యాత్రను ప్రారంభించారు. వాయువ్య బంగాళాఖాతంపై ఏర్పడిన నిన్నటి అల్పపీడనం ఈరోజు వాయుగుండంగా కేంద్రీకృతమై ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఎగుమతి ఆధారిత ఉద్యాన పంటల సాగు ప్రాముఖ్యత. ఈ అంశం గురించి ప్రకాశం జిల్లా కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ చిన్నల తరపి వ్యవసాయ ఆర్థిక శాస్త్రం ప్రొఫెసర్ డాక్టర్ ఆర్వి సుజాత గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ప్రజలకు చేరువలో భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ అధునాతన సేవలు. ఆంధ్రప్రదేశ్ సర్కిల్ చీఫ్ జనరల్ ఎం శేషాచలం గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎం వెంకటరమణ. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారం, అనంతరం తెలుసుకుందాం రండి శీర్షికన ప్రముఖులు అవార్డులు. ఈ అంశం గురించి తెలుసుకుంటారు. 8:15 పార్లమెంట్ సమావేశాల సమీక్ష ప్రసారమవుతుంది. ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:40 సినిమా పాట ప్రసారమవుతుంది. 8:45 న్యాయ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 రాత్రి 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:15 స్పాట్ లైట్ వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 మళ్ళీ విందాం ఆకాశవాణి శబ్దభాండాగారం నుండి ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా ప్రముఖ కవి కాళోజీ గారితో ఇష్టాగోష్ఠి ప్రసారమవుతుంది. 10:00 మధుర గీతాలు ప్రసారమవుతాయి. 11:00 హిందీలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రభాత ప్రసారంలో ఉదయం 6:05, అనంతరం 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో అష్టలక్ష్మి భక్తి గీతాలు వింటారు. అనంతరం నాతియా కలాం ప్రసారమవుతుంది. 6:30 సూక్తి ముక్తావళి కార్యక్రమంలో శుక్రవారం విశిష్టత ఈ అంశం గురించి పి మహమ్మద్ గౌస్ ఖాన్ గారి వ్యాఖ్యానం వింటారు. 6:35 చేను ముచ్చట్లు రైతుల కార్యక్రమంలో మినుము సాగు వివరాలు తెలుసుకుంటారు. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 6:55 ప్రసార విశేషాలు. 7:00 దేశభక్తి గీతం. 7:05 మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 ఉదయకిరణాలు కార్యక్రమంలో మహాత్ముని మార్గం మహాత్మాగాంధీ జీవితకథ ధారావాహిక ప్రసారమవుతుంది. పఠనం శ్రీమతి కె శైలజ గారు. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:30 వార్తా వ్యాఖ్య వింటారు విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:35 హలో ఎఫ్ఎం శ్రోతల ఫోన్ ద్వారా పాటలను కోరు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో భారత స్వాతంత్ర సంగ్రామంలో మహిళా మణులు. ఈ అంశం గురించి కొన్ని వివరాలు వింటారు. అనంతరం ఔషధ మొక్కలు వాటి ఉపయోగాలు. ఈ అంశం గురించి మరికొన్ని వివరాలు ప్రసారమవుతాయి. రేపు ఉదయం 10:00 మధ్యాహ్నం 12:40 విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు వింటారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే. మీరింతవరకు ఈ పూట రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు ప్రసార విశేషాలు విన్నారు.

0: ஜாபபலா
1: சைபால்
0: நடுவுல தாமரா
1: சைபால்
0: புரத புள்ளா
1: சைபால்
2: 80 சம்வத்சராலுகா மீ ஆரோக்யானிக்கு ஸ்ரீ அபிலாஷி சைபால்.
3: ஹே நேஹா, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
4: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి

0: ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాత్.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం రంగస్థలి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో కళారంగంలో నా అనుభవాలు. ఈ అంశం గురించి ప్రముఖ కళాకారులు ఎం సుబ్బయ్య గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి.
4: ప్రముఖ రంగస్థల కళాకారుడు, రంగస్థలమే వృత్తి కాకపోయినా ప్రవృత్తిగా రంగస్థలంలో అనేక నాటకాలు నేర్చుకుని ఆ నాటక రంగంలో అనుభవం సాధించినటువంటి ప్రముఖ కళాకారులు మిరియాల సుబ్బయ్య గారు మన స్టూడియోలో ఉన్నారు. వారి కళానుభవాన్ని సాటి కళాకారులకు, శ్రోతలకు తెలియజేద్దాం. నమస్కారం అండి సుబ్బయ్య గారు.
5: నమస్కారం సార్.
4: సుబ్బయ్య గారు, మీరు కళామాతల్లి బిడ్డలు, కళారంగంలో మీకు విశేష అనుభవం ఉంది. వయసు చిన్నదైనా నాటకాలు చాలా ప్రదర్శించారని తెలిసింది. మరి మీరు ఏ నాటకాలు ప్రదర్శించారు?
5: నమస్కారం సార్. ముందుగా కళాకారులందరికీ, శ్రోతలకు నా నమస్కారములు. సత్యహరిశ్చంద్రలో వేటసీను, అడబిసీను, వారణాసి ఈ 3 పాత్రలు ఆడుతాను.
4: అంటే సత్యహరిశ్చంద్ర అంటే ఏంటి? అసలు ఆ నాటకంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? సత్యం కోసం హరిశ్చంద్రుడు అడవులోకి పోయాడు అని చెప్పేసి అంటుంటారు. అసలు ఆ నాటక నేపథ్యం ఏంటి?
5: సత్యం కోసము హరిశ్చంద్రుడు అడవులకు పోవటం అనేది అందులో ఉండే సారాంశము. అయితే అక్కడ అది ఒక పరీక్ష. అంటే విశ్వామిత్రుడు ఇంద్రమహాసభలో వశిష్ఠుడికి, విశ్వామిత్రుడికి, వారిద్దరికి, ఇరువురికి
4: సంభాషణ
5: జరిగినప్పుడు హరిశ్చంద్రుని విశ్వామిత్రుడు ఒక అబద్ధమైన ఆడించాలని చెప్పి ఆయన మీద ప్రయోగిస్తాడు. ఆయన రాజ్య సర్వస్వమైనను వీడుదును గాని అక్కడ వాళ్ళ కూతుర్లు ఆ పంచమకన్యలను పెళ్లి ఆడమని విశ్వామిత్రుడు చెప్పడం జరిగింది. అందుకు హరిశ్చంద్రుడు ఆ పంచమకన్యలను మాత్రం పెళ్లి ఆడను, నా రాజ్య సర్వస్వమైనను వీడుదును గాని అని చెప్పినాడు. అందువల్ల ఆ విశ్వామిత్ర మహర్షి కూతుర్లను పెళ్లి ఆడనందున ఆ మాట ఎందు కట్టుబడి ఉండవలేనని చెప్పేసి హరిశ్చంద్రుని అడగగా ఈయన హరిశ్చంద్ర చక్రవర్తి ఆడిన మాట బొంకను అని చెప్పేసి ఆ మాట కోసము ఆయన అడవుల పాలు కావడం, లాస్ట్కు కాట్సీన్ అంటే శ్మశానంలో కాపలాదారుడిగా ఉండటము,
4: ధర్మం కోసము
5: సత్యము కోసము జరిగిన వృత్తాంతం ఇది.
4: అయితే ఈ హరిశ్చంద్రలో వేటసీన్ అని మరి కాడుసీన్ అని అంటున్నారు కదా, ఏ విభాగాలు ఉంటాయి?
5: వేటసీను, అడవిసీను, వారణాసి, కాడుసీను. వేటసీన్ అంటే రాజు చక్రవర్తి అప్పుడు చక్రవర్తి స్థానంలో ఉండి విహారయాత్రకు బయలుదేరినప్పుడు వేటకు బయలుదేరుతాడు
4: భార్యతో సహా
5: కుమారునితో సహా. అక్కడ మంత్రివర్యులు వారందరూ కలిసి వేటకు బయలుదేరుతారు. ఈ వేటకు బయలుదేరిన అప్పుడు ఏమవుతుందంటే విశ్వామిత్ర మహర్షి ఒక పన్నాగము పన్ని అతని కూతుళ్లను అక్కడికి పంపించటము, వాళ్ళు అక్కడ నాట్యం చేయడము, ఆ నాట్యంలో ఈయన తిరస్కరించడము, వాళ్ళు వచ్చి మమ్మల్ని వివాహం చేసుకోమనడము, ఆయన తిరస్కరించడము, వాళ్ళు పోయి మళ్ళీ విశ్వామిత్రి మహర్షికి చెప్పడము, ఏడవటం జరగడం జరుగుతుంది. అందువలన విశ్వామిత్ర మహర్షి వచ్చి ఆయన మీద కోపపడి ఆయన్ను ఎట్లనైనా రాజ్య భ్రష్టుణ్ణి చేయాలా, ఈయన సత్యం కొరకు ఎంతవరకు నిలబడతాడని ఒక పరీక్ష కోసము ఇదంతా జరగడం జరిగింది. అక్కడ రాజ్యం వీడిన తర్వాత అడవికి ప్రయాణమైనాడు.
4: ఇప్పుడు మరి సత్యం కోసం, ధర్మం కోసం రాజ్యాన్ని, భార్యను, పిల్లలను కూడా వదిలివేస్తాను అనేటువంటి హరిశ్చంద్రుడు ధర్మం కోసం కట్టుబడి ఆ సత్యాన్ని నమ్ముకొని బ్రతికినాడు అని చెప్పేసి అంటున్నారు కదా, అందులో ఈ వేట సీన్లో ఆ సన్నివేశానికి సంబంధించినటువంటి ఏదేని ఒక డైలాగు పద్యం మన శ్రోతల కోసం.
5: మరి విశ్వామిత్ర మహర్షి గారు

0: సత్యకీర్తిని శపింపబోయినప్పుడు మరి హరిశ్చంద్ర చక్రవర్తి సకల ధర్మస్వరూపులకు మీరు మాకిట్టి ధ్రోపదేశమనొచ్చట పాడియా అయ్యా అని అడగటం జరుగుతుంది
1: విశ్వామిత్రుడితోటి.
0: విశ్వామిత్రునితోటి నా రాజ్య సర్వస్వమైనను వీడుదును కానీ ఆ పంచమ కన్యలను మాత్రం పెళ్ళియాడనని చెప్పడం జరిగింది. ఆ సందర్భముగా ఈ పద్యము పాడటం జరిగింది. వంశం

0: చాలా చక్కగా పాడారు. ఇది ఏ రాగము?
1: బలిజేపల్లి లక్ష్మీకాంత కవి గారు ఇది రాసిన పద్యము. కన్నడ రాగములో పాడిన పద్యం ఇది. చాలా చక్కటి పద్యం సార్.
0: వేట సీనులో హరిచంద్ర మహా చక్రవర్తి, మరి ఆయన సార్వభౌముడిగా చక్రవర్తిగా ఉన్న నేపథ్యంలో ఏ రాజు కూడా వేటకు పోవడం అనేది సహజంగా జరుగుతూ ఉంది. ఈ వేటకు వచ్చినప్పుడు ఆ వేటలో విశ్వామిత్రుడితో వాగ్వివాదం జరగడము, ఆయన కోపించడము, శపించడం జరుగుతూ ఉంది కదా. మరి హరిశ్చంద్రలో రెండవ సీను ఏ సీనుగా చెప్తున్నారు?
1: సత్యహరిశ్చంద్రలో రెండవ భాగం అడవి సీను. ఈయన రాజ్య సర్వస్వం మొత్తం కోల్పోయి అడవులకు వెళ్తాడు. అందులో రాజ్యము వదిలిపోమ్మని విశ్వామిత్రుడు చెప్పగా హరిశ్చంద్ర చక్రవర్తి గారు రాజ్యం వదిలి తన భార్య కుమారుడిని తీసుకొని అడవికి వెళుతాడు.
0: మరి అక్కడ పడేటువంటి అగసట్ల గురించి అందులో ఒక మంచి డైలాగు తోటి చక్కటి పద్యం శ్రోతల కోసం.
1: మరి హరిశ్చంద్ర చక్రవర్తి భార్య అయినటువంటి చంద్రమతి దేవి గారు ఆమె నడవలేని పరిస్థితిలో ఈ పద్యాన్ని వర్ణించడం జరిగింది. ఎందుకంటే ఆమె మహారాణి, మరి రాజ లాంఛనాలతో రాజ వైభవాలతో వర్ధిల్లాల్సిన ఆమె ఒక్కసారిగా అడవిలో రావడం జరిగింది. అడవిలో రావడం వలన ఆమె పడరాని పాటలు పడటంలో ఈ చక్రవర్తి గారు, హరిశ్చంద్ర చక్రవర్తి గారు, అవును దేవి అవును, రాణివాసంపు భోగ భాగ్యంబులు అనుభవింపవలసిన నిన్ను ఈ ఘోరారణ్యములకు ఈడ్చి తెచ్చి కుసుమ సుకుమారమైన నీ శరీరమును ఇలాంటి దీర్ఘయాత్రల చే నలుంగజేసిన నన్ను నేను ఏమని నిందించుకుందును.

0: చాలా చక్కగా పాడారండి. అసలు ఈ కళారంగంలోకి రావడానికి ఎందుకు కళల పట్ల మీరు ఆకర్షితులైనారు?
1: చిన్నతనం నుండి నాకు మా ఇంట్లో మా అన్న వాళ్ళు ఇద్దరు కొంచెం బాగా సాంగ్స్ పాడుతుండేవాళ్ళు సార్, సినిమా పాటలు పాడుతుండేవాళ్ళు. అంటే బుక్స్ తెచ్చుకొని నేను ఫస్ట్లో కొంత వినేవా వింటుండేవాడిని. నేను కూడా ట్రై చేశాను సార్. తర్వాత నేను 7th క్లాస్ అయిపోయిన తర్వాత నేను ఒక సినిమా పాటల పుస్తకం కొనుక్కొని టేప్ రికార్డు పక్కన పెట్టుకొని దాన్ని వినుకుంటూ అట్లా ప్రాక్టీస్ చేసేవాడిని, పాడేవాడిని. అట్లా పాడుతూ పాడుతూ నేను ఎక్కడ ఊర్లలో పల్లెలలో మ్యారేజ్ అట్లా జరుగుతుంటుంది కదా, అక్కడ పెండ్లింటి దగ్గర రేడియోలు పెట్టడం అటు జరుగుతుంటాయి. అందువల్ల అక్కడ డివి సుబ్బారావు గారి కాట్సీను వారణాసి పద్యాలు అక్కడ ప్లే చేయటం జరుగుతుంది. అందువలన నేను అవి వినుకుంటా కొంతవరకు వాటిని అవగాహన చేసుకోవడం అట్లా జరిగింది సార్. తర్వాత మా ఊర్లో నాటకాలలో చూడటానికి పోయేవాడిని. ఆ నాటకాలలో కొంతవరకు నేను కూడా నేర్చుకుంటే బాగుండు, నేను కూడా ఒక కళాకారుడిగా స్టేజ్ మీద రాణిస్తే బాగుండనేది ఒక పట్టుదల వచ్చింది సార్. అదే ప్రమేయంగా నేను నేర్చుకోవడం జరిగింది.
0: మొట్టమొదటిగా ఏ నాటకంలో మీరు నేర్చుకున్నారు?
1: నేను ఫస్ట్లో సార్ మరి బ్రహ్మంగారి నాటకంలో బ్రహ్మంగారి మనమరాలు ఈశ్వరమ్మ పాత్ర నేర్చుకోవడం జరిగింది.
0: చాలా సందర్భాల్లో మరి గ్రామీణ ప్రాంతాల్లో లేడీ క్యారెక్టర్ వేస్తే కొంత ఎగతాళి చేసేవాళ్ళు కదా, మరి ఈశ్వరమ్మ పాత్ర చేసినప్పుడు మిమ్మల్ని ఏ విధంగా ప్రోత్సహించారు జనాలు?
1: ఈశ్వరమ్మ పాత్ర అనేది అమ్మవారి పాత్ర కాబట్టి ఎవరు ఎగతాళి అనేది చెయ్యరు. ఎందుకంటే వేషం కూడా బాగా సెట్ అవుతుంది నాకు, ఎందుకంటే లేడీ పాత్రకు. అందువలన వాళ్ళే వచ్చి కొంతమంది ఆ నిమ్మకాయలు కుచ్చటం, హారతలు ఇవ్వటం ఇట్లాంటివి అనేది జరుగుతుంది, డబ్బులు కుచ్చటం అనేది జరుగుతుంది. అమ్మవారి పాత్ర కాబట్టి ఎవరు ఎగతాళి చేసేవారు కాదు.
0: మరి ఈ బ్రహ్మంగారి నాటకంలో ఏ పాత్రలు ఉంటాయి? మీరు ఈశ్వరమ్మ పాత్ర వేస్తున్నారు కదా, ఈ ఈశ్వరమ్మ పాత్రలో ఒక మంచి డైలాగుతో ఒక పాట చెప్పండి.
1: ఈ ఈశ్వరమ్మ పాత్ర అనేది బ్రహ్మంగారి మనమరాలు. అక్కడికి సిద్ధయ్య గారు మరి పరశివాయోగం కోసము బ్రహ్మంగారి దగ్గరికి వచ్చినాడు. వచ్చినప్పుడు ఆయన ఎంత చెప్పినా కూడా ఇది నీకు అలవిగానిది, పూరా సిద్ధ అన్నప్పుడు కూడా ఆయన వదిలిపెట్టాడు బ్రహ్మంగారి పాదములు. అట్లాగని అలాగే అలాంటివంటి క్రమంలో మా మనుమరాలైనటువంటి జగదీశ్వరి మాత వస్తున్నది. ఆమె నిన్ను పరీక్ష చేసి నాకు చెప్తుంది అని చెప్పేసి ఆ సిద్ధయ్య గురించి ఈశ్వరమ్మను పరీక్షించమని అడుగగా, అప్పుడు ఈశ్వరమ్మ గారు తాతగారు కుమారుని గుణగణములు తెలియనంత వరకు తల్లిదండ్రులైనను నమ్మి నమ్మి జాలకుందరు, అందువలన ఈ సిద్ధుని పరీక్షించిన తర్వాత ఈయనకి జ్ఞానోపదేశం వసంగుట మంచిదో కాదో అదంత మీ అభిప్రాయం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. దానిలోని భాగంగా ఒక కంధార్థం, వాణి మనసెట్లున్నదో జ్ఞానము కావలైనన్నగాని జనులకు

0: நீச்செல் அகுபாடுதாக்காம்.
1: చాలా చక్కగా పాడారు సుబ్బయ్య గారు. మంచి గాత్రంతో ఈ కళారంగంలో విభిన్న పాత్రలు పోషిస్తూ అన్ని నాటకాల్లో అనుభవం సాధించారు. ఈ మధ్యకాలంలో చింతామణి నాటకాన్ని పేరు మార్చి దేవనర్తకి అనేటువంటి పేరుతోటి మరి ఆడటం జరుగుతుంది. ఈ దేవనర్తకి నాటకంలో మీరు ఏ పాత్ర వేసేవారు? ఒక మంచి డైలాగుతో ఒక పద్యం చెప్పండి.
0: చింతామణి నాటకాన్నే దేవనర్తకి నాటకం అంటారు. ఈ దేవనర్తకి నాటకంలో భవానీ శంకరం పాత్ర ఆడేవాణ్ణి. అయితే ఈ భవానీ శంకరం ఇందులో పాత్రలు వచ్చేసి చింతామణి, శ్రీహరి, దామోదరుడు, తర్వాత బిల్వమంగళుడు, రాధ, భవానీ శంకరం, సుబ్బిశెట్టి మొదలైనటువంటి పాత్రలు ఉండేవి. అందులో ఈ భవానీ శంకరం పాత్ర ఒకటి.
1: ఈ నాటక నేపథ్యం ఏంటంటారు ముఖ్యంగా?
0: ఈ నాటక నేపథ్యము పరస్త్రీ వ్యామోహంలో పడిన వ్యక్తి లాస్ట్కి ఎంతవరకు నశింపు అవుతాడో దాని గురించిన వృత్తాంతం ఇది. అంటే పరస్త్రీ వ్యామోహంలో పడి భార్య, పిల్లలను, ఆస్తులను, అంతస్తులను అన్నీ కోల్పోయి లాస్ట్కు ఏమి లేని పరిస్థితికి రావడం జరుగుతుంది. పరస్త్రీని వ్యామోహించడంలో దెబ్బతిన్న వాళ్ళు రామణ బ్రహ్మ ఒకడు, మాయల పకీరు ఒకడు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అందులోనే భాగంగా ఈ దేవనర్తకి నాటకంలో భవానీ శంకరం పాత్రలో ఒక పద్యము. నేను ఎక్కడికి వెళ్ళినను అక్కడే చుక్క ఎదురుగునప్పుడు నేను మాత్రమేమి చేయగలను చింతామణి? నాకు ఉన్నంతలో నీకు నేనేమైనా ఉపేక్ష చేస్తున్నా చింతామణి? తాతల నాటి క్షేత్రములెల్ల తెగనమ్మి చింతామణి తాతల

0: మరి ఎప్పటికీ ఎవరికి ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి అని భార్యతో ఈ మాటలు అంటాడు. భవితవ్యమును ఎవరెరుగుదురు దేవి అని ఆ డైలాగు ఆ పద్యం ఏదో శ్రోతల కోసం.
1: అవును సార్, హరిశ్చంద్ర చక్రవర్తి చంద్రమతితో చెప్పడం జరిగింది, దేవి భవితవ్యమును ఎవ్వరు ఎరుంగుదురు చూడు,

లేఖ లేక వలల పాలవు చిక్కును పొంగులు ఈ ఇలపై ప్రాణులకు.

0: చాలా చక్కగా మరి మీ కళానుభవాన్ని సాటి కళాకారులకు శ్రోతలకు అనుభవపూర్వకంగా తెలియజేశారు. నమస్కారం అండి సుబ్బయ్య గారు.
1: నమస్కారం సార్.
2: మీరింతవరకు రంగస్థలి కార్యక్రమంలో కళారంగంలో నా అనుభవాలు ఈ అంశం గురించి ప్రముఖ కళాకారులు ఎం సుబ్బయ్య గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ జి ఆదినారాయణ రెడ్డి. ఇప్పుడు ఒక జానపద గీతం విందాం.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 7:05 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. అనంతరం కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ఎగుమతి ఆధారిత ఉద్యాన పంటల సాగు ప్రాముఖ్యత ఈ అంశం గురించి ప్రకాశం జిల్లా కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ ప్రొఫెసర్ డాక్టర్ ఆర్వి సుజాత గారితో పరిచయం ప్రసారమవుతుంది. విజయవాడ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముంజల తిరుపతి. పార్లమెంట్ ఉభయ సభలు ఈరోజు నిరవధికంగా వాయిదా పడ్డాయి. కళాకారులు ఆధునిక భారతదేశ ప్రతిభకు అంకిత భావానికి ప్రతిబింబంగా నిలుస్తున్నారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొనియాడారు. హర్ ఘర్ తిరంగా ప్రచారంలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులు ఈరోజు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి ర్యాలీలో పాల్గొన్నారు. భారతదేశం నాలుగవసారి బ్రిక్స్ కూటమికి అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో చైనా రష్యాలు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించాయి. పార్లమెంటు ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. గత నెల 20న ప్రారంభమైన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు 25 రోజుల వ్యవధిలో 19 సమావేశాలు నిర్వహించిన తర్వాత నేటితో ముగిశాయి. ఈ సమావేశాల సందర్భంగా ఉభయ సభలు జాతీయ అంశాలపై చర్చలతో పాటు పలు ముఖ్యమైన బిల్లులు ఆమోదం పొందాయి. కాగా రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ సభలో తమ ముగింపు ప్రసంగంలో మాట్లాడుతూ సభలో పదే పదే జరుగుతున్న ఆటంకాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల గొంతుకను వినిపించడానికి సభ్యులకు లభించిన అవకాశాలను వారు పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోయారని, అయినా సభావేదిక ఎల్లప్పుడూ అందుబాటులోనే

0: ఉంటుందని ఆయన అన్నారు.
1: The house functioned for only 37 hours and 49 minutes, regarding a productivity of 39.17%. We had the opportunity to raise 285 starred questions, 380 zero-hour submissions, and 380 special mentions. Sadly, only 16 questions, 52 zero-hour submissions, and 93 special mentions could be taken up. The floor was open, but we didn't make the fullest use of the opportunities.
0: అంతకుముందు ఉత్తరాఖండ్లోని హల్ద్వానీ రామ్లీలా మైదానంలో తన బహిరంగ సభ ముగిసిన తర్వాత కొద్దిమంది శుద్దీకరణ హోమం నిర్వహించారని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే లేవనెత్తారు. మైదానంలో జరిగిన సభలో తాను ప్రసంగించానని, తాను ఏ వర్గాన్ని కానీ ఏ మతాన్ని కానీ ఉద్దేశించి మాట్లాడలేదని ఆయన స్పష్టం చేశారు.
2: मैं इसको पॉलिटिकल मुद्दा कभी बनाना नहीं चाहता और मैं कभी इस सदन में सालों से यहाँ हूँ और निचला, लेकिन मैं एक शेड्यूल कास्ट हूँ, मैं एक दलित हूँ, मेरे को मदद करो, मेरी रक्षा करो बोल के कभी किसी के सामने गिड़गिड़ाया नहीं. मैं लड़ने की शक्ति है, मैं लड़ता हूँ.
0: ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ప్రస్తావించిన ఈ ఘటనపై విచారణ జరిపిస్తామని కేంద్ర మంత్రి జేపీ నడ్డా సభకు హామీ ఇచ్చారు. బీజేపీకి ఇలాంటి చర్యలతో ఎలాంటి సంబంధం లేదని, ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని నడ్డా స్పష్టం చేశారు.
3: బీజేపీ డస్ నాట్ సబ్స్క్రైబ్ టు సచ్ యాక్టివిటీస్, నంబర్ వన్. నంబర్ టూ, యే హమ్ సబ్ కే లియే ఖేద్ కా విషయ హై, దేశ్ కే లియే భీ ఖేద్ కా విషయ హై. హమ్ ఇస్కి తహకీకాత్ భీ కరేంగే, లేకిన్ ఉస్కే బాద్ ఖర్గే సాహబ్ కహే కి తుమ్ ఐసా కర్తే హో, యే ఉచిత్ నహీ హై.
0: పార్లమెంటులో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉన్నప్పటికీ ప్రతిపక్షాలు చర్చల్లో పాల్గొనకుండా పరిపోతున్నాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. ప్రతిపక్ష ఎంపీల ప్రవర్తన ప్రజాస్వామ్యానికి, ముఖ్యంగా పార్లమెంటరీ వ్యవస్థకు మంచిది కాదని అన్నారు. న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో రిజిజు మాట్లాడుతూ, పార్లమెంట్ అనేది చర్చలు శాసనసభ వ్యవహారాల కోసమేనని, అయితే నిరంతర నినాదాలు నిరసనలు వర్షాకాల సమావేశాల పనితీరును తీవ్రంగా ప్రభావితం చేశాయని తెలిపారు. ఈ వర్షాకాల సమావేశాల్లో 12 బిల్లులు ఆమోదం పొందినప్పటికీ అందులో ఒక బిల్లుపై మాత్రమే రెండు సభల్లో చర్చ జరిగిందని పేర్కొన్నారు. పదే పదే సభకు ఆటంకాలు కలిగించడం వల్ల కొత్తగా ఎన్నికైన ఎంపీలు పార్లమెంటరీ అనుభవాన్ని పొందలేకపోయారని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.
4: ఒపోజిషన్ డిస్కషన్ సే భాగ్ రహతే పార్లమెంటరీ డెమోక్రసీ మే ఒపోజిషన్ డిస్కషన్ కే లియే డిమాండ్ కర్తే హై ఔర్ సర్కార్ ఉస్కా జవాబ్ దేతే హై. యే తరీకా హోతా హై క్యూంకి లోగో నే హమకో చునా దేశ్ సేవా కే లియే, తో పహలి బార్ యే దృశ్య దేఖనే కో మిలా కి సర్కార్ ఖుద్ కహ రహే కి హమ డిస్కషన్ చాహతే హై ఔర్ ఒపోజిషన్ బహానా బనా కర్ కే డిస్కషన్ సే భాగ్ రహే హై, తో యే లోక్తంత్ర కే లియే విశేష్ కర్ కే సంసదీయ లోక్తంత్ర కే లియే ఠీక్ నహీ హై.
0: రాష్టపతి ద్రౌపది ముర్ము న్యూఢిల్లీలో ఈరోజు 2024-25 సంవత్సరాలకు గాను 100 మందికి పైగా కళాకారులకు సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ పురస్కారాలను అందజేశారు. సంగీతం, నృత్యం, నాటకం, జానపద, గిరిజన కళలు, తోలుబొమ్మలాట, సంప్రదాయ నాటకము, ఇతర అనుబంధ కళారంగాల్లో విశేష సేవలు అందించిన కళాకారులకు ఈ పురస్కారాలు లభించాయి. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ, పురస్కార గ్రహీతలు ఆధునిక భారతదేశ ప్రతిభను, అంకిత భావాన్ని ప్రతిబింబిస్తున్నారని కొనియాడారు. మన దేశ సంగీతంలో ఎన్నో వ్యవస్థలు, నృత్యాలలో అనేక శైలులు, జానపద నాటకాలలో లెక్కలేనన్ని రూపాలు ఉన్నాయని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ సహా పలువురు కేంద్ర మంత్రులు ఈరోజు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి హర్ ఘర్ తిరంగా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యూఢిల్లీలోని తన నివాసంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ, ఈ ప్రచారం ప్రతి భారతీయుడి గుండెల్లో దేశభక్తిని, గర్వాన్ని పెంపొందిస్తోందని పేర్కొన్నారు. కోట్లాది పౌరులు త్రివర్ణ పతాకంతో మమేకమై ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని మరింత బలోపేతం చేస్తున్నారని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశమంతా హర్ ఘర్ తిరంగా ఉత్సవాన్ని జరుపుకుంటుందని మంత్రి జేపీ నడ్డా సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. విదేశాంగ మంత్రి జయశంకర్ త్రివర్ణ పతాకంతో ఉన్న తన చిత్రాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. అలాగే కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, ఇతరులు ఈ సందర్భంగా పిలుపునిస్తూ తమ ఇళ్లపై తిరంగాను ఎగురవేసి జాతీయ గర్వకారణమైన ఈ వేడుకల్లో భాగస్వాములు కావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సన్నాహంలో భాగంగా ఈరోజు న్యూఢిల్లీలోని ఎర్రకోట వద్ద 80వ స్వాతంత్ర్య దినోత్సవ పూర్తిస్థాయి రిహార్సల్ జరిగింది. వందే మాతరం 150 సంవత్సరాల వేడుకలను జరుపుకోవడంతో పాటు వికసిత్ భారత్ ఎట్ 2047 కోసం యువశక్తి అనే ఇతివృత్తాన్ని చాటిచెప్పేలా ఈ రిహార్సల్ సాగిందని, వేడుకల్లోని సంప్రదాయ వైభవం, ఖచ్చితత్వం

దేశభక్తి స్ఫూర్తిని ఇది ప్రతిబింబించిందని రక్షణ మంత్రిత్వ శాఖ ఒక పోస్టులో పేర్కొంది. పార్లమెంటులో ఆమోదం పొందిన గనులు, ఖనిజాల సవరణల బిల్లు వల్ల ఏ రాష్టం హక్కులను లాక్కోవడం జరగదని, వాటి రాబడికి ఎలాంటి భంగం వాటిల్లదని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. ప్రధాన ఖనిజాల ఉత్పత్తిని పెంచడమే ఈ బిల్లు ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. ప్రభుత్వం తెచ్చిన సంస్కరణల వల్ల గనుల రంగం నుంచి రాష్ట్రాల రాబడి వాటా 65% నుంచి 85% మొత్తం ఆదాయం 23% పెరిగిందని చెప్పారు. ఖనిజాల లభ్యత, ఉపాధి పెంపు, రాష్ట్రాల ఆర్థిక బలోపేతం, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించారు అనే 4 అంశాలపై కేంద్రం ప్రధానంగా దృష్టి సారించిందని మంత్రి తెలిపారు. న్యూఢిల్లీలో అనీమియా ముక్త భారత్ అభియాన్పై కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ 2 రోజుల జాతీయ వర్క్షాప్ నిర్వహించింది. ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 160 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు. సవరించిన అనీమియా ముక్త భారత్ వ్యూహాన్ని మరింత బలోపేతం చేయడం, విధానపరమైన నిర్ణయాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడంపై ఈ వర్క్షాప్ దృష్టి సారించింది. ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్య కార్యదర్శి పుణ్య సలీల శ్రీవాస్తవ్ మాట్లాడుతూ అనీమియా నివారణకు వివిధ ఆరోగ్య కార్యక్రమాలు, మంత్రిత్వ శాఖల మధ్య బలమైన సమన్వయం అవసరమని తెలిపారు. భారతదేశం 4వ సారి బ్రిక్స్ కూటమికి అధ్యక్షత వహిస్తున్న సందర్భంగా చైనా, రష్యాలు తమ పూర్తి మద్దతును ప్రకటించాయి. ఈరోజు న్యూఢిల్లీలోని వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నిర్వహించిన బ్రిక్స్ రాయబారుల రౌండ్ టేబుల్ చర్చా కార్యక్రమంలో భారతదేశంలోని చైనా రాయబారి సియూ ఫిహాంగ్, రష్యా ఛార్జ్ డి అఫైర్స్ రోమన్ బాబుష్కిన్ పాల్గొన్నారు. సహకారాన్ని మరింత పటిష్టం చేయడానికి, ప్రపంచ వ్యవహారాల్లో బ్రిక్స్ కూటమి పాత్రను బలోపేతం చేయడానికి, భారత్ ఇతర బ్రిక్స్ సభ్య దేశాలతో కలిసి పనిచేయడానికి చైనా సిద్దంగా ఉందని రాయబారి షూ తెలిపారు. అలాగే రష్యా ప్రతినిధి రోమన్ బాబుష్కిన్ మాట్లాడుతూ బ్రిక్స్ అధ్యక్షతగా భారత ప్రాధాన్యతలకు మాస్కో మద్దతు తెలుపుతుందని చెప్పారు. శిరోమణి అకాలీదళ అధ్యక్షుడు, పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్పై మహారాష్టలోని నాందేడ్లో దాడి జరిగింది. గురుద్వారా మాతా సాహిబ్ దేవాన్జీ ముగట్ మెట్లు దిగుతుండగా ఒక వ్యక్తి బాదల్ను కత్తితో పొడిచేందుకు ప్రయత్నించాడు. ఈ ప్రమాదంలో ఆయన కుడి చేతికి గాయాలు కాగా వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. గురుద్వారలో సేవకుడిగా పనిచేస్తున్న దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు నాందేడ్ ఎస్పీ డాక్టర్ నీలబ్ రోహాన్ వెల్లడించారు. ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలకు ఈరోజు అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ హెచ్చరికలను జారీ చేసింది. అలాగే రేపటి వరకు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, కొంకణ్, గోవా, కేరళ, మాహే, మధ్యప్రదేశ్, ఈశాన్య భారత్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే 2 రోజుల పాటు జమ్మూకాశ్మీర్, రాజస్థాన్, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది. పార్లమెంటు ఉభయ సభలు ఈరోజు నిరవధికంగా వాయిదా పడ్డాయి. కళాకారులు ఆధునిక భారతదేశ ప్రతిభకు, అంకిత భావానికి ప్రతిబింబంగా నిలుస్తున్నారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొనియాడారు. హర్ ఘర్ తిరంగా ప్రచారంలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులు ఈరోజు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి ర్యాలీలో పాల్గొన్నారు. భారతదేశం 4వ సారి బ్రిక్స్ కూటమికి అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో చైనా, రష్యాలు తమ పూర్తి మద్దతును ప్రకటించాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో మళ్లీ కలుద్దాం.

0: పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: పక్షియో సే తో హమ్ ఖేత్ కో బచా లేతే హై, పర్ ఇన్ ఘాతక రసాయనో సే కైసే బచాయే?
2: మత్లబ్?
1: దేఖ్ బేటా, తూ జో యే అంధాధుం రసాయన మిలాతా హై నా, మిట్టీ కీ సెహత్ బిగడనే లగీ హై, ఔర్ జబ్ మాటీ హీ కమజోర్ పడ్ జాయేగీ, తో ఉపజ్ కైసే సెహత్మంద హోగీ? హై? అరే పహలే ఐసా నహీ థా, పూచ్నా అప్నే బడే బుజుర్గో సే, కైసే ఫసల్ లహలహాతీ థీ, శుద్ధతా ఝలక్తీ థీ, హాన్, మాటీ భీ తందురుస్త్ ఔర్

0: लो। पहली वाली बात कहाँ,
1: पर हम तो सभी डाले हैं।
0: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं और चखम और उपज की कीमत भी बेहतर पा रहे हैं।
1: सच है
0: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं।
1: ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूंगा।
2: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती।
3: विनंदी, ఎగుమతి ఆధారిత ఉద్యాన పంటల సాగు ప్రాముఖ్యత ఈ అంశం గురించి ప్రకాశం జిల్లా చిన్నలాటరిపి ఉద్యాన కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఆర్వి సుజాత గారితో పరిచయ కార్యక్రమం.
4: డాక్టర్ ఆర్వి సుజాత గారు నమస్కారం మేడం.
5: నమస్తే సార్.
4: ముందుగా మీకు కిసానవాణి కార్యక్రమానికి స్వాగతం మేడం. మేడం, మీరు చిన్నలాటరిపిలో ఉన్నటువంటి కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ లో ప్రొఫెసర్ గా ఉన్నారు కదా మేడం.
5: అవును సార్.
4: ఈ రోజు మనం ఈ కిసానవాణి కార్యక్రమంలో రైతు సోదరులకి ఎగుమతి ఆధారిత ఉద్యాన పంటల సాగు దాని యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడుకోబోతున్నాం మేడం. ముందుగా చూసుకున్నట్లయితే మన రాష్ట్రంలో ఉద్యాన రంగ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది ఒకసారి చెప్పండి.
5: ఉద్యాన రంగంలో మన దేశంలోనే ఉన్న ప్రముఖ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఒకటి సార్. రాష్ట్రంలో మనకి లక్షలాది హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగు అవుతున్నాయి కదా. పండ్ల ఉత్పత్తిలో మనకి దేశంలోనే అగ్రగామిగా నిలుస్తూ మన రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో ఉద్యాన రంగం గణనీయమైన పాత్ర పోషిస్తుంది. పంటల వైజ్గా చూసుకుంటే మామిడి, అరటి, మిరప, నిమ్మ, టమాటా, కొబ్బరి, ఆయిల్ పామ్, కోకో, జీడి మామిడి ఇలాంటి పంటలన్నీ కూడా రాష్ట్ర ఉద్యాన రంగానికి వెన్నెముకగా నిలుస్తున్నాయి సార్.
4: అయితే మేడం, ప్రత్యేకంగా చూసుకుంటే ఎగుమతికి అవకాశం ఉన్నటువంటి ఉద్యాన పంటలు మన రాష్ట్రంలో
5: అంటే ఎగుమతి ఆధారిత ఉద్యాన పంట అంటే జనరల్గా మనం ఏంటంటే విదేశీ ప్రమాణాలకు అనుగుణంగా మనకి అవసరమైన నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ మనం పండించే ఉద్యాన పంటలు మనం ఎగుమతి ఆధారిత ఉద్యాన పంటలు అంటామండి. అయితే మనకి స్థానిక మార్కెట్లలో అమ్మే పంటలతో పోలిస్తే ఎగుమతులకు పంపే పంటల్లో ఏంటంటే ఒకే రకమైన రంగు, నాణ్యత, పరిమాణం, అలాగే అంతర్జాతీయ అవసరాలకు తగ్గట్టుగా ప్యాకింగ్, అనుమతించబడిన పరిమితుల్లోనే పురుగు మందుల అవశేషాలు ఉండడం అన్నది ఖచ్చితంగా పాటించాలి. మనకి అంతర్జాతీయ మార్కెట్లో మంచి అవకాశాలు ఉన్న పంటలంటే ఇంతకుముందు చెప్పినట్టు మామిడి, అరటి, మిరప, నిమ్మ, బొప్పాయి ఇలాంటి పంటలకు మనకి అంతర్జాతీయంగా మంచి అవకాశాలు అనేవి ఉన్నాయండి.
4: ఉద్యాన పంటల రైతులకి ప్రభుత్వం ఎలాంటి సబ్సిడీలు ప్రోత్సాహకాలు అందిస్తుంది మేడం?
5: కేంద్ర అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు మన ఉద్యాన రైతుల ఆదాయాన్ని పెంచడానికి అనేక పథకాలని అమల్లోకి తీసుకొచ్చాయండి. ప్రధానంగా రైతులకు ఉపయోగపడే కొన్ని పథకాలు తీసుకుంటే డ్రిప్ కానీ, స్ప్రింక్లర్ కానీ ఇలాంటి సూక్ష్మ సేద్య పద్ధతులకు సబ్సిడీలు అందించడము, అలాగే కొత్త పండ్ల తోటలు ఏమైనా స్థాపించాలి అనుకుంటే రైతులు వాళ్ళకి ఆర్థిక సహాయం అందించడము, మరి షేడ్ నెట్, పాలీహౌస్ ఇలాంటి నిర్మాణాలకు ప్రోత్సాహకాలు అందించడము, ప్యాక్ హౌస్లు నిర్మించుకోవడానికి, కోల్డ్ స్టోరేజ్ నిర్మించుకోవడానికి ప్రీ కూలింగ్ యూనిట్ల ఏర్పాటుకి సబ్సిడీలు అందించడము, అలాగే వర్మి కంపోస్ట్ యూనిట్లు, తేనెటీగల పెంపకానికి సహాయం చేయడం, పంటల బీమా పథకాల ద్వారా ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షణ ఇవ్వడం ఇలాంటివన్నీ కూడా మనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న కొన్ని ముఖ్యమైన పథకాలు అండి. ఇవే కాకుండా మనకి అపీడా కానీ, ఎంఐడిహెచ్ కానీ, అలాగే మన ఉద్యాన శాఖ వారు కానీ, నాబార్డ్ వంటి సంస్థలు కానీ రైతులకి శిక్షణ ఇవ్వడము, సాంకేతిక సలహాలు అందించడము, అలాగే ఎగుమతి ప్రోత్సాహ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నాయండి.
4: మేడం, ఇటీవల చూసుకుంటే మన రాష్ట్రాన్ని గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా డెవలప్ చేయాలని గవర్నమెంట్ అనుకుంటోంది కదా, దీని వెనుకున్న ఉద్దేశం ఏంటి మేడం?
5: మన రాష్ట్ర ప్రభుత్వం ఉద్యాన రంగ రైతుల ఆదాయాన్ని పెంచాలి, అలాగే ఉద్యాన రంగాన్ని ప్రధాన రంగంగా అభివృద్ధి చేయాలన్నదే లక్ష్యంగా పెట్టుకుందండి. ప్రత్యేకంగా మనకి రాయలసీమ, ప్రకాశం ప్రాంతాల్లో ఎక్కువ విలువ కలిగిన ఉద్యాన పంటల సాగుని విస్తరించడము, అంటే ఏరియాను విస్తరించడము, తర్వాత నీటిపారుదల సదుపాయాలను మెరుగుపరచడము, కోల్డ్ చైన్లు ఏర్పాటు చేయడము, అలాగే ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమలను అభివృద్ధి పరచడము, దానికి కావలసిన సపోర్ట్ ఇవ్వడము, అలాగే ఎగుమతి ప్రమాణాల ప్రకారం ప్యాక్ హౌస్ నిర్మించడము, అంతర్జాతీయ మార్కెట్కు అనుసంధానం చేయడం, ప్రైవేట్ పెట్టుబడుల ప్రోత్సాహం వంటి కార్యక్రమాలు చేపట్టే దిశగా మన ప్రభుత్వం కృషి చేస్తుంది. ఎందుకంటే ఈ విజన్ ద్వారా రైతుల్ని కేవలం పంటలు పండించే ఉత్పత్తిదారుడిగా మాత్రమే కాకుండా ప్రపంచ మార్కెట్కు సరఫరా చేసే పారిశ్రామికవేత్తగా కూడా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో మన రాష్ట్ర ప్రభుత్వం ఉందండి.
4: ఇలా చూసుకున్నట్లయితే మేడం, రైతు సోదరులకి ఎగుమతులకి అవసరమైనటువంటి మౌలిక వస్తువులు ఏమి ఉండాలి, ఏమి ప్రత్యేకంగా అవసరం ఉంటుందో చెప్పండి.
5: అంటే ఎగుమతి చేయాలనుకున్నప్పుడు కేవలం పంట పండించడమే కాదు, మనం విదేశాలకు పంపించేటప్పుడు పంటని నాణ్యతతో పాటు మొత్తం విదేశాలకు అనుగుణంగా వాళ్ళకు అవసరమైన నాణ్యత ప్రమాణాలన్నీ పాటించడానికి కావలసిన మొత్తం వ్యవస్థని మనం స్థాపించుకోవాలండి. అంటే ఎలాగంటే శాస్త్రీయ ప్యాక్ హౌస్లు ద్వారా, గ్రేడింగ్ కేంద్రాలు,

0: ద్వారా ప్రీ కూలింగ్ యూనిట్లు, కోల్డ్ స్టోరేజ్లు, రిఫ్రిజిరేటెడ్ వాహనాలు, నాణ్యత పరీక్ష ప్రయోగశాలలు, మనము విదేశాలకు పంపించే పోర్ట్లు కానీ, విమాన కార్గో సదుపాయాలు, అలాగే అంతర్జాతీయ ప్రమాణాల ప్యాకేజింగ్, ఇలాంటి ఏరియాల్లో మనం మౌలిక వసతులు కనుక అభివృద్ధి చేయగలిగితే రైతులకు మంచి ధర లభిస్తుంది అన్నమాట.
1: మేడం, ఒక చిన్న డౌట్, రైతులు ఎవరైనా కూడా వారి యొక్క పండించిన పంటని డైరెక్ట్గా విదేశాలకి అమ్ముకునే అవకాశం ఉందా, లేదంటే ఏమైనా స్పెషల్ పర్మిషన్స్ లాంటివి తీసుకోవాల్సిన అవసరం ఉందా మేడం?
0: కావాలండి, కొన్ని దశలను వాళ్ళు ఖచ్చితంగా అనుసరించాలి. కాకపోతే రైతు స్వయంగా ఎగుమతి చేయాలనుకున్నప్పుడు ఏంటంటే, అవసరమైన అంటే తోటని నమోదు చేసుకోవడం కానీ, లేకపోతే ముఖ్యంగా వాళ్ళు ఎగుమతులకి అనుకూలమైన పంటలను ఎంపిక చేసుకోవాలి మొదట. తర్వాత ఎగుమతులకు అవసరమైన నాణ్యతా ప్రమాణాలను పాటించాలి, అవసరమైన ధృవపత్రాలు అనేవి పొందాలి, అలాగే విదేశీ కొనుగోలుదారులను సంప్రదించగలగాలి, సరైన ప్యాకింగ్ అలాగే రవాణాను ఏర్పాటు చేసుకోగలగాలి, కస్టమ్స్ ప్రక్రియ కూడా పూర్తి చేసుకోగలగాలండి. అయితే ఇవన్నీ చేయాలంటే ముందు అనుభవం కావాలి కాబట్టి, మొదట్లో వాళ్ళు ప్రారంభంలో ఏంటంటే గుర్తింపు పొందిన ఎగుమతిదారులతో కానీ లేకపోతే ఎఫ్పిఓలతో కానీ పనిచేస్తే ఏంటంటే వాళ్ళకి మంచి అవగాహన అనేది వస్తుంది, తద్వారా వాళ్ళు తర్వాత స్వయంగా ఎగుమతి చేసుకోగలుగుతారు.
1: డాక్టర్ సుజాత గారు ఇంతకుముందు చెప్తున్నట్టు మీరు ఎగుమతికి కొన్ని పత్రాలు అవసరం ఉంటుంది అని అన్నారు, అవి ఏమిటి ఒకసారి వివరంగా చెప్పండి మేడం.
0: అంటే రైతులు కనుక ఎగుమతి చేయాలనుకుంటే ఎగుమతి చేసే ఉత్పత్తిని బట్టి అవసరమైన పత్రాలు మారొచ్చు అండి. కాకపోతే సాధారణంగా అవసరమయ్యేవి ఏంటంటే కమర్షియల్ ఇన్వాయిస్ ఒకటి కావాలి, అలాగే ప్యాకింగ్ లిస్ట్, అంటే వాళ్ళు పంపించే ఐటమ్స్ యొక్క విలువ ఎంత, వాటి వెయిట్ ఎంత, అలాంటి సంబంధిత లిస్ట్ ఒకటి తయారు చేయాలి, అలాగే ఫైటో శానిటరీ సర్టిఫికేట్ అనేది చాలా అవసరం అండి. ఎందుకంటే మనం పంపించే పండ్లలో కానీ హానికరమైన చీడపీడలు తెగుళ్ళు లేవని ధృవీకరించే ఒక అధికారిక పత్రం అన్నమాట అది. దాన్ని మనకి ప్లాంట్ క్వారంటైన్ అధికారులు జారీ చేస్తారు. చాలా దేశాలకి మనం ఎగుమతి చేయాలంటే కంపల్సరీగా సర్టిఫికేట్ అనేది కావాల్సి వస్తుంది అన్నమాట. సో అది ఏంటంటే దిగుమతి చేసుకునే దేశం నిర్దేశించిన మొక్కల ఆరోగ్య నిబంధనలు మనం పాటించినట్లు అవుతుంది ఆ సర్టిఫికేట్ ఉంటే, అలాగే సర్టిఫికేట్ ఆఫ్ ఆరిజిన్, ఎక్కడి నుంచి అది ఆ పంటని మనం పంపిస్తున్నాము అన్నది, ఎక్కడ పండించారు అన్నది, అలాగే రవాణా కాంట్రాక్ట్ ఒకటి, తర్వాత మనకి షిప్పింగ్ డీటెయిల్స్తో ఉన్న రిసీట్ ఒకటి కావాలండి, ఇంకా ఇన్సూరెన్స్ పత్రాలు అవసరమైతే కావాలి, అలాగే దిగుమతి చేసుకున్న దేశం కోరిన నాణ్యతా ధ్రువపత్రాలు అనేవి మనం కంపల్సరీగా తీసుకోవాలండి. ఈ పత్రాలన్నీ కరెక్ట్గా కనుక్కుంటే మన కస్టమ్ క్లియరెన్స్ కూడా సులభంగా అవుతుంది.
1: మేడం, ఇప్పుడు ఒక కేస్ స్టడీ చూసుకున్నట్లయితే మామిడిని ఉదాహరణగా తీసుకుందాం. ఒక మామిడి రైతు తన మామిడి పంటని విదేశాలకి ఎగుమతి చేయాలంటే మొదటి నుంచి పంపేంత వరకు ఉన్నటువంటి దశల వారి ప్రక్రియ ఏ విధంగా ఉంటుందో ఒకసారి వివరంగా చెప్పండి మేడం.
0: అలాగేనండి, ఒక క్రమబద్ధమైన ప్రక్రియని మామిడి రైతులు ఫాలో అవ్వాలి. సో అలా గనక చేయగలిగితే వాళ్ళు సక్సెస్ఫుల్గా ఎగుమతి చేసుకోగలుగుతారు. ముందు తోటను ఎంపిక చేసుకునేటప్పుడే ఎగుమతికి అనువైన రకాలను ఎగుమతి చేసుకోవడము, అలాగే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విదేశాల్లో మన మామిడి రకాలు బంగినపల్లి, బనేషన్, తోతపురి ఇలాంటి వాటికి ఎక్కువ డిమాండ్ ఉంది కాబట్టి అలాంటి వాటిని కనుక ఎంపిక చేసుకుంటే మంచిది. రెండోది తోట నమోదు చేసుకోవడం, సంబంధిత అధికారుల దగ్గర ఆర్చర్డ్ రిజిస్ట్రేషన్ అంటే తోట నమోదు అనేది చేసుకోవాలన్నమాట. సో దాంట్లో ఏంటంటే సాగు వివరాలు, వీళ్ళు వాడే పురుగు మందులు వివరాలు, తర్వాత ఎరువుల నిర్వహణ వంటి రికార్డులన్నీ కూడా వీళ్ళు రికార్డు చేసుకుని పెట్టుకోవాలి ఎప్పటికప్పుడు. మూడోది ఏంటంటే నాణ్యమైన సాగు, దీనికోసం వాళ్ళు ఏంటంటే గ్లోబల్ గ్యాప్ వంటి మంచి వ్యవసాయ పద్ధతులను అనుసరించాలి, ఆ స్టాండర్డ్స్ ఫాలో అవ్వాలి, అనుమతించిన పురుగు మందులు మాత్రమే సిఫార్సు చేసిన మోతాదులు వాడాలి, అలాగే కోతకు ముందు ఎంత అవసరమైతే అంతకాలం వేచి ఉండాలన్నమాట. తర్వాత నాలుగో దశ విదేశాలకు ఎగుమతి చేయాలంటే ఒక 75-80% పరిపక్వత వచ్చిన పండ్లను మాత్రమే కోసుకోవాలి, అలాగే గాయాలు, మచ్చలు, పురుగు దెబ్బలు ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక అలాంటివన్నింటిని పండ్లను తీసేసి అప్పుడు మనం గ్రేడింగ్ అనేది చేసుకోవాలన్నమాట. అంటే పండ్లను శుభ్రపరచుకోవడము, అవసరమైన చికిత్సలు చేయడం అంటే హాట్ వాటర్ ట్రీట్మెంట్, వేపర్ హీట్ ట్రీట్మెంట్ లాంటివి చేసుకోవడము, తర్వాత ప్యాకింగ్ నీట్గా చేసుకోవడం చేయాలి. ఆ తర్వాత నాణ్యత ధృవీకరణ అనేది అంటే మనం ఏ దేశానికైతే మనం మామిడిని ఎగుమతి చేస్తున్నామో ఆ దేశాలు కోరిన ప్రకారం మనం చికిత్సలు చేయించి ఆ తర్వాత మాత్రమే మనం ఫైటో శానిటరీ సర్టిఫికేట్ పొందాలి. ఆ తర్వాత కస్టమ్ క్లియరెన్స్ చేసుకొని విమానం ద్వారా కానీ సముద్రం ద్వారా కానీ మనం గమ్యస్థానానికి చేర్చాలి.
1: మేడం, మనకు మామిడికి అమెరికాలో మంచి మార్కెట్ ఉందని వింటుంటాం కదా మేడం, అమెరికాకి పంపాలంటే ప్రత్యేక నిబంధనలు ఏమైనా ఉన్నాయా వాళ్ళు విధించేటువంటివి?
0: ఖచ్చితంగా ఉన్నాయండి. ఎందుకంటే మనం ఎగుమతి చేసే దేశాల్లో అమెరికా అనేది అత్యంత కఠినమైన ప్రమాణాలు పాటించే ఒక దేశం. అందువల్ల ఏంటంటే మనము ఎగుమతి చేయాలనుకున్నప్పుడు ఇందా చెప్పాను కదా తోట నమోదు చేసుకోవాలని, అలా నమోదు చేసుకున్న తోట నుంచి మాత్రమే మామిడిని సేకరించి నమోదైన ప్యాక్ హౌస్లో మాత్రమే ప్యాకింగ్ చేయించి అధికారిక పరిశీలన అనంతరం అవసరమైన చికిత్సలు అన్నీ చేయించి ప్లాంట్ క్వారంటైన్ అధికారులు

0: ధృవీకరణ కూడా పొందాల్సి వస్తుంది. అలాగే ఎగుమతికి అవసరమైన అన్ని పత్రాలు సక్రమంగా సిద్ధం చేయడం వల్ల, ఎందుకంటే అమెరికాలో మన మామిడికి మంచి డిమాండ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అమెరికాకు మనం ఎగుమతి చేసుకోవచ్చు.
1: యూరోప్ కంట్రీస్ సహజంగా చూసుకున్నట్లయితే కొన్ని డిఫికల్ట్ టర్మ్స్ ఉంటాయని వింటుంటాం మేడం, అది నిజమేనా?
0: అవునండి, ఎందుకంటే యూరప్ మార్కెట్లో కూడా వాళ్ళు మనం గ్లోబల్ గ్యాప్ ప్రమాణాలు పాటించామా లేదా అన్నది ఒకటి చూస్తారు. అలాగే పూర్తి ట్రేసబిలిటీ అంటే ఏంటంటే మనం ఎగుమతి చేసే పండ్లు కానీ కూరగాయలు కానీ ఏ పొలం నుంచి వచ్చాయి, ఎవరు పండించారు, ఏ మందులు కొట్టారు, అలా చివరి వరకు ట్రాక్ చేయడాన్ని ట్రేసబిలిటీ అంటాము. సో అది ఖచ్చితంగా మనము ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అలాగే పురుగు మందుల అవశేషాల పరిమితి MRL అంటాము, అది పరిమితులు లోబడే ఉండాలి. అలాగే ప్యాకింగ్ అనేది శుభ్రమైన ప్యాకింగ్ ఫాలో అవ్వాల్సి వస్తుంది. తర్వాత సరైన లేబులింగ్ చేయించి అంతర్జాతీయ ప్రమాణాలు కనుక పాటిస్తే మన మామిడికి మంచి ధర అనేది UAE కూడా దొరుకుతుంది.
1: ఇటీవల మనకు గల్ఫ్ లో కూడా మంచి డిమాండ్ ఉందని విన్నాం మేడం, గల్ఫ్ లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి మన మామిడికి?
0: మన రాష్ట్ర మామిడికి చాలా మంచి డిమాండ్ ఉందండి గల్ఫ్ దేశాల్లో. ముఖ్యంగా తీసుకుంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో కానీ సౌదీ అరేబియా, ఖతార్, ఒమన్ ఇలాంటి దేశాల్లో మన మామిడి చాలా పెద్ద ఎత్తున ఎగుమతులు జరుగుతున్నాయి. ముఖ్యంగా బంగన్పల్లి, బనేశం, తోతాపూరి వంటి రకాలు అక్కడ మంచి డిమాండ్ ఉంది. సో మనకి రవాణా సమయం తక్కువ కాబట్టి అక్కడికి చేరడానికి తాజా పండ్లను సులభంగా మనం అక్కడికి ఎగుమతి చేయొచ్చు.
1: మేడం, రైతు సోదరులు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ప్యాకింగ్ కూడా ఇంపార్టెంట్ కదా మేడం, ఈ మామిడి ప్యాకింగ్లో ఏ అంశాలు గుర్తుంచుకోవాలంటారు రైతు సోదరులు?
0: క్వాలిటీ ప్యాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో మామిడి ప్యాకింగ్లో ఏంటంటే రైతులు పాటించాల్సిన లేదా ఎగుమతిదారులు పాటించాల్సిన ముఖ్యమైన అంశాలు ఏంటంటే ఒకే పరిమాణం ఒకే రంగు ఉన్న పండ్లని ఎంపిక చేసుకోవడం, దెబ్బతిన్న పండ్లని తొలగించేసి మిగతా వాటిని శుభ్రమైన కాటన్ బాక్సుల్లో ప్యాకింగ్ చేయాలి. ప్రతి పండును అవసరమైతే రక్షణ కాగితం లేదా కుషనింగ్ మెటీరియల్తో అమర్చుకుంటే ఏంటంటే పండు దెబ్బతినకుండా ఉంటుంది. అలాగే ఆ పెట్టె మీద మనం పంపించే పండ్లకు సంబంధించి అది ఏ రకమైన అంటే వెరైటీ ఏంటి, బరువు ఎంత, అంటే ఉత్పత్తి చేస్తున్న ప్రదేశం ఎక్కడ, దా ట్రేసబిలిటీ అన్నాను కదండి, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా అంటే ఆ కోడ్ అవన్నీ వివరాలన్నీ ఇవ్వడము, ఎక్కడ ప్యాక్ చేయించారో ఆ ప్యాక్ హౌస్ వివరాలు ఇవ్వడం లాంటివన్నీ కూడా స్పష్టంగా దాని మీద ముద్రించాలి. అలాగే రవాణా సమయంలో ఉష్ణోగ్రత నియంత్రణను ఖచ్చితంగా పాటించాలి.
1: మేడం, తర్వాత చూసుకున్నట్లయితే మామిడి తర్వాత అంతటి మన దగ్గర పంట లభ్యం అయ్యేటువంటిది అరటి. అరటి కూడా రైతు సోదరులు బాగా సాగు చేస్తున్నారు కాబట్టి మన రాష్ట్రంలో ఈ అరటి ఎగుమతులకి ఉన్న అవకాశాలు ఏంటో ఒకసారి చెప్పండి మేడం.
0: మన ఆంధ్రప్రదేశ్ అనేది అరటి ఉత్పత్తిలో దేశంలోనే అగ్ర రాష్ట్రాల్లో ఒకటిగా ఉంది. మన రాష్ట్రంలో చూసుకుంటే మంచి నాణ్యత గల అరటి ఉత్పత్తికి కడప, అనంతపూర్, కర్నూలు, నంద్యాల ఇలాంటి జిల్లాలన్నీ కూడా మంచి ప్రసిద్ధి చెంది ఉన్నాయి. అయితే మనం ఎగుమతి చేసే వాటిలో ముఖ్యంగా గ్రాండ్ నైని రకం అనేది చాలా మంచి డిమాండ్ ఉన్న రకం, ఎందుకంటే ఇది ఎక్కువ దిగుబడి ఇస్తుంది, అలాగే పండ్ల పరిమాణం కూడా ఒకేలాగా ఉంటుంది, రవాణాను బాగా తట్టుకుంటుంది. అలాగే ఈ రకానికి గల్ఫ్ దేశాల్లో కూడా మంచి ఆదరణ అనేది ఉంది. ప్రస్తుతం మనము గల్ఫ్ దేశాలు, తర్వాత బంగ్లాదేశ్, శ్రీలంక వంటి దేశాలకు కూడా పెద్ద ఎత్తున అరటి ఎగుమతులు పంపించడం జరుగుతుంది. అలాగే భవిష్యత్తులో కూడా యూరప్, తూర్పు ఆసియా మార్కెట్లో కూడా మన అరటికి మంచి ఎగుమతి అవకాశాలు అనేవి ఉన్నాయండి.
1: మేడం, మన దగ్గర ఈ FPOలు రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఉన్నాయి కదా మేడం, బాగా క్రియాశీలకంగా ఉన్నాయి కదా, వీటి ద్వారా ఎగుమతులు చేయడం వల్ల రైతు సోదరులకు కలిగే ప్రయోజనాలు ఏంటి మేడం?
0: ముఖ్యంగా ఏంటంటే ఎగుమతి వ్యాపారంలో క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. క్వాలిటీ, క్వాంటిటీ, బ్రేక్ లేకుండా నిరంతరం సరఫరా, ఈ మూడు చాలా ముఖ్యం. అయితే ఒక రైతు దగ్గర అంత సరుకు ఒకేసారి ఉండకపోవచ్చు కదా, అందుకని రైతులందరూ కలిసి ఈ FPO అంటే రైతు ఉత్పత్తిదారుల సంస్థను కనుక ఏర్పాటు చేసుకుంటే ఎగుమతులు చేయడం అనేది కొంచెం సులభంగా బాగా జరగడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఎందుకంటే FPOల ద్వారా మనం చాలాసార్లు వినున్నాం FPOల వల్ల ప్రయోజనాలు ఏంటి అని, అంటే ఎక్కువ క్వాంటిటీలో సరుకు అందించగలుగుతారు, అంతర్జాతీయ కొనుగోలుదారులతో నేరుగా అగ్రిమెంట్లు చేసుకోవచ్చు, అలాగే మెంబర్స్ అందరూ కలిసి ప్యాక్ హౌస్, కోల్డ్ స్టోరేజ్ లాంటి సదుపాయాలను కూడా కలిసి ఏర్పాటు చేసుకోవచ్చు, అలాగే ప్రభుత్వం తరపు నుంచి కూడా సబ్సిడీలు, గ్రాంట్లు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందరూ కలిసి చేసుకుంటే మార్కెటింగ్ ఖర్చులు, ప్యాకింగ్ ఖర్చులు, రవాణా ఖర్చులు తగ్గుతాయి, అలాగే వాళ్ళకి బార్గెనింగ్ పవర్ పెరుగుతుంది, అంటే బేరసారాలు చేసే శక్తి పెరుగుతుంది. ఎగుమతి తిరస్కరణ జరిగినా లేదా ధరల మార్పు జరిగినా దానివల్ల వచ్చే రిస్క్ సభ్యులందరి మధ్య పంచుకోవచ్చు అనమాట, అంటే రిస్క్ అనేది తగ్గుతుంది. సో అందుకనే ఇప్పుడు చిన్న రైతులందరికీ కూడా FPOలు అనేవి మంచి వేదికగా మారాయండి.
1: మేడం, ప్రస్తుతం వాతావరణ మార్పులు గమనించినట్లయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది కొంచెం భిన్నమైన ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉన్నాయి, వర్షపాతం తక్కువ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఉద్యాన రైతులకి పెద్ద సవాలుగా ఉన్నాయి కదా, ఈ పరిస్థితులు ఉద్యాన పంటల మీద

0: దీని ప్రభావం ఎలా ఉండే అవకాశం ఉంది మేడం?
1: అంటే మనం ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటున్న ఎల్నినో ప్రభావం వల్ల ఏంటంటే మనకందరికి తెలిసిందే, వర్షపాతం అనేది తగ్గుతుంది, ఉష్ణోగ్రతలు అనేవి పెరుగుతాయి, సో నీటి కొరత కూడా ఏర్పడుతుందండి. అందుకని ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని సూచనలు రైతులకు చేసేది ఏంటంటే వాళ్ళు డ్రిప్ ఇరిగేషన్ని వినియోగించుకోవడం మంచి పద్ధతి, తర్వాత మల్చింగ్ ఒకటి చేసుకోవాలి, వర్షపు నీటి సంరక్షణ చేపట్టడం, అలాగే పంటలు ఎంచుకునేటప్పుడు కరువును తట్టుకునే రకాలను ఎంచుకోవడము, అలాగే పంట బీమా చేయించుకోవడం అనేది చాలా అవసరము, అలాగే వాతావరణ హెచ్చరికలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరించి వాళ్ళు పంటల్ని పండించుకుంటే మంచిది, అలాగే సాంకేతికతను ఉపయోగిస్తే కూడా ఎల్నినో ప్రభావం అనేది గణనీయంగా తగ్గించుకోవచ్చు. సో ఇలాంటి వాటన్నిటి కోసమనే మన ప్రభుత్వం తరఫున, యూనివర్సిటీల తరఫున అనేక కార్యక్రమాలు అనేవి రైతులకు చేయడం జరుగుతుందండి.
0: చివరిగా డాక్టర్ సుజాత గారు, ఉద్యాన రైతులకి ఈ పరిస్థితుల్లో ఎల్నినో అని చెప్తున్నాం, వర్షాభావాలు అని చెప్తున్నాం, అయినప్పటికీ మనకు ఈ ఎగుమతికి అవకాశం ఉన్న పంటలకి, అవి పండించే రైతు సోదరులకి, ముఖ్యంగా ఉద్యాన పంటలు సాగు చేసే రైతు సోదరులకి మీరు ఇచ్చే సూచనలు ఏమిటి మేడం?
1: సార్, మన రాష్ట్రానికి ప్రకృతి అపారమైన సంపద ఇచ్చింది. ఆ సంపదని మనం గనక శాస్త్రీయ పరిజ్ఞానంతో, నాణ్యత సమిష్టి కృషితో ప్రపంచ మార్కెట్కి అనుసంధానం చేయగలిగితే రైతు సోదరులందరికీ కూడా చాలా మంచి ఉపయోగం అనేది జరుగుతుంది. ఈరోజు వ్యవసాయం అంటే కేవలం పంటలు పండించడం మాత్రమే కాదు, మార్కెట్కి అనుగుణంగా ఉత్పత్తి చేయడం. ఎప్పుడు కూడా పండించడంతోనే సరిపోదు, మార్కెటింగ్ చేసుకోవడం అనేది తెలిసి ఉండాలి. అలాగే పండించిన పంటకి విలువ జోడించడం, మన ప్రపంచ ప్రమాణాలను పాటించడం కూడా అంతే ముఖ్యం. నాణ్యత కనుక్కుంటే మనకి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా కూడా మనకి డిమాండ్ అనేది ఉంటుంది. సో ఒక రైతు చేసే ప్రయత్నం మనకి ఒక కుటుంబాన్ని మార్చగలదు, అలాగే ఒక ఎఫ్పిఓ ద్వారా అయితే ఒక గ్రామాన్ని కూడా మార్చగలిగే శక్తి అనేది రైతులకు ఉంది. అందుకని నేను చెప్పేది ఏంటంటే, రైతులకి శాస్త్రీయ సాగు చేయండి, నీటిని పొదుపుగా వినియోగించండి, ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని సద్వినియోగం చేసుకోండి, ఎఫ్పిఓలను ఏర్పాటు చేసుకొని ముందుకు సాగితే మంచిది. అలాగే పంట పండించేటప్పుడు నాణ్యతకి ప్రాధాన్యం ఇవ్వండి, ఎందుకంటే నాణ్యత ఉంటే మంచి ధర అనేది వస్తుంది. అలాగే పంటకి విలువ జోడించడం ప్రాసెసింగ్ ద్వారా, అలాగే ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకోండి. ఇవి నేను చెప్పగలిగేది, ఎందుకంటే మన పొలంలో పండిన పండ్లు కానీ కూరగాయలు కానీ ఏవైనా ప్రపంచ మార్కెట్ని చేరినప్పుడే రైతు ఆదాయం అనేది పెరుగుతుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, అలాగే దేశానికి కూడా విదేశీ మారకం అనేది సమకూరుతుంది. కాబట్టి ఈరోజు మనకి స్థానిక రైతుగా ప్రారంభమైన మన ప్రయాణం రేపు ప్రపంచానికి ఆహారం అందించే ఎగుమతి రైతుగా మారాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను సార్.
0: ధన్యవాదాలండి డాక్టర్ ఆర్వి సుజాత గారు. ఈరోజు రైతు సోదరులకి ఎగుమతి ఆధారిత ఉద్యాన పంటల సాగులో అవకాశాలు ఏమైనా ఉన్నాయి, దానికి ఎటువంటి ప్రాముఖ్యత ఉంది చక్కగా వివరించారు. రైతు సోదరులందరూ ఈ విషయాలు గమనించుకుంటారని ఆశిద్దాం. కొంతైనా సమాచారం తెలుసుకుందామని అనుకుందాం మేడం. మీకు మరొకసారి ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ సార్.
2: ఎగుమతి ఆధారిత ఉద్యాన పంటల సాగు ప్రాముఖ్యత. ప్రకాశం జిల్లా చిన్నలాటరపి ఉద్యాన కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఆర్వి సుజాత గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీ నన్న మధు. కార్యక్రమంలో ఒక జానపద గీతం.

0: జానపద గీతం విన్నారు.
1: వ్యవసాయ వ్యర్థాల నుండి ఇంధనం తయారు చేసే విధానాల్ని గురించి తెలుసుకుందాం. పంట నుండి ఫలసాయాన్ని తీసుకున్న తర్వాత మిగిలిపోయే వృక్ష సంబంధిత కట్టెలు, చెట్టు కొమ్మలు, ఆకులు, కంకులు, ఇంకా ఇతర ఆహార తయారీ పరిశ్రమల నుండి వచ్చిన కలప, అలాగే పరిశ్రమల నుండి వచ్చే వ్యర్థ పదార్థాలని బయోమాస్ అంటాము. ఈ పంట వ్యర్థాలు ప్రకృతి నుంచి సహజంగా వచ్చే వ్యర్థాలను బయోమాస్ బ్రికెట్లుగా తయారు చేసుకోవచ్చు. ఇవి సాధారణంగా బయట మనకు ఉచితంగా లభిస్తాయి లేదా తక్కువ ఖర్చులో మనకి దొరుకుతూ ఉంటాయి. భారతదేశం లాంటి సహజ వృక్షజాలాన్ని విస్తృత శ్రేణిలో కలిగి ఉన్న దేశంలో అపరిమితంగా సహజ వనరుల యొక్క సేంద్రీయ వ్యర్థాలను శక్తి వనరులుగా మనం పునరుత్పత్తి చేయొచ్చు. ఈ బ్రికెట్లు ప్రకృతిలోని వ్యర్థ పదార్థాలు సెల్యులోజ్, లిగ్నస్, ఇంకా బూడిదతో తయారు చేయబడతాయి. పంట కోతల కాలంలో రైతులు వాడేసినా లేదా ఎండిపోయినా కాల్చటానికి మిగిలిన సహజ పదార్థాలను బ్రికెట్ తయారీకి ఉపయోగించుకోవచ్చు. వృక్ష వ్యవసాయ వ్యర్థ పదార్థాలు తిరిగి ఇంధన ఉత్పత్తికి ఉపయోగించటానికి అనువైన కర్బన అలాగే జీవ సంబంధిత సేంద్రీయ పదార్థాలు. ఇవి రసాయన రూపంలో శక్తిని నిగూఢంగా కలిగిన పునరుత్పాదక సేంద్రీయ పదార్థాలను ఉపయోగించి ఈ బ్రికెట్స్ని తయారు చేయొచ్చు. ఈ వ్యవసాయ వ్యర్థాల నుండి ఎక్కువ ఉష్ణశక్తి గల ఇంధనాన్ని తయారు చేసే ఒక ప్రక్రియనే బ్రికెటింగ్ అంటారు. బ్రికెట్ యొక్క ప్రయోజనాన్ని గనక మనం చూసినట్లయితే, బ్రికెట్లు బొగ్గు కంటే తక్కువ ధరతో పాటు అధిక ఉష్ణ విలువల్ని కలిగి ఉంటాయి, అలాగే తక్కువ తేమ, అధిక సాంద్రతని కలిగి ఉంటాయి. వంట చెరుగ్గా వ్యవసాయ వ్యర్థాలను వాడినప్పుడు వెలువడే పొగ వల్ల స్త్రీలకి ఊపిరితిత్తుల వ్యాధులు, అలాగే కంటికి సంబంధించిన వ్యాధులు వస్తూ ఉంటాయి. దీనికోసం ప్రత్యామ్నాయంగా బ్రికెట్స్ని వాడుకోవచ్చు. బ్రికెట్లో సల్ఫర్, బూడిద లేకపోవడం వల్ల వీటిని పర్యావరణ హితమైనదిగా గుర్తించారు. బ్రికెట్లు తక్కువ వాసన, స్థిరమైన మంటతో తక్కువ పొగను కలిగి ఉంటాయి. అలాగే వీటిని నిల్వ చేయటం, రవాణా చేయటం కూడా చాలా సులభంగా ఉంటుంది. బొగ్గుకు ప్రత్యామ్నాయంగా బయోమాస్ బ్రికెట్లను శక్తి వనరులుగా మనం ఉపయోగించుకోవచ్చు. బ్రికెటింగ్ టెక్నాలజీలో బయోమాస్ని ఎక్కువ ఒత్తిడికి గురిచేసి బ్రికెట్లను తయారు చేస్తారు. మధ్యస్థ ఒత్తిడికి గురిచేసి తాపన పరికరంతో బ్రికెట్స్ని తయారు చేయడం ద్వారా తక్కువ ఒత్తిడితో బైండర్ను ఉపయోగించాలి. ముఖ్యమైన బ్రికెటింగ్ టెక్నాలజీలను గనక మనం చూసినట్లయితే, పిస్టన్ ప్రెస్ లేదా రామ్ మరియు డై టెక్నాలజీ. రెండవది స్క్రూ ప్రెస్ టెక్నాలజీ. పిస్టన్ ప్రెస్ లేదా రామ్ మరియు డై టెక్నాలజీని ఉపయోగించి చేసే బ్రికెటింగ్ మిషన్లో బయోమాస్ను ఒక డైలోకి పంచి చేసి ఎక్కువ ఒత్తిడితో రామ్ సహాయంతో అణచటం జరుగుతుంది. ఈ విధంగా చేయడం వల్ల బయోమాస్ కాంపాక్ట్ కాబడి బ్రికెట్స్గా తయారవుతాయి. ఈ ప్రక్రియ సమర్థవంతమైంది, ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఈ పద్ధతిలో 22% వరకు తేమ గల బయోమాస్ నుంచి బ్రికెట్స్ని తయారు చేయొచ్చు. ఇక రెండవ పద్ధతి స్క్రూ ప్రెస్ టెక్నాలజీలో తిరుగుతూ ఉండే ఒక బ్యారల్ ద్వారా పంపిస్తూ ఒత్తిడికి లోన్ చేయడం జరుగుతూ ఉంటుంది. దీనివల్ల బయోమాస్లో ఉండే లిగ్నిన్ ద్రవ పదార్థంగా మారి బైండింగ్గా ఉపయోగపడుతుంది. స్క్రూ ప్రెస్ బ్రికెటింగ్ యంత్రంలో తాపన పరికరం కనుక అమర్చినట్లయితే బ్రికెట్ పై పొర కార్బనైజ్ చేయబడుతుంది. బ్రికెటింగ్ ప్రక్రియలో ముఖ్యమైనది ముడి పదార్థాల సేకరణ, అలాగే ముడి పదార్థాలను బ్రికెట్ల తయారీకి సిద్ధపరచడం, సాంద్రీకరణతో బ్రికెట్లను తయారు చేయడం, తయారు చేసిన బ్రికెట్లను చల్లపరిచి ప్యాకింగ్ చేసి విక్రయించడం. ముందుగా

0: మనం బ్రికెటింగ్కి వాడే ముడి పదార్థాలని సేకరించుకోవాలి. సేకరించిన ముడి పదార్థాలని బాగా ఎండపెట్టి చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి. ఇలా చేసిన ముడి పదార్థంలో బైండింగ్ను కలిపి బ్రికెటింగ్ మిషన్ ద్వారా బ్రికెట్లు తయారు చేసుకోవచ్చు. ఇక బయోమాస్ని కార్బనైజ్ చేసి బ్రికెట్స్గా తయారు చేయాలంటే మాత్రం బట్టి అవసరమవుతుంది. ఈ ప్రక్రియలో ముందుగా బయోమాస్ని బాగా ఆరిపెట్టాలి. ఆరిన బయోమాస్ని బట్టిలో గాలి తగలకుండా మండించాలి. కార్బనైజ్ కాబడిన బయోమాస్ని యంత్రాల సహాయంతో మెత్తని పొడిగా చేసి దానికి బైండర్ని కలపాలి. ఇలా కలిపిన బయోమాస్ను బ్రికెటింగ్ యంత్రం ద్వారా బ్రికెట్స్గా తయారు చేసి ఎండబెట్టి ప్యాక్ చేసి విక్రయించవచ్చు. బయోమాస్ బ్రికెటింగ్ని కుటీర పరిశ్రమగా కూడా చేసుకోవచ్చు. ఎక్కువ పెట్టుబడి పెట్టలేని వారు ఈ విధానాన్ని అనుసరించి ఆదాయాన్ని కూడా పొందొచ్చు. వ్యవసాయ వ్యర్థాలతో బ్రికెట్స్ తయారు చేసే విధానాన్ని గురించి విన్నారు. మీరింతవరకు కిసాన్వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన.

0: తదుపరి కార్యక్రమం మరికొద్ది క్షణాలలో.
1: ఆకాశవాణి వికసిత భారత్ ఈనాటి కార్యక్రమంలో ప్రజలకు చేరువలో బిఎస్ఎన్ఎల్ ఆధునాతన సేవలు ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ శ్రీ ఎం శేషాచలం గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎం వెంకటరమణ.
2: ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రజలకు చేరువలో బిఎస్ఎన్ఎల్ అధునాతన సేవలు. ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రజలకు చేరువలో బిఎస్ఎన్ఎల్ అధునాతన సేవల గురించి ఆంధ్రప్రదేశ్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ శ్రీ ఎం శేషాచలం గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎం వెంకటరమణ.
3: దేశంలో టెలికాం రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్, 2000 అక్టోబర్ 1న ఏర్పాటైన బిఎస్ఎన్ఎల్ గత 25 దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలకు ల్యాండ్లైన్, బ్రాడ్బ్యాండ్, మొబైల్, ఫైబర్ టు ద హోమ్, 4G వంటి వివిధ టెలికాం సేవలను అందిస్తుంది. ముఖ్యంగా

0: గ్రామీణ మారుమూల ప్రాంతాలకు టెలికాం సేవలను విస్తరించడంలో బీఎస్ఎన్ఎల్ కీలకమైన సేవలను అందిస్తోంది. మరింత వివరంగా తెలుసుకునేందుకు మనతో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ సర్కిల్ బీఎస్ఎన్ఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ శ్రీ ఎం శేషాచలం గారు. శ్రీ ఎం శేషాచలం గారు 1989 బ్యాచ్ ఐటీఎస్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ద్వారా కేంద్ర టెలికాం శాఖ మరియు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్లో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వహించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్గా విధులు నిర్వహిస్తున్నారు. నమస్కారం సార్.
1: నమస్కారం అండి.
0: సార్, ఇటీవల కాలంలో బీఎస్ఎన్ఎల్లో అనేక మార్పులు ఇంకా టెక్నాలజీ అభివృద్ధి జరుగుతుంది, దీని నేపథ్యం మా శ్రోతలకు వివరిస్తారా?
1: తప్పకుండానండి. బీఎస్ఎన్ఎల్ అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ. ఈ మధ్యకాలంలో ఆత్మ నిర్భర్ భారత్ అన్న ఇందులో మనము పూర్తి స్వదేశీ ఎక్విప్మెంట్తోనే మనకి 4G సేవలు అనేది దేశవ్యాప్తంగా 100,000 టవర్లలో మనం ఇది చేయడం జరిగింది. అందులో మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 7,000 పైచిలుకు టవర్స్ ఉన్నాయి. ఆ తర్వాత 15,000 మన బీటీఎస్తో మారుమూల కుగ్రామాలకు కూడా ఈ సేవలు అందించామండి. ఇది ఏమిటంటే మనకి స్వదేశీ ఎక్విప్మెంట్ పెట్టాము. 180 TB స్పీడ్తో ఉండే సర్వీసెస్, అంటే కస్టమర్లు యూజ్ చేసే డేటా స్పీడు ఇప్పుడు 510 TB దాటింది. అంటే 5 రెట్ల డేటా రేట్స్ ఏడాది లోపల మనకి పెరగడం జరిగింది. ఇంతేకాకుండా మనకి ఆల్ ఓవర్ ఇండియాలో 26,000 కోట్ల ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ రెవెన్యూ అంటూ గడిస్తున్నది.
0: టెలికాం రంగంలో మునిపెన్నడూ లేని పోటీ నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ దీన్ని ఎలా అధిగమిస్తుంది?
1: మనకి కస్టమర్ అనే అతను కింగ్, అంటే సేవలు ఏది తీసుకోవాలి అన్నది కస్టమరు నిర్ణయం చేసుకునే సమయం ఇది. కాల్స్ డ్రాప్ అయినా, డేటా రేట్లు సరిగ్గా లేకపోయినా, అతను వెళ్లే రూట్లో సరిగ్గా లేకపోయినా కానీ కస్టమరు సేవలన్నీ తీసుకోవాలి. సో అందుకని కస్టమర్ సర్వీసెస్ ఆయనకి ఎప్పుడు కావాలంటే ఎప్పుడు పర్ఫెక్ట్గా ఆయనకి కావాల్సింది ఉండాలి అంటే మనకు కనపడే బీటీఎస్ కాకుండా దాని వెనక ఉండే బ్యాక్ హాల్ కనెక్టివిటీ కానీ ట్రాన్స్మిషన్ ఎక్విప్మెంట్ కానీ అన్నింటినీ కూడా ఉంటుంది. సో ఈ మధ్యకాలంలో బీఎస్ఎన్ఎల్ కంప్లీట్ ఎక్విప్మెంట్ ఓవరాల్ చేసి రీప్లేస్ చేసేసిందండి. లేటెస్ట్ టెక్నాలజీ మాన్ కానీ ఇది రీప్లేస్ చేయడం వల్ల సర్వీసెస్ కూడా అన్ఇంటర్రప్టెడ్గా కస్టమర్స్కి ఇవ్వడానికి ఆస్కారం అవుతుంది.
0: మీరు తెలియజేస్తున్న ఈ సర్వీసులన్నో సాధారణంగా మనకి పట్టణ ప్రాంతాలకు వెళ్ళటానికి చాలా సులభతరంగా ఉంటుంది, కానీ 4G సేవల్ని మారుమూలన్న గ్రామాలకు తీసుకెళ్లడంలో బీఎస్ఎన్ఎల్ పాత్ర గురించి వివరిస్తారా?
1: బీఎస్ఎన్ఎల్ ఇది కమర్షియల్ ఆర్గనైజేషన్స్ అయినా కానీ బీఎస్ఎన్ఎల్ పరిధిలో ఎప్పుడు కూడాను రూరల్ అర్బన్ అని కాకుండా ప్రతి చోట సేవలు అందించడానికి ప్రణాళికలు ఉంటాయండి. ఈ మధ్యకాలంలో మొదలుపెట్టిన 4G సాచురేషన్ ప్రాజెక్ట్, అంటే ఎక్కడా సిగ్నల్స్ లేని చోట సిగ్నల్ తీసుకురావాలి అని ఆత్మ నిర్భర్ భారత్ మన అంత్యోదయ మిషన్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డీబీ అని అంటారండి, అంటే డిజిటల్ భారత్ నిధి, వారు మొదలుపెట్టిన ఈ దాంట్లో మనకి త్రూఅవుట్ ఇండియాలో 20,000 లొకేషన్స్ల 4G సేవలు అంటూ సాచురేషన్ ప్రాజెక్ట్ చేయడం జరిగింది. అందులో ఆంధ్రప్రదేశ్లో మనకి 1380 సైట్స్ వరకు మనము చాలా కష్టమైన సైట్స్ వాటిలో సర్వీసెస్ ఇవ్వడం జరిగింది. ఇది ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు అల్లూరు సీతారామరాజు జిల్లాలో 390 టవర్లు వచ్చాయి. అదేవిధంగా అరకు మన్యం ఆ ప్రాంతంలో 580 టవర్లు వచ్చాయి. అదే చిత్తూరులో కూడా మారుమూల ప్రాంతాల్లో 112 టవర్లు, వీటన్నిటిలో కూడా ఇప్పుడు 20 మంది 10 మంది ఉన్న తాండాసులో కూడాను సిగ్నల్ అంటూ ఇవ్వడం జరిగింది.
0: సార్, ఇందాక మీరు చెప్పినట్టు కస్టమర్సే రాజు అని అన్నారు, కానీ కస్టమర్ ఇప్పుడు బీఎస్ఎన్ఎల్ సేవను తీసుకోవాలి అని అనుకుంటే తను ముందుగా చూసుకునేది టారిఫ్.
1: అవును.
0: సో ఈ టారిఫ్ విషయంలో, నెక్స్ట్ డేటా సెక్యూరిటీ విషయంలో బీఎస్ఎన్ఎల్ ఎటువంటి మార్పులు చేర్పులు చేస్తుంది కాలానుగుణంగా తెలియజేయండి.
1: చాలా మంచి ప్రశ్న అండి. మనకిప్పుడు బీఎస్ఎన్ఎల్ మనకి ట్యాగ్ లైన్లోనే ఉందండి, సేఫ్లీ సెక్యూర్లీ అఫోర్డబుల్లీ రిలేబుల్లీ, అంటే బీఎస్ఎన్ఎల్ అండర్లైన్ స్టేట్మెంట్ అనమాట. సో ఎందుకు డిపెండబుల్ అయిందంటే బీఎస్ఎన్ఎల్ ఈ సేఫ్టీ అనేది కస్టమర్ సేఫ్టీ, అందుకని దాని వెనక ఫైర్ వాల్స్ ఉండడం కానీ ఇవన్నీ అది అఫోర్డబుల్లీ మనకు ఉండే బీఎస్ఎన్ఎల్ ఇచ్చే సేవలు మన పాకెట్ ఫ్రెండ్లీగా ఉంటాయండి. అవి దేంతో కంపేర్ చేసినా కానీ సిమిలర్ సేవల కంటే మనకి ఆల్మోస్ట్ 60% రేట్కే వస్తున్నది. అందుకని ఎక్కువ మంది మనకి బీఎస్ఎన్ఎల్లో 5 లక్షల నుంచి 15 లక్షల సిమ్ల వరకు ఈ మధ్యకాలంలో కొనుక్కున్నారు అందరు కూడాను. మీరు టారిఫ్ అన్నారు, చక్కటి విషయం అడిగారు మీరు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫ్రీడమ్ ఆఫర్ అంటూ 1 రూపీ సిమ్ అంటూ ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. అంటే సిమ్ అనేది 1 రూపాయితోనే మనము ఇవ్వడము కస్టమర్లకి మొదలుపెట్టాము. అంతేకాకుండా FTTH కనెక్షన్ 1111, అంటే 1,111 రూపాయలకి 12 OTTలను అందజేస్తూ మనకి 200 MBPS డేటా స్పీడ్తో అన్లిమిటెడ్

0: ఎఫ్యూపీ లిమిట్స్ తోనే, అంటే ఈ ఓటీటీలు రోజు చూసినా కానీ ఖర్చు కాలేంత డేటా మనకిస్తూ లాంచ్ చేస్తున్నామని అందరూ కూడా ఇది సద్వినియోగం చేసుకోవాలని మా ఆశ.
1: డేటా సెక్యూరిటీ పరంగా బిఎస్ఎన్ఎల్ ఎటువంటి కార్యక్రమాలు, అంటే మనకి ఒక కస్టమర్ తాల గోప్యతను సంరక్షించడంలో బిఎస్ఎన్ఎల్ ఏం చేస్తుంది తెలియజేస్తారా?
0: అంటే కస్టమర్ డేటా అనేది ఎప్పుడు కూడా చాలా ప్రైవేట్ విషయం అండి. కస్టమర్ డేటాని ఎప్పుడు కూడా కస్టమర్కి తెలియకుండా ఇంకెవరికి ఇవ్వడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ సిడిఆర్స్ అంటూ జనరేట్ చేస్తుంది, ఒక మనం మాట్లాడిన మాటలకి సంబంధించిన సిడిఆర్ ఒకటి జనరేట్ చేస్తుంది. ఆ సిడిఆర్ అనేది సిస్టంలో సర్వర్స్లో ఉంటుంది, అది ఎవరు కూడా యాక్సెస్ చేయడానికి దానికి ఆస్కారం లేదు. ఆ కస్టమరే సంతకం పెట్టి అడిగినప్పుడు, లేదు అంటే పోలీస్ నుంచి వాళ్ళు రిక్వెస్ట్ వచ్చినప్పుడే ఇది ఇవ్వడం జరుగుతుంది. అదర్వైజ్ ఆ ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర ఉండదు, ఎవరికి కూడా తీసుకోవడానికి ఆస్కారం ఉండదు, అంత విధంగా డేటా ఉంటుంది.
1: అయితే సార్, ఒకప్పుడు మనం చూసుకుంటే టెలికాం రంగంలో సమాచార వ్యవస్థ ముందుకు వెళ్తున్న తరుణంలో ఫస్ట్ ల్యాండ్ ఫోన్స్తో స్టార్ట్ అయింది, తర్వాత మొబైల్స్ అని వచ్చాయి. ఇప్పుడు ఆ తర్వాత అలాగ ముందుకు వెళ్తూ ఉంటే ఇప్పుడు సిమ్ములు లేకుండా కూడా సేవలు అందించగలరు అని చెప్పేసి వింటూ ఉంటున్నాం. ఇప్పుడు అందులో భాగంగా బిఎస్ఎన్ఎల్లో ఈ సిమ్ అనేది లభ్యమవుతున్నదా, దాని తాలూకు ప్రత్యేకతలు, ఇంకా ఇది ఏ ఫోన్స్లో కంపాటిబిలిటీ ఉంటుంది, ఆ వివరాలు తెలియజేస్తారు.
0: మీరు అన్నది చాలా కరెక్ట్ అండి. చాలా పెద్ద ఫోన్ల నుంచి మొదలయ్యాయి మనకి, తర్వాత సిమ్లు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. ఇప్పుడు వైర్లెస్ లాగా సిమ్లెస్ అయిపోయింది. ఇప్పుడు ఈ సిమ్ అనేది సిమ్లెస్ ఆస్పెక్ట్ అది. సో ఏమవుతుందంటే సిమ్ లేకుండా సాఫ్ట్వేర్ ద్వారా మనకి మొబైల్స్లో సిమ్ అంటూ క్రియేట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది ఇది. సో ఇది బిఎస్ఎన్ఎల్లో కూడా ప్రీపెయిడ్లోను పోస్ట్ పెయిడ్లో కూడా మనం పర్టికులర్ థింగ్ చేయగలిగాము. ఇప్పుడైతే ఆ లేటెస్ట్ మొబైల్స్ అన్ని కూడా కవర్ అయింది. ఇదే కాకుండా బిఎస్ఎన్ఎల్ ఇంకొక ఆవిష్కారం చేసిందండి, దట్ ఈస్ యూసిమ్ కూడా ఇస్తున్నది. యూసిమ్ అంటే మనకి ఇప్పుడు ఈ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు మన సిమ్ కనుక పోయినట్టయితే ఆ సిమ్ని మనకి వెనక్కి వచ్చి తీసుకునేంత టైం ఉండదు కాబట్టి ఆ లొకేషన్లో సిమ్ ఇవ్వాలంటే యూసిమ్ మనం తీసుకొని మన సర్వీసెస్ మనం రెస్టోర్ చేసుకోవడానికి వీలుంటుంది.
1: అంటే ఈ యూసిమ్ తీసుకోవడానికి మనం ఎక్కడైతే పోగొట్టుకున్నా అక్కడ సంబంధిత బిఎస్ఎన్ఎల్ సర్వీస్ సెంటర్కి వెళ్ళినట్టయితే యూసిమ్ అనేది లభ్యమవుతుంది.
0: అవునండి, కరెక్ట్.
1: చాలా కొత్త విషయాలు తెలియజేశారు సార్. బిఎస్ఎన్ఎల్లో ఈ సిమ్ము యూ సిమ్ము, అంటే సిమ్ లేకుండా కూడా మనకి సేవలు అందుతున్నా అన్నది చాలా కొత్తగా ఉంది. ఈ యూ సిమ్ము అవైలబిలిటీ కూడా నిజంగా చాలా కొత్త పరిణామం అనేది తెలియజేయాలి. అయితే సార్, సిగ్నల్ అన్నది ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ అన్ని చోట్ల కవర్ చేస్తున్నా కానీ స్ట్రెంగ్త్ అన్నది అన్ని చోట్ల ఒకేలా ఉండదు. కొన్ని చోట్ల ఏమో ఎక్కువగా ఉంటుంది, కొన్ని చోట్ల తక్కువగా ఉంటుంది. వీక్గా ఉన్న పరిస్థితుల్లో బిఎస్ఎన్ఎల్ ప్రత్యామ్నాయ మార్గాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేయండి.
0: మనకి సిమ్ సిగ్నల్ ఉంది అనుకుంటాం, ఒక్కొక్కసారి తగ్గిన టైంలో బిఎస్ఎన్ఎల్ ఇంట్రడ్యూస్ చేసిన వాయిస్ ఓవర్ వైఫై అనే సర్వీస్ని కనుక మనం సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇన్కమింగ్ కాల్స్ అన్ని కూడా మనకి వాయిస్ ఓవర్ వైఫైలో మనకి మామూలుగా కాల్స్ వచ్చినట్టుగానే ఉంటుంది, కాకపోతే వైఫై ద్వారా మనకి కాల్స్ సాకారం అవుతాయి.
1: బిఎస్ఎన్ఎల్ కొత్తగా ప్రారంభించిన శాటిలైట్ ఫోన్ సర్వీసెస్ గురించి మా శ్రోతలకు వివరిస్తారా?
0: బిఎస్ఎన్ఎల్ ఇంతకుముందు లాంచ్ చేసిన శాటిలైట్ ఫోన్స్ రీలాంచ్ చేసింది, ఎందుకంటే చాలామంది టేకర్స్ ఉన్నారు. ఇప్పుడు మనకి గవర్నమెంట్ సంస్థలే కాకుండా ఇండివిజువల్స్ కూడా ఇటువంటి శాటిలైట్ ఫోన్స్ అని సెలెక్టెడ్గా ఇస్తున్నాం అందరికీ కూడాను. మళ్ళీ డీటెయిల్స్ అన్ని తీసుకునేసే ఇస్తాము. మనకి ఎమర్జెన్సీ వచ్చినప్పుడు శాటిలైట్ ఫోన్ యూజ్ అవుతుంది, అందుకని చాలామంది తీసుకుంటున్నారు ఈ మధ్య కాలంలోను. మనకి సిగ్నల్ నుంచి ఒకటి వెళ్లే పరిస్థితి ఉన్నప్పుడు అవుట్డోర్లో, అటువంటిప్పుడు ఈ శాటిలైట్ ఫోన్ చాలా అవసరం అవుతుంది.
1: టెక్నాలజీ అన్నది అప్గ్రేడ్ అయ్యిందో అదే విధంగా 2G, 3G, 4G, 5G సేవలు అని చెప్పేసి ఈ మధ్యకాలంలో ఈ 5G సేవలు కూడా ఓల్ట్ అని చెప్పేసి వింటున్నాం. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ ఈ 5G సేవలకి ఎటువంటి కార్యక్రమాలు చేపడుతుంది, ఎప్పటికల్లా ప్రజలకు చేరువలో ఉంటుంది, ఆ విషయాలు తెలియజేస్తారు.
0: ఇప్పుడు ఏమవుతుందంటేనండి, మనకి 5G సేవలు అనేది ఎప్పుడైతే లాంచ్ చేస్తామో దానికి మనం రెడీగా ఉండాలి వాటికి. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్కి కావాల్సినవంతా కూడా ఇప్పుడు 4G సేవల్లోనే నార్మల్ కస్టమర్కి వాళ్ళ డేటా స్పీడ్స్ కానీ లేకపోతే డౌన్లోడ్స్ కానీ ఎక్కడున్నా కానీ వాళ్ళకు వచ్చే మెసేజ్లు కానీ అన్నిటికీ కూడా అప్లోడ్ డౌన్లోడ్ అన్నిటి కూడా వాళ్ళ పర్పస్ అయితే 4G స్పీడ్స్లో మనకి సరిపోతున్నది. సో ఇప్పుడు 5G అనేసరికి దాని పర్పస్ వేరే ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5G హై డేటా స్పీడ్స్ ఉంటాయి, అంతేకాకుండా ఒక స్క్వేర్ కిలోమీటర్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ డివైజెస్ ఇంటర్ కనెక్టింగ్ అంటూ ఉంటుంది. ఒకసారి ఒక మెసేజ్ వెళ్తే వెనక్కి ఎంతసేపట్లో వస్తున్నది లేటెన్సీ అంటారు, ఆ లేటెన్సీ కూడా చాలా తక్కువ ఉంటుంది. మీరు అన్నట్టుగా అన్నీ కూడా తీసుకోవడం ఉంటుంది. కానీ ఇక్కడ ముఖ్యమైన డిఫరెన్స్ ఏంటంటే బిఎస్ఎన్ఎల్లో అన్ని ఆపరేటర్స్ అందరూ కూడా 5G సర్వీసెస్ ఆల్రెడీ ఇవ్వడం అనేది వాస్తవమే. కానీ బిఎస్ఎన్ఎల్కి మిగతా వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే మనం బిఎస్ఎన్ఎల్ ఇండిజినస్ సర్వీసెస్ అంటూ లాంచ్ చేయడం జరిగింది. అంటే మన సొంత టెక్నాలజీ, దీంట్లో సెక్యూరిటీ అనేది చాలా అధికతరంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ అప్గ్రేడేషన్తోనే మనము 5G చేస్తాం. ఇప్పుడు చూడండి 30 ఏళ్ల ముందర ఉన్న ఇస్రో పరిస్థితిను ఇప్పుడు ఇండిజినస్గా వాళ్ళ సొంత శాటిలైట్

0: లాంచ్ చేయడం ద్వారా భారతదేశానికి వచ్చిన ఘనత ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా బిఎస్ఎన్ఎల్ కూడాను ఇండిజినస్ ఎక్విప్మెంట్ లాంచ్ చేస్తూ మొత్తం త్రూఅవుట్ వరల్డ్లోనే మనం ఐదో నేషన్ అయ్యాం ఇండిజినస్ ఎక్విప్మెంట్ లాంచ్. సో ఆ విధమైన డైరెక్షన్స్లో బిఎస్ఎన్ఎల్ అడుగు వెళ్తూ చాలా త్వరలో కూడా మనకి 5G సర్వీసెస్ అవునండి.
1: యువతకు ఎటువంటి ఉపాధి అవకాశాలు బిఎస్ఎన్ఎల్లో ఉన్నాయో తెలియజేస్తారు.
0: తప్పకుండానండి. ఇప్పుడు ఏంటంటే బిఎస్ఎన్ఎల్ ఆర్గనైజేషన్స్ కూడా కమర్షియల్ ఆర్గనైజేషన్, అంటే మిగతా కంపెనీస్ లాగానే మనకి ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ ఉంటుంది, దీంట్లో ప్రాఫిట్ లాస్ ఉంటుంది. ఎంత మనం రూరల్లో సర్వీసెస్ ఇస్తున్నా కానీ మనకి ఇటువంటి బ్యాలెన్స్ షీట్ మీద కూడా మనకు కన్ను ఉండాలి. అందుకని బిఎస్ఎన్ఎల్ ఈ మధ్యకాలంలో విఆర్ఎస్ అంటూ ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ 60% మనకి స్టాఫ్ అందరు కూడా విఆర్ఎస్లో వెళ్ళిపోవడం జరిగింది. ఇంతమంది స్టాఫ్ వెళ్ళిపోయారు కాబట్టి బిఎస్ఎన్ఎల్ అంటే వినూత్నంగా తక్కువ ఖర్చుతోని మనకి అవుట్సోర్స్ చేస్తున్న సర్వీస్ అంతా కూడా ఆ విధంగానే బిఎస్ఎన్ఎల్ మన ఆంధ్రప్రదేశ్లోనే ఆల్మోస్ట్ 2000 మంది టెలికామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పార్ట్నర్స్ వాళ్ళని ఐడెంటిఫై చేసింది. అంటే ఈ 2000 మంది మనకి 50 డేస్ కనెక్షన్స్ ఇస్తుంటారు పార్ట్నర్ అయ్యి, వాళ్ళకి 50% షేర్ వెళ్ళిపోతుంది. అదేవిధంగా ఫ్రాంచైజీ ఉన్నారు, వాళ్ళ ఫ్రాంచైజీ కింద పనిచేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు 30-40 వేల నుంచి 100,000 వరకు ఇందులో వాళ్ళు సంపాదించుకోగలరు నెలకి. ఎందుకంటే ఇది వాళ్ళు వేరే పనులు చేసుకుంటూ కూడా చేయొచ్చు, లేకపోతే వాళ్ళు ఉన్న ఊర్లో కూడా చేర్చుకోవచ్చు. అది చాలా గొప్ప విషయం అది. అంతేకాకుండా మనకి డిఎస్ఏ డైరెక్ట్ సెల్లింగ్ ఏజెంట్స్ అని, అంటే సిమ్లు వాళ్ళు అమ్ముకుంటుంటారు, వాళ్ళు రూరల్ డిస్ట్రిబ్యూటర్స్ అంటారు. ఒక చిన్న ఫ్రాంచైజీ అన్ని చోట్ల ఫ్రాంచైజీని పెట్టలేం కాబట్టి అక్కడ వాళ్ళే రూరల్ డిస్ట్రిబ్యూటర్ కింద తీసుకుని మొత్తం ఏరియాని మొత్తం సర్వ్ చేయొచ్చు. సో ఈ విధంగా చాలా విధాలుగా మనకి యువత కొద్దిగా ఎక్స్పీరియన్స్ సంపాదించి కానీ ఫస్ట్ ఎవరితోనో పనిచేసి తర్వాత వాళ్లే ఫ్రాంచైజీ కింద అవ్వడం కానీ ఇట్లా చాలా విధాలుగా వాళ్ళు మనకి బిఎస్ఎన్ఎల్లో పాలు పంచుకోవచ్చు.
1: ఉపాధి మార్గాలు అన్నది చాలా వినూత్నంగా కల్పిస్తున్నారు.
0: అవునండి.
1: సార్ అయితే ఇప్పుడు ఇదే కాకుండా మనకి బిఎస్ఎన్ఎల్ ద్వారా కార్పొరేట్ ఎంటర్ప్రైజ్ సంస్థలకు ఇచ్చే వివిధ సేవల గురించి తెలియజేస్తారు.
0: మనకి బిఎస్ఎన్ఎల్లో ఎంటర్ప్రైజ్ బిజినెస్ అని సపరేట్ ఎంటిటీ అండి. ఈ ఎంటర్ప్రైజ్ బిజినెస్లోనే ఇంటర్నెట్ లీజ్ డైంట్ కానీ, తర్వాత పాయింట్ టు పాయింట్ సర్క్యూట్స్ కానీ, అంటే ఇందులో కస్టమర్కి కావాల్సిన సర్వీసెస్ని సిస్టమ్ ఇంటిగ్రేటర్ని పెట్టుకుని కంప్లీట్ సర్వీసెస్ బొకే సర్వీసెస్ అంటూ మనము ఒక కస్టమర్కి అందజేస్తున్నాము. లేటెస్ట్ టెక్నాలజీ కూడా క్యాప్టివ్ నాన్ పబ్లిక్ నెట్వర్క్ని CNPN అంటారు, వీటిని కూడా మనం ఇవ్వడం జరుగుతున్నది. ఇప్పుడు మీరు చూస్తున్నారంటే భోగాపురం ఎయిర్పోర్ట్ కొత్తగా మనం కమిషన్ చేయడం జరిగింది, అందులో కూడా సర్వీసెస్ అన్ని కూడా బిఎస్ఎన్ఎల్ సర్వీసెస్ కూడా వాళ్ళు అవైల్ చేసుకుంటున్నారు.
1: విద్యార్థుల కోసం విద్యాపరమైన కార్యక్రమాలు బిఎస్ఎన్ఎల్ ఏమైనా చేపడుతుందా, ఆ విషయాన్ని తెలియజేస్తారు.
0: మనకి టెలికామ్ ట్రైనింగ్ సెంటర్స్ ఉండేవి, వాటిలో స్టూడెంట్స్ అందరికీ కూడా ట్రైనింగ్ కండక్ట్ చేసి వాళ్ళ సర్టిఫికేట్స్ కూడా ఇవ్వడం అంటూ జరిగేది. ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ కౌశలం అనే ప్రాజెక్ట్ కింద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ని కూడా అంత టైప్ చేసుకుని మాన్ కానీ ఓటీన్ ఎక్విప్మెంట్ కూడా వాళ్ళ దగ్గర పెట్టేసి ఆ ఎక్విప్మెంట్ల మీద పూర్తిగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఏ విధంగా టెక్నాలజీ గురించి డిస్కస్ చేయడం మా ఆఫీసర్స్ కూడా అక్కడికి వెళ్ళి చెప్పడం జరుగుతుంది. ఇదే కాకుండా మా ప్రిమిసెస్లో కూడాను వాళ్ళ స్టూడెంట్స్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ చెప్పారు, ఇక్కడ అక్కడ రెండు చోట్ల కూడా మనం చేసి చాలా సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసాం లాస్ట్ 1 ఇయర్లో.
1: బిఎస్ఎన్ఎల్ ద్వారా ప్రజలకు, యువతకు ఉపాధి ఇంకా అధునాతన సేవలు ఏ విధంగా అందిస్తున్నారో తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్.
0: ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.
2: వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రజలకు చేరువలో బిఎస్ఎన్ఎల్ అధునాతన సేవల గురించి ఆంధ్రప్రదేశ్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ శ్రీ ఎం శేషాచలం గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీ ఎం వెంకటరమణ. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. యువవాణి.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov

0: www.ncert.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారం అనంతరం తెలుసుకుందాం రండి శీర్షికన ప్రముఖులు అవార్డులు ఈ అంశం గురించి తెలుసుకుంటారు. ముందుగా విందాం విద్య ఉద్యోగ సమాచారం. ఈనాటి శీర్షికన ఉద్యోగ సమాచారం తెలుసుకుంటారు. ప్రకాశం జిల్లా DCCBలో 20 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ DCCBలో అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. మొత్తం పోస్టుల సంఖ్య 20 అసిస్టెంట్ మేనేజర్లు. అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ లేదా పీజీలో ఉత్తీర్ణులు అవ్వాలి. దీంతోపాటు ఇంగ్లీష్ పరిజ్ఞానం, స్థానిక భాష తెలుగులో ప్రావీణ్యం, కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలి.

0: పూర్వ ప్రకాశం జిల్లా స్థానిక అభ్యర్థులు మాత్రమే అర్హులు. వయస్సు 1/6/2026 నాటికి 20 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి. వేతనం నెలకు 62,571 రూపాయి. ఎంపిక విధానం: ఆన్లైన్ రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 15/2026. ఆన్లైన్ పరీక్ష తేదీ 1/7 నెలలో ఉంటుంది. వెబ్సైట్ చిరునామా prakasamdccb.bank.in. వెబ్సైట్ చిరునామా మరొకసారి prakasamdccb.bank.in. మీరింతవరకు ఉద్యోగ సమాచారం తెలుసుకున్నారు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: తెలుసుకుందాం రండి శీర్షికన. శ్రోతలు, ఈరోజు తెలుసుకోబోతున్న అంశం ప్రముఖులు అవార్డు. అవార్డులు ఇందులో భాగంగా 2025 పద్మశ్రీ అవార్డులు పొందిన ప్రముఖుల గురించి తెలుసుకుందాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిధులతో నడిచిన ఇండియా క్లైంట్స్ ప్రొడక్టివిటీ ప్రాజెక్ట్ లీడర్ ఎవరో మీకు తెలుసా? జాతీయ ఆర్థిక డేటా రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి గురించి మీకు తెలుసా? ఆయన మరెవరో కాదు, KL కృష్ణ. ఈయన పూర్తి పేరు కొసరాజు లీలాకృష్ణ. ఈయన సాహిత్యం మరియు విద్యలో అగ్రగామి. ఎకనామెట్రిక్స్, ఇండస్ట్రియల్ ఎకనామిక్స్ పూర్తి చేశారు. ఈయన మన ఆంధ్ర యూనివర్సిటీలో BSc మ్యాథ్స్, కేరళ యూనివర్సిటీలో MSc స్టాటిస్టిక్స్ మరియు షికాగో యూనివర్సిటీ నుండి ఎకనామిక్స్లో PhD చేశారు. ఈయన ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ప్రొఫెసర్గాను, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గాను సేవలందించారు. ఇంకా సెస్ హైదరాబాద్లోను, మిడ్స్ చెన్నై సంస్థల్లో గవర్నింగ్ బాడీ చైర్మన్గా పనిచేశారు. ఈయన చేసిన విశిష్టమైన సేవలకు గాను మన భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఎవరైనా మిమ్మల్ని ఆపకుండా ప్రశ్నిస్తే ఎలా ఉంటుంది? ఒకేసారి 10 మంది ప్రశ్నిస్తే ఎలా ఉంటుంది? అలాంటిది ఒకే సమయంలో 100 మంది 100 అంశాలపై ప్రశ్నలు అడుగుతుంటే, ఆ ప్రశ్నలు కూడా సాహిత్యపరమైనవి అయితే వాటిని ఎదుర్కొని ఆ 100 మందికి సమాధానాలు చెప్పే పండితుణ్ణి ఏమంటారు? ఇంకా అర్థం కాలదా? అదేనండి, శతావధాని అంటారు. అలాంటి ఒక గొప్ప శతావధాని మాడుగుల నాగఫణి శర్మ గారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత కూడా అయిన ఈయన 10వ తరగతి పూర్తవ్వగానే సాహిత్య శిరోమణి పట్టా కోసం తిరుపతిలో చదివారు. అలాగే ఆంధ్ర యూనివర్సిటీలో MAని కొత్త ఢిల్లీ రాష్ట్రీయ సంస్కృత సంస్థానం నుండి శిక్షాశాస్త్రి, తిరుపతి రాష్ట్రీయ విద్యాపీఠం నుండి PhDని పొందారు. అంతేకాదండో, ఈయన సంస్కృత ఉపన్యాసకులు కూడాను. అలాగే TTD ధర్మ ప్రచార పరిషత్ అదనపు కార్యదర్శిగాను పనిచేశారు. అలాగే మన మాజీ ప్రధానులు పివి నరసింహారావు, అటల్ బిహారీ వాజ్పేయి, ఇంకా మాజీ రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ వంటి ప్రముఖుల సమక్షంలో అష్టావధానాలు నిర్వహించి శభాష్ అనిపించుకున్నారు. ఇంకా సహస్రఫణి, బృహద్ ద్విసహస్ర అష్టావధాని, శతావధాని సమ్రాట్, శతావధాన చూడామణి, కళా సాహిత్య కల్ప ద్రుమ వంటి గొప్ప బిరుదులతో కనకాభిషేకాలు, స్వర్ణ శారదాముద్రిక ముత్యాల జల్లు, ఆందోళిక భోగం, స్వర్ణ కంకణం, గండపెండేరం వంటి గౌరవాలను పొందారు. ముగ్గురు కళాకారులు, అందులో

0: ఒకరు కథకులు ప్రధాన వక్త అంటారు, మరియు ఇద్దరు వంతలు పాడుతారు హాస్యం మరియు సంగీతం అందిస్తూ. ఈ ముగ్గురు కలిసి డక్కీలు లేదా డమ్ములు వాయిస్తూ తందానా తాన తందానా అంటూ తంబురును ధరించి తలపై నెమలిపించును ధరించిన రంగుల దుస్తులతో ఆకట్టుకుంటూ నృత్యం, పాట, పద్యం, హాస్యం మరియు వచనం అన్నీ కలగలిపి పురాణ ఇతిహాస కథలు, జానపద కథలు, స్వాతంత్ర సమరం మరియు సమకాలీన సామాజిక అంశాలను ప్రచారం చేసే కళను ఏమంటారో తెలుసా? అదేనండి మన బుర్రకథ. ఈ బుర్రకథలో 5 దశాబ్దాలుగా సేవలు అందించి కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక అవార్డు పద్మశ్రీని చనిపోయిన తర్వాత పొందిన కళాకారులు మరెవరో కాదు, మిరియాల అప్పారావు గారు. ఈయన కిడ్నీ వ్యాధితో మరణించగా ఈయన కూతురు పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. ఈయన రామచంద్రాపురం ప్రాంతానికి చెందిన టీవీ, రేడియో కళాకారులు. ఈయన రేడియోలో, దూరదర్శన్లో అనేక ప్రదర్శనలు ఇచ్చి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందారు. అలాగే ఈయన ప్రభుత్వ పథకాలను కూడా ప్రచారం కల్పించారు. బుర్రకథ ద్వారా 5 దశాబ్దాల పాటు కళాకారుడిగా సేవలందించిన అప్పారావు గారి తదనంతరం ఆయన కుమారుడు, కూతురు కూడా బుర్రకథ కళారంగంలో కొనసాగుతున్నారు. ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి, కానీ పుట్టింది కర్ణాటకలోనే ధార్వాడ్లో, ప్రఖ్యాత పురావస్తు శాస్త్రవేత్త మరియు సంస్కృత పండితులు అయిన రాఘవేంద్రాచార్య పంచముఖి. ఈయన సాహిత్యం మరియు విద్యకు చేసిన సేవకు గాను రాఘవేంద్రాచార్య పంచముఖి గారికి కేంద్ర ప్రభుత్వ పద్మ అవార్డు అందించడం జరిగింది. ఈయన విద్యాభ్యాసం కర్ణాటకలోనూ, ఢిల్లీలోనూ జరిగింది. అంతేకాకుండా సాంప్రదాయ భారతీయ జ్ఞాన వ్యవస్థలు, ఆధునిక ఆర్థిక శాస్త్రం మరియు నిర్వహణలో అనుసంధానిస్తూ అనేక శాస్త్రీయ గ్రంథాలు, కవితలు, రచనలు చేశారు. అంతేగాక భారత వాణిజ్యం, విధాన పాలనలో ఆర్థికాభివృద్ధి మరియు పరిమాణాత్మక అర్థశాస్త్రంపై కీలకమైన పరిశోధనలను ప్రచురించారు. ఈయన ఆర్థికవేత్తగా మరియు తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం మాజీ ఛాన్సలర్గా పనిచేశారు. అంతేకాకుండా తత్వం మీద కూడా అనేక పుస్తకాలు రచించారు, అనేక పదవులను నిర్వర్తించారు. వీరి సేవలకు, రచనలకు అనేక అవార్డులు కూడా లభించాయి. మీరింతవరకు పద్మశ్రీ అవార్డులు పొందిన కొసరాజు లీలాకృష్ణ, ఇంకా మాడుగుల నాగఫణి శర్మ గారు, మిరియాల అప్పారావు గారు, ఇంకా రాఘవేంద్రాచార్య పంచముఖి గారు, ఇటువంటి ప్రముఖుల గురించి తెలుసుకున్నారు. ఈనాటి మన తెలుసుకుందాం రండి శీర్షిక ఇంతటితో సమాప్తం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

మీరు వింటున్నారు 101.5 మెగా మార్కాపురం ఎఫ్ఎం. ఇంతటితో ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమం సమాప్తం.

0: మహిళా లోకానికి ప్రియనేస్తం.
1: యువజనులకై ఉత్తుంగ తరంగం,
0: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం,
2: కొంతకాలం కొంతకాలం
1: సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం,
0: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం,
3: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
1: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం,
3: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
0: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం,
1: అన్ని తానై
0: అన్నింటా తానై వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
1: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
0: ఆకాశవాణి,
1: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
4: ఆకాశవాణి మార్కాపురం 101.5 ఎఫ్ఎం. సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సమీక్ష ప్రసారమవుతుంది. ఢిల్లీ కేంద్రం నుండి రిలే. అనంతరం 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. సంగీత నాటక అకాడమీ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రదానం చేశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నేటితో ముగిశాయి. గనులు ఖనిజాల సవరణ బిల్లుతో రాష్ట్రాల హక్కులకు ఎటువంటి భంగం కలగదని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీతో పాటు వాయువ్య భారతదేశంలోని పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్లు అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రదానం చేశారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఒక ప్రత్యేక అవార్డుల ప్రదానోత్సవంలో 100 మందికి పైగా కళాకారులకు ఈ పురస్కారాలను, ఫెలోషిప్లను అందజేశారు. కళలు, సంగీతం, నృత్యం, నాటకం, జానపద గిరిజన కళలు, తోలుబొమ్మలాట, సాంప్రదాయ నాటకాలు తదితర కళారూపాలకు విశేష సేవలందించిన కళాకారులను ఈ పురస్కారాలతో సత్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ అవార్డు గ్రహీతలు ఆధునిక భారతదేశ ప్రతిభా అంకితభావానికి ప్రతిబింబమని చెప్పారు. సంగీతంలో అనేక సంప్రదాయాలు, జానపద నాటకాల్లో లెక్కలేనన్ని కళారూపాలు ఉన్నాయని తెలిపారు. దేశవ్యాప్తంగా విస్తరించిన సమృద్ధమైన జానపద సంస్కృతిని పరిరక్షించడంలో కళాకారులు కీలక పాత్ర పోషిస్తున్నారని రాష్ట్రపతి పేర్కొంటూ,
1: సంగీత నాటక అకాడమీ పురస్కార్ సే సన్మానిత్ కళాకారం కి హార్దిక్ బధాయి దేతి హూ. ఆజ్ మేరి సామ్నే ఆధునిక భారత్ కి ప్రతిభా ఔర్ సాధనా ఏక్ సాథ్ ఉపస్థిత్ హై. హమారే సంగీత్ కి అనేక పద్ధతియాం హై, నృత్య కి అనేక శైలియాం హై ఔర్ లోక నాట్యక కి అసంఖ్య రూప హై. భారతీయ పరంపరా కే బాహక్ ఆప్ సబ్ కళాకార్ హమారి సామూహిక స్మృతి కె సంరక్షక హై ఔర్ భవిష్య కి కల్పనా కె సర్జక హై.
0: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నేటితో ముగిశాయి. లోక్సభ, రాజ్యసభలను నిరవధికంగా వాయిదా వేయడంతో సమావేశాలు ముగిసినట్లు ప్రకటించారు. జూలై 20న ప్రారంభమైన ఈ సమావేశాలు 25 క్యాలెండర్ రోజుల పాటు కొనసాగాయి. ఈ సమావేశాల సందర్భంగా పలుమార్లు నిరసనలతో తరచూ అంతరాయాలు ఏర్పడి శాసనపరమైన చర్చలు పరిమితమయ్యాయి. అయినప్పటికీ పార్లమెంటు పలు కీలక బిల్లులను ఆమోదించింది. ఈ సమావేశాల్లో లోక్సభలో 11 బిల్లులు, రాజ్యసభలో 2 బిల్లులు ప్రవేశపెట్టారు. మొత్తం 12 బిల్లులకు ఉభయ సభలు ఆమోదం తెలిపాయి. వాటిలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్

0: అన్యాయ పద్ధతుల నిరోధం సవరణ బిల్లు, జాతీయ గౌరవానికి అవమానాల నిరోధక సవరణ బిల్లు, జనన మరణాల నమోదు సవరణ బిల్లు, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి సవరణ బిల్లు, బ్యాంకర్స్ బుక్స్ ఎవిడెన్స్ బిల్లు, కేరళ పేరు మార్పు బిల్లు, నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సవరణ బిల్లు, ట్రిబ్యునల్స్ సంస్కరణ బిల్లు, గనులు ఖనిజాల అభివృద్ధి నియంత్రణ సవరణ బిల్లు ఉన్నాయి. పేపర్ లీకేజీల నిరోధక బిల్లు ఈ సమావేశాల్లో కీలక అంశంగా నిలిచింది. పోటీ పరీక్షలు, ప్రభుత్వ నియామక పరీక్షల్లో పేపర్ లీకేజీలు, ఇతర అక్రమ పద్ధతులను అరికట్టే లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఈ బిల్లును పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించాయి. పార్లమెంట్ ఆమోదం లభించిన గనులు ఖనిజాల అభివృద్ధి నియంత్రణ సవరణ బిల్లు వల్ల ఏ రాష్ట్ర హక్కులు హరించబడవని, రాష్ట్రాల ఆదాయ వ్యవస్థపై ఎలాంటి ప్రభావం ఉండదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ ఖనిజ ఉత్పత్తిని పెంచడమే ఈ బిల్లు ప్రధాన లక్ష్యమని తెలిపారు. మైనింగ్ రంగంలో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ ప్రభుత్వ విధానంతో పనిచేస్తోందని చెప్పారు. గనుల రంగం నుంచి రాష్ట్రాలకు లభించే ఆదాయ వాటా 65% నుంచి 85% పెరిగిందని కిషన్ రెడ్డి తెలిపారు. ఖనిజాల లభ్యతను పెంచడం, ఉపాధి అవకాశాలను విస్తరించడం, రాష్ట్రాలను ఆర్థికంగా బలోపేతం చేయడం, బొగ్గు ఖనిజాల దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం అనే 4 ప్రధాన స్తంభాలపై ప్రభుత్వం దృష్టి సారించిందని కిషన్ రెడ్డి వివరిస్తూ,
1: భారత్ సర్కార్ కభీ భీ రెవెన్యూ జనరేషన్ ఉస్ దృష్టికోణ సే కభీ హమ్ దేఖే నహీ. దూసరా విషయ ఆక్షన్ రిజీమ్ ఆనే కే బాద్ ఆక్షన్ ప్రీమియం మిల్తా హై ఉస్మే 100% స్టేట్ గవర్నమెంట్ కు జాతా హై. జో రాయల్టీ ఇంట్రోడ్యూస్ కియా హై వో రాయల్టీ భీ 100% స్టేట్ గవర్నమెంట్ కు జాతా హై. డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ఇస్ జిల్లా సే పైసే ఆతే హై, జిల్లా కలెక్టర్ కి అధ్యక్షతా మే ఉస్ ఏరియా కా వికాస్ కే లియే, స్కిల్ డెవలప్మెంట్ కే లియే, లోగోన్ కే రోజ్గార్ కే లియే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీ కే లియే యే పైసే ఖర్చ్ కర్తే హై.
0: హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులు ఈరోజు పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం ఆ ఫోటోలను సామాజిక మాధ్యమం వేదికగా పంచుకున్నారు. న్యూఢిల్లీలోని తన నివాసంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం హర్ ఘర్ తిరంగా ప్రచారం ప్రతి భారతీయుడి హృదయంలో దేశభక్తి భావనను, జాతీయ గర్వాన్ని మరింత బలోపేతం చేస్తోందని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. కోట్లాది మంది పౌరులు త్రివర్ణ పతాకంతో అనుసంధానమవుతూ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని మరింత బలోపేతం చేస్తున్నారని తెలిపారు. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ కూడా త్రివర్ణ పతాకంతో ఉన్న ఫోటోను సామాజిక మాధ్యమంలో పంచుకున్నారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ప్రజలు తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి జాతీయ గర్వాన్ని చాటుకునే ఈ వేడుకల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఎనీమియా ముక్త భారత్ అభియాన్పై జాతీయ కార్యశాల న్యూఢిల్లీలో జరుగుతోంది. నిన్న ప్రారంభమైన ఈ కార్యశాలలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 160 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి పుణ్య సలీల శ్రీవాస్తవ మాట్లాడుతూ, రక్తహీనత సమస్యను సమగ్రంగా పరిష్కరించేందుకు వివిధ ఆరోగ్య కార్యక్రమాల మధ్య మరింత సమన్వయం అవసరమన్నారు. మెరుగైన సమన్వయంతో కూడిన జోక్యాలు, స్క్రీనింగ్ కార్యక్రమాలు, సేవల పంపిణీ వ్యవస్థలను బలోపేతం చేయాలని సూచించారు. గర్భధారణ దశకే పరిమితం కాకుండా చిన్న వయసు నుంచే పోషకాహారం తీసుకోవడంపై దృష్టి పెట్టాలని, ఆరోగ్యకరమైన జీవనశైలి ద్వారా రక్తహీనత నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. కేంద్ర వ్యవసాయం రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రధానమంత్రి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన PMRKVY కృషోన్నతి యోజన KY కింద రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాలకు కలిపి 605 కోట్ల 71 లక్షల రూపాయల నిధుల కేటాయింపులకు ఆమోదం తెలిపారు. ఈ మొత్తం కేటాయింపుల్లో రాజస్థాన్కు 340 కోట్ల 59 లక్షల రూపాయలు, తెలంగాణకు 265 కోట్ల 12 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. వ్యవసాయ అభివృద్ధి, రైతు సంక్షేమ కార్యక్రమాలకు ఈ నిధులను వినియోగించనున్నారు. మహారాష్ట్రలోని నాందేడ్ పట్టణ శివారులో ఉన్న గురుద్వారాలో శిరోమణి అకాలీదళ్ పార్టీ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్పై ఈరోజు కిర్పాన్తో దాడి జరిగింది. నిహాంగ్ వర్గానికి చెందిన ఓ వ్యక్తి ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. దాడిలో బాదల్ కుడి చేతికి స్వల్ప గాయమైంది. ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు అకాలీదళ్ పార్టీ నాయకులు తెలిపారు. దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నైజీరియాలోని లాగోస్ నగరం వేదికగా 4 రోజుల పాటు జరిగిన కామన్వెల్త్ ఫెన్సింగ్ ఛాంపియన్షిప్లో భారత్ ఛాంపియన్గా నిలిచింది. U23 సీనియర్ విభాగాల్లో భారత ఫెన్సింగ్ బృందం అద్భుత ప్రతిభ కనబరిచి మొత్తం 35 పతకాలు సాధించింది.

0: ఇందులో 13 స్వర్ణం, 8 రజతం, 14 కాంస్య పతకాలున్నాయి. ఈ పోటీల్లో భారత క్రీడాకారులు వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి కామన్వెల్త్ ఫెన్సింగ్ ఛాంపియన్షిప్లో భారత్కు ఓవరాల్ టైటిల్ను అందించారు. వాతావరణం. ఢిల్లీతో పాటు వాయువ్య భారతదేశంలోని పలు ప్రాంతాల్లో రానున్న రోజుల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. హర్యానా, చండీగఢ్, జాతీయ రాజధాని ఢిల్లీలో రాబోయే 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని IMD అంచనా వేసింది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన తాజా అల్పపీడనం కారణంగా వాతావరణంలో ఈ మార్పులు చోటు చేసుకుంటున్నాయని IMD తెలిపింది. ప్రస్తుతం ఋతుపవన ధ్రువుని సాధారణ స్థానం కంటే దక్షిణంగా కొనసాగుతోందని, దీంతో దేశంలోని పలు ప్రాంతాల్లో అధిక వర్షపాతానికి అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని IMD పేర్కొంది. గంగా పరివాహక పశ్చిమ బెంగాల్, ఒడిశా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఛత్తీస్గఢ్లో కూడా అక్కడక్కడ భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD వెల్లడించింది. న్యూఢిల్లీలో గత ఏడాది నవంబర్లో జరిగిన ఎర్రకోట ఉగ్రదాడికి అల్ఖైదా ఇన్ ది ఇండియన్ సబ్ కాంటినెంట్ AQIS కారణమని అధికారికంగా నిర్ధారించినట్లు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి వెల్లడించింది. ఐక్యరాజ్యసమితికి చెందిన ఉగ్రవాద నిరోధక ఆంక్షల పర్యవేక్షణ సంస్థ విడుదల చేసిన తాజా నివేదికలో ఈ విషయాన్ని పేర్కొంది. ఎర్రకోట సమీపంలో జరిగిన ఈ భారీ పేలుడులో పలువురు ప్రాణాలు కోల్పోగా అనేక మంది గాయపడ్డారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంగీత నాటక అకాడమీ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రదానం చేశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నేటితో ముగిశాయి. గనులు, ఖనిజాల సవరణ బిల్లుతో రాష్ట్రాల హక్కులకు ఎటువంటి భంగం కలగదని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీతో పాటు వాయువ్య భారతదేశంలోని పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కాపురం 101.5 FM.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఇప్పుడు ఒక సినిమా పాట విందాం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఆకాశవాణి మార్కాపురం 101.5 FM. మరికొద్ది క్షణాల్లో న్యాయ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది.
3: We bring you a talk on mental health and access to justice, care and human dignity. This talk was part of a webinar organized by the Department of Justice.
4: Us jab tak ek individual ye nahi samajhta ki mujhe mental health ki issues hain, mujhe hospital jana hai ya mujhe kisi se connect karna hai, tab tak next step aata hi nahi hai. We do not then talk about what rights he has or what where he can go. जब भी हम अक्सर स्वास्थ्य की बात करते हैं, फिजिकल हेल्थ, whether he is healthy or not, शारीरिक रूप से हम स्वस्थ हैं कि नहीं, and we usually ignore that the mental health aspect and the social. So WHO has identified that mental health is integral to health. So when we are talking about mental health, what is mental health? It's a complex process. क्या हम समझ पा रहे हैं मेरे साथ जिंदगी में क्या हो रहा है, लाइफ में कितने सारे पड़ाव पड़ते हैं, आर वी एबल टू कोप अप विद दोज थिंग्स, आर वी प्रोडक्टिव डिस्पाइट हैविंग टू फेस वेरियस चैलेंजेस इन लाइफ. सो इफ वी आर एबल टू डू सो, वी वुड से दैट आई एम मेंटली हेल्दी, आई एम एबल टू डील विद माय मेंटल हेल्थ एडिक्वेटली. देयर आर वेरियस सिचुएशंस इन लाइफ, वेदर इट इज एट वर्क प्लेस, फैमिली, with how we are connecting with other individuals, whether we are facing some legal battle or we are having shortage of funds, someone in the family is ill, or home environment or the school environment or the workplace is having problems. So in sab cheezon ko leke hum some individuals may feel stressful, some individuals may feel that this is part of life, to hamare reactions alag alag hote hain. And at the same time, we need to understand that some amount of stress is important to drive us to face those challenges. Agar hamare paas ek bacche ke samne exam ho hi nahi, to wo padega hi kyun? To exam ek tarah se uske liye stress bhi create karta hai, par dusre perspective se usko ek challenge bhi milta hai.

0: ఆకాశవాణి మార్కాపురం 101.5 MHz. సమయం 9:30. మరికొద్ది క్షణాల్లో మళ్ళీ విందాం ఆకాశవాణి శబ్దభాండాగారం నుండి ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా ప్రముఖ కవి కాళోజీ గారితో ఇష్టాగోష్ఠి ప్రసారమవుతుంది.
1: కాళోజీ గారు, మీ వయసు 82 సంవత్సరాలు కదా, అంటే ఆధునిక చరిత్రకి 70 ఏళ్ళుగా మీరు సాక్షి. మీ కవిత్వాన్ని, అదే నా గొడవ అన్న పుస్తకాన్ని చూసిన, మీ జీవితాన్ని గురించి విన్నది దృష్టిలో పెట్టుకున్నా, ఆది నుండి మీరు పోరాడుతున్నట్టు కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత అలనాటి మీ సహచరుల్లో అనేక మంది రాజీ పడ్డా, మీరు ఇంకా ఘర్షణ పడుతూనే ఉన్నారు. కారణం ఏమిటి?
2: ఆంధ్రప్రదేశ్ ఏర్పరచుకోవటాని కోసం ఏ ఉద్దేశంతో ఏర్పాటు చేసుకున్నాము? ఆ ఉద్దేశం నెరవేరకపోతే రాజీ పడడం కష్టం. ఆంధ్రప్రదేశ్ ఏర్పడటాని కోసం ఉద్దేశం ఉన్నది. ఆ ఉద్దేశం నెరవేరినంత కాలం రాజీ పడడం అనే ప్రశ్న ఉండదు.
1: ఏమిటంటారు ఆ ఉద్దేశం? ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం వచ్చేసింది కదా,
2: ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం
1: 3 ప్రాంతాలు, అటు తెలంగాణ, ఇటు రాయలసీమ, సర్కారు జిల్లాలు అన్నీ కలిసి ఏకమయ్యాం కదా.
2: ఇది భాషా ప్రయుక్త రాష్ట్రాలు అనే సిద్ధాంతం క్రితం దాని కింద ఈ ఏర్పాటు జరిగింది. ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాలు భారతదేశంలో ఏర్పడాలి అని మన పురాణాల రూపట వాటికి సంబంధించినటువంటి విశ్వాసాలతో 52 దేశాలు అని చెప్పి ఉండేవి. అవి భాష ప్రాతిపదికమైన ఉన్నది ఆ సూత్రం. తర్వాత కాంగ్రెస్ వారు కూడా దాదాపు 80 సంవత్సరాలకు మొదటి నుంచి ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేసుకుందాం, మన స్వరాజ్యం వచ్చినాక అని వాళ్ళు నిర్ణయం ఉన్నది. ఉద్దేశం ఏమిటంటే, ఒకే భాష మాట్లాడేవాళ్ళు కొద్దిగా ఉన్నట్టయితే, అక్కడి పరిపాలన కూడా అదే భాష జరిగినట్టయితే, అక్కడ మాతృభాషలోనే విద్య అనే విజ్ఞానం అంతా వచ్చినట్టయితే వాడికి సులువుగా ఉంటుంది. వాడి తన ప్రతిభా విశేషాలను చూపించడానికి కోసం చాలా అనుకూలంగా ఉంటుంది అనే ఉద్దేశం. అయితే ఆ ఉద్దేశమే ఏర్పడటానికి కోసం ఆంధ్రప్రదేశ్ రాజ్యం ఏర్పడిన తర్వాత తక్కినవన్నీ అప్పుడు మేము ఒక సంచిక తీసాం వరంగల్ నుంచి, నేను రాఘవ రెడ్డి గారు పావులపురుషు రాసిన వారు. దాంట్లో ఏటూరు రాసిన దాంట్లో నేను రాసిన దాంట్లో 3 సంతకంతో వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాజ్యం వచ్చిన తర్వాత ఇక్కడ భాష వరకే ఈ రాజ్యం ఏర్పడుతున్నది. ఇక్కడ విద్య కార్యాలయంలో పట జరిగే వ్యవహారానికి, ఇక్కడి అసెంబ్లీకి అన్నింటిలో కూడా తెలుగు ఉంటుంది, తెలుగు కోసం ఉంటుంది. ఇది సౌలభ్యం కోసం. అంతేగాని భారత రాజకీయాలే మన రాజకీయాలు, ఆంధ్ర రాజకీయాలని తెలుగు రాజకీయాలని ఉండవు. అది కావాలి. అయితే ఈ 45 సంవత్సరాల నుంచి అది జరగకుండా తక్కినవన్నీ జరిగినాయి. మరి దీంతో నేను ఎట్లా రాజీపడాలి? పడలేదు.
3: కాళోజీ, మరొక మాట, ఆనాటి నుంచి తీసుకుంటే

0: ఎన్నో ప్రభుత్వాలు మారటం ఎరుగున్నారు, అన్ని ప్రభుత్వాల తీరుతెన్నులు చూశారు. అయితే ప్రజాస్వామ్యంగా మౌలికమైన మార్పులు ఏమైనా వచ్చాయని అనుకుంటున్నారా? ఇంతకీ అసలు ప్రజాస్వామ్యానికి లిట్మస్ టెస్ట్ అంటూ ఏమైనా ఉందా?
1: పతాక మారడమే కానీ పద్ధతి మారలేదు. ధర్మ ఆనాటి ఈనాటి వరకు కూడా పద్ధతిలో అదే ఉన్నది కాబట్టి. అయితే దీన్ని వ్యతిరేకించి రాజీపడకుండా వ్యతిరేకిస్తే నేను ప్రజాస్వామ్య పద్ధతికి విరుద్ధంగా ఉన్నానని, పాలనాధికారి నేను వ్యతిరేకించింది నైజామును అవకతవకలకు చేస్తున్నాడని, వారు ఆ పాలలోపట అన్ని అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి దాన్ని వ్యతిరేకించాను. లేదు నువ్వు తురుకువాడవు అని వాడిని వ్యతిరేకిస్తున్నావు అని దానికి వస్తుంది. తురుకవాడుగా ఉండి మొహమ్మదీయుడిగా ఉండి మొహమ్మదీయ ఆధిపత్యం ఉన్నది, మాదంతా మొహమ్మదీయ ఆధిపత్యమే అని వారి యొక్క పాలనా విధానం. నేటుగా నాకు హిందువులు ఒక కన్ను ముస్లింలు ఒక కన్ను అని వారి ప్రకటన, రాజుగారి ప్రకటన, కానీ అమల్లో కాదు. కొసకు వచ్చిన తర్వాత వారు రాజకీయంగా కొన్ని సంస్కరణలు తీసుకొచ్చి మాకు అసెంబ్లీ కూడా పెట్టుతామన్నారు. ఆ అసెంబ్లీ లోపల 5/5 లేనటువంటి ముస్లింస్కు, 95% ఉన్నటువంటి ముస్లిమేతరులకు సమానమైన స్థానాలు, వారికి 49 వీరికి 49. ఎందుకంటే వారికి వెయిటేజ్, ముస్లింస్కు వెయిటేజ్ ఉన్నది, చరిత్ర ఉన్నది, ఇది ముస్లిం రాజ్యం ఉండే కాబట్టి వారికి వెయిటేజ్ అది. అయితే ఉప్పు సరికి సరి వేసి వండిన పప్పు భోజనం ఎందులోకు అని దాని మీద నా కమెంటు. 99 సరియను తురుక లెక్క ఎందుకు ఎందులోకు అని నా
0: ప్రశ్న.
1: ఆ విధంగా వాడి అది ఆచరణ లోపల అన్ని విధాలు. తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజ్యం కాకముందు ఇక్కడ ఒక ఆంధ్రమాసభ అని ఒక 1913 నుంచి ఒక ఆంధ్రమాసభ ఉన్నది
2: తెలంగాణలో.
1: ఇక్కడ
2: ఇక్కడ
1: మద్రాస్ కంపోజిట్ మద్రాస్లో పుట్ట ఉన్నప్పుడు 1913 నుంచి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడే వరకు దాని యొక్క అలజడి జరిగింది. దాని అధ్యక్ష ఉపన్యాసాలు జరిగినాయి. ఆ అధ్యక్ష ఉపన్యాసాలైనా ప్రభుత్వాల దగ్గర పెట్టినటువంటి మెమరాండమ్స్ అయినా దాంట్లో ఉండేటువంటి ఏవైతే విషయాలు వాళ్ళు ప్రభుత్వం ముందర పెట్టినారో అవే ఇప్పుడు తెలంగాణ వారు మీ ముందు అయినా ప్రభుత్వం ముందని పెడుతున్నారు. ఏమిటి మీకు ఉదాహరణ చెప్తా, మా కృష్ణా డిస్టిక్లో ఇంతమంది ఇంజనీర్లు ఉన్నారు, దాంట్లో తెలుగు అయిన వాడు ఒకడే ఉన్నాడు, తక్కిన అందరూ 10 మిలియన్స్
0: అని ఆనాటి బాధ.
1: ఆనాటి అధ్యక్ష ఉపన్యాసాలైనా కానీ అర్జీలోనే కానీ తక్కిన ప్రభుత్వ దాంట్లో అన్నింటిలో కూడా అంత 10 మిలియన్స్ ఉన్నారు, మా వాడు తెలుగు వాళ్ళు లేడు, తెలుగు వాళ్ళకు లేదు, తెలుగు వాళ్ళకి ఇది కావాలి, అవే మాటలు ఇప్పుడు తెలంగాణ వాళ్ళు అంటున్నారు. తెలంగాణ వాళ్ళు ఇప్పుడు అనేవారు కూడా అదే మాట. ఇదేమిటయ్యా, ఆంధ్రప్రదేశ్లో తెలుగు వాడైన వాడికి చదువుకున్న వాడికి ఎక్కడైనా ఉద్యోగం దొరకాలి, అందరికీ ఉద్యోగం దొరకాలి, అందుకోసం శ్రీ మీ కృష్ణావాణికి గుంటూరు వాడికి మా వరంగల్ దొరికినా పర్వాలేదు, బ్రహ్మపురికి దొరికినా పర్వాలేదు, కానీ వరంగల్ వాడికి మహబూబ్నగర్ వాడికి ఇక్కడ దొరకాలన్నా వద్దా అనేది ప్రశ్న.
0: ఇప్పుడు ఎదిరించిన వాళ్ళు ఆనాడు ఉన్నారు, ఈనాడు ఉన్నారు, ఎదిరించిన వాళ్ళు పడే, ప్రభుత్వాన్ని ఎదిరించిన వాళ్ళు పడే బాధలు అవి ఎక్కువయ్యాయంటారా తక్కువయ్యాయంటారా? బాధలు ఎదిరించిన వాళ్ళకి ఉన్నది.
1: అప్పటిది నిరంకుశత్వ ప్రభుత్వం, రాజరికం, రాజరికం అనేది మానార్కీ అనేది, నైజాముది రాజ్యం, నాది మా తాతది నా కొడుకుది అనేది అది ఒకటి. అప్పుడు ఏదైనా ఒక తొక్కాలు ఉంటే వాడు అడుగుతాడు, వాడు నేను ప్రజల యొక్క క్షేమం కోసం నేను రాజ్యం చేస్తున్నాను కాదు. అప్పుడు ప్రభుత్వానిదైనా ఎవరిదైనా కానీ రాజుగారి క్షేమం, రాజుగారి కుటుంబం క్షేమం, అక్కడ చక్రవర్తి వాళ్ళ క్షేమం, వాడి రాజకుటుంబం క్షేమం, రాజకుటుంబం క్షేమం కోసం, దానికోసం సామ్రాజ్యం లోపల అందరూ ఏది చేసినా ఏది జరిగినా కానీ రాజకుటుంబానికి ప్రమాదం లేకుండా రాజుగారికి ప్రమాదం లేకుండా చూడాలి. కానీ ఇప్పుడు ఇది ప్రజాస్వామ్యం, ఇక్కడ ప్రజల క్షేమం చూడాలి. ఇప్పటికి కూడా ప్రైమ్ మినిస్టర్ గారి క్షేమం, రాష్ట్రపతి గారి క్షేమం, రాష్ట్రపతి గారి కుటుంబం క్షేమం, ప్రైమ్ మినిస్టర్ గారి కుటుంబం క్షేమం, ముఖ్యమంత్రి కుటుంబం క్షేమం చూస్తే పేరు మారింది కానీ పద్ధతి మారినట్టు.

0: అందుకోసం పతాక మారింది కానీ పద్ధతి మారలేదు. ధర్మచక్ర ముద్రాంకిత ధ్వజం ఏదైతే ఉన్నదో మనది దాన్ని మోసేటువంటి గుతుప ఆ పోస్ట్ అది నాదృశాదే. పతాక మారింది, ధర్మచక్ర ముద్రాంకిత ధ్వజమును మోసడి దండము నాదృశాది, అది అట్లనే ఉన్నది. దాని మీద దండాలు మారుతున్నాయి కానీ అది మాత్రం అది ఉన్నది.
1: కళజీ గారు, నేటి సమాజంలో వ్యక్తుల విలువల్లో అవినీతి, స్వార్థం, ధనాపేక్ష బాగా పెరిగిపోయాయని అంటున్నాం కదా, దీనికి కారణం ఏమనుకుంటున్నారు మీరు?
0: అదంతా ప్రాణధర్మంగా వర్తించడమే మనం సహజం అనుకుంటున్నాం, అధ్యక్షం అనుకుంటున్నాం. కాబట్టి ఆ ప్రాణధర్మ లోపల వ్యక్తి స్వార్థమును, వ్యక్తి హాయి, వ్యక్తి సుఖం కోసం చూడడం కానీ ఉమ్మడిగా ఆలోచించడం అనేది ఉండదు.
1: మరి ఈ కాలంలో ప్రాణధర్మ విలువలు ఇంతకంటే బాగా
0: ఆ కాలంలోనే కానీ ఈ విధంగా ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అందరి క్షేమం ఆలోచించే వాళ్ళు అనేది, అందరి కోసం కావాలనే వాళ్ళు, అది ఒక కోరికను ఒక ఆదర్శంగా దాన్ని చెప్పడం మంచిది. కానీ పరిస్థితులలో తేడా కొద్దిగా ఉండవచ్చు, తేడా కొద్దిగా ఉండవచ్చు, కానీ వేరే ఏమి లేదు. అది ఎప్పుడు కలుగుతుందంటే ప్రజాస్వామ్యంలో నీ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ నీకు వస్తే. మనకిప్పుడు కావాల్సింది బిబ్లికల్ మొరాలిటీ, కొరానిక్ మొరాలిటీ, లేకపోతే ఇంకేదో భగవద్గీత మొరాలిటీ కాదు. మనకు కావాల్సింది కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ, కాన్స్టిట్యూషన్ సంబంధించినటువంటి మనకు మనకు కావాలి.
1: రాజ్యాంగపరంగా
0: ఉండే నడవడి కావాలి మనకు. కానీ దాన్ని మర్చిపోతున్నాం. ప్రజాస్వామ్య రాజ్యాంగ పరంగా ఉండేటువంటి నడవడిని మర్చిపోయి మనం అందరం సిటిజన్స్, మాకు రిపబ్లిక్ ఏర్పడినాడు, గణతంత్రం అని ఏర్పడినాడు 1950లో మనకు కాన్స్టిట్యూషన్ వచ్చినాడు. ఆ కాన్స్టిట్యూషన్లో చెప్పబడ్డటువంటి ఏమిటి, అప్పుడు రాజుగారు, రాజుగారి కుటుంబం, వారి యొక్క స్థాయి వేరు, వారి మంత్రుల స్థాయి వేరు, వారి దగ్గర కింద ఉన్న నవాబుల స్థాయి వేరు, ఈ రకంగా తరతమ భేదాలు కింద నుంచి ఉండేవి. వీరందరి ఉద్దేశం కూడా రాజకుటుంబానికి క్షేమంగా ఉండాలని చెప్పి, వారు సంతోషంగా ఉండాలని, వారికి ఇష్టంగా లేకపోయినట్టు ఇక్కడ ఎంతమందికి ఏమైనా కానీ వారికి సంతోషంగా ఉండాలని కోసం ప్రజాస్వామ్యంలో దానికి పూర్తిగా విరుద్ధమైనటువంటిది. ప్రజలక్షేమం చూసి దానికోసం, ప్రజలక్షేమం కోసం జరగాలి. కింది పార్లమెంట్ అయినా ప్రజలక్షేమం చూడాలి, అసెంబ్లీ అయినా ప్రజలక్షేమం చూడాలి, సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ అయిన ప్రతిక్షణం చూడాలి, ఇంజనీర్ అయిన ప్రతిక్షణం చూడాలి, అందరూ చూడాలి. ప్రత్యేకించి ఈ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా అధికారం చేపట్టేవాళ్ళు, వాడు ప్రతి గ్రామ పంచాయతీ దగ్గర నుంచి రాష్ట్రపతి వరకు అధికారం స్వీకరించడానికి ముందు ఈ రాజ్యాంగ రీత్యా నాకు లభ్యమైనటువంటి ఈ అధికారాన్ని రాజ్యాంగానికి అనుకూలంగా ప్రతిక్షణం కోసం వాడతాను అని వాడు ఓటు తినాలి.
1: అందుకే మీరు క్రీచర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటూ ఉంటారు వాళ్ళని, క్రీచర్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటారు కదా మీరు.
0: ఎన్నుకోబడ్డ వాళ్ళందరూ కూడా పార్లమెంట్ టర్మ్స్ లోపల ఎన్నుకోబడ్డ వాళ్ళందరినీ కూడా ఎన్నుకోవడం సంస్థలు, పార్లమెంట్ అయినా, సుప్రీంకోర్టు అయినా, ఈ కోర్టు అయినా, అసెంబ్లీలు అయినా, గ్రామ పంచాయతీలు అయినా, జిల్లా పరిషత్లు అయినా, ఇవన్నీ ఇన్స్టిట్యూషన్స్ అయినా లేక దాని మెంబర్లైనా, వీళ్ళందరూ కూడా క్రీచర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అంటే కాన్స్టిట్యూషన్ నుంచి పుట్టుకొచ్చిన వాళ్ళు, కాన్స్టిట్యూషన్ వల్ల పుట్టినవాళ్ళు. కానీ ప్రజానీకం, నేషన్, సిటిజన్స్ వాళ్ళు క్రీచర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కాదు. వి ది పీపుల్ ఆఫ్ ఇండియా హియర్ బై
1: డిక్లేర్
0: కాన్స్టిట్యూషన్. వీళ్ళు కాన్స్టిట్యూషన్ క్రియేటర్, వీళ్ళు ఈ నేషన్ అనేది, నేషన్ అనేది
1: రాజ్యాంగ నిర్మాతలు,
0: రాజ్యాంగాన్ని పుట్టించిన వాళ్ళు,
1: సృష్టించిన.
0: అట్లనే ఈ ప్రతినిధులుగా పంపించే వాళ్ళు ఎవరు ఉన్నారు ఓట్లు ఇచ్చి, వాళ్ళకి పేరు ఉంటుంది వాచ్ డాగ్స్ ఆఫ్ డెమోక్రసీ అని, వాళ్ళకి పేరు, దే ఆర్ కాల్డ్ వాచ్ డాగ్స్ ఆఫ్ డెమోక్రసీ. అంటే మంద కుక్కలు రక్ష, మంద యొక్క క్షేమం కోసమని అక్కడ వాడు మాట్లాడవలసింది. అయితే వాడు ప్రతివాడు ప్రజాప్రతినిధి అయిన వాడు ప్రతివాడు కూడా మంద కుక్క. ఈ మందం అంటే ఈ నేషను, ఈ నేషన్ యొక్క క్షేమం కోసం వాడు విజిలెంట్గా ఉండాలి, తక్కిన వాళ్ళందరూ కూడా ఈ క్షేమం కోసమే పనిచేయాలి. అట్లా జరుగుతూనే దాని పేరు ప్రజాస్వామ్యం. అప్పుడే ఈ ప్రజాస్వామ్యమును రాజ్యాంగం యొక్క ఉద్దేశం నెరవేరుతుంది. లేక దీని ప్రకారంగా ఉండి ఓట్లు ఎట్లనో సంపాదించుకుంటాను నేను, గిన్నీస్ బుక్ ఎక్కేంత ఓట్లు సంపాదించుకొని గిన్నీస్ బుక్ ఎక్కుతాను అంటే

0: గెలుచుకుని ఎక్కడానికి కోసం ఓటు సంపాదించింది కాదు, ప్రజాస్వామ్యం కోసం చేశారు. నీ ఉద్దేశం గిన్నీస్ బుక్ ఎక్కాలని ఉంటే అది నెరవేరింది. నేను గిన్నీస్ బుక్ ఇచ్చాను, నాకు అందరికంటే ఎక్కువ ఓట్లు వచ్చినాయి. ఇది కాదు
1: మీ మాటలు వింటే ప్రజలు తమ హక్కుల గురించిన చైతన్యం వాళ్ళు లేకపోవడం స్పష్టమవుతోంది.
0: ప్రజాస్వామ్యానికి మూల సూత్రం ఏమిటంటే, ప్రజాస్వామ్యంలో ఉన్నట్టు ప్రతి పౌరుడు ఎప్పుడు జాగృతిగా ఉండాలి, జాగ్రత్తకి
1: అయితే
0: అలర్ట్గా ఉండాలి. ఎటర్నల్ విజిలెన్స్ ఆఫ్ ది సిటిజన్, వాడు జాగ్రత్త, వాడు ఎప్పుడు అలర్ట్గా ఉండాలి, వాడు నిద్రపోకూడదు. అంటే వాడి కాన్స్టిట్యూషన్, నీకు 18 ఏళ్ళకు ఓటిస్తున్నావు, ఓటు ఇవ్వడం అంటే ఏమిటి? ఈ 90 కోట్ల మందికి ఉండేదో అడ్వర్టైజ్ అయ్యి వాళ్లకు ఓటు హక్కు వచ్చిన వాడు దాన్ని సదుపయోగం చేసి ప్రాపర్ పర్సన్ అనుకో, దానికి తగిన వాడిని ఎన్నుకోవాలి. అయితే వాడు 18 ఏళ్ళ వరకు వాడికి ఉండాలి కదా ఆ కాన్స్టిట్యూషన్స్. ఓటింగ్ అంటే ఏమిటి, ఎన్నుకోవడం అంటే ఏమిటి, అసెంబ్లీ అంటే ఏమిటి, పార్లమెంట్ అంటే ఏమిటి, అసలు ప్రజాస్వామ్యం అంటే ఏమిటి, ఇవన్నీ సంబంధించినటువంటి ఉండాలి కదా వాడికి. ఓటు యొక్క ఓటు మీదనే తక్కిందంత ఇదంతా ఆ పునాది దాని మీదనే ఆధారపడి ఉంటే, గ్రామ పంచాయతీ దగ్గర నుంచి రాష్ట్రపతి వరకు, పార్లమెంట్ వరకు, సెక్రటరీ వరకు, వానికి మనం 18 సంవత్సరాలు అని చెప్పి వాడిని నువ్వు రాజకీయాల్లో పాల్గొనకు, రాజకీయాలు ఎందుకు నీకు చదువుకో, రాజకీయాలు ఎందుకు నువ్వు పొందువు, అయితే దాని ఉద్దేశం నెరవేర్చడానికి కోసం ఉండేటువంటి విజ్ఞానం లేకుండా వాడిని చేస్తున్నట్టయితే వాడు సిద్ధంగా లేడు, వాడికి జాగృతి రాదు, చైతన్యం రాదు అంటే అసలు చైతన్యం లేకపోతే ప్రజాస్వామ్యం ఎక్కడికి, పేరుకు లేవల్ మారింది, పేరు మారింది అన్నమాట.
1: ఇప్పుడు మీరు పౌర హక్కుల సంఘంతో మీకు సంబంధం ఉంది కదా, పౌర హక్కుల సంఘంతో. ఇప్పుడు పౌర హక్కుల సంఘం ఒక్క వాళ్ళకుండే హక్కులను ప్రజలకి ప్రచారం చేయడంతోనే సరిపెట్టుకుంటున్నట్టు కాకుండా ప్రజా పోరాటాలని, ఆ ప్రజా పోరాటాల్లో మరి ప్రజల్ని, ప్రజల మీద జరిగేటటువంటి ప్రభుత్వం తాలూకా హింసని ప్రతిఘటించడం ప్రధానంగా చేసుకుంటున్నట్టు అవుపడుతుంది. ఇక్కడ చాలామంది పౌరులకు ఉండే ఇదేమిటంటే, ఒకప్పుడు ప్రజల కోసం పోరాడే వాళ్ళు ప్రభుత్వం తాలూకా అధికారులను చంపడం కానీ లేదా చంపడానికి కారణం అవడం కానీ జరుగుతుంది. ఒకప్పుడు పోలీసులు ఈ ప్రజల కోసం పోరాడే వాళ్ళని చంపడం జరుగుతుంది. పౌర హక్కుల సంఘం పాక్షికంగా సమర్థిస్తోంది అని ఒక అభిప్రాయం ఉంది. దాని విషయంలో మీరేం చెప్తారు?
0: నిన్ననే ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. దాంట్లో ఒక మాట ఏమిటంటే, నక్సలైట్లు హింసను మానుకోవాలి. నక్సలైట్లే హింసను మానుకోవాలన్నా తక్కిన వాళ్ళకి హింస ఏమిటి? అగో అని నా ఆక్షేపణ ఏదైనా మాట్లాడితే దానికి ఎంత అర్థం ఉందో మీ దానికి కూడా అంతే అర్థం ఉంది. కేవలం ప్రజాస్వామ్యానికి మీరు నక్సలైట్లని కాపాడడం కోసం, ఎక్స్ట్రీమిస్ట్ని కాపాడడం కోసం పౌర హక్కులు ఉంటున్నారు అనేమాట. పౌర హక్కుల సంఘం యొక్క నేను పౌర హక్కుల సంఘం కూడా నేను మెంబర్ని కాను, కానీ నా ఉద్దేశం ఏది ఎవరు తప్పు చేసినా కానీ, నేరం చేసినా కానీ, ఆ నేరం చేసిన వాడిని మీరు ఒప్పుకున్నటువంటి పద్ధతి ప్రకారంగా న్యాయస్థానంలో ప్రవేశపెట్టి వాని నేరాన్ని రుజువు చేసి వాడిని శిక్షించాలి. వేరే పద్ధతి లేదు, న్యాయ వ్యవస్థ పద్ధతి దాని ప్రకారంగానే. నా మీద 10 అభియోగాలు ఉన్నా ఎంతవరకు అయితే ఆ అభియోగం ఒక కోర్టులో ఆ పద్ధతి లోపల రుజువు కాదో అంతవరకు నేను ఏ నిర్ణయం చేసిన వాడిని కాదు.
1: నిందితుడు మాత్రమే, నిందితుడు మాత్రమే, నిందితుడు
0: కేవలం అక్యూజ్డ్ నిందితుడు అని అంటారు. అయితే అటువంటిది ఉండగా మీరు హింస చేస్తున్నారు కాబట్టి వీళ్ళ మీద మేము ప్రత్యేకమైన చర్య తీసుకుంటాము అనే మీ విధానం, దానికి అనుకూలంగా ఈ ప్రజాభిప్రాయం, ఈ జన జన జీవన స్రవంతిలో ఉండే

0: అటువంటి వాడి అభిప్రాయం. మరి ఈ జనజీవన సవరణిలో వారిని కూడా రమ్మని చెప్పి మీరు అడుగుతున్నారు, వస్తే మీరు హాయిగా ఉండవచ్చు, మీ సిద్ధాంతాన్ని మీరు చేసుకోవచ్చు, మీరు ప్రచారం చేసుకోవచ్చు అని తమ ప్రజాస్వామ్య సిద్ధాంతాన్ని ఒప్పుకునేటువంటి ప్రభుత్వం చెప్పినటువంటి చిలక పలుకులు పలుకుతున్నారు. మరి మేము అడిగేది ఏమిటంటే, వారు ఎక్స్ట్రీమ్గా పోయి తీవ్రమైనటువంటి పద్ధతులను స్వీకరించడానికి కోసం కారణమైనదే మా ఈ ప్రజా ఈ జనజీవన స్రవంతి, మీ పరిపాలన విధానం పరిగెత్తుంది. ప్రభుత్వంకి ఉండే ప్రభుత్వానికి ఉండేటువంటి విధులు రెండే రెండు. ఒకటి, తన తన పాలన కింద ఉండేటువంటి జనాభా లోపల ఎంతటి అధికారం ఉన్నా, ఎంతటి బలము విద్య ఉన్నా, ఎంతటి ధనం ఉన్నా, ఎంతటి శరీర బలం ఉన్నా కానీ వానికి నేరము చేసే అవకాశం ఉండకూడదు. వానికి నేరం చేసే అవకాశం ఉండకూడదు. రెండోది ఏమిటంటే విధి, ఎంతటి బలహీనునికైనా, ఎంతటి విద్యావిహీనునికైనా, ఎంతటి ధనహీనునికైనా, ఎంతటి వెళ్ళేవానికి నేరం చేయవలసిన అవసరం ఏర్పడకూడదు. వానికి అవసరం ఏర్పడకూడదు,
1: ఇతనికి అవకాశం ఉండకూడదు,
0: వీడికి అవకాశం ఉండకూడదు. మనం చూస్తే నా దేశంలో ఇప్పుడు ఉన్నది పరిస్థితి, చెల్లినోనికి నేరం చెల్లుబాటు అవుతుంటే, చెల్లినోనికి నేరం చెల్లుబాటు అవుతుంటే, చెల్లనోనికి నేరం చేయక తప్పకపోతే చట్టవిరుద్ధం చర్యల పుట్టయిపోతా దేశం. ఇది చట్టవిరుద్ధం చర్యల పుట్ట. ఆ రెండు విధులు నెరవేర్చట్లేదు పాలనాధికారం. అందుకోసం వీడు వాడే అవకాశం ఉందని చేస్తున్నాడు. వాళ్ళందరూ చేసే దాంట్లో అవకతవక లోపల, అన్యాయ లోపల, చట్టవిరుద్ధం చర్య లోపల ఎంత హింస జరుగుతుంది. లంచగొండితనం వల్ల ఎంత హింస జరుగుతున్నది,
2: కనిపించే హింస, కనిపించని హింస,
0: బ్లాక్ మార్కెటింగ్ కింద ఎంత హింస జరుగుతుంది, కల్తీ వ్యాపారం కింద ఎంత హింస జరుగుతున్నది, రూపాయికారిగా వెనుకరించి దుడిదారిన వచ్చి చెప్పే మాటల వల్ల నడుస్తున్నటువంటి ప్రభుత్వం మంత్రుల వల్ల ఎంత హింస జరుగుతున్నది. ఆ హింస అన్నిటినీ మాపినట్టయితే ఈ హింస చేసే వాళ్ళని పుట్టరు, ఈ హింస చేసేవాళ్ళు పుట్టరు. ఆ రోజు అట్లనే ఉండాలి కానీ ఈ క్రిములను మాత్రం ఇవి బ్యాక్టీరియాను చంపేస్తాము, ఎక్కడ కనబడితే ఎట్లా చంపిస్తామని చెప్పి రణం బాగా చేసుకో. ఈ బ్యాక్టీరియా అయినా కానీ ఏదైనా కానీ ఉండదు, అది ఉన్నంతసేపు మాత్రం ఈ తప్పు ఉంటుంది వాళ్ళకి అవకాశం. గాంధీ మార్గం ఏమిటంటే, అన్యాయం చేసే దౌర్జన్యం చేసే వాళ్లను పోయి చెప్పి నువ్వు ఎక్స్పైర్ నువ్వు దోచుకుంటున్నావు, నువ్వు న్యాయం కాదు, నువ్వు ధర్మకర్తవు, వాళ్ళందరి మీద దోచుకోకు అని దోచుకునే వాడి దగ్గర పోయి చెప్పడం, యజమాని దగ్గర పోయి చెప్పడం, ఇది గాంధీ మార్గం. వానికి నచ్చ చెప్పడం, వాణి హృదయపడుతుంది అవుతుంది అనడం. కమ్యూనిస్ట్ మార్గం, మార్క్స్ మార్గం ఏంటంటే, వాడెక్కడ వింటాడయ్యా, మనం పోయి వీళ్ళు బాధకు గురి అయిన వాళ్ళని వీళ్ళని రేపుదాం, వీళ్ళని రేపు వాడి మీదకి తిరుగుబాటు చేద్దాం అనేది వాడి వాళ్ళు. ఇదే రెండింటి ఉద్దేశం ఒకటే, అన్యాయం జరగకూడదు, ఎక్స్ప్లాయిటేషన్ జరగవద్దు, దోపిడి జరగవద్దు అనేది ఉద్దేశం ఇద్దరిది. గాంధీ మార్గం అదే, ఇది మార్గం అదే. ఆయన చేసే వాడి దగ్గరికి పోయి చెప్పు, వాణ్ణి మార్చుకు ఉంటాడు. వీళ్ళంటే వాడెక్కడ వింటే కాదు, వీళ్ళని తీసుకుపోయి తీస్తూ ఉంటారు. ఈ పద్ధతి ఇది
1: మీరు మీపై మీ భావాలను వెల్లడించడానికి కవిత్వాన్ని ఎందుకు చేపట్టారు?
0: ఎందుకు చేపట్టామంటే, గంటల కొద్ది ఉపన్యాసం ఇవ్వడుకుంటే నాలుగు లైన్లు రాసి దానితో ప్రభావితం చేయవచ్చు, కథ రాసి చేసి చేయవచ్చు. ఇది ఓ కథ రూపంగా ఉన్నట్టయితే దానికి ఉంటుంది. నేను మాట్లాడినట్టే గంటసేపు మాట్లాడితే ఎక్కడికెక్కడికి అయిపోతుంది, దాని ప్రభావం ఎక్కువ ఉంటుంది. మనం సుభాషితాలని ఇంకేదో నీ ప్రేరణని ప్రదానికి తీసుకొని సాహిత్యాన్ని తీసుకుంటాం కదా, ఆ సాహిత్య నిర్మాణంలో అడిగిస్తున్నాయి. దాని ఉద్దేశం
1: కవిత్వానికి అంత శక్తి ఉందా? కవిత్వానికి అంత శక్తి ఉన్నదా?
2: కవిత్వానికి ప్రజలను మార్చే శక్తి ఉందా?
0: మాట మాట మాట మాటలునే సాహిత్యమైన ఏదైనా వచ్చేది.
1: అవును,
0: మాటవాడు చాతుర్యంగా మాట్లాడి వాడిని మెప్పిస్తాడు అనేది ఉండేమని తెలిసి కదా. వాడు మాట్లాడితే వినటానికి చమత్కారంగా ఏదైనా మాట్లాడి వాళ్ళను వినేటవాడని ఆకర్షిస్తున్నాడు కదా. ఆ దాన్ని ఇంకా ఆలోచించి ఒక విధంగా కథ రూపంగానూ గేయ రూపంగానూ పాట రూపంగా పెట్టితే వాడు మరీ ఆకర్షిస్తాడు కదా. దానికి ఉదాహరణ చెప్తాను మీకు.
1: సాహిత్యానికి ప్రచార స్వభావం అవసరమా? అవసరం అంటారా?
0: ప్రచారం లేకపోతే ఉండదండి, ఏది చేసినా ప్రచారం కోసం అండి. నీ ఉద్దేశాన్ని నెరవేర్చడం కోసం, నచ్చ చెప్పడానికి కోసం, ఆ చెప్పిన విధానంతో నలుగురిని చేయడానికోసం ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ జరుగుతున్నది ప్రపంచంలో బ్రహ్మాండంగా ప్రతి దగ్గర కూడా. ఆ అడ్వర్టైజ్మెంట్ వల్లనే కదా వాళ్ళ సరుకులు నమ్ముడిపోయి, ఆ సరుకు దాన్ని చూసి దాన్ని మనం కొనుక్కుందామని బుద్ధి పుట్టించడానికి కోసం కదా నీకు టీవీలైనా దీంట్లో అడ్వర్టైజ్మెంట్ చేసేది.

0: 니 마땅한 거 아산다 우라 예은이 지시라가니 엔터 지시니 안 되겠다 두카라마니 와르 마하라스트라 북투루 와르 아부타데 소리 와르 이스다이고 와르는 따로 아래 나라모토라 니고 가누디 네티게 뿐이라 마무리 조르 박들은 가한테 내리고 맹하니까 노르 무스콘 이 들기니 니마니 마타 접고도 들고도 마르 군티 니 같은가 와르는 우트 니 나루 나루 우르 들기 나루 우트 니니 마히마 접고도 때 누베오 니고 네티게 가르기 뿐이 அதே இது பிரச்சாரம் கதா முகம் கரோதி வாசாலம் பங்கும் லங்கே கிரியும் அது தேவுன் விஷயంలో பட்ட தேவுன் தய ఉన్నట్టయితే అయ్యా అటువంటి దయాపరుడు నామి దయదర్శుని దేవుడిని కోరేది నీవు వాని తలుచుకున్నట్టయితే నీ దయ ఉన్నట్టయితే మూగవాడు పెద్ద వాని వస్తుత్వ వస్తుంది మాట్లాడగలడు నీ దయ ఉన్నట్టయితే కుంటివాడు
1: నడవగలుగుతాడు
0: కొండదాటగలడు అనేది ఇది ప్రచారం కాదా ఇది స్తోత్రం కాదా ఇది చెప్పడం కాదా నీ యొక్క ఆలోచనను ఒకటి విప్పించి ఒకటికి మార్చడం కాదా అయితే దాంట్లో మళ్ళా వాడు కృష్ణుడిని తలుచుకుంటూనే అవుతుంది గురువు గురువుని తలుచుకుంటూనే అవుతుంది వాడిని ఖురాన్ తలుచుకుంటూనే అవుతుంది అల్లాన్ని తలుచుకుంటూ అవుతుంది గాడ్ తలుచుకుంటే వాడు గాడ్ విషయంలో వీడు ఖురాన్ వీడు అల్లా విషయంలో వీడు కృష్ణుడి విషయంలో వీడు విష్ణు విషయంలో వీడు ఆ బాబా విషయంలో వీడు ఈ బాబా విషయంలో ఈ స్వామి విషయంలో ఆ స్వామి విషయంలో ఇదే తారకానికోసం ఇదే మందు ఈ మందుతోటి నీ రోగాలన్నీ పోతాయి అని వాడు చెప్పింటే ఇది ప్రచారం కాకపోతే ఏమన్నా
1: అంత ప్రచారం
0: నేను మీతో మాట్లాడుతున్నాడు నా విషయంలో చెప్పుకునే అంత చెప్పుకుంటున్నాడు కానీ ఉద్దేశం కేవలం నువ్వు నా సరుకును కొనాలి నాకు లాభం కలగాలి నువ్వు ఆ మందు దీన్ని చచ్చినా పర్వాలేదు అనేది కాకుండా అది కాకుండా
1: ప్రచారం మంచికి ఉపయోగపడుతుంది చెడ్డకి ఉపయోగపడుతుంది స్వార్థానికి
0: అణుశక్తి కోసం కూడా అణుశక్తి ఉన్నది కదా అణుశక్తి ఇతరులు ప్రపంచాలంతా నాశనం చేయడానికి ఉపయోగపడుతుంది
1: విద్యుత్
0: ప్రపంచానికి ఇదంతా ఏ వెలితి లేకుండా ఏ కరువు లేకుండా అన్ని సమకూర్చడానికి కూడా
1: ఉపయోగిస్తుంది
0: మరి దాని జాతి ఇండియా దానికోసం చెప్పాను వెనుకట అమృతం ఒకసారి వచ్చింది అమృతమంత్రంలో విషం వేసే వేరే వచ్చింది అయితే ఆ విషాన్ని శివుడు మిగి ఈ అమృతాన్ని పంచిపెట్టబడి అయింది కానీ ఇప్పుడు ఈ అణుశక్తి అనేది లేక మనిషి యొక్క విజ్ఞానం అనేది ఇది కంబైన్ రెండు ఉన్నాయి కలిసి అమృతం విషయం కలిసి ఉన్నాయి ప్రపంచాన్నంతా నాశనం చేసేటువంటి శక్తి ప్రపంచాన్ని ఉద్ధరించే శక్తి మరి దీన్ని వేదేసేది ఎట్లా మింగడానికి వేరే విషయం వేరే ఉండి అమృతం వేరే ఉండడం వల్ల ఓటి మింగి ఓటి పంచుకొని తిని అది జరిగింది భరించేవాడు ఒకరు భరించాడు కానీ ఇప్పుడు ఆ శివుడికైనా ఆ విష్ణువుకైనా ఆ శక్తి లేదు
1: కలిసి ఉన్నాయి
0: నరుడు అయిన మాధవుడు నరుడైన వాడే ఆ విచక్షణ చేసి దాన్ని అమృతం చేసి వాడుకోవాలి ఆ శక్తిని విషం చేసి వాడుకోకూడదు
1: ఇది శత జయంతులు జరుగుతున్నాయి మనకి ముఖ్యంగా విశ్వనాథ చలం జాషువా వీరి కవిత్వాల విషయంలో సాహిత్య విలువలను గురించి మీ అభిప్రాయాలు ఏమిటి చెప్తారా
0: సాహిత్య విలువలు ఇప్పుడు వచ్చేది జరిగిన ఈ సాహిత్యాల విషయంలో పట మన అభిప్రాయాలు చాలా విచిత్రంగా ఉన్నాయి వాడు సాహిత్యం నిర్మాణం చేసేవాడు ఏ విధంగా నిర్మాణం చేశాడా దాని భాష ఏది దాని స్థాయి ఏది అటువైపే మన ధ్యాస ఉన్నది కానీ వాడు ఏ విషయం చెప్పాడు దేని విషయంలో వాడు పాటుపడ్డాడు వాని ఉద్దేశం ఏమిటి దేనికోసం అని ప్రచారం కోసం వాడు చేశాడు వాడు ఎటువంటి సమాజం కావాలనుకున్నాడు దాని విషయంలో మన ధ్యాస లేదు అందుకోసమే జాషువా గారికి కూడా సత్య జయంతి ఎందుకోసం అంటే మంచి సాహిత్య నిర్మాణం చేశాడు విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా సత్య జయంతి ఉత్సవాలు ఎందుకోసం ఆయన కూడా సాహిత్య నిర్మాణం చేశాడు మంచి కథ రాశాడు కవిత్వం రాశాడు రామాయణం రాశాడు ఇవి ఆయన కోసం జాషువా కూడా ఆ పద్ధతి రాశాడు గురిపడించడం ఆయన కూడా ఎందుకు సాహిత్య నిర్మాణం చేశాడు ఎందుకు చేశాడు అయితే ఆయన భాష విషయంలో ఆయన వాడిన మాటల విషయంలో ఆయన ఎక్స్ప్రెషన్ విషయంలో ఎంత బలంగా ఆయన తన మాటను చెప్పాడు అని మేము ఫలాని వారి అభిప్రాయాలతో ఏకీభవించలేము కానీ ఆయన భాష అద్భుతంగా ఉన్నది మమ్మల్ని మాతో చదివించింది పత్రిక అందుకోసం ఆయన భాషకు మేము సెల్యూట్ చేస్తున్నాం అయితే కేవలం దృష్టి ఈ భాష విషయంలో ఆ వాడిన మాటల విషయంలో ఆ మాటలు వాడిన విధానం విషయంలోనే మనం క్రెడిట్ ఇస్తున్నాము అప్రిషియేట్ చేస్తున్నాం లేకపోతే ఖండనం చేస్తున్నాం కానీ అసలు ఎవరు ఏమి రాశాడు దాని పరిణామం ఏమిటి దాని ప్రభావం ఏమిటి చేస్తే

0: ఈ ముగ్గురికి ఒకే నోటుతోటి అప్రిషియేషన్ అండ్ కండిషన్ జరగడానికి లేదు. అంత డిఫర్
1: ఉంది,
0: అంత ఒకరికి కోరుకోవాలి. కానీ మనం ఆ అవసరం దొరుకుతున్నది, దానికి పోతాం, దీనికి పోతాం, వారికి అప్రిషియేస్తాం, వీరికి అప్రిషియేస్తాం. ఇది మన సహృదయతకు లక్షణం కావచ్చు. కానీ సహృదయత అనేది ఉన్నదా, లేకపోతే కేవలం భాష విషయం చేసి సైడ్ ట్రాక్ చేసి అసలు ఉద్దేశాన్ని మర్చిపోవడం?
1: అలానే ఇవాళ చాలా ఎక్కువగా దళితవాదం అని వింటూ ఉంటాం, స్త్రీవాదం అని వింటూ ఉంటాం. అయితే వీటిని గురించి గతంలో అసలు అటువంటి స్పృహ లేదా, ఇప్పుడే కొత్తగా వచ్చిందా, వీటి అవసరం వచ్చిందా? దళితులను గురించి, స్త్రీలను గురించి, అది వరకు
0: గతం
1: దళితులను గురించి, స్త్రీలను గురించి ఇది వరకు రెండు వాదాలు వస్తున్నాయి. దళితవాదం అని కొందరు కవిత్వం రాస్తున్నారు, స్త్రీవాదం అని కొందరు రాస్తున్నారు. వీటిని బాగా ఎక్కువగా ప్రొజెక్ట్ చేస్తున్నారు.
0: ఇప్పుడు ఈ వాదం మొదలుపెట్టిన స్త్రీలను దళితుల విషయమా మీరు అడిగేది? మన
1: గతంలో మాత్రం లేదా, గతంలో లేవా, ఇప్పుడే కొత్తగా వచ్చాయా, అవసరం ఎక్కువ ఉందా? ఇప్పుడు
0: దళితుల విషయంలోనైనా స్త్రీల విషయంలోనైనా జరిగేటువంటి అన్యాయం అది ఉన్నది. అంటే అన్యాయం చేసేవారు అన్యాయానికి గురి అయ్యేవారు దళితులు అప్పుడు ఉన్నారు, స్త్రీలు అప్పుడు ఉన్నారు. ఈ చేసేటువంటి పై జాతి వాళ్ళు, పై కులాల వాళ్ళును ఈ పురుషులు
1: పురుషాహంకారాలు
0: మొదటి నుంచి ఉన్నారు. అది దానికి ఎప్పటి నుంచి మొదలైందో ఏమిటో చెప్పలేము మనం, చేయలేము. అయితే దాని విషయంలో కొన్ని రోజులు అయిన తర్వాత రిఫార్మ్గా, సంస్కరణగా, ఓ సానుభూతిగా వాటి తగ్గించడాని కోసం అని ప్రయత్నాలు చేసిన వాడు ఉన్నాడు. ఇప్పుడు వీరేశలింగం గారైనా, లేకపోతే
1: గురుజారి
0: సతికి విరుద్ధంగా ఆయన
1: రాజారామోహన్
0: రావు అయినా, అదే దాన్ని అనుసరించి దాన్ని ఆ సబ్జెక్టులను తీసుకొని రాసినటువంటి గురుజారి వారైనా, ఇటువంటి వాళ్ళు సూచించేవాడు.
2: మీరు ఇంతవరకు మళ్ళీ విందాం ఆకాశవాణి శబ్దభాండాగారం నుండి ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా ప్రముఖ కవి కాళోజీ గారితో ఇష్టాగోష్ఠి విన్నారు. ఇంతటితో ఈ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం 101.5 FM, సమయం 10 గంటలు. మరికొద్ది క్షణాల్లో మధుర గీతాలు కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈనాటి మధుర గీతాలు కార్యక్రమంలో వినబోతున్న మొదటి అలనాటి ఆపాత చిత్రగీతం కొసరాజు గీత సాహిత్యానికి టి చలపతిరావు సంగీతం అందించగా ఘంటసాల పాడిన పాట వింటారు. చిత్రం శ్రీమంతుడు

ఇద్దరు మిత్రులు ఈ చిత్రం నుండి ఘంటసాల పి సుశీల గానం చేసిన దాశరథి గీతం వింటారు. సంగీతం అందించారు ఎస్ రాజేశ్వరరావు.

కొసరాజు గీత రచనకు ఘంటసాల పి సుశీల పాడిన పాట వింటారు. చిత్రం మేళ్ళరకం. సంగీతం అందించిన వారు టి చలపతిరావు.

0: కర్ణుడు
1: కర్ణుడు
2: తప్పు తప్పు బలి చక్రవర్తి
1: బలి చక్రవర్తి
2: యూధానికి నిపుణుడు ఎవడు
0: ధర్మజుడు
1: ధర్మజుడు
2: తప్పు తప్పు శకుని
1: శకుని
2: అన్నదమ్ముల పోరాటంలో సందు చూసుకుని కూల్చిందెవడు
0: భీముడు
1: భీముడు
2: తప్పు తప్పు రాముడు

డాక్టర్ సి నారాయణ రెడ్డి గీత సాహిత్యానికి టి చలపతిరావు సంగీతం అందించగా ఘంటసాల పి సుశీల పాడిన పాట వింటారు. చిత్రం గూఢాచారి 116.

జయం మనదే ఈ చిత్రం నుండి ఘంటసాల జిక్కి పాడిన కొసరాజు గీతం వింటారు. సంగీతం అందించిన వారు ఘంటసాల.

దాశరథి గీత రచనకు టివి రాజు సంగీతం అందించగా ఘంటసాల పి సుశీల బృందం పాడిన పాట వింటారు. చిత్రం, కథానాయకుడు.

మంచు మనసులు ఈ చిత్రం నుండి ఘంటసాల జమునారాణి బృందం పాడిన పాట వింటారు. సంగీతం అందించారు కెవి మహదేవన్, గీత సాహిత్యం కొసరాజు.

సి నారాయణ రెడ్డి గీత సాహిత్యానికి పెండ్యాల సంగీతం అందించగా ఘంటసాల పి సుశీల పాడిన పాట వింటారు. చిత్రం శ్రీకృష్ణ విజయం.

మూగ మనసులు ఈ చిత్రం నుండి ఆత్రేయ గీత సాహిత్యానికి కెవి మహదేవన్ సంగీతం అందించగా, ఘంటసాల పి సుశీల పాడిన పాట వింటారు.

మధుర గీతాలు కార్యక్రమంలో చివరగా వినబోతున్న ఆపాత మధుర గీతం బుద్ధిమంతుడు. ఈ చిత్రం నుండి ఆరుద్ర గీత సాహిత్యానికి కెవి మహాదేవన్ సంగీతం అందించిన పాట వింటారు. పాట పాడినవారు ఘంటసాల.

ఇంతటితో ఈనాటి మధుర గీతాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 11 గంటలుగా వస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో